కేవలం ఏదో వేడుకలా దీన్ని ఆచరించడంగాక దేవుడు మనల్ని పుట్టించిన సంకల్పాన్ని తెలుసుకుని ఆయనను స్తుతిస్తూ ఆయన మహిమ కొరకు జీవించాలి.

0: ఇండియా ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: దయ అంటే ఏంటి? దీని గూర్చి మీరు రకరకాల నిర్వచనాలు చెప్తారని నాకు తెలుసు. కానీ నిర్వచనం అంత ముఖ్యం కాదు. కానీ మనము దయను ఆచరణలో పెడుతున్నామా లేదా అన్నది ముఖ్యం. మనము తినడం త్రాగడం ఎంత ముఖ్యమో దయను కలిగి ఉండడం కూడా అంత ముఖ్యం అనుకుంటే మన జీవితాలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయి.
2: అంత మాత్రమే కాదు, మన లోకం కూడా రూపాంతరం చెందుతుంది కాదంటారా?
1: తప్పకుండా మారిపోతుంది, సందేహమేమీ లేదు.
2: ఈరోజు జీవితానికి పాఠాలు అనే భాగంలో సహోదరి ప్రసన్న గారు ఒక తల్లే తన కుమార్తెకు వ్రాసిన ఉత్తరాన్ని మనకు చదివి వినిపిస్తారు. తరువాత ఆత్మకు పాఠాలు అనే భాగంలో షారోన్ గారు మనతో మాట్లాడతారు.
1: మీకోసం మళ్ళీ ఒక నాటికను కూడా ప్రసారం చేయబోతున్నాం. జ్ఞాపకం ఉంచుకొనండి, మన ముఖ్య అంశం దయ. నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి కూడా ఉంది. ఈ 30 నిమిషాలు మీరు మాతో గడపాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: శ్రోతలు, మా కార్యక్రమాలను ఆకర్షణీయంగా రూపొందించాలని ఆశ కలిగి ఉన్నాము. అందుకు ప్రయత్నిస్తున్నాము. ఈ మధ్య నాటికలను కూడా రూపొందిస్తున్నాము. మీరు కూడా వాటిని విని ఆనందిస్తారని నమ్ముతున్నాము.
1: నాకు కథలంటే చాలా ఇష్టం. నాటికలో పాల్గొంటున్న వారితో కలిసి చాలా సంతోషపడగలుగుతున్నాను. ఈరోజు వినబోతున్న నాటికలోని సన్నివేశాలన్నీ నిజంగా నాకు ఆశీర్వాదకరంగా అనిపించాయి.
0: అయితే అది చాలా మంచి కథ అన్నమాట.
1: అవును. అయితే ఆ నాటికను వినకముందు ఈరోజు మన జీవితానికి పాఠాలు అనే భాగంలో ఓ క్రొత్త విషయాన్ని వినబోతున్నాం.
0: ప్రసన్న గారు ఈరోజు మనకు ఒక ఉత్తరం చదువుతున్నారు. ఇది నా కుమార్తెకు రాసిన ఉత్తరాలు అనే పుస్తకంలో నుండి తీసుకోబడింది. ఆ పుస్తకం నిండా యవ్వనస్తురాలైన ఒక కుమార్తెకు రాయబడిన రకరకాల ఉత్తరాలున్నాయి. జీవితాన్ని గూర్చి మరియు తల్లులుగా మన యవ్వన కుమార్తెల విషయం మనకున్న ప్రశ్నలన్నిటికీ సంబంధించిన ఉత్తరాలవి.
1: ప్రియ తల్లులారా, మీరందరూ ఈ ఉత్తరంలోని విషయాలను విని సంతోషపడతారని, అది నాకు సహాయపడినట్లే మీకు కూడా సహాయపడుతుందని నమ్ముతున్నాను.
2: శ్రోతలు, ఇప్పుడు నేను చదువుతున్న ఉత్తరం శ్వేత చెప్పినట్లు నా కుమార్తెకు రాసిన ఉత్తరాలు అనే పుస్తకంలోనిది. యవన కుమార్తెలున్న తల్లులందరూ దీన్ని జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డకు అమ్మ ప్రేమతో రాయిట. నీవు, అమ్మా, నేను అందంగా ఉన్నానని నీవనుకుంటున్నావా అని నన్ను ప్రశ్నించావు. నీవు అలా అడిగినప్పుడల్లా నీవు అతిలోక సుందరివమ్మా అని నీకు చెప్తూ వచ్చాను. నువ్వేమో నీవొక్కదానివే అలా అంటున్నావు. నీవు నాకు తల్లివి కాబట్టి మెచ్చుకుంటున్నావు అని చెప్తున్నావు. నిజమే, నీవు చెప్పింది కొంతవరకు నిజం. నేను నీ తల్లిని కాబట్టి ఇతరులందరికంటే నిన్ను గూర్చి నాకే ఎక్కువగా తెలుసు కాబట్టి నీవు అందమైన దానవని నేను నీతో చెప్పగలను. నీ మెరిసే కళ్ళు, కోలముఖం చాలా పెద్దగా ఉంది అని నీవనుకుంటున్న నీ ముక్కు నాకు చాలా అందంగా కనిపిస్తాయి. నీవు చిరునవ్వు నవ్వినా లేక పకపకా నవ్వినా అది నీ అంతరంగంలో నుండి వస్తుంది. అందం అంటే అదే. కళాశాలలో నీ స్నేహితుల మధ్య

0: నీవు పేరు పొందడంలో ఆశ్చర్యమేమీ లేదు. నీలో ఉన్న ఈ సంతోషం దేవుడు నీకిచ్చిన శాంతిలో నుండి, మరియు నేను మీ నాన్న నిన్ను ప్రేమిస్తున్నామన్న తలంపులో నుండి, అంటే అంతరంగ సౌందర్యంలో నుండే వస్తుంది. నీకు నేను చెప్పిన సుందరి అనే ఆమె కథ నీకు జ్ఞాపకముందా? ఆమె యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉన్నా సంవత్సరాలు గడుస్తూ ఉండగా వికారంగా మారిపోయింది. ఆమె చెడ్డ తలంపులను బట్టే అలా మారిపోయింది. మంచి తలంపులున్న వ్యక్తి ఎవరే కాని అందవిహీనంగా ఉండరు. నీ ముక్కు గమ్మత్తుగా ఉన్నా, నోరు వంకరగా ఉన్నా, ఎత్తుపళ్ళున్నా, నీ ఆలోచనలు మంచివైతే అవి నీ ముఖంలో సూర్యకిరణాల్లా ప్రకాశిస్తాయి. కాబట్టి నీవెప్పుడూ అందంగానే కనిపిస్తావు. ఆంతరంగిక సౌందర్యం ఇతరులు, చివరికి అపరిచితులు సహితం ఆస్వాదించి ఆనందించేలా చేస్తుంది. బస్సులో ఎక్కినప్పుడు లేక దిగినప్పుడు బస్సును ఆపినందుకు డ్రైవర్కు థ్యాంక్స్ చెప్తే అతడు మరింత ఉత్సాహంగా తన పనిని చేసుకోగలుగుతాడు. లేక గర్భవతికి నీవు కూర్చున్న సీటునిస్తే తన మనసులో నిన్ను మెచ్చుకుంటుంది. దయతో కూడిన చిన్న చిన్న పనులు హృదయములో శాంతి కలిగి ఉన్న స్త్రీలో నుండే బయటకు వస్తాయి. దాని అర్థమేంటో నీకు తెలుసు. అలాగే మంచి వస్త్రధారణ మరియు పొందికగా కనిపించడం కూడా ముఖ్యమే. దాన్ని బట్టే మనుష్యులు నిన్ను, నీ విలువను పరిగణిస్తారు. నువ్వు ప్రపంచానికి చూపించగలిగే చిత్రమూ అదే. అవి పైకి కనిపించేవే గాని మనుష్యులు దాన్ని బట్టే నీకు తీర్పు తీరుస్తారు. నిన్ను గూర్చి మంచిగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నా వారు పైకి కనిపించేదే చూస్తారు. అది నీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. నిన్ను గూర్చి నీవు సంతోషంగా ఉన్నావో లేదో పరీక్షించుకోవడానికి అందంగా కనిపించటం ఒక్కటే ఆధారంగా ఉండకూడదు. యవనస్తులుగానే ఉండిపోవాలి, అందంగా ఉండాలి అని అనుకున్న స్త్రీలెందరో వృద్ధులైనప్పుడు ఎంత బాధపడ్డారో నేను గమనించాను. నీవు ఎలా ఉన్నావో అలా ఉంటే చాలు అనుకున్న భావన నీ హృదయంలో శాంతినిస్తుంది. ఆ శాంతి కష్ట పరిస్థితులలో గుండా వెళ్లడానికి నీకు ధైర్యాన్నిస్తుంది. కాబట్టి నా అందమైన బిడ్డ, ఇక నీ ముక్కును గూర్చి చింతించకు. ఇట్లు ప్రేమతో అమ్మ.
1: దయా అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి షారోన్ గారు మనతో ఉన్నారు. వారి సందేశాన్ని విందామా?
2: ప్రియ శ్రోతలు, ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్లినా ఒక విషయం నాకు స్పష్టంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. అది ఏంటో తెలుసుకోవాలని ఉందా? నేను ఎక్కడికి వెళ్లినా కనిపించేది, వినిపించేది ఒకటే, నిర్దయ. మనుషులు అల్పబుద్ధి లేక నిర్దయ మరియు అసహనంతో ఉన్నారు. తల్లిదండ్రులకు కోపం ముక్కుమీదే ఉంటుంది. పిల్లలు వాళ్ల బొమ్మలను, ఆట వస్తువులను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. చిన్నవాళ్లు, పెద్దవాళ్లు అందరూ ప్రతిదాని కొరకు వాదోపవాదాలు చేస్తారు. వాళ్లు తమను గూర్చే పట్టించుకుంటారు. ఇతరుల భావాలను గూర్చి, అనుభూతులను గూర్చి పట్టించుకునే సమయం ఉండదు. లేక ఇతరుల అవసరాలను గూర్చి తెలుసుకునే సమయం ఉండదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 బైబిలు ఇలా చెప్తుంది, ఒకనీయడలా ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ కనికరం అంతా ఏమైపోయింది? మనం అలా కనికరం చూపిస్తున్నామా? అబ్బే, వాళ్ల సంగతి మీకేం తెలుసు, వాళ్లను ఎవరు కనికరిస్తారండి, వాళ్లకు దయా కనికరం అన్న మాటే తెలియదు అని మీరు అనుకోవచ్చు. మీరు ఎలాంటివారో ఒకసారి పరీక్షించుకోండి. మనందరం అలాంటివారమే. అలాంటి మనల్ని ప్రభువు కరుణిస్తే మనం ఇతరులను కరుణించలేమా? ఈరోజు నేను మీతో ఒక మహిళను గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆమె పేరు అన్న. ఆమె ఊరు అవతల ఒక చిన్న పొలంలో పెరిగింది. ఆమెకు 12 అన్నదమ్ముళ్ళు, 1 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్లు చాలా పేదవాళ్లు కాబట్టి కూరగాయలు, పండ్లు పెంచడానికి, వాటిని అమ్మడానికి అందరూ కష్టపడి పనిచేయాల్సి వచ్చేది. మండుటెన్నెలో పగలంతా పనిచేసేవాళ్లు. కొన్నిసార్లు పాఠశాలకు వెళ్లేందుకు కూడా సమయం ఉండేది కాదు. అన్నాకు 18 వయసు ఉన్నప్పుడు ఆమె పెళ్లి చేసుకుని ఆ పొలం విడిచి వెళ్లిపోయింది. ఆమె తన భర్త, పిల్లల బాగోగులు చూసుకుంటూ ఇల్లు శుభ్రంగా, పొందికగా అమర్చుకోవడానికి ఇష్టపడేది. ఆమెకు తెలిసింది అంతమాత్రమే. భర్తకు పిల్లలకు వంట చేసి పెట్టడం, వారిని తృప్తిపరచడం మహానందంగా భావించేది. ఆమె చాలా నెమ్మదస్తురాలు మరియు బిడియస్తురాలు కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లోనే ఉండి ఏకాంతంగా సమయం గడుపుతూ ఆనందించేది. అన్నాను గురించి తెలిసిన వారందరికీ ఆమెను గురించి ఒకే ఒక విషయం తెలుసు. అన్నా ప్రపంచంలోకెల్లా అతి సాధువైన కనికరము గల మహిళ అని వారికి తెలుసు. ఆమెకు సరిపడినంత డబ్బు లేదు, కాని ఆకలిగొన్న వారికోసం ఆమె వద్ద ఎప్పుడూ ఆహారం ఉండేది. అన్నా ఎక్కువగా చదువుకోలేదు, కాని విచారంతో ఉన్నవారికి చెప్పడానికి ఆమె వద్ద ప్రోత్సాహకరమైన మాటలు ఉండేవి. ఆమె ఎప్పుడూ ఇంటి పనిలో నిమగ్నమై ఉండేది, కాని ఆమెతో ఎవరైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఆమె వారికోసం సమయమిచ్చేది. తాను చేస్తున్న పనిని ప్రక్కన పెట్టి దుఃఖంలో, బాధలో, సమస్యలతో ఉన్నవారితో మాట్లాడేది. ఇంతకు అన్నా ఎవరో కాదు, ఆమె మా అమ్మమ్మ. నా జీవితంలో ఆమె ఓ ప్రత్యేకమైన మహిళ. ఆమె చనిపోయి చాలా సంవత్సరాలైంది, కాని ఆమె జ్ఞాపకాలు, ఆమెతో నేను గడిపిన సమయం నాకెంతో ప్రాముఖ్యమైనవి. నేను చిన్న బాలికగా ఉన్నప్పుడు తరచూ ఆమెను చూడ్డానికి వాళ్ళింటికి వెళ్లేవాళ్లం. ఆమె నా కొరకు స్వయంగా చేసి పెట్టిన పిండి వంటలు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవి. నేను కనీసం 6 లేక 8 ఒకేసారి తినేసేదాన్ని. రాత్రి పడుకునే ముందు మార్చుకోవడానికి ఆమె గౌనును నాకు ఇచ్చేది. సిల్కు గుడ్డతో కుట్టబడిన ఆ గౌను నాకు పొడుగ్గా ఉన్నా నేను దాన్ని వేసుకుని నేనొక రాజకుమారిలా సంబరపడేదాన్ని. 2 గ్లాసుల నిండా పళ్లరసం పోసి ఒకటి నాకు ఇచ్చి మరొకటి తాను తీసుకునేది. ఇక ఆ పళ్లరసం తాగుతూ ఇద్దరం కబుర్లు చెప్పుకునేవాళ్లం. నేను చాలా భయస్థురాలిని కాబట్టి నాకున్న భయాలన్నీ ఆమెతో చెప్పుకునేదాన్ని. నా హృదయాన్నంతా కుమరించేదాన్ని. నేను ఎంతసేపు మాట్లాడినా ఆమె విసుక్కునేది కాదు. నేను చెప్పే ప్రతి మాటను ఓపికగా వినేది. ఆమె నన్ను దగ్గరకు తీసుకునేది, బుజ్జగించి ఆదరించేది. బైబిలులో నుండి ఆదరణనిచ్చే మంచి వాక్యాలను నాకు చదివి వినిపించేది. ఆమె చాలా జ్ఞానవంతురాలు. ఆమె అంటే నాకు చాలా ప్రేమ. అలా మేమిద్దరం చాలా రాత్రి అయ్యేంత వరకు మాట్లాడుకునేవాళ్లం. నా భయాలన్నీ మాయమయ్యేంత వరకు ఆమె నాతో మాట్లాడేది. ఇక నిర్భయంగా, తృప్తిగా నేను కళ్ళు మూసుకొని నిద్రపోయేదాన్ని. మా అమ్మమ్మను నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆమె దయా, కనికరం నాపై చెరగని ముద్రను వేశాయి. ప్రస్తుతం నేను జీవిస్తున్న జీవిత విధానంపై అవి గొప్ప ప్రభావాన్ని చూపించాయి. దయను చూపించడం నా విధి. దయ లేక కనికరం అన్నది ఆత్మఫలంలో ఒక భాగం. మనంతట మనం కనికరాన్ని ఉత్పత్తి చేయలేము. అది యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారానే ఉత్పత్తి అవుతుంది. ఇక కనికరమును గురించి బైబిల్ ఏమి చెప్తుందో చూద్దాం. మీకా గ్రంథము 6:8 ఇలా వ్రాయబడింది: మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్నడుగుచున్నాడు. మనము కనికరమును ప్రేమించాలి. కనికరమును చూపించండి అని చెప్పకుండా కనికరమును ప్రేమించమని బైబిల్ ఎందుకు చెప్తుంది? మన కనికరము మన హృదయములో నుండి రావాలని దేవుడు కోరుతున్నాడు. మనం చూపించే కనికరం యథార్థమైనదిగా ఉండాలి, ఒక క్రియగానే ఉండకూడదు. మన హృదయంలో కనికరం ఉంటే ఇతరుల పట్ల కనికరం చూపిస్తాము. ఒక స్త్రీ తన నోరు తెరిచినప్పుడు ఆమె నాలుక కనికరము గల ఉపదేశము చేయాలని బైబిల్ చెప్తుంది. మనము మాట ద్వారానే కాదుగాని మన ప్రవర్తన ద్వారా కనికరమును నేర్పించాలి. మత్తయి సువార్త 11:29 యేసుప్రభు ఇలా చెప్పాడు: నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక నా యొద్ద నేర్చుకొనండి. మనుషులు మనలాగే ఉండాలని వారిని మనం బలవంతం చేయకూడదు. వారు ఎలా ఉన్నారో అలాగే వారిని ప్రేమించాలి. నా విషయం ఎప్పుడూ ఎవరూ కనికరం చూపించలేదు. నేను వారి విషయం ఎలా కనికరం చూపించగలను? అది నాకు తెలియదు అని మీరు అనుకుంటున్నారేమో. మీరు ఒక విషయాన్ని మర్చిపోవద్దు. మీ విషయం కనికరం చూపించేవారు ఒకరున్నారు. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన మీ పాపాల కోసం సిల్వలో చనిపోవడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించాడు. దానిని పొందడానికి మీరు ఏమీ చేయలేదు. మీరు ఎలా ఉన్నారో ఆ స్థితిలోనే దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. కాబట్టి దేవుడే మీ కొరకు దానిని చేశాడు. మీరు ఈ విధంగా ప్రారంభించాలి. ఇతరులు ఏ విధంగా ఉన్నారో వారిని ఆ విధంగానే అంగీకరించాలి. మా అమ్మమ్మ కనికరం గల మాటలను చెప్పడం మాత్రమే కాదు, ఆమె నాతో మాట్లాడేందుకు సమయం ఇవ్వడం ద్వారా, మంచి సలహాలను ఇవ్వడం ద్వారా నా పట్ల కనికరం చూపించేది. ఆమె కనికరమును ప్రేమించేది. ఎంత ప్రేమించింది అంటే ఆమె ఇతరులకు చేసిన ప్రతి ఒక్కటి, మాట్లాడిన ప్రతి మాట కనికరముతో కూడినవి, మృదువైనవి. మా అమ్మమ్మ నా పట్ల కనికరముతో మృదువుగా ప్రవర్తిస్తూ నేను ఇతరులతో ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించేది. దాని ఫలితంగానే నేను నా కుమార్తెకు కనికరమును గురించి నేర్పించగలిగాను. మా అమ్మమ్మ నాకు కనికరం చూపించింది కాబట్టి నేను కూడా అలా చేయగలిగాను. కొంతకాలానికి నా కుమార్తె తన పిల్లలకు కనికరం గురించి నేర్పిస్తుంది. మరి మీ విషయం ఏంటి? మీ హృదయం దేనితో నింపబడింది? మీరు దేనిని ప్రేమిస్తున్నారు? కోపముతో, ప్రతీకారంతో, అసహనంతో కూడిన మీ మాటలు మీకు జ్ఞాపకం వస్తున్నాయా? లేక కనికరముతో కూడిన మాటలు, క్రియలు జ్ఞాపకం వస్తున్నాయా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మహిళలుగా మేము మా కుటుంబంలో మరియు సమాజంలో కనికరము గలవారముగా, మృదువైన స్వభావం గలవారుగా ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ కార్యక్రమం వింటున్న ప్రతి మహిళ హృదయాన్ని ప్రేమ కనికరముతో నింపండి, జ్ఞానము గల మాటలతో నింపండి. వారి మాటలు మరియు క్రియలన్నీ వారి హృదయంలో నుండి వచ్చేలా సహాయం చేయండి. వారి జీవితాలు ఇతరులకు పురికొల్పుగా, స్ఫూర్తిగా నిలిచిపోయేలా మీ కృప నిమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
3: శ్రోతలు, ఈరోజు మన ముఖ్యాంశం దయాని గుర్తుంచుకుంటారు కదూ. నేను శ్వేత మీకోసం ఓ మంచి కథను ఎన్నుకున్నాం. ఇందాక మీతో చెప్పాం కదా, ఇక వినండి, ఆనందించండి.
4: చాలా కాలం క్రితం దానయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి ఉండడానికి ఇల్లు లేదు, భార్యాపిల్లలు కూడా లేరు. ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప అతనికి మరేమీ లేదు. సరైన భోజనం కూడా లేనందువలన అతడు సన్నగా గడ్డిపోచలా ఉండేవాడు. అందరూ అతన్ని గడ్డిపోచ అని పిలిచేవారు. అతడు ప్రతిరోజు ఉదయం గుడికి వెళ్లి తనకు మంచి భవిష్యత్తు నిమ్మని దేవుణ్ణి అడిగేవాడు. ఒకరోజు అతనికి ఒక స్వరం వినిపించింది.
5: దానయ్యా, నీవీ గుడిలో నుండి బయటికి వెళ్లగానే నీ చెయ్యి మొదటి ఏ వస్తువును తాగుతుందో ఆ వస్తువు నీకు గొప్ప అదృష్టాన్నిస్తుంది.
4: దానయ్య ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. కళ్ళు నలుపుకున్నాడు. తన చేతిని గిల్లుకున్నాడు. గుడిలో తను తప్ప మరెవ్వరూ లేరు. భయంతో గుడి బయటికి పరిగెత్తాడు. ఆ తొందరలో గుడి మెట్లపైనుండి జారిపడ్డాడు. అలా దొర్లుకుంటూ కిందికి వెళ్లి చెత్తలో పడిపోయాడు. చెత్తలో ఉన్న గడ్డిపోచ ఒకటి దానయ్య చేతిలో పడింది. మెల్లిగా లేచి కూచున్నాడు. చేతిలో గడ్డిపోచ కనిపించింది.
6: ఓస్, ఈ గడ్డిపూస దేనికి పనికొస్తుంది? కానీ నేను విన్న స్వరం చెప్పింది జరగాలంటే నేను దీన్ని పడేయకూడదు.
4: ఇక దానయ్య ఆ గడ్డిపోచను అలాగే పట్టుకుని తిరగసాగాడు. కొంతసేపు అయ్యేసరికి ఒక తూరీగ వచ్చి అతని తల చుట్టూ తిరగసాగింది. అతడు దాన్ని తోలివేయడానికి ప్రయత్నించాడు. కాని అది అతని చుట్టే తిరగసాగింది. ఏం చేయాలో తోచక దానయ్య దాన్ని పట్టుకుని తన వద్ద ఉన్న గడ్డిపోచకు కట్టేశాడు. గడ్డిపోచ మరో కొనను తన చేత్తో పట్టుకున్నాడు. ఇప్పుడది ఒక గాలిపటంలా తయారయ్యింది. అలా కొంత దూరం వెళ్లేసరికి ఒక పూలు అమ్మే స్త్రీని, ఆమె కుమారుణ్ణి కలుసుకున్నాడు.
7: పూలమ్మ, పూలు, సన్నజాజీలు, విరజాజీలు, గులాబీలు, రండమ్మ రండి. పూలమ్మ పూలు.
8: అమ్మా, చాలా ఎండగా ఉంది, నేను నడవలేనమ్మా, దాహం కూడా వేస్తుంది.
4: వాళ్ళిద్దరూ చాలాసేపటి నుండి ఎండలో తిరుగుతున్నారు కాబోలు. ఆ పిల్లవాడు బాగా అలసిపోయాడు. దాహం అంటూ ఏడుస్తున్నా ఆ అబ్బాయి దృష్టి దానయ్య చేతిలోని తూరీగపై పడగానే సంతోషంతో అతని ముఖం వెలిగిపోయింది.
8: అమ్మా, అమ్మా, నాకు ఆ తూరిగ అడిగి ఇవ్వవా?
6: ఈ గడ్డిపోసునే నాకు అదృష్టాన్నిస్తుంది. కానీ పాపం, ఈ చిన్నవాడు ఎండలో బాగా అలసిపోయి ఉన్నాడు. దాన్ని అబ్బాయికిస్తే సంతోషపడతాడు కదా. బాబు, ఇదిగో దీన్ని తీసుకుని ఆడుకో.
7: అయ్యా, నిజంగా మీరు చాలా దయగలవారయ్యా. మీకు తిరిగి ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు. ఈ రోజా పుష్పం మాత్రం ఉంది, దయచేసి దీన్ని తీసుకోండి.
4: దానయ్య ఆ రోజా పుష్పాన్ని తీసుకుని తన దారిను వెళ్లిపోయాడు. కొంత దూరం వెళ్లాక రెండు చేతులతో తన తలను పట్టుకుని ఒక చెట్టు మొద్దుపై కూర్చున్న ఒక యవ్వనస్తుడు అతనికి కనిపించాడు. అతడు చాలా దిగులుగా ఉన్నట్లు కనిపించాడు. దానయ్య అతని దగ్గరకు వెళ్లాడు.
6: బాబు, ఎవరు నువ్వు? ఎందుకలా కూర్చున్నావు? ఏం జరిగిందో చెప్పు.
9: నేనొక అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించిన ఆ అమ్మాయికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమో లేదో తెలుసుకోవాలని ఆమె వద్దకు నేను వెళ్తున్నాను. కానీ ఆమెకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు.
6: నేను కూడా పేదవాణ్ణే. నా వద్ద విలువైన వస్తువులేమీ లేవు. కాని ఇదిగో ఈ రోజా పుష్పం ఉంది. నీకిష్టమైతే దీన్ని ఆమెకివ్వు.
9: ఓ, ఈ పువ్వు చాలా బాగుంది. ఈ పువ్వు ఇచ్చినందుకు థ్యాంక్స్. మీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, కానీ నా దగ్గర కొన్ని కమల పండ్లు ఉన్నాయి, తీసుకోండి.
4: ఇక ఇప్పుడు దానయ్య చేతిలో నిగనిగలాడే మూడు కమలా పండ్లు ఉన్నాయి. ఇంతలో ఒక బండి లాక్కుంటూ వెళ్తున్న వ్యక్తిని అతడు కలుసుకున్నాడు.
10: అయ్యా, నాకొక సహాయం చేస్తారా? ప్రొద్దు నుండి ఈ బండి లాగుతున్నాను. చాలా దాహమేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. దగ్గర్లో నీళ్లు దొరుకుతాయా?
6: అయ్యో, ఇక్కడ దగ్గర్లో నీళ్లు ఎక్కడా లేవే. ఈ కమలాపళ్ళు తిని నీ దాహం తీర్చుకో.
10: నిజంగా మీరు ఎంత కనికరం గలవారండి. అమ్మయ్యా, నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. మీరేమీ అనుకోకపోతే ఈ సిల్క్ వస్త్రము తీసుకోండి.
4: దానయ్య మళ్ళీ తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ సిల్క్ గుడ్డను జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఇంతలో రథంలో వెళ్తున్న రాజకుమారి అతనికి ఎదురయ్యింది. ఆమె చాలా విచారంగా కనిపిస్తున్నది. కాని దానయ్యను చూడగానే ఆమె ముఖం సంతోషంతో విప్పారింది.
11: ఈ సిల్క్ గుడ్డ నీకు ఎక్కడ దొరికింది? ఇలాంటి గుడ్డ కోసమే కదా నేను వెతుకుతున్నాను. ఈరోజు మా నాన్న పుట్టినరోజు. నేను మా నాన్నకు ఒక రాజవస్త్రాన్ని కుట్టించాలనుకున్నాను.
6: ఈరోజు రాజుగారు పుట్టినరోజా? అయితే మీరు ఈ సిల్క్ వస్త్రాన్ని తీసుకోవచ్చు.
11: మీ ఆలోచన చాలా బాగుంది. నిజంగా మీరెంత మంచివారు. ఇదిగో, దానికి బదులుగా ఈ నా బంగారు కంకణం తీసుకోండి.
6: నా అదృష్టం ఒక గడ్డి పోచతో ప్రారంభమైంది. ఇప్పుడు బంగారు కంకణం దొరికింది. ఇంత మటుకు చాలే.
4: దానయ్య ఆ బంగారు కంకణంను అమ్మి వచ్చిన డబ్బుతో ఒక పెద్ద వరిచేను కొన్నాడు. దానిలో కష్టపడి పనిచేశాడు. దాని దిగుబడి ప్రతి సంవత్సరం పెరగసాగింది. త్వరలో అతడు ధనవంతుడయ్యాడు. కాని అతని డబ్బు అతని బుద్ధిని కొంచెం కూడా మార్చలేదు. అతడు నిత్యము ఆకలితో అలమటించేవారికి బియ్యం ఇచ్చేవాడు. గ్రామంలోని పిల్లల కోసం ఒక పాఠశాలను నిర్మించాడు. అందరూ ఇవన్నీ అతనికి ఒక గడ్డిపోచ నుండి వచ్చాయి అని అనుకునేవాళ్లు. కాని ఈ అదృష్టమంతా తన దయాగుణం నుండే వచ్చిందని దానయ్యకే తెలుసు.
3: నేను శ్వేత మాత్రం ఈరోజు సమయాన్ని సంతోషంగా గడపగలిగాము. మీకు కూడా ఈ సమయం ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం. ఈ కార్యక్రమాలు మీకు సీడీ రూపంలో కావాలంటే మమ్మల్ని సంప్రదించండి.
1: మనము ఒకరి పట్ల మరొకరం దయ కలిగి ఉండాలని ఆజ్ఞాపింపబడ్డాము. ఈ విషయమే బైబిల్లో కొలొస్సీలకు రాసిన పత్రిక 3:12 రాయబడి ఉంది. కాగా దేవునిచే ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులును, ప్రియులునైన వారికిని తగినట్లు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇది మనకు సాధ్యం కాదేమో అనిపిస్తుంది. కాని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ప్రకారం మనల్ని బలపరిచే ప్రభువును బట్టి మనం సమస్తం చేయగలం.

0: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
1: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గనుక నేను ఆయన మహిమ కొరకే బ్రతికెదను.

ఊపిరికే ఊపిరి అయి పాటల పల్లకిలో నన్ను మోస్తున్నాడు. కన్నులకే వెన్నెలయ్యి పాటల ఊటగా మారాడు.

0: అండి, ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ మాట చాలా తల్లిదండ్రులు అధికంగా వాడుతూ ఉంటారు, అనేక సార్లు అనేక మంది పిల్లలకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏంటి ఈ ఆజ్ఞ? నీ తల్లిని తండ్రిని సన్మానించు. యూనో వీఆర్ రెడీ టు సే నీ తల్లిని తండ్రిని సన్మానించు. దేవుని వాటిని చెప్తుంది తెలుసా? వెయిట్, ఇక్కడ పిల్లలు అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ భార్య భర్తలు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రతి వారు చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది. యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ అంటిల్ యూ గివ్ సంథింగ్. అర్థమవుతుందండి? వాట్ యు సో ఇస్ వాట్ యు రీప్. దేవుడు వాటిలో చూస్తానండి. ఈ మాట చూసినప్పుడు ప్రభువు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఇది ఒక్కటి మాత్రమే వాగ్దానముతో కూడినది. ఈ ఆజ్ఞ ఎప్పుడైతే నీవు చేస్తావో, ఏం చెప్తున్నాడు దేవుడు, ఈ భూమి పైన నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. అంతటి మాత్రమే కాదు, ఇంకా ఏమన్నా ఉంది చూడండి.
1: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో.
0: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు ఎలాగుంటావంట?
1: నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
0: ఇఫ్ యు కెన్ టర్న్ టు డిటర్నమీ దేవోదేశ కాండం 5:16 వచ్చింది.
1: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు,
0: నీకు క్షేమమగునట్లు
1: నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున.
0: అంటే తెలుగులో వే గెటింగ్ అనదర్ ఇన్పుట్, క్షేమము. సో దేర్ ఇస్ లైఫ్, దేర్ ఇస్ ప్రొటెక్షన్, అండ్ దేర్ ఇస్ సక్సెస్. ద థింగ్స్ మే గో వెల్. ఈరోజు దేవుని వాక్యంలో చూస్తానండి, ఎక్కడ నిర్గమకాండంలో మనం చూసాము, ద్వితీయ ఉపదేశ కాండంలో మనం చూసాము, నీ తల్లిని తండ్రిని సన్మానించు, దట్ థింగ్స్ మే గో వెల్ అండ్ నీవు దీర్ఘాయుష్మంతుడు. ఎందుకంటే ఈ రోజుల్లో నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావా? తల్లిని తండ్రిని సన్మానించంటే మనుషులు అన్న రకం ఏంటి తెలుసా? దండం పెడతా, నేను తొందర చావాలని ఆశపడుతున్నా, ఈ భూమిలో నేను బ్రతకాలని ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఫెయిల్యూర్ లైఫ్, టార్చర్ లైఫ్. ఏ జీవితంలో సఫలత లేదు, వర్ధలింపు లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, ఎందులో జయము లేదు. కాబట్టి నీకు బ్రతక బుద్ధి కావట్లే. కానీ అనుకుంటాడు, నీ జీవితం నిజంగా ఆశీర్వదించబడిన జీవితం. యువర్ సీయింగ్ సక్సెస్, యువర్ సీయింగ్ అప్లిఫ్ట్మెంట్, నీ జీవితంలో వర్ధిలత, నీ జీవితంలో సమాధానం, యువర్ జస్ట్ పీస్ఫుల్. ప్రతిరోజు లేచి నెమ్మదితో ఉన్నాం, ధైర్యంతో ఉన్నాం, ఆనందంతో ఉన్నాం, 10 మందితో కలిసి నవ్వుతున్నాం, 10 మందితో కలిసి భుజిస్తున్నాం, ఒంటరితనంగా కాకుండా 10 మందితో కలిసి మాట్లాడుకుని ఆనందిస్తున్నాం. ఎలాగుంటుంది? చచ్చిపోవాలనిపిస్తుందా? అనిపించదు. నువ్వు ఒంటరి బ్రతికి బ్రతికేటప్పుడు నాకు ఎవరు లేరు, నేను చచ్చిపోతాననిపిస్తుంది. ఈరోజు మనుషుడు ఓటములు ఉన్నాడు, అందుకని ఈ వాక్యం అనేటప్పుడు అబ్బా ఐ డోంట్ వాంట్ లివ్ లాంగ్, ఐ వాంట్ డై. అందుకనే వాక్యం ఉండే ఐ మెన్షన్ ద ప్రామిస్. ఏంటి ఆ వాగ్దానము? ద థింగ్స్ మే గో వెల్ విత్ యూ. దేవుడు నీకు అనుగ్రహించే వాగ్దాన భూమిలో నీకు అన్నీ మంచిగా వెళ్ళేలాగా, నీకు అన్నీ చక్కగా వెళ్ళేలాగా, ద థింగ్స్ మే గో వెల్, నీకు చక్కగా అన్నీ జయకరంగా సమాధానంతో ఆరోగ్యముతో శాంతితో నీవు బ్రతుకునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు.

0: ఇక్కడ ఉన్న వారితో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు నాకు తెలియదు, కానీ ఈ మాట దేవుడు మీకు ఇస్తున్నాడంటే దయచేసి దేవుని వాక్కు లోబడండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యము. అంటిల్ యు ఒబే యు విల్ నాట్ సీ ద ఫ్రూట్. ఒబీడియన్స్ ఇస్ నెంబర్ వన్. దేవుని వాక్యానికి వింటాం గొప్ప కాదు, విన్న వాక్యానికి విధేయులుగా ఉన్నాము అన్నదానికి సాదృశ్యం ఏంటంటే క్రియల రూపంగా చూపిస్తాం. ఈరోజు అజ్ఞానం ద్వారా ఎందరో నశించిపోతున్నామో తెలియజేయబడుతుంది. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అఫ్కోర్స్ పిల్లలకి నేను చెప్తాను, కానీ మొదటిగా తల్లిదండ్రులు చెప్పాలి. యాజ్ అ ఫాదర్ ఐఎమ్ లర్నింగ్ రియలీ హార్డ్. ఎందుకంటే బాలుడు నడవబలసిన త్రోవ వాడికి నేర్పించాలంట. హౌ కెన్ అ చైల్డ్ ఆనర్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ అ రైట్ ఫాదర్? హౌ కెన్ అ మదర్ బీ ఆనర్డ్ అంటిల్ షీఈస్ ద రోల్ మోడల్? ఈరోజు మనము మాదిరికారం లేకుండా బిడ్డలు మనల్ని గౌరవించాలనుకుంటున్నామో అది ఎప్పటికీ జరగదండి. దేవుని వాక్యంలో చూస్తే మొదటిగా దేవుని వాక్యంలో సామెతలు 13:24
1: బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి.
0: తన కుమారుడికి ఎవరంట? ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు విరోధులు ఉన్నారు? అది కదా బెత్తం వాడమన్నాను. ఈరోజు వెళ్ళి బెత్తం తీసిన దబా బాధేంది? అర్థంబద్ధం ఉండాలండి. ఈరోజు తల్లిదండ్రులు అర్థంబద్ధం లేకుండా పిల్లలు బాధుతారు. పిల్లడు ఏదైనా మాట్లాడుతుందో దవడ మీద కొట్టేస్తారు. ఈవిని విమానం అంతా అంటారు కదా, దుబ్బు బాధేస్తారు. అర్థంబర్థం ఉండదు వాడికి. ఏముంటదంటే అమ్మ అంట కొడతది, నానంటే కొడతాడు. ఎందుకు కొడతాడో తెలీదు. ఎప్పుడన్నా పిల్లలకి శిక్షించాల్సినప్పుడు ఎందుకు శిక్షిస్తున్నారో చెప్పి శిక్షిస్తున్నారా? దేవుడు వాటిని చూస్తే దేవుడు ఎప్పుడు చెప్పి కొడతాడు. చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడు, గుడ్డిస్తాడు, ప్రవక్తను పంపిస్తాడు, అవసరమైతే తర్వాత వేస్తాడు దెబ్బ. గాడ్ విల్ పనిష్ బికాస్ హీఈస్ అవర్ లవింగ్ ఫాదర్. ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్ష ఉందంటున్నాడు. ప్రేమించే తండ్రే శిక్షిస్తాడంట. ఎక్కడ అదే చదువుతున్నాం, హీ హూ స్పేర్స్ ద రాడ్ హేట్స్ హిస్ సన్. ఏంటంట? వదిలే కొట్టదులే అంటే నువ్వు పిల్లల్ని ప్రేమిస్తలేదంట. బట్ హీ హూ లవ్స్ హిమ్ ఈస్ కేర్ఫుల్ టు డిసిప్లైన్ హిమ్. ఈరోజు తల్లిదండ్రులకు అడుగుతున్నా, నీ తల్లిని తండ్రిని సన్మానించు అని మీరు ఆశపడుతున్నారు పిల్లలు చెప్తూ, కానీ వారు సన్మానించాలంటే వారు సన్మానించేలాగా పెంచారా? ఆర్ దే డిసిప్లైన్? డు దే నో వాట్ ఇస్ మ్యానర్స్? గౌరవం అంటే ఏంటి తెలుసా పిల్లలకి? పద్ధతులు అంటే ఏంటి తెలుసా పిల్లలకి? ఎలాగ మాట్లాడకూడదు, ఎలాగ మాట్లాడదు తెలుసా పిల్లలకి? పిల్లలు బూతు మాటలు మాట్లాడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు. ఎక్కడి నుండి వస్తుంది? తల్లిదండ్రులు మాట్లాడే విధానమే. మీరు ఎప్పుడన్నా మీరు కొట్లాడేటప్పుడు, మీరు తిట్టేటప్పుడు, ఫోన్లో అడిచేటప్పుడు, కొంతమంది పిల్లలు చూడండి ఫోన్ పట్టుకుని తిరుగుతా అంటా ఉంటారు. ఎవరు నేర్పించారు అది? ఏం లేదు, అట్లా చూస్తా ఉంటే తర్వాత వాళ్ళ అమ్మ ఎట్లా మాట్లాడుతుంది చూడండి. సేమ్ టు సేమ్ బిడ్డ చూస్తున్నాడు. ఓహో ఇదా, ఇది స్టైలా, ఇది పద్ధత, ఇది కల్చరా? తల్లిదండ్రులు అడుగుతున్నాను, ఎప్పుడది పిల్లలను మోకరించి మీరు ప్రార్థన చేస్తాం చూసింది? ఎప్పుడది పిల్లలు మీరు దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఆయన ఆరాధిస్తాం చూసింది? ఎప్పుడది పిల్లలు మీరు ప్రేమతో పలకరిస్తాం చూసింది? దేవుని వాక్యం తగినట్టు చూస్తానండి. సామెతలు 22:15 ఒకసారి చదువుదామండి.
1: బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును.
0: ఏంటంటే ఈ మాట అర్థమైందా? ఇంగ్లీష్లో కూడా చదువుతాను, చాలా బాగుంది ఇంగ్లీష్లో కూడా. ఫూలిష్నెస్ ఇస్ బౌండ్ అప్ ఇన్ ద హార్ట్ ఆఫ్ అ చైల్డ్. ప్రతి ఒక్కడికి, నాట్ ఫ్యూ చైల్డ్, నాట్ 1 మిలియన్ చైల్డ్, బాలుడికి మూఢత్వం అనేది పుట్టకతో ఎదుగుతుందంట, వస్తుందంట, లోపలికి చేరుతుందంట. ఒకే రోజు వచ్చేదు, కొంచెం చేరుతుందంట. కానీ ద నెక్స్ట్ లైన్ చదివితే,
1: శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును.
0: ఎప్పుడన్నా గడ్డిపార చూసారా? కొన్నిసార్లు రాళ్ళు గట్టిగా వదిలేసారు, మట్టినే వదిలేసారు అనుకో, ఏమవుతుంది? గట్టిగా బండల్లాగా అయిపోతాయి. దాన్ని ఏం చేయాలి? తెచ్చి పటా అని కొట్టాలి. ఏం చేస్తామంటే క్లీనప్ చేస్తున్నా. ఏం క్లీన్ చేస్తున్నా? మట్టి. ఎందుకు అది మట్టి? అవును, మట్టి అట్లా వదిలేస్తే ఇంకా బండ అవుతుంది. బండ అయిందా అంత హాని అయిపోతుంది. ఎప్పుడు ఇప్పుడు కొట్టగలితే ఇప్పుడే తీయాలి. అది ఏదో ఒక రీతిగా క్లియర్ అవుట్ చేయాలి, లెవలప్ చేయాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ వాక్యం చూసినప్పుడు ఇదిగో నువ్వు డిసిప్లైన్ అన్న గడ్డపార ద రాడ్ తీకపోతే నీ బిడ్డలో విర్రితనము. ఈ తెలుగులో ఏముంది, ఫూలిష్నెస్ అన్న మాటకి
1: మూఢత్వము,
0: మూఢత్వము అధికమవుతుంది. ఇంకా పెద్దోడు యవనస్తుడు అయ్యేటప్పటికి మొండోడైపోతాడు, మొండోడైపోతాడు. ఎవడి మాట వెండు, ఎవడిని గౌరవించడు, గౌరవం అనేది ఉండదు. అసలు చిన్నప్పటి నుండి మొండితనం ఎర్రితనాన్ని అధికం చేస్తే పెద్దోడైన తర్వాత నిన్ను ఏమాత్రం లెక్క చేస్తాడా? చేయడు. హీ విల్ నాట్ ఈవెన్ కన్సిడర్ క్యాలిక్యులేట్ యువర్ ఎనీ కాస్ట్. తన స్వార్థానికే ఉంటాడు. ఇంకా బైబిల్ చూస్తానండి 22:6,
1: బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు.
0: బాలుడు నడవవలసిన త్రోవని వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే పెద్దవాడైన తర్వాత నేర్పిస్తాం చాలా కష్టమండి. యూనో ఎనీథింగ్, ఈరోజు సైకాలజీ చెప్పేది కూడా అంటే ఎవరు ఏది నేర్చుకోవాలన్నా చిన్నప్పుడే, అది 7 సంవత్సరాలలోపు అయితే ఇంకా చక్కగా. 7 సంవత్సరాలలోపు ఏదైనా ఒక మనిషి ఒకటి నేర్చుకున్నాడంటే లైఫ్ టైం జ్ఞాపకం చేసుకుంటాడంట. అదే కొన్ని వారాల ముందు చెప్పాను, ఐ థింక్ ఫ్యూ డేస్ ముందు చెప్పాను. ఒక సాగుకుంటున్నాడు, గివ్ మీ దిస్ చైల్డ్, గివ్ మీ ఎనీ చిల్డ్రన్ టిల్ 7 ఇయర్స్, 7 ఇయర్స్ వరకు నా దగ్గర పెరగనే, 7 ఇయర్స్ నా దగ్గర పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా విడిచిపెట్టి, ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళు, ప్రపంచంలో ఏ పరిస్థితులైనా పెట్టు, 7 సంవత్సరాలు నా దగ్గర పెరుగుతూ చాలు, వాడు నడవాల్సిన త్రో వాడు నేర్పిస్తాను. దాని తర్వాత ఈ సెట్ దేవుని వాక్యం చూస్తానండి. ఇంకా ఎఫీసీలు రాసిన పత్రిక 6:4, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం.
1: తండ్రులారా మీ పిల్లలకు కోపమును రేపకయు.
0: మీ పిల్లలకి ఏం రేపకూడదంట? కోపం రేపద్దు. ఇంకా
1: ప్రభు యొక్క శిక్షలోను
0: బోధలోను
1: వారిని పెంచుడి.
0: కోపం రేపకూడదంట, శిక్షించాలంట, బోధనలు పెంచాలంట. ఎలాగది కోపం రేపకుండా శిక్షించగలుగుతాం? యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? హౌ ఇస్ దట్ పాసిబుల్ వితౌట్ ద చైల్డ్ బీయింగ్ యాంగర్డ్ యు ఆర్ డిసిప్లైనింగ్? హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? ఎట్లా నువ్వు కొట్టగలుగుతావు, ఎట్లా నువ్వు తిట్టగలుగుతావు? అండ్ ఆల్సో ఇన్స్ట్రక్ట్. ఈ మాట చూస్తే దిస్ ఇస్ వాట్ ఇందాక నేను చెప్పింది. ఫస్ట్ వాడితో మాట్లాడు, నేను కొట్టబోతున్నా, నువ్వు తెలుసా, నువ్వు చేసింది పలానా. దేవుని వాక్యం చెప్తుంది ఇలాగ ఉండకూడదు, దేవుని వాక్యం చెప్తుంది ఇలాగ ఉండకూడదు. ఇదిగో మన కుటుంబ పద్ధతి ఇది కాదు, నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకు శిక్ష. ఆ శిక్ష అనేది తెలిస్తే హీ విల్ ఫీల్, రియలైజేషన్ వస్తుంది. మీరు బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి, నేను అన్ని చెప్తాను టైం చాలవు, కానీ నిర్గమకాండం అనే, ద్వితీయోపదేశ కాండం అనే, తండ్రులు కుటుంబము తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి, నెక్స్ట్ తరానికి నేర్పించాలి, వారి బిడ్డలకి నేర్పించాలి, వచ్చే తరానికి నేర్పించాలి. తల్లిదండ్రులు నేర్పించాలంటే ఈరోజు తల్లిదండ్రులు నేర్పిస్తారు లేదు, పొద్దుట అవుతే వెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రాలు వచ్చారా తిని పడుకున్నారా, పొద్దుట అవుతే తీసుకెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రం వచ్చారా వాళ్ళ దారిలో పోయారా. సో ఎప్పుడురా పిల్లలు కలిసావంటే ఎప్పుడు లేదు. ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే ఏమైనా వివాహం కానీ పిల్లలు మీకుంటే ఎప్పుడు అది చివరి రోజు మీ పిల్లలతో ఒక దినమంతా సమయం గడిపింది? బికాజ్ సబాత్ అనేటప్పుడు చూస్తే విశ్రాంతి దినం అంటే అది ఇట్స్ అ ఫ్యామిలీ టైం వర్షిపింగ్ గాడ్, ఫ్యామిలీ టైం స్పెండింగ్ టైం విత్ ఈచ్ అదర్, ఫ్యామిలీ టైం ఈట్ యాజ్ అ ఫ్యామిలీ, ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్, ఈట్ యాజ్ అ ఫ్యామిలీ. సో సబాత్ అనేటప్పుడు బిడ్డలు ఒంటరిగా ఉన్నప్పుడు, ఈ రోజు కూడా యూదులు ఇస్రాయిల్లో కూడా వారు ఒంటరిగా ఉంటే ఒంటరిగా ఉంటారంట, ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట, ఫ్యామిలీ గ్రూప్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట, రిలేటివ్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట. ఆ సబాత్ రోజు మాత్రం దే షుడ్ నాట్ హ్యావ్ సపరేట్ ఫుడ్, కమ్యూనిటీకి వెళ్ళిపోతారు వాళ్ళు, వాళ్ళ ఫెలోషిప్లోకి వెళ్ళిపోతారు. మరలా పడుకున్నంతసేపు పడుకో, తినంతసేపు తిని, అన్ని నీ టైం నీది, మరలా ఫ్యామిలీది ఫ్యామిలీ రావాలి. చూసి ఈరోజు కుటుంబంలో తండ్రి ఎవరో పిల్లలు తెలియట్లే, తండ్రి హృదయం ఏంటో పిల్లలు తెలియట్లే. తండ్రిని పిల్లలు ఎప్పుడు చూస్తారంటే ఈరోజు తరంలో పిల్లడు తప్పు చేస్తే అప్పుడు తండ్రి దగ్గరకు వస్తాడు, ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర కనెక్ట్ చేయాలన్న మనసు కూడా ఉండదంట. బికాజ్ షీ మనసు ల్యాక్ కాదు, షీ సో బిజీ విత్ టెక్నికల్ థింగ్స్, అంటే రెస్పాన్సిబిలిటీస్ దాన్ ఎథిక్స్. ఇదిగో మారల్స్ కన్నా ఇదిగో బిడ్డ ప్రతిరోజు తండ్రి దగ్గర నుండి దీవెన పొందుకోవాలి, ప్రతిరోజు బిడ్డ తండ్రి ద్వారంగా ప్రార్థన చేయబడాలి, ఇదిగో బిడ్డ తండ్రి ముందుకు వచ్చి మోకరిస్తే, తండ్రి ప్రార్థన చేస్తే ఆ బిడ్డ జీవితము బాగుపడుతుంది, దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. బికాస్ యాజ్ పర్ బైబుల్ ద ఫాదర్ హోల్డ్స్ ద అథారిటీ ఓవర్ ద హౌస్. తండ్రి కాపుదల కంచె వేస్తే ఎవడు ముడతానికి వీల్లేదు. తండ్రి ఆశీర్వదిస్తే దట్ ఈస్ ట్రూలీ బ్లెస్సింగ్, నోబడీ కెన్ స్టాప్. నువ్వు ఎలాంటి వాడైనా కూడా తండ్రి ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అది వచ్చేస్తుంది, రిజల్ట్ వచ్చేస్తుంది. సో దట్ ఫాదర్హుడ్, దట్ ఫాదర్ అథారిటీ, దట్ ప్రీస్ట్లీ హెడ్ ఈరోజు ఎవరు చేయట్లేదు. ఇప్పుడున్న తండ్రిదండ్రులు అడుగుతాను, ఎప్పుడు అది చివరిసారిగా మీ బిడ్డలపైన మీరు చేయి పెట్టి ప్రార్థన చేసింది? వారి కొరకు ప్రార్థన చేస్తారేమో, ఎప్పుడు అది చివరిసారి చేయి పెట్టి ప్రార్థన చేసింది? ఈరోజు ఈ ఎథిక్స్, ఈ వాల్యూస్ మెయింటైన్ చేయట్లేదు అండి. మనం అంటున్నాము, నా పిల్లలు గౌరవిస్తలేదు, నా పిల్లల జీవితాలు బాగుపడతలేదు, నా పిల్లల జీవితాలు దీవించబడతలేదు. ఎలాగవుతుంది? దేవుడు నియమం పెట్టాడు కదా, తండ్రిగా అధికారాన్ని ఇచ్చాడు, తల్లిగా నడిపించవలసిన, పోషించవలసిన, నేర్పించవలసిన బాధ్యతనిచ్చాడు. యూ డోంట్ డూ ఇట్ అండ్ ఎక్స్పెక్ట్ గాడ్, దేవా నా బిడ్డను మార్చే ప్రభా, దేవా నా బిడ్డను మార్చే ప్రభా, చేంజ్ మై చైల్డ్, చేంజ్ మై సన్, చేంజ్ మై డాటర్. అజ్ఞానం ద్వారా నాశనం అయిపోతున్నామండి, ఇదే కారణం. ఈరోజు ఈ ఆజ్ఞలు చూసినప్పుడు కుటుంబ సంబంధమైన విషయాలు ఎన్నో. ఈరోజు తల్లిదండ్రులు ఎంతగానో వారు అనుకున్న ప్రకారము, వారు అనుకున్న రీతిగా, వారు అనుకున్న కార్యాలు పిల్లలకు నేర్పించాలని ఆశపడతారు. అరే పెద్దోడు అయితే ఏమవుతారా అమ్మా, ఏమవ్వాలి? డాక్టర్ అని చెప్పు. నేను డాక్టర్ని అవుతా. చూసి తల్లిదండ్రులుగా కన్నవారు మీరు అనుకుంటున్నారు నా బిడ్డ ఏమవ్వాల హక్కు నాది, కానీ దేవుడు అంటున్నాడు ఏంటి తెలుసా, నీ గర్భంలో పిండంగా నిన్ను రూపించేటప్పుడే ఆ బిడ్డ ఏమవ్వాలో నేను ఎరిగి ఉన్నా, నేను కోరుకున్నా. నీవు అంటున్నావు దేవా నీ చాయిస్ కాదు, నా చాయిస్, దేవుని చాయిస్ కాదన్నవారు ఎవరన్నా బాగుపడతాం చూసారా? దేవుని చాయిస్ కాదన్న వారు ఎవరన్నా వర్ధిల్తాం చూసారు? నో నో నో, డోంట్ పుట్ యువర్ డెస్టినీ. గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీ విల్. దేవుడే మనుషుడికి స్వతంత్రత ఇచ్చాడండి, స్వేచ్ఛ ఇచ్చాడు. ఇఫ్ గాడ్ హెస్ గివెన్ యూ ఫ్రీ విల్ టు చూస్ యువర్ లైఫ్, వై ఆర్ యూ ఫోర్సింగ్ యువర్ థాట్స్ ఆన్ యువర్ చిల్డ్రన్? నీ డెస్టినీ ఇదే ఉండాలి, నువ్వు అవుతే ఇదే అవ్వాలి, నువ్వు చేస్తే ఇదే చేయాలి, నువ్వు బ్రతుకుతే ఇలానే బ్రతకాలి. ఈరోజు ఎందరో బిడ్డలు వారి బ్రతికే బ్రతుకు ఇష్టమే లేదండి. ఐ మీన్ స్పీకింగ్ ద ట్రూత్. ఈరోజు ఎంతోమంది నిర్ణయాలు సరిగా లేవు, తల్లిదండ్రులు దే ఆర్ ఫోర్సింగ్. ఈరోజు తల్లులు కుమారులమనే, కుమార్తెలమనే చిన్నప్పటి నుండి ఎలా పెంచుతున్నారమ్మా? నా బిడ్డ నా ప్రేమ ఏ తల్లిగానే ఉంటుంది, ఏ తండ్రిగానే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ పెళ్ళి అంటే అయిన తర్వాత నీ భర్త మొదటిది, నీ భర్తకి మొదటి స్థానం, పెళ్ళైన తర్వాత నీ భార్య, నీ భార్య నీవు ఏక శరీరం అవుతున్నావు, నీ భార్య తర్వాత మేము అన్న మాట చెప్తున్నారా? ఆ రీతిగా నేర్పిస్తున్నారా? ఆ రీతిగా పెంచుతున్నారా? లేకపోతే పెళ్ళయి ఏమైనా ఉంటే చెప్పమ్మా, నేను చూసుకుంటా, నేనున్నానుగా నీకు, నేనున్నానుగా, నేనున్నానుగా, కూతురికి ఏమిస్తుంది, నేనున్నానుగా, ఏదైనా సమస్య వచ్చిందనుకో సాల్వ్ చేసుకుంటాను, చూడదు, నేనున్నానుగా, ఇదిగో మా అమ్మ ఉంది. దా డూ యూ థింక్ మదర్ ఇన్ లాస్ విల్ బిల్డ్ ద ఫ్యామిలీ? బై ఆల్ ద మీన్స్, అవుట్ ఆఫ్ 1000%, నాట్ ఈవెన్ 1000,000,001%, ఇట్ వాస్ సక్సెస్ఫుల్. ద రికార్డ్ షోస్ ఇట్. వాళ్ళు వస్తే ఇంకా లైఫ్ టైం డివోర్స్కి వెళ్ళిపోతారు, కానీ కట్టే సమస్య లేదంట. సో పిల్లల్ని పెంచేటప్పుడు వివాహ వయసు లేకపోతే వివాహం కొరకు సిద్ధపరుస్తున్నారంటే టీచ్ దెమ్. ఇదిగో నీ కుటుంబంలో సమస్యలు రావచ్చు, మనస్పర్ధలు రావచ్చు, ఆయన ఏదైనా అనొచ్చు, బట్ కీప్ ఇట్ ఇన్ యూ. అమ్మా లెర్న్ టు ఆనర్ యువర్ హస్బెండ్, లెర్న్ టు ఆనర్ యువర్ హస్బెండ్, హీఈస్ యువర్ హస్బెండ్, ఆనర్ హిమ్, విన్ హిమ్ విత్ లవ్, నాట్ విత్ ఆర్గ్యుమెంట్. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, తల్లిదండ్రులు ఏమైనా మనం మన బిడ్డలను ఎలా పెంచుతున్నాం, వారి కుటుంబ జీవితం బాగుండాలంటే టీచ్ దెమ్. పెళ్ళి అయిన తర్వాత కాదు, పెళ్ళి ముందు, పెళ్ళి ముందు ఎలా ఉండాలి? చిన్నప్పటి నుండి ఒక కుమార్తెని ఒక ఇల్లాలుగా అవ్వాలనే దృష్టితో పెంచని వారు సడన్గా పెళ్లి చేసి పంపిస్తానంతో ఆ కుమార్తె ఇల్లాలుగా ఉంటుందా? షీ డస్ నాట్ నో. అండ్ మోర్ ఓవర్, తల్లిదండ్రులు మీరు ఎలా బ్రతుకుతున్నారో అదే మీ బిడ్డలు చూస్తున్నారు, మీరు ఎలా డీల్ చేసుకుంటారో అదే మీ బిడ్డలు చూస్తున్నారు. ఇంకో మాటలు చెప్పాలంటే తండ్రి తల్లి పట్ల అంటే భార్య పట్ల ఎలా ఉన్నారు బిడ్డ చూసేది టుమారో ఈజ్ గోయింగ్ టు రిప్లికేట్. ఐల్ బి వెరీ ఆనెస్ట్. నువ్వు కొడతావు, తిడతావు, దూషిస్తావు, ఏ తే తా తా అంటే చూసాడు అనుకో, రేపు అదే అంటాడు. తను ఎంత స్టాప్ చేయాలన్నా కూడా తెలియకుండా టెంపర్ లూజ్ అయినప్పుడు దట్ విల్ రిప్లికేట్. సో యు ఆర్ క్రియేటింగ్ ద మినీ మీస్, బీ కేర్ఫుల్. తల్లులు కూడా అదే, మీ భర్తని ఎలా గౌరవిస్తున్నారు, మీ బిడ్డలు అదే చూస్తున్నారు. నీ భర్తని నీవు గౌరవించకుండా నీ బిడ్డలు నిన్ను గౌరవించరు, వారి భర్తని గౌరవించరు. యు సీ, వి టాక్ అబౌట్ రెస్పెక్ట్ హ్యాస్ టు బి ఎర్న్డ్. హౌ ఇస్ దట్ యు ఆర్ లివింగ్ రెస్పెక్ట్ఫుల్లీ ఫర్ దెమ్ టు రెస్పెక్ట్ యూ? హౌ ఇస్ దట్ యు ఆర్ లివింగ్ ఆనరబుల్లీ ఫర్ దెమ్ టు ఆనర్ యూ? బైబిల్ టాక్స్ అబౌట్ వెరీ క్లియర్. దయచేసి లేచి నిలబడదామా, ప్రార్థన చేసి ముగించిపోతున్నాము. దేవా, నా జీవితంలో నేను ఇంతవరకు అజ్ఞానంగా చేసిన దాన్ని క్షమించు ప్రభా. నేను ఇంతవరకు అజ్ఞానంగా బ్రతికిన దాన్ని బట్టి క్షమించు ప్రభా. దేవా, నేను అజ్ఞానంగా జరిగించిన కార్యాలను బట్టి క్షమించు ప్రభా. ఎందరో మా అజ్ఞానంలో చేసిన నిర్ణయాలు, అజ్ఞానంలో కంగారు పాటలో చేసిన కార్యాలు ఎరుగక, తెలియజేయబడక, చెప్పక, వినక, మాట్లాడిన మాటలు, చేసిన పనులు, చేసిన నిర్ణయాలు బట్టి ఎంతగానో పోగొట్టుకున్నామండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఈ సంవత్సరము మీరు అజ్ఞానంలో బ్రతుకుతానికి వీలు లేదు. ఇప్పటికే మీరు అజ్ఞానంలో చేసిన కార్యాలు అయితే దేవుని క్షమాపణ అడగాలండి, చాలా ముఖ్యం. ఓ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవా, నేను తప్పు చేశానయ్యా, తప్పు జరిగిందయ్యా. ఇప్పటికే మీ వివాహ విషయంలో తప్పుడు కార్యాలు అయితే దేవుడిని అడగండి, దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. నీవు సమర్పించుకుంటే, ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రేమించి వారికి ఆయన అన్నీ సమకూర్చి జరిగిస్తాడు. కీడును మేలుగా మార్చగలిగిన దేవుడు. ఇఫ్ యూ సరెండర్, ఈరోజు నీ కుటుంబాల్లో ఆనందం ఉండాలని దేవుడు చూస్తున్నాడండి, నీలో తృప్తి ఉండాలని దేవుడు చూస్తున్నాడండి, కుటుంబం కలిసి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి, వివాహ జీవితం దీవించబడాలని దేవుడు ఆశపడుతున్నాడండి, తల్లిదండ్రులు బిడ్డలకి క్రీస్తును చూపించాలని, దేవుని ప్రేమను చూపించాలని ఆశపడుతున్నాడండి. దేవుడు ఎలాగుంటాడో మీ బిడ్డలు తెలుసుకోవాలంటే ఒక సాదృశ్యంగా ప్రారంభం నీ దగ్గర ప్రారంభం అవ్వాలి. దేవుడు ఇలాగ క్షమిస్తాడా? దేవుడు ఇలాగ జాలి చూపిస్తాడా? దేవుడు ఇలాగ కృప చూపిస్తాడా? నేను చేసింది తప్పే, కానీ దేవుడు ఇలాగ నాకు ఇంకొక తరుణం ఇచ్చి నన్ను క్షమించి నన్ను హత్తుకుంటాడా? తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాల్సింది వచ్చినప్పుడు అక్కడ తండ్రి కుమార సంబంధం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఎనీథింగ్ నార్ ఎనీవన్. దేవుడు మనుషుడు కలవాలంటే, దేవునికి విరోధంగా తిరిగిన వ్యక్తి తిరిగి రావాలంటే, దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఏ విధానంలో చూపించాలంటే, గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ అ ఫాదర్ అండ్ అ సన్. లుక్ అట్ ద రిలేషన్షిప్, ద ఫ్యామిలీ బాండింగ్. ఈరోజు క్షమించే దేవుడు ఉన్నాడు, కృప చూపించే దేవుడు ఉన్నాడు. మరల చెప్తున్నాను ఈ మాట, ఇక్కడ నుండి అజ్ఞానంతో ఏ వెళ్తాము కాదు, ఏదో విన్నాను కాదు. యువర్ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు యేసు ద్వారంగా మనకు అవకాశం ఉందండి, మన జీవితాలను మార్చుకుంటానికి, సరిదిద్దుకుంటానికి. రీస్టార్ట్, న్యూ బిగినింగ్స్, న్యూ ఇయర్, న్యూ చాయిసెస్, మేక్ ద రైట్ చాయిస్. తల్లిదండ్రులు, ఇప్పుడు నుండి అని కనీసం మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ పిల్లలు చిన్న పిల్లలు అయితే వారిని చక్కగా క్రీస్తునందు దేవుని ప్రేమతో పెంచండి. దేవుని వాక్యము దేవునికి మొదటి స్థానం ఇచ్చినగా ప్రేమిస్తూ ప్రేమ పెంచడమని వేడుకుంటాను. మీ జీవితాలు వారి మాదిరికరంగా ఉండాలి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా, నీ హృదయాన్ని ఎరిగిన వారుగా, నీ తలంపులు ఎరిగిన వారుగా, నీ వాక్కు తగినట్టుగా జీవించాలని మేము ఆశపడుతున్నామయ్యా. ఈ సంవత్సరము నువ్వు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. చేసిన పొరపాట్లను, తప్పులను ఒప్పుకుంటున్నాం ప్రభా, సరిదిద్దుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మా బ్రతుకుల్లో మార్పు చూడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా బిడ్డల జీవితాలను ఫలించాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మేము నీ మార్గంలోకి వెళ్తూ మా పితరుల దోషంలో పాపంలో మా మీద రాకుండా అయ్యా కొట్టివేయబడినట్లుగా నీ రక్తంలో కడగబడి నీ వాగ్దానాన్ని పొందుకుని బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, ఇక్కడ ఎటువంటి వారు ఉన్నారో నువ్వు ఎరుగున దేవుడు, తండ్రులైనను, తల్లులైనను, బిడ్డలైనను, భార్యాభర్తలైనను, అయ్యా వివాహం కొరకు సిద్ధపడుతున్న వారైనను, వివాహమైన వారే అయ్యా, ఎటువంటి వారైనా కూడా నీ వాకు మాకు ఇన్సైట్, మాకు మార్గదర్శనాన్ని ఇచ్చేది ప్రభా. ఎందుకంటే ఈ లోకము, ఈ అంధకార లోకము నీ వాక్యానికి విరోధంగా, తప్పుని సరి అంటూ, సరిని తప్పు అంటూ నీకు విరోధంగా ఉంచుడుగా దేవ. మేము ఎక్కడ లోకంతో స్నేహం కాకుండా నీకు శత్రువులుగా మారకుండా దేవ, నీ హృదయాన్ని ఎరిగి నీ హృదయాన్ని తగినట్టుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయి, నిన్ను గణపరిచే బ్రతుకు మాకు దయచేయి, నిన్ను సన్మానించే బ్రతుకు మాకు దయచేయి, నీ సాక్షులుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయి. ఈరోజు ఈ వాక్యం ఎవరెవరి హృదయాల్లో అయితే విత్తబడే ప్రతి జీవితంలో అయ్యా ఆ ఎదుగుదల చూడాలయ్యా, వేరును తన్నాలయ్యా, ఆ విత్తనం వేరును తన్ని లేత మొక్కగా ప్రారంభించచ్చేమో కానీ అది చక్కగా ఎదగాలి ప్రభా, చక్కని ఫలములు ఫలించాలి ప్రభా. దవా ఇదిగోనయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో నీ నామ మహిమార్థమే ఘనంగా ఉండాలని వేడుకుంటానయ్యా. ఈ సంవత్సరాలు కుటుంబాలు కట్టబడాలి ప్రభా, ఈ కుటుంబాలు ఘనంగా కట్టబడాలి ప్రభా, వారి కుటుంబాలకు కావాల్సిన సమాధానము యేసు నామంలో కలుగునుగాక. భార్య భర్తల మధ్య కావాల్సిన ఐక్యత దయచి, ఏక మనసు దయచి, అయ్యా ఒకరిని ఒకరు ఘనపరచుకున్న వారుగా నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా అన్కండిషనల్ లవ్, చెప్తే వింటే లోబడితే ప్రేమిస్తాం కాదయ్యా, హత్తు లేని ప్రేమతో ప్రేమించినట్లుగా భర్తలకు కావాల్సిన ఆ హృదయ మార్పు తీసుకురాయ్యా. అయ్యా లోబడి సమర్పించుకుని ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అయినా, ఎంత నాలెడ్జ్ కలిగిన స్త్రీ అయినా, ఎంత సంపాదించగలిగిన స్త్రీ అయినా, నీ వాక్య నియమము ప్రకారము క్రీస్తుకు లోబడతామన్న సాదృశ్యం ప్రకారం గౌరవంతో లోబడే జీవితాలు దయచేయమని విడుకుంటానయ్యా. వివాహం కొరకు సిద్ధపడే వారిని చూడు, వారి జీవితంలో కావాల్సిన భాగస్వామిని నువ్వే దయచేయ ప్రభా. నీ చిత్తంలో ఉన్న వారితో వివాహం జరగాలి, లోకపు దృష్టి కాదు, లోకపు కార్యలు కాదు, లోకపు ఆస్తుపాస్తులు కాదు, లోక సంపదలు కాదు, లోకపు క్రియలు కాదు, దేవా నీ చిత్తములు, నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తంలో నువ్వు జరిగించు. ఇప్పటికే ఎన్నో పాపపు క్రియలు, తప్పుడు క్రియలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ప్రేరేపణలు బట్టి ఎంతోమంది జీవితాలని పాడు చేసుకున్న వారు ఉన్నారయ్యా. కానీ ప్రభా నీ దగ్గరకు వచ్చిన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎలాంటి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు అయ్యా. దయచూపి, కృపచూపి, ఎవరెవరైతే ప్రభా నీ చేసిన తప్పు అజ్ఞానంలో చీకట్లోనే బ్రతికి తప్పుడు నిర్ణయాలు చేశానన్నావు, ఎవరెవరైతే ఒప్పుకుంటున్నారు దేవా, వారి జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయమని అడుగుతానయ్యా. అటువంటి వారి జీవితంలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో క్రీస్తు వెలుగు ప్రకాశించుడుగాక. నీ వాక్, నీ వాక్ మాలోకి వచ్చినప్పుడు దేవ మాకు అది జీవాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మేము జీవాన్ని సంపాదించుకుంటున్నామో దేవ నీ వాక్యము తెలియజేస్తుంది, అది మమ్మల్ని వెలిగిస్తుందని అయ్యా. ఐ ప్రే ఫర్ ఎన్లైట్మెంట్ అండ్ ఐ ప్రే ఫర్ యువర్ లైట్ టు షైన్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్. అయ్యా నీ సన్నిధిలో వచ్చిన వారు ప్రతి భారాన్ని ఎదుర్కొన్న దేవుడు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్న దేవుడు, ఎవరు ఎట్టి సహాయంతో వచ్చున్నారో, ఎట్టి ఎట్టి సమస్యలతో వచ్చున్నారో, ఎటువంటి అయా విషయంలో నీ దగ్గర సహాయం అడుగుతూ నాకు సహాయం చేయవా అని అయ్యా మనుషులందరూ సహాయం అడిగారేమో, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. దేవా నీ ఎంత విశ్వాసం ఉంచిన, ఎవరిని అవమానపరిచే దేవుడు కాదు, ఓరకనే పంపించే దేవుడు కాదు, తీసి పడేసే దేవుడు కాదయ్యా. పరమ తండ్రి నీ ప్రేమ మా పట్ల గొప్పదనేది, నీ ప్రియకుమారు నామంలో మేము వచ్చి అడుగుతే నువ్వు కనబరిచి జరిగించే దేవుడు. మేము అర్హులు మనవి కాదు, కానీ నీ ప్రియకుమారుడు మా కొరకు చేసిన త్యాగము, యాగం, నీ ప్రియకుమారుడు మాకు అనుగ్రహించిన భాగ్యం దూరంగా దేవ నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు నమ్ముచున్నాము ప్రభా. జరిగించయ్యా, ప్రతి అక్కడిని తీర్చు, ప్రతి అవసరతను తీర్చు, ప్రతి లోపములను సరిచేయి, ప్రతి పోరాటంలో జయము దయచేయి, ప్రతి ఒక్కరి హృదయంలో కావాల్సిన సమాధానము దయచేయి, ఆనందము దయచేయి, సంతోషము దయచేయి, జీవితంలో కావాల్సిన సఫలత దయచే, జయము దయచే, ఆరోగ్యము దయచే, దేవా అన్ని విషయంలో ఫలించి వారుగా అయ్యా. ఈ లోకాన్ని విడిస్తే నీతో ఉండాలి, ఈ లోకంలో ఉన్నంత వరకు నీ సాక్షులుగా ఘనంగా బ్రతకాలి దేవా. ఈ లోకంలో ఉన్నాను, ఈ లోకము విడిచినను, నీ మహిమార్థమై జీవించు వారుగా మమ్మల్ని అందరినీ చేయమని పెడుకుంటూ ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెప్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

0: ఈరోజు ధ్యానాంశం నిమిత్తము సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం దగ్గరికి వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న విషయాలు మీతో మాట్లాడాలని నేను కూడా కోరుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అనే పేరు పెట్టెను. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజున నా ప్రసంగం యొక్క టైటిల్ ఏంటి అంటే, నేను చెప్పాలనుకున్న ప్రసంగానికి ఒక మంచి టైటిల్ పెట్టాలని ఆశపడుతున్నాను. వైఫల్యం చెందిన చోటే విజయాన్నిచ్చే దేవుడు మన దేవుడు. ఎక్కడైతే పరాజయాన్ని రుచి చూచామో అక్కడే జయాన్ని ఇచ్చేవాడు మన దేవుడు అనే విషయాన్ని ఇప్పుడు మనం చదువుకునే ఈ వాక్య భాగం రుజువు చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో చాలా చారిత్రక అంశాలు రాయబడ్డాయి. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదువుతూ ఉంటే చరిత్రలో దేవుడు తన ప్రజల పట్ల చేసిన గొప్ప గొప్ప కార్యాలు, వీరోచిత కార్యాలు, వారికి ఇచ్చిన జయ జీవితాల గురించిన వివరాలు బైబిల్లో రాయబడ్డాయి. వాటిని ఈరోజు మనం చదవడం ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన కోసం మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆయన ఎలాంటి కార్యాలు జరిగిస్తారో, ఈ సంఘటనలు చదవడం ద్వారా మనం కూడా స్ఫూర్తిని ప్రేరణ పొందుకోవచ్చు. సమూయేలు గ్రంథం ప్రియులరా, బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన గ్రంథాల్లో సమూయేలు గ్రంథాన్ని మనం ఉంచవచ్చు. వాస్తవానికి హిబ్రూ బైబిల్లో సమూయేలు మొదటి రెండు గ్రంథాలను కలిపి సమూయేలు మొదటి గ్రంథం అని, రాజుల మొదటి రెండు గ్రంథాలు కలిపి సమూయేలు రెండో గ్రంథం అని పిలుస్తూ ఉంటారు. అయితే మన సౌలభ్యం కోసం వాటిని నాలుగు గ్రంథాలుగా విభజించి దేవుని సువార్తను మనకు చాలామంది దేవుని బిడ్డలు అందించారు. అయితే సమూయేలు చరిత్ర మనందరికీ కూడా ఒక మాటలో చెప్పాలంటే ఒక మాదిరిని ఇస్తుంది. హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది, దేవుని సన్నిధిలో కనిపెట్టింది, ఒక చక్కని కుమారుడి కోసం అడిగింది. కానీ అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే దేవుడు అత్యధికంగా చేస్తాడని బైబిల్లో రాయబడింది. దేవుడు ఆ వాగ్దానాన్ని రుజువుపరుచుకుని సమూయేలును ఒక ప్రవక్తగా దేవుడు నియమించాడు. అతని చేతుల మీదుగా కొంతమంది రాజులు అభిషేకించబడ్డారు. గొప్ప గొప్ప కార్యాలు బైబిల్లో జరిగాయి. అందరం బట్టే సమూయేలు ఆ చరిత్ర అంతట్లో కూడా కీ పర్సన్గా ఉన్నాడు. కనుక ఈ గ్రంథానికి సమూయేలు పేరు పెట్టడం జరిగింది అనే వాస్తవాన్ని మీరు గుర్తించాలి. సరే, ఇక్కడ సమూయేలు ఇస్రాయేల్ అందరినీ పిలుస్తూ ఉన్నాడు, ఒక ప్రాంతానికి రమ్మన్నాడు. ఆ ప్రాంతం పేరు మిస్పా. అందరూ చెప్పండి, ఈ ప్రాంతం పేరేంటి? మిస్పా. ఇదేదో కొత్త రకం స్పా అనుకోకండి. ఎందుకోసం ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా స్పాలు పెరిగిపోతూ ఉన్నాయి. తలకి స్పా అంటున్నాడు, ఒంటికి స్పా అని రకరకాల స్పాలు పెరుగుతూ ఉన్నాయి. ఆ స్పా కాదు ఇది, ఇది మిస్పా. మిస్పా అనేది ఒక ప్రాంతం, ఒక ప్లేస్ ఇది. ఈ ప్రాంతానికి ఇస్రాయేల్ ప్రజలందరినీ పిలిచారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని ఆలోచన చేస్తే, ఎగ్జాక్ట్లీ ఈ సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో సమూయేలు ఒక రాతి నిలబెట్టి దీనికి ఎబెనెజర్ అని పేరు పెడతాను అని, ఆ మిస్పా అనే ప్రాంతంలో ఎబెనెజర్ అనే రాతిని నిలబెట్టిన ఆ ప్రాంతంలోనే ఒక 20 సంవత్సరాల క్రితం చరిత్ర వెనకకు లాగితే ఒక ఘోర ప్రభావం ఇస్రాయేల్కు సంభవించింది. ఒక మాటలో చెప్పాలంటే వారు ఎన్నడూ కోలుకోలేని దెబ్బ మిస్పాలో తగిలింది ఇస్రాయేల్ ప్రజలకి. ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, మనం సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం దగ్గరికి వస్తే, 4వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు 20 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. అయితే 4వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ ఇస్రాయేల్ ప్రజలకు జరిగిన ప్రభావాన్ని గురించి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చూద్దాం, చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. ఫిలిస్తీయులు ఇస్రాయేల్ మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకునగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇస్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. చెప్పండి, ఎంతమంది చనిపోయారంటే ఇస్రాయేలీలు? ఫిలిస్తీన్ అనబడేవారు ఇస్రాయేల్ మీద దండెత్తి వచ్చారు. ఎగ్జాక్ట్లీ ఈ ప్లేసే మిస్పా అనే స్థలంలోనే, ఈ ప్రాంతంలోనే ఘోర పరాభవం ఇస్రాయేల్కి వచ్చింది. ఓడిపోయారు, ఏడ్చారు, దుఃఖపడ్డారు, పరుగులెత్తారు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టేస్తే ఫిలిస్తీన్లు వారి మీద దాడి చేసినప్పుడు 4,000 మంది హతులైపోయారని బైబిల్లో రాయబడి. ఒకే ప్రాంతంలో 4,000 మంది చచ్చిపోవడం అంటే చిన్న విషయం కాదు. ఫిలిస్తీన్లు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఉగ్రవాదులు లాంటి వాళ్లే. వారి టార్గెట్ ఎప్పుడు కూడా ఇస్రాయేల్ ప్రజల మీద ఉంటూ ఉండే. ఆనాడు అబ్రహాము కాలము నుండే ఫిలిస్తీన్లు ఇస్రాయేల్తో దెబ్బలాటలు పెట్టుకున్నట్టుగా, కాన్ఫ్లిక్ట్ వారికి ఉన్నట్టుగా బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ ఫిలిస్తీన్లు వీరి ఆరంభాన్ని ఆది కాండం 10వ అధ్యాయంలో మనం చూడగలం. షేము, హాము, యాపేతు అనబడే
1: నోవహు కుమారుల ముగ్గురికి 70 జాతులు వారి గర్భాల్లోంచి వచ్చారు, 70 దేశాలు. అంటే దాదాపుగా ఆదికాండం 10వ అధ్యాయం ప్రారంభంలోనే 70 జనాంగాలు నోవహు కడుపు నుండి పుట్టినట్టుగా బైబిల్ ఆధారాలు ఉన్నాయి. వాటిలో వారిలో ఫిలిస్తీన్లు కూడా ఒకరు. అయితే వీరు దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి, నిజమైన దేవుణ్ణి గుర్తించాల్సింది పోయి, దేవుణ్ణి స్తుతించాల్సింది పోయి, వ్యర్థమైన వాటిని తమ చేతులతో కల్పించుకుని దేవునికి దూరం అయిపోయారు. వచ్చిన వారందరూ ఒకే గర్భము నుండి, ఒకే ప్రాంతము నుండి, దైవికమైన విలువల్లోంచి వచ్చిన వారే. కానీ ఆ తర్వాత దినాలు గడిచేసరికి వారు దేవునికి దూరమై భయంకర వ్యక్తులుగా మారిపోవడం మాత్రం కాకుండా దేవుని సేవించే వారికి శత్రువులుగా కూడా వారు మార్చబడ్డారు. వాస్తవానికి బైబిల్ గమనిస్తే సమూయేలు కాలంలో, అంటే న్యాయాధిపతుల కాలంలోనే, సంసోను, సమూయేలు ఇలాంటి వారి కాలంలోనే ఫిలిస్తీన్లు మరి ఎక్కువగా ఇస్రాయేలు ప్రజల మీదకి దాడి చేస్తుండేవారు. అందును బట్టే సంసోను దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం కూడా అదే, ఫిలిస్తీన్ల నుండి ఇస్రాయేలు ప్రజలను కాపాడాలని బలిష్ఠుడైన సంసోను దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయా సందర్భాల్లో దేవుడు సంసోనును వాడుకున్నాడు. ఈ ఫిలిస్తీన్ అనబడే వారు ప్రియులరా సీ పీపుల్ అని పిలుస్తారు. అంటే సముద్ర తీరంలో నివసించేవారు వాళ్ళందరూ కూడా. సముద్ర తీరాన నివసిస్తూ వారు ఏం చేశారంటే వారి టెరిటరీస్, వారి బౌండరీస్ అన్నీ కూడా వ్యాప్తి చేయడానికి అలా లోపలికి ఒక్కొక్క ప్రాంతం మీదకి వస్తూ ఉండేవారు. ఇస్రాయేల్ దేశంలో చాలా ప్రాంతాలు వారి చేతుల్లో పెట్టుకోవాలని ఆశపడ్డారు. ఫిలిస్తీన్లు మొత్తం 5 ప్రాంతాల్లో తమ యొక్క నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ నివసించేవారు. బైబిల్లో ఆ పేర్లన్నీ రాయబడ్డాయి. న్యాయాధిపతుల గ్రంథం మీరు చదివితే ఫిలిస్తీన్లు 5 పట్టణాల్లో నివసించేవారని బైబిల్లో ఉంది. గాజా, ఆష్కలోన్, అష్టోదు, గాదు, ఎక్రోను, మొత్తం 5 ప్రాంతాల్లో ఫిలిస్తీన్లు నివాసం చేసుకుని 3 దేవతలను వారు ఆరాధన చేసేవారు. ఫిలిస్తీన్లు ఆరాధించే దేవతలు 3. వారి యొక్క విధానాలన్నీ కూడా బైబిల్లో మనం చూడగలం. అస్టారోతు, దాగోను, బయల్జిబూబు అనే 3 దేవతల్ని వారు ఆరాధన చేస్తూ దేవుని ప్రజలకు విరుద్ధంగా వారు ముందుకు సాగిపోతూ ఉండేవారు. బైబిల్ గ్రంథం వారిని విగ్రహారాధికులని, దేవుణ్ణి కాక తమ చేతులతో చేసుకున్న వాటిని ఆరాధించేవారని. అంతమాత్రం కాకుండా ఫిలిస్తీన్లు బహుభయంకరమైన త్రాగుబోతులు, మద్యపానాసక్తులు, దేవర్ డ్రంకర్స్. ఎంత భయంకరంగా త్రాగేవారంటే వారు ఏదైనా విందు చేస్తే 7 రోజులు చేసేవారట. ఆ 7 రోజులు కూడా తాగడమే. సంసోను కాలంలో కూడా 7 రోజులు విందు జరిగినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఆ 7 రోజులు త్రాగేవాడు త్రాగడం, తినేవాడు తినడం, భయంకర పాపాలు చేసేవాడు చేయడం. ఇలాంటి దైవిక విలువలు లేని జనాంగం, దేవుణ్ణి ఆరాధించిన జనాంగం, ఒక మాటలో చెప్పాలంటే ఇస్రాయేలు ప్రజలకు అడుగడుగున ఇబ్బందిని, కష్టాన్ని కలుగు చేసిన ఫిలిస్తీన్లు సమూయేలు కాలంలో మరలా ఇస్రాయేల్ మీదకి వచ్చారు. నేను ఒక మాట చెబుతాను, జీవితం అనేది పోరాటం. ప్రతిరోజు ఏదో ఒక పోరాటాన్ని ఎదుర్కొంటూనే ఉంటాం. లైఫ్ ఈజ్ అ బ్యాటిల్, వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. మనందరం కూడా యుద్ధ భూమిలోనే ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒక పోరాటం విశ్వాసీ జీవితంలో జరుగుతూ ఉంది. అన్యులైన వారు, దేవుని ఎరిగిన వారు, దేవుని ఎరిగని అవిశ్వాసులు వారి సాంప్రదాయాల్లో, వారి వ్యవహారాల్లో, వారి కార్యకలాపాల్లో మనల్ని పాలు పంచుకోవాలని ఆహ్వానించిన ప్రతిసారి మనం యుద్ధ భూమిలోనే ఉన్నాం. పోరాటం జరుగుతూ ఉంది. కొన్నిసార్లు మోమాటానికి గురై చాలామంది ఓటమి పాలవుతున్నారు, శత్రువుల చేతికి దొరికేస్తున్నారు. అపవాది, దురాత్మ శక్తులు, లోకము మనల్ని చాలా భయంకరంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న సందర్భంలో ఇస్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతికి చిక్కితే ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, వరుసగా 4,000 మందిని హతమార్చారట ఫిలిస్తీన్లు. దెర్ వాజ్ ఎ టెరిబుల్ సిచ్యువేషన్ అట్ మిస్పా. మిస్పా అనే ప్రాంతంలో కన్నీటి లోయలు ఉన్నాయి. మిస్పా అనే ప్రాంతంలో దేవుని ప్రజల సమాధులు కట్టబడ్డాయి. మిస్పా అనే ప్రాంతంలో దుఃఖం ఉంది, వేదన ఉంది, ప్రాభావంతో, అవమానంతో ఇస్రాయేళ్లు తలదించుకుని పరుగులెత్తి పారిపోయారు మిస్పా అనే ప్రాంతంలో. ఒక మాటలో చెప్పాలంటే ఇస్రాయేల్కి ఇష్టం కాని ప్రాంతం అంటే ఏదైనా ఉంటే, ఇస్రాయేల్లో ఇష్టపడని ప్రాంతం అంటూ ఉంటే అది మిస్పానే. కారణం, 4,000 మంది ప్రజలు అక్కడ శత్రువుల చేతికి దొరికేశారు. ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ ఒక చోటకు వచ్చారు. ఎందుకు మన ఓటమి పాలయ్యాం, ఎందుకు మనలో ఓటమి వచ్చింది ఆలోచించేద్దామని అందరూ ఆలోచన చేసి, దేవుని మందసం మన దగ్గర లేదు కదా, అందరూ బట్టే మనకు ఓటం వచ్చిందని చెప్పి వారందరూ దేవుని మందసాన్ని తెప్పించారు. తెప్పించి వాళ్ళ పాలనలో బిగ్గరగా కేకలు వేశారు, అరిచారు. దేవుని మందసం వచ్చేసింది, ఇక విజయం మందే, దేవుని మందసం వచ్చేసింది, ఇక విజయం మనదే అని వారు గట్టిగా కేకలు వేస్తూ ఉంటే ఆ కేకలు ఫిలిస్తీన్ల పాలెం వరకు వినబడ్డాయట, ఫిలిస్తీన్ దేశం వరకు వినబడ్డాయట. ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా ఈ కేకలన్నీ వింటే ఏంటి, వాళ్ళందరూ అరుస్తున్నారు, ఇస్రాయేళ్ళందరూ చావు దెబ్బ తీసాం కదా వాళ్ళని, అయినా ఇంకా అరుస్తున్నారేంటి, ఆర్భాటం చేస్తున్నారేంటి సంగతి అని చూశారు. చూస్తూ ఉంటే దేవుని మందసం వారు పట్టుకెళ్లారట. అందును బట్టి ఆ మందసాన్ని వా బట్టి వారు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, కేకలేస్తున్నారు, విజయం వచ్చేసింది అనుకుంటున్నారు. అనగానే మరలా ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ మీద దాడి చేశారు. ఈ ఆర్భాటం ఎక్కువ కాలం ఉండడానికి వీల్లేదు, ఈ ఆర్భాటం ఎక్కువ కాలం వారిలో ఉండడానికి వీల్లేదని ఫిలిస్తీన్లు దాడి చేసి ఈసారి ఎంతమందిని చంపారంటే, చాలా విచారకరం ప్రియులారా, ఆ తర్వాత జరిగిన యుద్ధంలో సుమారుగా 30,000 మంది ఇస్రాయేల్ నెలకొల్చారు. దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది ఇస్రాయేల్కి. ఒక ప్రక్క 4,000 మంది హతులైపోయారు. ఆ తర్వాత మరలా మందసం వచ్చింది, బాగుంది అనుకునే సమయానికి మళ్ళీ ఫిలిస్తీన్లు రావడం, 30,000 మందిని హతం చేస్తే, మీరు గమనించిన ప్రియులారా, మిస్పా అనే ప్రాంతంలో 34,000 సమాధులు, దుఃఖభరిత వాతావరణం ప్రాంతంలో ఉంది. నేను ఆలోచన చేయడం ప్రారంభించాను, దేవుని మందసం ఉంటే విజయం రావాలి కానీ ఎందుకు మరలా ఓటమి వచ్చింది? వీళ్ళు ముందు ఓటమి వస్తే కారణం ఏంటి? దేవుని మందసం లేకపోవడం బట్టే కదా మనకు అపజయం వచ్చింది, దాన్ని తీసుకురండి పెట్టుకున్న తర్వాత కూడా ఎందుకు వారికి అపజయం వచ్చింది? చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, వాస్తవాన్ని గమనిస్తే వారు దేవుని మందసానికి ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వలా, దేవుని మందసానికి ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వలా. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఆచారంగా సాంప్రదాయబద్ధంగా దేవుని మందసాన్ని తీసుకొచ్చి వారితో పెట్టుకున్నారు, కానీ దేవుని మందసమైనా కానీ మరి ఏ వస్తువు అయినా కానీ దేవుని మహిమ దానిలో లేకపోతే, దేవుని ప్రసన్నత దానిలో లేకపోతే అది కేవలం వస్తువు మాత్రమే తప్ప అది విజయాన్ని ఇచ్చే పరిస్థితి కాదని వాస్తవాన్ని గుర్తించారు. గ్లోరీ డిపార్టెడ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. వాస్తవానికి ఇజ్రాయెల్ గుర్తించాల్సింది దేవుని మహిమ మన నుండి విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని తమ జీవితాలు పరిశీలించుకోవాల్సింది. పోయి ఏదో ఒక వస్తువును పెట్టేసుకుంటే చాలు మనకు విజయం వస్తుందని వారు పొరపాటు పడ్డారు. దే వర్ మిస్లెడ్. వారందరూ కూడా పొరపాటులో ముందుకు సాగిపోయి మందసం ఉంటే చాలు విజయం సాగించవచ్చని వారు చాలా ఆశపడ్డారు. అయితే వాస్తవాలు ఏంటో, మిస్పాలో ఎందుకు దేవుని ప్రజలు ఓడిపోయారో సమూయేలు గుర్తించాడు. సమూయేలు ఆత్మలో గ్రహించాడు. ఆత్మలో గుర్తించిన సమూయేలు ప్రజలందరూ పిలుస్తున్నాడు, ఇఫ్ యు ఆర్ డేర్ ఎనఫ్ టు కమ్ టు మిస్పా, కమ్ అగైన్. మరలా మీరందరూ మిస్పాకి రావాలనుకుంటే రండి, నేను మీకు విజయ సూత్రాలను ప్రకటిస్తాను. ఏ ప్రాంతంలో మీరు ఓడిపోయారో అదే ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఏ ప్రాంతంలో వైఫల్యం మిమ్మల్ని అణగద్రొక్కిందో అదే ప్రాంతంలో దేవుడు విజయాన్ని దయచేయబోతున్నాడు. ఏ ప్రాంతంలో పరాభవంతో తలదించుకున్నారో అదే ప్రాంతంలో దేవుడు మీ తలెత్తబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టి ఏ సన్మాయం పరచండి. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పతనం, ఆయన సౌందర్యం అదే. మిస్పా అనే ప్రాంతాన్ని మీరు చూసి ఏడుస్తున్నారేమో, భయపడతారేమో, అదే ప్రాంతంలో దేవుడు మీకు విజయం ఇస్తాడు రండి అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా మనం సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం చదివితే మిస్పాలో వారికి విజయం ఎందుకు వచ్చింది, వైఫల్యం జరిగిన చోటే విజయాన్ని ఎందుకు వారు పొందుకున్నారు? ఒకవేళ ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా పరాభవంతో ఉన్నావా, అపజయంతో ఉన్నావా, ఓటముతో కృంగిపోతున్నావా, అయ్యా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ గెలవలేకపోతున్నాను, చాలా ప్రయాసపడుతున్నాను కానీ ఎందుకో గెలవలేకపోతున్నాను, ఒక ప్రక్క జీవితంలో ఓడిపోయాను, ఏదైతే మంచి చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదనుకుంటున్నానో అదే చేయడానికి నా దేహం మరలా మరలా పరుగులు తీస్తూ ఉంది, ఆ వదిలిపెట్టేసిన పాపాన్నే మరలా మరలా చేయడానికి వెళుతున్నాను, నా శరీరములో నాకు విజయం లేదు, నా వ్యక్తిగత జీవితంలో విజయం లేదు, పోనీ కుటుంబం దగ్గరికి వస్తే కుటుంబంలో కూడా విజయం లేదు, పరాభవాన్ని పొందుకున్నాను, ఆ తర్వాత సంఘములో సహవాసంలో నాకు విజయం కనబట్టలేదయ్యా, అకడమిక్గా విజయం సాధించలేకపోతున్నాను, ఏ రంగంలో కూడా విజయాన్ని సాధించలేక ఏడుస్తున్నావా? ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఆయన వైపు నువ్వు తిరగగలిగితే, దేవుని గొప్పతనాన్ని ఆయన ఔన్నత్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడైతే శత్రువు నిన్ను తరిమి నీ మెడ మీద తన కాలు పెట్టాడో అక్కడే దేవుడు శత్రువును చితకుతొక్కగలిగే శక్తి నీకు ప్రసాదించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశంలోండి ప్రజలందరికీ విజయం కలుగునుగా కంటే కలగదా? మీరందరూ రక్షణ పొందండి అంటే పొందరా? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చి కలువరిశిల్లో మరణించాలి? వై జీసస్ హ్యాడ్ టు డై ఆన్ ది క్రాస్ ఆఫ్ కాల్వరీ? మనందరి కోసం కలువరిశిల్లు వరకు దిగొచ్చి ఎందుకు చనిపోవాలి? ఏ భూమి మీదైతే మానవుడు ఓడిపోయాడో, ఏ భూమి మీద నాటబడిన ఏదేను తోటలో మానవుడు అపవాది చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయాడో, ఏదైనా తోటలు అయితే మానవుడు పరాభవం చెందాడో, అదే భూమి మీద మానవుడు నిలబెట్టాలనే యేసు ప్రభు ఈ లోకాన్ని దిగి వచ్చారు. హల్లెలూయా. వైఫల్యం చెందిన చోటే విజయం, ప్రభావంతో ఉన్న చోటే జయ జీవితాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. నేను ఈ సమూయేలు మొదటి గ్రంథం ఆ భాగం అంతా కూడా ధ్యానం చేస్తున్నా, గత రాత్రి అంతా ఈ విషయం మీద ధ్యానం చేస్తూ ఉంటే దేవదేవుడు మాట్లాడిన కొన్ని విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన విషయాలు. ఎందుకు ఇస్రాయేల్ ప్రజలకు విజయం వచ్చింది? మిస్పా అనే ప్రాంతంలో ఒక రోజున చాలా భయంకరంగా ఓడిపోయి 34,000 మంది ప్రజలు చచ్చిపోతే భయంకరమైన క్షోభ, వ్యధ, దుఃఖము ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మరి అదే ప్రాంతంలో దేవుడు ఎందుకు విజయాన్ని ఇచ్చాడు అంటే, ఇస్రాయేల్ చేసిన 3 పనులు అక్కడ ఉన్నాయి, వాటిని మీతో త్వర త్వరగా చెప్పిన అంశాన్ని ముగిస్తాను. నువ్వు ఏ రంగంలో విజయం సాధించాలనే ఉదయకాల సమయంలో ఏ విషయంలో విజయం సాధించాలన్న, అది ఒకవేళ నాకు చెప్పలేకపోవచ్చు, ఒకవేళ దేవుని సేవకులు మాతో నువ్వు పంచుకోలేకపోవచ్చు, కానీ నీ హృదయంలో ఉన్న సంఘర్షణ ఇవదే కాల్సిన జయించాలంటే ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ? సిన్స్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇది దేవుని మాట గనుక, ఇది దేవుని వాక్యము గనుక, ఇది దేవుడు మనకిచ్చిన వాక్కు గనుక, దీనిలో రాయబడిన విషయాలు మనం గమనించి అలా నిర్ణయాలు తీసుకోగలిగితే ఈ రోజున మనకు కూడా విజయం ఇవ్వడానికి మన దేవుడు నేటికి సజీవుడు ఉన్నాడు. చెప్పండి కొట్టి ప్రభు నామం మహిమపరుద్దాం. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఎలా ఉన్నాడు? ఆయన సజీవుడిగా ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇస్రాయేలీయులు మిష్పాలో ఘోరమైన అపజయాన్ని పొందినప్పటికీ కూడా వారు మరలా ఇక్కడ విజయం సాధించడానికి కారణం ఏంటంటే, మొదటి అంశం దగ్గరికి వద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. వారు మిష్పాలో కూడుకొని
2: నీళ్లు చేది
1: యెహోవా సన్నిధిని కుమ్మరించి
2: ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి
1: మేము పాపాత్ములమని ఏం చేశారు? అది వారు విజయం సాధించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, దే కన్ఫెస్ దేర్ సిన్, వారి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారట. అంతకుముందు ఒప్పుకోలే, 4,000 మంది చచ్చిపోతే మందసాన్ని పెట్టుకుంటే విజయం వచ్చేస్తా అనుకున్నారు తప్ప, వారు హృదయములో దేవునికి చోటు లేనప్పుడు, వారి మనసుల్లో దేవునికి చోటు లేనప్పుడు విజయాన్ని ఎలా ఆకంగ్రందించారు? అందును బట్టే ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ ఓడించడానికి ముందే వారి సొంత పాపాలే వారిని ఓడించాయి అనే విషయాన్ని ఇవదే కాలసం వారు గమనించాలి. నీకు తెలుసా, శత్రువు నిన్ను ఓడించక ముందే నిన్ను ఓడించేది ఏంటో తెలుసా? నీ హృదయంలో ఉన్న పాపమే, నీ జీవితంలో ఉన్న అవిధేయతే, దేవునికి అవిధేయంగా నువ్వు తలస్తున్న తలంపులే, ఆయన వాక్యానికి చోటు ఇవ్వని మనసే శత్రువుని మీద విజయం సాధించడానికి ముందే నిన్ను ఓటములో తీసుకెళ్ళిపోయాను, నిన్ను కృంగదీసేసింది. అందును బట్టే ఇస్రాయేల్ గుర్తించా, దేవుడు మనకి విజయాన్ని ఇవ్వాలంటే, పరాభవం చెందిన చోట విజయాన్ని పొందాలంటే, వైఫల్యం చెందిన చోట విజయాన్ని పొందాలంటే ఏం చేయాలి అంటే, వారు గుర్తించారు, అయ్యా నీ దృష్టికి మేము పాపం చేశాం, మా జీవితాలు బాలదయ్యా, మా పరిస్థితి బాల. ఆనాడు సమూయేలు కాలంలో ఇస్రాయేల్ ప్రజలందరూ చెదిరిపోయి దేవునికి ఇష్టానుసారంగా జీవించకుండా భయంకరంగా బ్రతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని మనసు పట్టబడిందని బైబిల్లో రాయబడి, గ్లోరీ డిపార్టర్. ఏలీకి ఇద్దరు కుమారులు ఉన్నారు, హొప్ని, ఫినెహాసు. ఫినెహాసు భార్య గర్భవతి. ఎప్పుడైతే యుద్ధంలో మందసం పట్టబడింది, తన భర్త చచ్చిపోయాడు, ఆ తర్వాత హోఫ్ని కూడా చనిపోయాడని ఎప్పుడైతే ఆమె గుర్తించిందో, నిండు చూలాలు గర్భవతి, అలా మోకాళ్ళ మీద కృంగి బిడ్డను జన్మనిస్తే ఆ బిడ్డనులా ఎత్తుకుని ఏకాబోధ అనే పేరు పెట్టి చచ్చిపోయింది ఆమె. ఏకాబోధ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మహిమ వెళ్ళిపోయాను. ఇస్రాయేల్లో మందసం ఉంది, ఇస్రాయేల్ దగ్గర మందసు ఉంది, ఇస్రాయేల్ దగ్గర అన్నీ ఉన్నాయి, ఇస్రాయేల్ దగ్గర తోరా ఉంది, పవిత్ర గ్రంథం ఉంది, అయినా దేవుడు వారి మధ్య లేడు. చాలాసార్లు మన జీవితంలో మా ఇంట్లో సిలువ ఉంది కదండి, దేవుని సన్నిధి ఉంది అనుకుంటాం, మా ఇంట్లో 4 బైబిళ్ళు ఉన్నాయండి, దేవుని సన్నిధి మా ఇంట్లో ఉండుంటుంది అనుకుంటాం, మా ఇంటి మీద సిలువ ఉందండి ఖచ్చితంగా మా ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది అనుకుంటారు, మా ఇంటి ముందు దేవదూతల బొమ్మలు పెట్టుకున్నామండి, మా ఇంటి ముందు యేసుప్రభు ఫోటో పెట్టుకున్నామండి, మా ఇంటి లోపల యేసుప్రభుకి దండేసి అగరబత్తులతో ఏం చేస్తున్నాము, ధూపం వేస్తున్నామండి, ఆ ఫోటోకి ప్రతిరోజు పూలు మారుస్తుంటానండి. ఏదన్నా చేయి నీ జీవితంలో, నీ హృదయంలో పాపం ఉన్నంత కాలం యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద ప్రిన్స్ ఆఫ్ గాడ్. జీవితంలో దేవుని సన్నిధిని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. ఇస్రాయేల్ అదే పొరపాటు పడ్డారు, మనసు ఉంది కదా, ఇంట్లో సిలువ ఉంది కదా, ఇంట్లో బైబిల్ ఉంది కదా, ఇంక విజయం అంది అనుకున్నారు. ఇంట్లో బైబిల్ ఉంటే కుదరదు, నీ గుండెల్లో బైబిల్ ఉండాలా? ఇంట్లో సిలువ ఉంటే కుదరదు, నీ హృదయంలో ఆ సిలువను చేర్చుకున్నావా? బైబిల్ చెబుతున్న సందర్భం ఇదే. ఇస్రాయేల్ గుర్తించారు, మా ఓటమికి కారణం మేము చేసిన పాపమే, మా ఓటమికి కారణం మా అవిధేయతే, దేవుణ్ణి విడిచి అన్య దేవతలను పూజించే అనుభవం ఏదైతే ఉందో అదే మాకు ఓటమిని తీసుకొచ్చింది. ప్రియ తమ్ముడు, ఒకసారి ఆలోచించాయి. ప్రే చెల్లెమ్మ ఒక్కసారి ఆలోచించాయి, ఎందుకు మాటిమాటికి ఓడిపోతున్నావు జీవితంలో? ఎందుకు మాటిమాటికి నిరాశ నిస్పృహ నిన్ను కమ్మేస్తుంది? ఎందుకు మాటిమాటికి అపవాది నీ మెడ మీద కాలు పెట్టి నిలబడుతున్నాడంటే, బహుశా ఎక్కడో తప్పిపోయావేమో, దేవుని మాట విధేయత లేదేమో, ఆయన మాటను అనుసరించట్లేమో. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు, దట్స్ గుడ్. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నావు మంచిదే, ప్రార్థన చేస్తున్నావు మంచిదే, కానీ నీ హృదయాన్ని మాత్రం ఇంకా దేవునికి ఇవ్వలా. మందసం ఉన్నంత మాత్రం విజయం వస్తుంది అనుకోవడం పొరపాటే. ఎందుకోసం? ఆ మందసం మీద ఉన్న దేవుని మహిమ తొలగిపోయింది కాబట్టి. బైబిల్ ఉండడం తప్పేం కాదు, అయితే బైబిల్లో ఉన్న దేవుని మహిమను గుర్తించావా? అలా గుర్తించలేనప్పుడు ఈ పుస్తకానికి లోకంలో ఉన్న పుస్తకాలకి పెద్ద తేడా లేదంటాను నేను. ఈ గ్రంథం జీవ గ్రంథం, దీనిలో దేవుడు ఉన్నాడు. దీన్ని చదువుతున్నప్పుడల్లా దేవుడు నాతో మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని నేను వింటాను అన్న భావన లేకుండా ఏదో ఆఫీస్కి వెళ్ళే ముందో లేదా బయటికి వెళ్ళే ముందో ఏది చిన్నది చూడు ఒకసారి బైబిల్లో 117 అలాంటిది మనకు కావాలా అని ఆ 2 వచనాలు చదివేసి నేను రోజు బైబిల్ చదివేస్తున్నాను అని అనుకుంటే పొరపాటే. నువ్వు కేవలం బైబిల్ చదువుతున్నావు అంతే, కానీ దేవుని మహిమ నీ మీద లేదు. గ్లోరీ డిపార్టెడ్. ఇప్పుడు మార్చి చెబుతాను ప్రియులారా, మందసం పట్టబడిందని దేవుని మహిమ పోలా? దేవుని మహిమ పోయింది కాబట్టి మందసం పట్టబడింది. అక్కడ తీసుకెళ్ళిపోయారు శత్రువుల మందసాన్ని. ఈరోజు నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావా? ఎప్పుడైనా నీ దౌర్భాగ్యస్థితను ఒప్పుకున్నావా? ఓటమికి కారణం వాళ్ళంటావు, వీళ్ళంటావు, నా తల్లి అంటావు, నా తండ్రి అంటావు, నా భార్య అంటావు, నా పిల్లలు అంటావు, కానీ నేనే ప్రభు అని ఎప్పుడైనా ఒప్పుకున్నావా దేవుని సన్నిధిలో? దిస్ ఈస్ ద టైం, ఇది సమయం. ఈరోజున ప్రపంచ ప్రార్థనా దినోత్సవం జరుగుతూ ఉంది. ప్రజలందరూ మోకాళ్ళమే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మా దేశాన్ని కనికరించు, మా దేశాన్ని ఉజ్జీవపరచని. మంచిదే, మన దేశం ఉజ్జీవపడాలంటే ఉజ్జీవం మొదటిగా నా నుండి ప్రారంభించబడాలి, ఉజ్జీవం మొదటిగా నీ నుండి ప్రారంభించబడాలి. వెన్ వీ కన్ఫెస్ అవర్ సిన్, మన పాపములను మనం ఒప్పుకునేటప్పుడు దేవుడు నమ్మదగిన వాడని బైబిల్లో ఉంది. ఒప్పుకున్నావని జీవితాన్ని, నీ జీవితంలో నీవు చేస్తున్న పాపమే, నీ అవిధేయతే, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్న మనస్తత్వమే కొన్నిసార్లు నీ ఓటమికి కారణం అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. గ్రీక్లో కన్ఫెషన్ అనే మాటకు హోమోలోజియో అనే పదం వాడారు. హోమోలోజియో అనే పదం, దాని అర్థం ఏంటంటే ఎక్నాలెడ్జ్మెంట్, ఎక్నాలెడ్జింగ్, దేవుని సందుకు వచ్చి ఒప్పుకోవడం అట. ఏంటి ఒప్పుకోవాలి? అయ్యా, నేను నిస్సహాయుణ్ణి, నేను ఎందుకు పనికిరాని వాడి అయ్యా, విజయం నీ ద్వారానే తప్ప మా సొంత ప్రయత్నాల ద్వారా కాదు. దానికి సూచనగా వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలు నీళ్లు చేది మిస్పాలో నీటిని ఒలకపోశారట. ఏ, ఎందుకు? ఆ నీళ్ళు ఎక్కువైపోయినాయి వాళ్ళకి. మనం కూడా ఇంటికెళ్ళి బావిలో బకెట్ నీళ్ళు దోసి నీళ్ళ పోసేస్తే ఏంటి దాని అర్థం ఏంటి? మిస్పాకు రండి అని సమూయేలు పిలవగానే ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి మిస్పాలో నీటిని తోడి నేల మీద వేశారట. ఏంటి దాని మర్మం? ఎందుకు ఆ పని చేశారట? చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి నీళ్లు బకెట్ నుండి నేల మీద పోసిన తర్వాత మరలా ఎలా ఎత్తలేమో, ఆ నీటిని మరలా ఎలా పైకి తీయలేమో, మా జీవితాలు కూడా అలాంటియే ప్రభువా. నేల మీద ఒలికిన మీదట తిరిగి ఎత్తలేని నీటి వంటి వారం. వీఆర్ సంథింగ్ వర్త్లెస్, వీఆర్ నథింగ్. మేము ఎందుకు పనికిరాని వారం? మా వల్లేది కాదు, మా బలంతో, మా జ్ఞానంతో, మా శక్తితో, మాకున్న చదువుతో, మాకున్న డబ్బుతో, మాకున్న బంగ్లాలతో, మాకున్న భూములు పొలాలతో జీవితాన్ని ఏలేద్దాం అనుకున్నాం, కానీ మా వల్ల కాలేదయ్యా. 34,000 మంది హతులైపోయారు మా ప్రాంతంలో. మేము నేలను ఒలికిన మీదట తిరిగి ఎత్తలేని నీటి వంటి అభాగ్యులం మేము. తమను తాము దేవుని సన్నిధిలో జీరో చేసుకున్నారు కాబట్టి దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కొట్టి ఏ సమయపడదు హల్లెలూయా. ఏదై కావాల్సిన ప్రేక్షలమా, ఓటమి నుండి గట్టెక్కాలనుకున్నావా? ప్రతిరోజు నేను కబళిస్తున్నా నిరాశ ఏదైతే ఉందో, ఎందుకు నువ్వు బ్రతకడం, చచ్చిపో అని అపవాది ప్రేరేపిస్తున్న ప్రేరేపణ నువ్వు జయించాలంటే కన్ఫెస్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ప్రభు దగ్గర పెట్టేశాయి, ఒప్పుకో దేవుని సన్నిధిలో. ఇక దానిలో మొహమాట ఉండడానికి వీల్లే. కొంతమంది దేవుడి దగ్గర కూడా తమ జీవితాలు చెప్పుకోవాలంటే ఎంత మొహమాటమో తెలియదు. దేవుడు ఏమనుకుంటాడు, ఏమనుకుంటాడు ఆయన? అది ఏం తెలియదా? నీ జీవితం ఆయనకి తెలియదా? నీ బ్రతుకు ఆయనకి తెలియదా? ఆయన ఏమనుకుంటాడు చెప్పు. నీ బ్రతుకంతా ఆయనకి చెప్పు, నీ పరిస్థితి అంతా ఆయనకి చెప్పు. అయ్యా, నేను ఈ బలహీనతతో బాధపడుతున్నానయ్యా, నేనెందుకు ఈ పాపంలో ఇరుక్కుపోయిన స్వామి, బయటకు రాలేకపోతున్నానయ్యా, నా అపజయానికి కారణం ఈ పాపం అని గుర్తిస్తున్నా. అది ఒకళ్ళ కోపం కావచ్చు, అసూయి కావచ్చు, మరొకటి కావచ్చు, నో మ్యాటర్, సిన్ ఈ సబ్జెక్టివ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాపం చాలా మందిని పట్టి పీడిస్తూ ఉంది. ఒప్పుకో దేవుని సన్నిధిలో. అయ్యా, మేము పాపాత్మలను ఒప్పుకుంటున్నాం ప్రభువా అని ఎప్పుడైతే వారు తమ్మును తాము దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డారో విజయానికి తొలిమెట్టదే. కన్ఫెషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ విక్టరీ. నీ జీవితంలో విజయం సాధించాలంటే నీ జీవితంలో మొట్టమొదటిగా ఒప్పుకుదల నీలో ఉందా? ఒప్పుకుంటున్నావా? కొంతమంది ఒప్పుకోరు, కప్పుకుంటారు. చెప్పండి ఏం చేస్తారు? కప్పుకుంటారు. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఏమొందరట, కనికరం పొందుతారని బైబిల్లో ఉంది. దేవుని కనికరం, ఆయన కృపగలవాడు, ఆయన కృపనే మీద దిగి రావాలంటే అతిక్రమాలు దాచిపెట్టద్దు, ఒప్పుకో అని బైబిల్ సెలవిస్తూ ఉంది. బైబిల్

వివాహ దినాన వధూవరులను ఒకరి ముందు ఒకరిని నిలువబెట్టడానికి ముందుగా నలుగు వేసి సిద్ధపరచడం ఎంతో ఉత్సాహభరిత కార్యక్రమం. యేసుని ఎదుర్కోవడానికి సంఘం అనే వధువు సిద్ధపడడాన్ని మనసులో ఉంచుకొని సంతోషంతో ఈ కార్యం జరిగించాలి.

قديم طريقة تكجان قديم تكديم تجنو تكديم طريقة تكجان قديم تك

తండ్రి, వీరు చేయునదేదో వీరిరుగరు, వీరిని క్షమించుము, వీరిని క్షమించుము.

ఇంతవరకు మీరు విన్న యేసయ్య పాదాలను స్పృశించే ఈ గీతాలు మీ హృదయాన్ని కదిలిస్తే వెంటనే మాకు ఓ ఉత్తరం వ్రాయండి. మీ కొరకు ప్రార్థిస్తాం, మీకు ఉత్తరం వ్రాస్తాం. మా కొరకు ప్రార్థిస్తారు కదూ. మా అడ్రస్ ది గలీలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501. మా అడ్రస్ మరోసారి ది గలీలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501, ఏపీ, ఇండియా.

ఎండమావులకై పరిగెడుతున్న గుంపులవలే ఈనాటి యువతరం లోక సంపాదన వేటలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియకముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

0: క్రీస్తునందు సహృదయ శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. యేసే నా గానం అనే ఈ క్యాసెట్ ద్వారా మీ ఆత్మీయ జీవితాలకు బలం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ గీతాలను ఆలపించిన వారు బ్రదర్ యెహోషువా, లలితాసాగరి, ఉషాప్రియన్, యేసుదాసు. రచన బ్రదర్ కె రాజా, జి యేసుదాసు. సంగీతం కె కమలాకర్.
1: అలనాడు దూతలు పాడిన క్రిస్మస్ పాట ఈనాటి వరకు ప్రజాహృదయంలో మారుమోగుతోంది. ఊర్ధ్వలోకమందు దేవదూతల స్తుతులందుకునే దేవుడు కన్యక గర్భవాసాన పుట్టాడు, నరావతారం ధరించాడు. ఈయన సాక్షాత్తు దేవుడు, నీతి సూర్యుడు, దేవపుత్రుడు. మృత్యుభీతిని గెలవండి, ఆత్మశుద్ధి పొందండి. ఈ గేయ రచయిత చార్లెస్ వెస్లీ.

ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. కొన్ని చోట్ల నా పేరు చెప్పడానికి కూడా కొంచెం తడబడుతూ ఉంటారు. ఒక చోట ఇలా సభలు జరుగుతుంటే నన్ను పిలవటానికి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి షేక్ మడ్ర గారు వచ్చి మక్బులరణం రాలేక మన మధ్యలో ఇప్పుడు మడ్ర గారు వచ్చి వాక్యం అందిస్తారనేసి ఒక ఆయన అన్నారు. ఒక ఆయన అంటారు, ఇప్పుడు మన మధ్యలో మబ్బులు గారు వచ్చి దైవవర్తమానం అందిస్తారన్నారు. దేవుని బిడ్డలారా, నా పేరు షేక్ మక్బూల్, గూ కాదు కు, మక్బూల్ అనగా దేవుడు నీవు ఆశించినది అనుగ్రహించును అని అరబిక్ భాషలో ఆ మాటకి అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పేరు మార్చబడలేదు. మక్బూల్ అనే మాటకు నీవు ఆశించినది సృష్టికర్తైన దేవుడు నీకు దయచేయును అని ఆ మాటకి అర్థం. ప్రియులారా, ఈ లోకంలో ఒక మనుషుడు నిజానికి సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్దకు రావాలి అంటే మూడే మూడు కారణాలు. ఒకటి డబ్బన పోవాలి, రెండు జబ్బన రావాలి, మూడు శిక్షణ పడాలి. ఈ మూడిట్లో ఏదో తన జీవితంలో జరిగినప్పుడు వాడు తప్పనిసరిగా తనను సృష్టించిన దేవుని దగ్గరికి రావటం ఖాయం. ప్రియులారా, యేసు ప్రభువు నా రక్షకునిగా అంగీకరించి 16 సంవత్సరాలు దాటి 17వ సంవత్సరం రాబోతుంది. మా కుటుంబములో 4 అక్కలు 3 అన్నదమ్ములు. కుటుంబంలో నేను ఆఖరివాణ్ణి. వయసులందరికన్నా నేనే చిన్నవాణ్ణి. నాకు పైగా 2 అన్నయ్యలు 4 అక్కలు. మా స్వగ్రామం రాజమండ్రి మస్జీద్ సెంటర్, జాంపేట మస్జీద్ సెంటర్. ఇప్పటికి కూడా మా బంధువులు చాలామంది, కొందరు ఆ మస్జీద్కి వెళ్తున్న వారు ఉన్నారు. ప్రియులారా, గత 16 సంవత్సరాల క్రిందట మా తండ్రి గారు చనిపోయి ఇప్పటికీ 20 సంవత్సరాలు పైబడింది. మా చిన్నతనంలో మా నాన్నగారు చనిపోయారు. ఆ కారణాన్ని బట్టి కుటుంబంలో చాలా ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైనవి. కులానికి ఇస్లామును కలిగి ఉన్నాం, పేరుకి ముస్లిమానుగా ఉన్నాం. కుటుంబ పరిస్థితి చూస్తే చాలా నిస్సహాయ స్థితిలో ఉంది. తండ్రి చనిపోయారు. మా అన్నయ్య అయితే కాఫీ హోటల్లో కప్పులు తీసేవాడు. వాడికి రోజంతా కష్టపడి పనిచేస్తే 1.5 రూపాయల జీతం ఇచ్చేవారు. ఆ 1.5 రూపాయల వాడికి పెట్టే ఉదయం ఇడ్లీ సాంబారు, మధ్యాహ్నం పెట్టే భోజనం కొంతవరకు తిని కొంతవరకు పొట్లాల కింద కట్టి దాచుకొని సెకండ్స్ సినిమాలు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి పోయి పడుకున్నా మాకు లేపి మాకు పెడుతుండేవాడు మా అన్నయ్య. మా తల్లిగారు అయితే మెయిన్ బజార్లో పని చేయటానికి వెళ్ళేది. పప్పు, చింతపండు, బియ్యం శుభ్రం చేయటానికి పప్పులు కొట్టుకు బియ్యం కొట్టుకు వెళ్ళి పనిచేసేది. రోజంతా తాను కష్టపడితే 4.5 ఎంతో అప్పట్లో జీతం, రోజంతా కష్టపడితే ఇచ్చేవారు.

ఏం చదవలా. ఆ ఒకటో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి చనిపోయారు, ఇబ్బందులు ఎదురైనవి. అప్పట్లో నన్ను స్కూల్ మానిపించి స్కూటర్ మెకానిక్ అంటే బళ్ళు రిపేర్ చేసే వ్యక్తిగా మా బంధువుల యొక్క షాపులో నన్ను మా ఒక అన్నయ్య షేక్ సలీం మా ఇద్దరిని కూడా పనిలో పెట్టడం జరిగింది. ఇద్దరం పని అంతా నేర్చుకున్నాం, వయసులో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నాం. బళ్ళు వాటర్ సర్వీసింగ్ చేయటం, బళ్ళు రిపేర్ చేయటం, ఆ విధంగా క్రమేపంగా మెకానిజం పనంతా కూడా నేర్చుకుని రాజమండ్రిలో ఒక చిన్న బడ్డి అద్దెకి తీసుకొని ఒక షాప్ నేను పెట్టుకోవడం జరిగింది. రోజంతా పని చేస్తే ఒక 30-40 రూపాయలు వచ్చేవి నాకు. ఇలాగా పని బాగా పెరిగే కొలది పెద్ద పెద్ద బండిగల కస్టమర్స్ నాకు పరిచయస్తులు అయ్యే కొలది రోజుకు ఒక 100-200 బళ్ళు ఒకవేళ అమ్మితే అటువైపు ఒక 100 రూపాయల కమిషను, యువతలకు 100 రూపాయల కమిషను, ఈ విధంగా డబ్బులు చేతి నిండా వస్తున్నాయి. డబ్బులు బాగా వస్తున్నాయి, వయసులో పెరుగుతున్నాను, పని చేతి నిండా ఉంటుంది. వాటితో పాటు కొంతమంది స్నేహితులు కూడా నాకు పరిచయస్తులయ్యారు. స్నేహితులు పరిచయస్తులయ్యారు, వారిని బట్టి నేను కొన్ని చెడు అలవాట్లకు, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటాం, ఇప్పుడు త్రాగకపోతే ఎప్పుడు త్రాగుతాం, ఇప్పుడు సుఖించకపోతే ఇంకెప్పుడు సుఖిస్తాం, ఇప్పుడు చేయకపోతే చచ్చిందర చేస్తామా ఏంటి అంటూ కొంతమంది స్నేహితులతో నేను కలిసి నా జీవితాన్ని పాడు చేసుకోవడం జరిగింది. చిన్న వయసులో త్రాగుడు, రోజుకించుమించు 16-17 బాబారత్న కిళ్ళీలు తినేవాడిని. కిళ్ళీలు నాకు ఎంత ఇష్టమంటే నోట్లో కిళ్ళీ ఉంటుండగానే మరో ప్రక్క నుండి టీ తాగేవాడిని, కిళ్ళీ మాత్రం తీసేవాడిని కాదు. రోజుకు 2 పీట్లు పైగా సిగరెట్లు కాల్చేవాడిని. భయంకరమైన పాప జీవితం, పాప బ్రతుకు. పేరుకు మాత్రము పాపం చేస్తున్నా. శుక్రవారం వస్తే నమాజ్ అనగా మసీద్కి వెళ్ళి, శుక్రవారం అంటే జుమ్మా, అంటే శుక్రవారం దాన్ని జుమ్మా అంటారు, జుమ్మా నమాజ్ ఆరాధనకు, అంటే నా పద్ధతి చెప్తున్నాను, ఆరాధన ప్రార్థనకు వెళ్ళేవాడిని. అదేవిధంగా లోకంలో కూడా నేను తిరుగుతుండేవాడిని, నమాజు చేస్తుండేవాడిని. గత కొన్ని దినాల క్రిందటైంది రంజాన్ ఖుత్బా. రంజాన్ పండుగ కొందరు అంటారు సేమియాల పండుగ అండి అంటారు కదా, ఆ పండుగ దానికి ముందుగా వచ్చే 30 రోజులు కూడా ఆ నెలపడుపు కనబడేటువంటి ఆ రోజు మొదలుకొని తిరిగి అది అస్తమించి మరలా వచ్చేటువంటి రోజు వరకు కూడా ఆ యొక్క ఉపవాస దినాలు గడిపి ఈ రంజాన్ పండుగలో చాలా నిష్ఠగా ఉంటుండేవాడిని. నోరు చూస్తే కంపు, ఒంటి మీద బట్ట చూస్తే సెంటు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నోరు చూస్తే కంపు, హృదయం చూస్తే కంపు, ఒంటి మీద చొక్కా చూస్తే సెంటు కంపు అన్నమాట. ఆ విధంగా ఉండేది నా జీవితం. నా మట్టికి నేను అనుకునేవాడిని. ఇస్లాం అనే మాటకు అర్థము రుజువు మార్గం, బాగా జ్ఞాపకం చేసుకురండి. ఇస్లాం అనగా రుజువు మార్గం, మోక్షానికి వెళ్ళే మార్గము, సత్య మార్గము, శాంతి మార్గము అని అర్థం. ముస్లిమాన్ అనగా దేవునికి విధేయుడు, సిజ్దా చేయబడిన వాడు, నడినెత్తి మొదలు అరి పాదాల వరకు సృష్టికర్తకు లోబడిన వాడు అని అర్థం ముస్లిమాన్ అనగా. అయితే ప్రియులారా, మీరు అనుకోవచ్చు ఇస్లాం అంటే రుజువు మార్గం అన్నారు, ముస్లిమాన్ అంటే దేవునికి విధేయుడు అన్నారు, ఆ రెండు వదిలేసి ఈ మతంలోకి వచ్చేటండి అని మీకు ఆలోచన రావచ్చు. ప్రియులరా, నిజానికి సృష్టికర్తనబడినటువంటి దేవుణ్ణి ఆరాధించి నిజమైనటువంటి రుజువు మార్గంలో ఈరోజు నేను వచ్చాను. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే నిజానికి దేవునికి విధేయుడుగా ఉండే జీవితం పేరుకు మాత్రం ముస్లిమాన్, ఈరోజు నేను నిజమైన ముస్లిముని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవునికి పూర్తిగా నేను లోబడి దేవునికి నా జీవితాన్ని అర్పించుకున్నాను. అలా ఉంటుండగా నా జీవితంలో కొన్ని చెడు అలవాట్లకు నేను బానిసనై పేరుకు మాత్రం నమాజ్ చేసుకుంటూ నా కుటుంబ వారందరూ కూడా నా యొక్క మత ప్రకారంగా మేము వెళ్తుండేవాళ్ళం. మీకు తెలుసో తెలియదో కానీ, మరి మీ ప్రాంతంలో ఉందో నాకు తెలియదు కానీ, మా ప్రాంతంలో ఇస్లాంలో 2 తెగలు ఉన్నాయి. ఒకటి షియా, 2 సున్ని. షియా వారంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు హజ్రత్ అలీ అంటారు. అతన్ని విశ్వసించినటువంటి వారిని షియా మజాబులు అంటారు. అగ్నిగుండం వేస్తారు, ఆ నిప్పుల మీద తొక్కటం మీరు ఎప్పుడైనా చూసారా? అగ్నిప్పులు త్రొక్కటం చూసానన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఆ అగ్నిగుండం తొక్కుతూ హిమామ్ హసేన్ హుస్సేని హాలీ దూలి హసేన్ హుస్సేన్ హాలీ దూలి హసేన్ హుస్సేన్ చెప్తూ

0: ఆ పీర్లను పట్టుకొని ఆ మాత్రం పెద్ద పెద్ద నిప్పుల మీద నడుచుకుంటూ మేము వెళ్ళాం. ఆ రోజుల్లో మా కాళ్ళు కాలలేదు పెద్ద పెద్ద నిప్పుల మీద. నేను అనుకున్నాను నిజంగా ఎంతైనా మా భక్తి చాలా గొప్పది, కాళ్ళు కాళ్ళే చూసావా అనేసి నా భక్తి మీద రోజు రోజుకి మక్కువ ఇష్టం మరింత పెరుగుతుంది. ఎవరైనా క్రైస్తవ్యాన్ని గురించి కానీ చెప్తే నేను ఇష్టపడేవాడిని కాను. అలాగే కొందరు హైందవులు, వాళ్ళ పద్ధతులు కూడా నాకు నచ్చేవి కావు. నా ఇస్లాం అంటే నాకు చాలా ఇష్టంగా నేను ఉండేది ఆ రోజుల్లో. అయితే ప్రియులార, దినాలు గడుస్తున్నాయి, పేరుకి నమాజు చేసుకుంటున్నాను, నా భక్తిని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలాగే లోకంలో కూడా నేను భయంకరమైన మనిషిగా నేను జీవిస్తున్నాను. నాలో ఉన్న తప్పులు, నాలో ఉన్న జీవితం నా ఇంటి వారికి ఎవరికి తెలియనివ్వకుండా చాలా సీక్రెట్గా నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. పాపపు బ్రతుకు. ఒక దినాన నేను చేసినటువంటి ఘోరమైన జీవిత పాపానికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నిమిత్తము డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ వల్ల కాలేదు. ఏమిటని మీరు అడగవచ్చు, అవుటుకు పోసుకుంటే రక్తం కారిపోయేది, ఒక భయంకరమైనటువంటి జబ్బు. 4 నెలలు పడ్డాను నేను, కడ్రాయిలు తడిచిపోయాయి. 1 నెల రోజులైతే రక్తం ఆ యొక్క అవుటుకు పోసుకుంటే అవుటుకులో రక్తం వచ్చేది. మిగిలిన 3 నెలలైతే నాకు స్పర్శ తెలియకుండానే కడ్రాయిరంతా బ్లడ్ అలాగా కారిపోయేది. రోజుకు 4-5 కడ్రాయిలు మార్చుకునేవాడిని. ఈ విధంగా నా జీవితంలో కలిగిన వ్యాధిని బట్టి మనిషిని బలహీనమైపోయా. నా తల్లి, నా పెద్దన్నయ్య అనేవారు, ఒరే నీకేమొచ్చిందో చెప్పరా, తల తాకటి పెట్టాను, మేము బాగు చేసుకుంటావు నిన్ను, రోజు రోజుకి మనిషిని ఇలా అర్చిపోతున్నావు అని అన్నప్పుడు, నా ఇంట్లో నాకు ఈ జబ్బు వచ్చిందని నేను చెప్పలేదు. చాలా అంటే దాచుకున్నాను, ఎవరికి చెప్పకూడదో తెలియకూడదు అని. నా స్నేహితులందరికీ తెలుసు నాకు ఈ తెగులు ఉంది. నా స్నేహితులతో చెప్పాను, మా ఇంట్లో ఎవరికి మీరు చెప్పొద్దు, ట్యాబ్లెట్లు వాడుతున్నాయి కదా తగ్గిపోతుంది లేనని. ఈ విధంగా ఆ జబ్బులో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళా, అతడిచ్చే మందులు వాడాను. అతడు అన్నాడు, అర్ధరాత్రుల వరకు తిరగకూడదు, టయానికి భోంచేసి పడుకోవాలి. అలాగే చేశాను, అలాగే మందులు వాడాను, తగ్గలేదు. మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన వల్ల తగ్గలేదు. మరొక ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆ డాక్టర్ వల్ల తగ్గలేదు. ఈ విధంగా 3 డాక్టర్లు సంపాదించాను, 3 డాక్టర్ల వల్ల ఫలితం కాలేదు. మనిషి రోజు రోజుకి బలహీనుడు అయిపోతున్నాను, అస్థి పంచరులాగా, తిన్నది ఒంటికి పడతలేదు. నాలో ఒక బలమైన నమ్మకం వచ్చేసింది, నేను చనిపోతానని. ఎప్పుడైతే నేను చనిపోతానని నమ్మకం నాకు ఎప్పుడైతే వచ్చిందో, ఇస్లాం ధర్మం ప్రకారంగా కూడా సృష్టికర్త అయినటువంటి అల్లాహు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్లో పూర్తిగా జీవించకపోతే వాడు జహన్నం పాతాళానికి వెళ్ళిపోతాడు. ఆయన చిత్తములో ఉండి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మద్ ప్రవక్త ద్వారా ఆయన మార్గంలో నడిస్తే అందరికంటే ముందు జన్నత్ మోక్షానికి వెళ్తారు అని నాకు బాగా తెలుసు. ఎప్పుడైతే ఈ వ్యాధి నాకు ఎక్కువ వచ్చిందో, రోజు రోజుకి పెరిగిపోతుందో, నా దైవానికి నేను ప్రార్థన చేశాను, యా అల్లా మిజే బచావ్, యా ఖుదా మిజే మాఫ్ కరో, మా కరస్సు గునా తుమే మాఫ్ కరో, ఓ దేవుడా ఓ భగవంతుడా దయతో నన్ను క్షమించు, నేను చేసిన పాపాలు మన్నించు, తుమే మిజే తందరిస్తే దేవ్, నీవు నన్ను స్వస్థత పరచు, తుమే మిజే దిశావు, నీవు నాకు కనబడు, దయతో నన్ను క్షమించు, నాకున్న వ్యాధి నుండి తొలగించు, యా బాబా మిజే మాఫ్ కరో అని, ఓ తండ్రి నన్ను బాగు చేయి అని నా దైవానికి, నా మత సంబంధమైన, నా కుల దైవమైన నా అల్లాహు దేవుడికి నేను ప్రార్థించా. ఫలితము లేదు. మనిషిని రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నాను, వ్యాధి మరింత తీవ్రమవుతుంది. నా ఇంట్లో తెలుసుకునేంత పరిస్థితి అంటే చాలా సీక్రెట్గా దాచుకునేవాడిని. అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళేవాడిని, తెల్లవారుజామున మరల లేచిపోయేవాడిని, ఎవరూ లేవకుండా లేచిపోయి స్నానం చేసి వచ్చేసేవాడిని. ఈ విధంగా నా ఇంట్లో తెలియకుండా జబ్బును దాచుకున్నా, ట్యాబ్లెట్లు అన్నీ కూడా తీసుకెళ్ళి నా షాపులో దాచుకున్నా. ఆ ట్యాబ్లెట్లు వేసుకొని మరల తెల్లవారుజామున అంటే బేగా వచ్చేసి మరలా ట్యాబ్లెట్ వేసుకునేవాడిని. ఈ విధంగా 4 నెలలు ఆ జబ్బు పడ్డాను, 4 నెలలు 3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, నా అల్లా నా దైవానికి ప్రార్థించాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ప్రియులారా, సాధారణంగా కొందరు అనుకోవచ్చు, కొందరు డబ్బులు ఇస్తే యేసు గొప్పోడని చెప్తాడేమో, డబ్బులు ఇచ్చి మతం మార్పిడి చేస్తున్నారు అని మీరు కొందరు అనుకోవచ్చు. ఒక విషయం చెప్తాను, బాగా గమనించండి. ఒక మనుషుణ్ణి క్రైస్తవ మతంలోనికి నడిపించడానికి వాడికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి, నువ్వు యేసు నమ్ముకో, బాప్తిసం తీసుకో, నీకు 10,000 ఇస్తాను అంటే వాడు ములిగేచ్చు నీళ్ళల్లో, మతం పుచ్చేసుకోవచ్చు. వాడికి 10,000 ఇచ్చేసిన తర్వాత, వాడు పుచ్చేసుకున్న తర్వాత, డబ్బులు వాడి చేతికి వచ్చేసిన తర్వాత, వాడు మరలా క్రైస్తవంలోనే ఉంటాడని నాకు గ్యారంటీ ఏమిటి? మీకు అర్థమైందా? తీసుకున్నవాడు తీసుకున్నట్టుగానే క్రైస్తవ మార్గంలో ఉండాలని రూల్ ఏమైనా ఉన్నదా? వాడు మరల వెనక్కి ఎందుకు వెళ్ళిపోకూడదు? ఏ మతంలో నుండి అయితే వాడు వచ్చాడు అదే మతంలోకి ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? ఒకవేళ డబ్బు ద్వారా మార్చే మత మార్పిడే గనుక ఇది అయితే డబ్బు తీసుకున్న తర్వాత మరల ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? కానీ ఎవరు అలా వెళ్తలేదే, వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళేవారు ఎవరూ లేరు. నిన్ను చంపేస్తాను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానైనా సరే మమ్మల్ని చంపన్న చంపండి, కానీ మేము మరల వెనక్కి వెళ్ళమంటున్నారు. దేవుని స్తోత్రం. డబ్బు చేత లాక్కొచ్చేది కాదు. ఒకప్పుడు నేను అలాగే అనుకునేవాడిని. ఎప్పుడైతే నాకు ఈ జబ్బు తీవ్రమైందో, యేసుక్రీస్తు గురించి నేను తెలుసుకునేవాడిని గతంలోనే. ఇలాంటి కూటాలు పెడుతూ ఎవరైనా హల్లెలూయ అని చెప్తుంటే నేననేవాడిని అటకరిస్తూ హల్లెలూయ హల్లెలూయ అనేటువంటి వాడిని, అంటే మతాన్ని తృణీకరిస్తూ నా ఇంట్లో మా తల్లిదండ్రులు లేక మా యొక్క మామ మా తాత బాగా ఎక్కువగా మాగి నాకు ఇస్లాముని గురించి బాగా బోధించేవారు. క్యా బాబు, ఒరే బాబు, ఈ లోకలు ఎవరితోనే స్నేహం చేయొచ్చు, క్రైస్తవులతో స్నేహం చేయకూడదు. వాళ్ళ చేతిలో ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకం పట్టుకుంటే అనేకులు మనుషుల్ని మార్చేస్తారు. ఆమె ఖుదాకి రోషన్ వాళ్ళమే, ఖుదాకి రుహు వాళ్ళమే. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది, దేవుని యొక్క వెలుగు మన మీద ఉన్నది. కాబట్టి పెంట కుప్ప మీద వజ్రం పెట్టినా వజ్రం వజ్రమే, పెంట పెంటే. అలాగే ఈ లోకంలో మనం భేదవాళ్ళమైనా ముస్లిమాన్ అంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలో మనం బాబని నా ఇంట్లో చెప్తుండేవారు. దాన్ని బట్టి నేను ఎక్కువగా నా మతం మీద నాకు చాలా మక్కువగా ఉండేది. ఎప్పుడైతే ఈ జబ్బు నాకు తీవ్రమైందో, గతంలో అక్కడక్కడ చెప్పే మాటలు వినేవాడిని, యేసు బాగు చేస్తాడు, కనబడతాడు, స్వస్థపరుస్తాడు, క్షమిస్తాడనే మాటలంటే ఇదంతా బూటకం. వీళ్ళ మతంలో లాక్కోవడానికి వాళ్ళు అలా చెప్పేటువంటి మాటలువి మొత్తం మీద భారతదేశాన్ని అమెరికా వాడికి అమ్మేస్తారు వీళ్ళందరూ కలిసి. గతంలో నేను ఆ విధంగా నేను తలంచేవాడిని. ఎప్పుడైతే ఈ వ్యాధి నాకు తీవ్రమైందో, నా మతము, నా కులము, నా దైవం, నా దేవుడు, నా అల్లా నన్ను బాగు చేయలేదు. డాక్టర్లు నమ్మాను, డాక్టర్ల వల్ల కూడా నేను బాగుపడలేదు. తుదుకు యేసుక్రీస్తు గురించి నేను విన్నవాడిని గతంలో, మాట్లాడే దేవుడు స్వస్థపరిచి చివరి సమయంలో యేసుక్రీస్తు ప్రభు నా మనసులో అనుకున్నాను. ప్రభా నువ్వు కనబడతావని మీ క్రైస్తవులు అన్నారు, నువ్వు దగ్గరకు వస్తావట, ముట్టుకుంటావట, మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతోమంది మీరు బ్రతికి లేవనెత్తారట, అనేకులను బాగు చేశారని మీ క్రైస్తవులు చాలామంది చెప్తున్నారు. అదే గనుక నిజమైతే, నువ్వు ఉన్నవాడివే అయితే, నువ్వు మంచోడు అయితే, నువ్వు బాగు చేస్తావని అందరూ అంటారు, అది నిజమే గనుక అయితే నన్ను కూడా ముట్టు, నన్ను బాగు చేయని ఒక రాత్రి వేళ నా మనసులో అనుకుంటూ ఒక చర్చ్కి నేను వెళ్ళాను. అప్పటికి ఇంగ్లీష్ ఆరాధన జరుగుతుంది, సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ అది. ఆ చర్చికి వెనకాతలు వెళ్ళి నేను నిలబడ్డా. ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే చూస్తారేమో అనుకుని ఎవరికి తెలియకుండా వెనకాతలు నిలబడి ప్రార్థన అంతా అయిన తర్వాత గబగబ వెళ్ళి ఒక 2 రూపాయలు కానుకేసి నా మనసులో అనుకొని ఇంటికి వెళ్ళి నేను భోజనం చేసి పడుకున్నాను. రాత్రి 10 అయింది. మా అన్నయ్య, ఇంకో అన్నయ్య, అప్పటికి ఎవరికి పెళ్ళిలు కాల, ఇద్దరు అక్కలకి వెళ్ళింది, ఇద్దరు అక్కలకి పెళ్లి కాల, మా ఇద్దరు అన్నయ్యలు, మా అక్కయ్య, మా తల్లి అలా పడుకున్నారు. నేను ఇలా పడుకున్నాను, ఫ్యాన్ తిరుగుతుంది, చిన్న బెడ్ బల్బ్ వెలుగు ఉంది, మా ఇంట్లో గంట గడియారం, ఆ గడియారం అలా తిరుగుతున్నది. 10:30 వరకు నాకు మెలకుగా ఉంది. ఎప్పుడు నిద్ర పట్టిందో పట్టింది, మొత్తం మీద 11 లోపులని. అర్ధరాత్రి 2:15 గంటలకు నేను పడుకునేటువంటి గదిలో, నేను పడుకునేటువంటి ఆ మంచము దగ్గర, మా ఇంట్లో ఉండేటువంటి ఈ వినప బీరువ, దాని ప్రక్కన ఉన్నటువంటి తెల్లటి గోడ, ఆ గోడలో నుండి 2 హస్తాలు నా దగ్గరికి వచ్చి, నీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాటల పుస్తకంలో కూడా ప్రభు చేసిన ఉపకారానికి నేను అదే ఏంచా, మా చర్చి అమ్మలం అదే. 2 హస్తాలు రక్తం కారుతూ వచ్చి నాతో చెప్తుంది, నా కుమారుడా నువ్వు భయపడకు అని. కళ్ళు తెరి చూసినప్పటికీ నా తల దగ్గర ఒక వెలుగలా నిలబడి ఆ 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టడం జరిగింది. అంతవరకే నాకు తెలుసు, నిదానించి మరీ నేను చూశాను, ఆ వెలుగు అలా మెల్లిగా గోడలోకి వెళ్ళినట్లుగా వెళ్ళింది. మరి తేటగా నేను చూసినప్పటికి 2:15 గడియారం తిరుగుతుంది, ఎవరి నిద్రలో వాళ్ళు పడుకున్నారు. నా అంతరాత్మ అంటుంది, ఇప్పటి వరకు నీకు రక్తం వచ్చింది కదా, యేసుప్రభువే నిన్ను ముట్టాడు, బయట కాలువ దగ్గరికి వెళ్ళి నువ్వు పాస్ పోసుకుని చూసుకుని నీకు రక్తం రాదు అని. వెంటనే నేను లెగిసి బాత్రూమ్ దగ్గరికి వచ్చి లైట్ వేసుకొని పాస్ పోసుకున్నాను. అప్పటి వరకు వచ్చి ఆ రక్తం యేసు నన్ను ముట్టిన తర్వాత మాయమైపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు నన్ను తాకడంతోనే నాకునేటువంటి వ్యాధి, ఆ యొక్క రక్తస్రావాలు అంటే ఆ వ్యాధి, ప్రభు నన్ను ముట్టి స్వస్థపరచడంతో నా జీవితానికి గొప్ప సంతోషం కలిగింది. ఆ రాత్రంతా తెలియలేని ఒక దుఃఖం నాకు వచ్చింది.
1: 2 రూపాయలు నేను కానుకేశాను. ప్రభు అంటే నేను తృణీకరించేవాడిని. చర్చికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకున్నానో లేదో, నిజంగా అందరు అన్నట్లు ఈయన కనబడే దేవుడు. ఆ గోడలో నుండే కదా 2 హస్తాలు నన్ను ముట్టిని అని ఉదయం ఇంచుమించు 4 గంటల వరకు ఆ మంచం మీద నేను తలంచుకుంటూ ఆలోచించుకుంటేనే పడుకుని పోయా. తెల్లవారిన తర్వాత మరలా నేను బాత్రూమ్కి వెళ్ళి మరలా పాస్ పోసుకున్నాను, రక్తం రాలేదు. షాప్ దగ్గరికి వెళ్ళాను, నా స్నేహితులతో చెప్పాను, రే రాత్రి వరకు నిన్నటి వరకు వచ్చినటువంటి ఆ రక్తం నాకు రాలేదురా. వాళ్ళన్నారు, నువ్వు ట్యాబ్లెట్లు వాడేవు కదా, అందులో ఏదోటి నీకు పనిచేసింది అన్నారు. కాదు కాదు, నిన్న మనం పశు సినిమాకి వెళ్దామని అనుకున్నాం, కానీ మీరు ఎవరు రాలేదు. అయితే రాత్రి మీరు రాలని కారణం బట్టి చాలా వరకు చూసి నేను ఒక చర్చికి వెళ్ళి 2 రూపాయలు కానుకేసాను. ప్రార్థన చేసి ఇంటికి వచ్చి నేను పడుకున్నాను. పడుకున్న తర్వాత పావుతకు 2 గంటలకు ప్రభువు నన్ను ముట్టాడని నా స్నేహితులతో నేను చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ విధంగా ప్రభువుని నేను తెలుసుకున్నాను. ప్రభువులోకి నేను వచ్చాను. నేను చదివిందల్లా 1వ తరగతి. ఖురాన్ గురించి బాగా నాకు తెలుసు. దాని గురించి నా ఇంటి వారు, మా మామ, మా తాతలు వాళ్ళు బాగా ఎక్కువ చెప్పేవారు. దాన్ని మాత్రమే పఠించడం తెలుసు. ఇలాగ ఉంటుండగా ప్రియులారా, ప్రభు మీద మమకారం పెరిగింది. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని నేను అనుకునేవాడిని. మా ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ చర్చ్లో పాస్టర్ గారు నేనుంటున్న షాప్ దగ్గరే కొన్ని కాఫీ హోటల్ దగ్గర వచ్చి ప్రార్థన చేసేవాడు ఆయన. ఆ విధంగా ఆయన నాకు పరిచయం అయ్యాడు. ఆయన అన్నాడు, బాబు మా మందిరం పలాన చోట నువ్వు రాని కోసం ప్రార్థిస్తామని అన్నట్టు వెళ్ళాను. వాక్యం విన్నాను, నమ్మి బాప్తిసం పొందాను. ఆ తర్వాత బాప్తిసం పొందిన తర్వాత కొన్ని దినాలైన తర్వాత మరి నాకు ఇంకా పరిపూర్ణమైన అవగాహన లేదు. ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు నేను సినిమాకి వెళ్ళేవాడిని. ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు వేళాకోళంగా కూడా మాట్లాడేవాడు, బాప్తిసం తీసుకొని కూడా. ఆ తర్వాత నా మెకానిక్ ఫీల్డ్ ఇలా చేస్తున్నాను, బళ్ళు రిపేర్ చేస్తున్నాను, నన్ను గురించి తెలుసుకొని కొంతమంది వచ్చి బళ్ళు రిపేర్ చేయించుకుంటూ, ఓ తమ్ముడను ప్రభు నమ్ముకున్నావట కదా అంటూ కొంతమంది LEF ది ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ ఆ సహవాస్ వారు కొంతమంది నా పరిచయస్తులై, తమ్ముడా నీ పాపాలు పూర్తిగా ఒప్పుకోలే, నువ్వు సహవాసానికి రా అన్నప్పుడు రాజమండ్రిలో LEF ది ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ జోషువా డానియల్ గారి యొక్క సహవాసం, ఆ యొక్క దేవుని వాక్యం నేను విన్నప్పుడు, దేవుని సేవకులు చెప్పే వాక్యానికి నేను విధేయుడైనప్పుడు, నువ్వు చేసిన పాపాలు ఇతరుల దగ్గర కూడా ఒప్పుకో అని అన్నప్పుడు అవన్నీ నాకు గుర్తొచ్చినాయి. గతంలో బండి రిపేర్ చేస్తే 50 రూపాయలు అయిందానికి 250 రూపాయలు బిల్ వేసేవాడిని. చాలా మంది ఉన్నారు ఇలా ఈ రాత్రి అలాంటి వాళ్ళు కూడా. 50 రూపాయలు బండికి రిపేర్ అయితే ఇంకో 150 రూపాయలు ఇచ్చేవాడిని. బండి రిపేర్ చేయడానికి ఎవరైనా ఇస్తే ఆ బండిలో పెట్రోల్ తీసి పక్కనెట్టేవాడిని. ఇంకొకటి ఏమన్నా బండి రిపేర్ ఇస్తే దాంట్లో కాస్త పెట్రోల్ తీసి సాయంత్రం అయిన తర్వాత 2 లీటర్లు నేను అమ్ముకునేవాడిని. బండి ఇంజిన్ బండికి ఇంజినాలు వేయి బాబు అని చెప్పి ఎవడన్నా డబ్బులు ఇస్తే ఇంజినాలు వేసేసానని చెప్పి నా దగ్గర పాతాయిలు వేసేసేవాడిని, డబ్బులు నేను తీసేసుకునేవాడిని. అలాగే సామాన్లు కొనడానికి ఆ యొక్క స్పేర్ షాప్ కొట్టుకు వెళుతూ నేను లోపలికి వెళ్తూ ఇలా కన్ను కొడితే చాలు, నా వెనకతలు వచ్చే బండిలో వంటకి రేట్ ఎక్కువేసేసేవాడు. 500 రూపాయలు సామాన్లు కొంటే ఇంచుమించి 650-700 రూపాయలు బిల్ వేసేసేవాడు అతడు. ఈ విధంగా అక్రమ జీవితం జీవించా. అవన్నీ దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు పరిపూర్ణంగా వాటిని నేను ఒప్పుకొని బండి గల కస్టమర్ల దగ్గర సమాధాన పడి, అయ్యా మీ బండికి తెలియకుండా ఇంత రేట్ వేశాను, మీ బండి మోసం చేశాను, మీ బండిలో పెట్రోల్ తీసానని చెప్పి అవన్నీ బండి గల కస్టమర్ల క్షమాపణ కోరుకున్న తర్వాత నా హృదయం పూర్తిగా తేలికైంది. మా ఇంటికి దగ్గరలోనే DMHS స్కూల్ అని ఉంది. ఆ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ఏకాంతంగా సాయంత్రం 5 గంటల నుండి స్కూల్ అయిపోయేది. 6:30 ఆ టైంకి నేను షాప్ కట్టేసి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన 11:30 ఆ టైం వరకు ప్రార్థన చేసుకునేవాడిని. ఆ చీకటిగా ఉన్న ఆ గదుల్లో ప్రభు యొక్క దర్శనం విడట, కొట్లేమో మోమకాబతి సులుగాత హేకతే, కొట్లో కొవ్వు తెలిగిస్తున్నాడట, ఈసా అలీస్లామక ఫోటో లేలుకాకో దుకాణమే రకలేకతే, యేసుప్రభు ఫోటో తెచ్చి కొట్లో పెట్టుకున్నాడట, కొవ్వు తెలిగిస్తున్నాడట. మన వాళ్ళు ఎవరైనా బండి రిపేర్ చేయించుకోవడానికి వెళ్తే యేసు నమ్ముకున్నాను మీ తమ్ముడు అంటున్నాడు, ఈ విషయం నీకు తెలుసా అన్నారు. వాడొచ్చి మా తల్లి మీద కేకలేసాడు, మా పెద్దన్నయ్య మా తల్లి కలిసి నన్ను కొడుదని ఇంటికి రమ్మని చెప్పారు. నేను బండి స్టాండ్ వేసి ఇంకా ఇంట్లోకి వెళ్తున్నాను, ఈ లోపల మా పెద్దని వచ్చి లాగి పెట్టుకోడు మీకెళ్ళు క్యారే హరం జాది క్యారే గద్దా తూ చేయమాడు. ఒరే ఏమొచ్చిందిరా పాపి నీకు, ఇంత వంట లేని దాంట్లోకి వెళ్ళేవాట, మస్జిద్లో పెద్దలందరూ నన్ను నిలబెట్టేశారు, నువ్వు యేసు నమ్మేవాట, కొట్లో ఫోటో పెట్టేవాట, కొవ్వు తెలిగిస్తున్నావట, బైబుల్ పెట్టుకున్నావట, ఇటు మన ఇంత వంట లేని మతంలోకి నేను ఎవడెళ్ళమన్నాడు అని. నేనన్నాను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా. మా ఊడు అన్నాడు అసలు విషయం ఏడు చెప్పి ఎందుకు వెళ్ళావన్నాడు, నన్ను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా. నేను ప్రభువుని నమ్ముకుని ఎందుకు నమ్ముకున్నాను, నేను ఇప్పుడు మీకు చెప్పను, ఒక రోజు వస్తుంది అప్పుడు మీరే తెలుసుకుంటారు. ఏమా ఉండమంటావా నేను వెళ్ళిపోమంటావా, ఓకే మా అన్న తల్లి అన్నాను.
0: వెంటనే మా తల్లి కళ్ళంట నీళ్లు పెట్టుకుని, రే చిన్నోడు వాడు తప్పు చేస్తే చేశాడు, నువ్వు పెద్దోడు కాబట్టి పెద్ద మనసుతో వాడిని క్షమించాలి, కానీ నువ్వు చేసిన పని ఏమిటనేసి నా తల్లి మా పెద్దని గద్దించింది. ఆ తర్వాత నేను మెల్లగా మౌనంగా ఊరుకున్నాను. నా తల్లి అన్నది, ఒరే మన ఇంట వంట లేని మా తను ఎందుకు పుచ్చుకున్నావు, మసీదులో పెద్దలందరూ కలిసి అన్ని నిలబెట్టారట, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా, ఏదో మాంసం తిన్నావని దుమ్ములు మెళ్ళ కట్టుకుంటావా, నువ్వు నమ్ముకుంటే నీ మనసులు నమ్ముక ఫోటో నేను ఎవరు పెట్టుకోమన్నారు, కొవ్వొత్తి ఎవరు వెలిగించుకోమన్నారు అన్నట్టు ఈ మధ్యలో నువ్వు జుమ్మా నమాజ్ అంటే శుక్రవారం నమాజ్ కూడా నువ్వు వెళ్తలేదని ఆ వాళ్ళందరూ కూడా పెద్ద నేను నిలదీశారట అన్నారు. నేను మౌనంగా ఊరుకున్నాను. అలా జరుగుతూ ఉంటుండగా కొన్ని దినాలైన తర్వాత మొత్తం మీద నా జీవితం పరిపక్వంలోకి వచ్చింది, పరిపూర్ణతలోకి. స్నేహితులందరూ కట్ అయ్యారు, త్రాగుడు, వ్యభిచారం, మోసం, పాపపు జీవితం, వాటన్నిటి నుండి విడుదల పొందిన తర్వాత నా ఇంటి వారు, నా ఇంటి వారికి నా యొక్క జీవిత ఒక ప్రత్యేకత వారు చూశారు. ఆ ప్రత్యేకతను బట్టి నా ఇంట్లో నా తల్లి అనేది, ఒరే నువ్వు చర్చికి వెళ్తుంటావు కదా, ఏం చెప్తారా మీ పాస్టర్లు అక్కడ, అంటే మన పేష్మ ఇక మన మసీదులో ఉండేటువంటి ఇమామ్ గారు చెప్పినట్లుగానే చెప్తారా ఏంటి అనేసి నా తల్లి ఇద్దరు అక్కలు నన్ను అడిగేవారు. చర్చిలో చెప్పే మాటలో కళ్ళంట నీళ్ళు తెచ్చుకున్న వాళ్ళకి చెప్పేవాడిని. తెలియకుండా నా తల్లి కళ్ళంట నీళ్ళు వచ్చినాయి, నా అక్కేల కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఒక శుక్రవారం అది, మరొక శుక్రవారం తలారా స్నానం చేసి నేను ప్రార్థన చేసుకుంటే నా తల్లి నా ఇద్దరు అక్కలు వచ్చి మోకాళ్ళు వేసారు. దేవుని స్తోత్రం. నలుగురితో నా ఇంటిలో ప్రార్థన ప్రారంభించాం. 300కు పైగా దేవుడి దినాల సంఘాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని నా రక్షకుడిగా నమ్మాను. నన్ను బట్టి నా తల్లి, నా అక్కయ్యలు, అలాగే నా ఒక అన్నయ్య, ఆ అన్నయ్య యొక్క భార్య, ఇంటి వారందరూ ప్రభువులోకి వచ్చాం. మా పెద్దనే మాత్రం నేటికి మజీతుల మెంబర్. అతడు తన భార్య, తన పిల్లలు అందరూ మందిరానికి వస్తారు. పెద్దని భార్య, పిల్లలు, అలాగే తాను కూడా ప్రార్థన చేసేటప్పుడు లేచి నిలబడతాడు, ప్రార్థన చేసుకుంటాడు. అయితే నా తల్లికి నేనే బాప్తిస్మిచ్చా, నా అక్కలకి నేనే బాప్తిస్మిచ్చా, అలాగే నా యొక్క అన్నయ్య, అన్నయ్య భార్యకు కూడా నేనే బాప్తిస్మిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి అంకితం చేశా. కొన్ని దినాలైన తర్వాత మసీదులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని ఇంటి మీద పడ్డారు. ఒక ఆదివారం ఆరాధన జరుగుతుంది. మా తల్లి, అక్కలు, మేము అందరు మందిరంలో ఉన్నాం, కిందకి రమ్మని చెప్పారు. రావడంతో మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. నేను అన్నాను ఇలివేసేటువంటి ఏంటి అని అడిగాను. అదే మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. మరలా అన్నాను ఇలివేసేటంటే ఏంటి, మేము తినే అన్నాన్ని తిననివ్వకుండా చేయటమా, మేము త్రాగే మంచినీటి త్రాగనివ్వకుండా చేయటమా వెలివేయటం అంటే, మేము నడిచే ఈ భూమి మీద నడనివ్వకుండా చేయటమా వెలివేయటం అంటే, మేము ప్రాణంతో ఉన్నాము, రెప్పలాడిస్తున్నాం, గుండు కొట్టుకుంటుంది, వెలివేసేటమంటే మా గుండు కొట్టుకున్న గుండెను కొట్టుకొనియకుండా చేయటమా, ఏంటి వెలివేసేయటం అంటే. అదే ఏ శుభకార్యానికి మేము మీ ఇంటికి రాము, ఏది జరిగినా సరే మిమ్మల్ని మా ఇంటికి మేము పిలవం, మాకు మీకు సంబంధం లేవని. దేవుని స్తోత్రం. వాళ్ళు అండే మాట అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఏం జరిగినా సరే మాతో మీకు పాలు పంపులు లేవన్నారు. నేనన్నాను వెలివేసేటువంటి మీరు నాతో మాట్లాడరు అంతే కదా, మేము తిన్నా కూడు నేను తిన్నవ్వకుండా ఏం చేయలేరు కదా మీరు వెలివేయటువంటి, మేము త్రాగే మంచిని త్రాగనివ్వకుండా మీరు చేయలేరు కదా వెలివేయటువంటి. వెలివేసేయటం అనగా రేపు అన్న రోజు నుండి మీరు మాతో మాట్లాడరు అంతే కదా అన్నాను. అవునంతే. ఆ మాట నువ్వు చాలా తక్కువగా తీసుకుంటున్నావా, ఏ విషయంలో మేము మీకు సహాయం చేయ మేము రాలేమన్నారు. నేనన్నాను చూడండి అయ్యా, సలాం అలైకుం అన్నవాళ్ళు మీరు మాకు 100 ఉంటే వందనాలండి అన్నవాళ్ళు మాకు 1000 ఉన్నారు, మీతో మాకు పని లేదన్న. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. మీతో మాకు పని లేదు, మేము చచ్చినా మా శరీరాలు కుక్కలు పీక్కు తినేసినా మమ్మల్ని తీసుకెళ్లి సముద్రాలు నీటిలో పడేసిన, లేకపోతే ఎవరో కబరస్థానంలో మమ్మల్ని పెట్టేసిన, శరీరం మట్టిలో నుండి కాబట్టి మట్టిలో పోతుంది, మా ఆత్మ మాత్రం దేవుని యుద్ధకు వెళ్తుంది. మీతో మాకు పని లేదు, మీరు కాదు మమ్మల్ని ఎలివేయటం, మిమ్మల్ని మేమే ఎలివేసేసామని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా ప్రభువులోకి పరిపూర్ణంగా రావటం. ఈరోజు నా ఇంటి వారందరూ కూడా ప్రభు మార్గంలో నడుస్తున్నారు. హల్లెలూయా. ఏ ముస్లిమ్స్ అయితే తృణీకరించా, ఆ ముస్లిమ్స్ అందరూ కూడా ఈరోజు మందిరానికి వస్తున్నారు. హల్లెలూయా. ఇది నా చాలా మంది మా మందిరంలో అనేక మంది రక్షించబడ్డారు, బాప్తీసాలు తీసుకున్నారు. ముస్లిం సహోదరులు ఆయా స్థలాల్లో వారు అద్భుతమైన సాక్ష్యాలుగా జీవిస్తూ అనేక స్థలాల్లో ప్రభు కొరకు వారు వాడబడుతున్న ముస్లిం సహోదరులు అనేకులు కలరు. హల్లెలూయా. ఈ విధంగా యేసు ప్రభువు నమ్మిన తర్వాత నా జీవితానికి నెమ్మది, ఆదరణ దొరికింది. అయితే బైబిల్ గ్రంథం నేను చదవటానికి
1: ఏ విధమైన బైబిల్ క్లాసెస్ నేను ఏ తరబీదు పొందలేదు. నాకు బాప్తిస్మ ఇచ్చిన పాస్టర్ గారు కూడా ఆయన పెంతకొస్తులు, ఆయన చనిపోయారు. ఎల్ఈఎఫ్ లోకి వెళ్ళిన తర్వాత ప్రభు యొక్క వాక్యం పూర్తిగా విన్న తర్వాత డిఎంహెచ్ఎస్ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్వరం నాకు వినబడ్డ తర్వాత నా ఇంటి వారిని రక్షించాలనే భారం నాకు వచ్చి శుక్రవారం మాటలు ఇంట్లో నేను ప్రార్థన ప్రారంభించాను. దేవుడు దానిని అదే విధంగా కొనసాగించమని చెప్పాడు. గత 9 సంవత్సరాల వరకు నేను పనిచేస్తూ ప్రభుకు సాక్షిగా అనేక స్థలాల్లో సువార్తకుడిగా వాడబడ్డా. గత 9 సంవత్సరాల నుండి నా పని సంపూర్ణంగా నేను ఆ రెంచులు పట్టుకోవడం, బళ్ళు రిపేర్ చేయడం పూర్తిగా మానేసి మనుషులను రిపేర్ చేసేవాడిగా దేవుడు నన్ను చేశాడు. దేవుని స్తోత్రం కలుగులుగాక. ఆ విధంగా నా కుటుంబం అంతా కూడా రక్షించబడింది. నాకు వివాహమైక బాబు పాప. పాటల పుస్తకం మీద వెనకాతలు ఉన్నది మా బాబు. ఈ విధంగా మా కుటుంబం అంతా కూడా ప్రభు మార్గంలోనికి వచ్చాము. మా జీవితాలకి నెమ్మది. ఒకప్పుడు మా చేతులు ఇలా చాపేవాళ్ళం, కానీ ఈరోజు మా చేతులను దేవుడు సమృద్ధి నింపాడు. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే మరలా వీలైతే ఎప్పుడైనా ఆ మీతో మిగిలిన విషయాలు కురాన్ గురించి విలువైన విషయాలు నేను మీతో
2: పంచుకోవాలి. ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అంటే నేను బామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చి ఉన్నాయి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాన్ ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దాన్ని దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్ నేను 2 మార్క్స్లో, అంటే రిజర్వేషన్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా ఆఫ్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించిన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గర దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునేవాళ్ళు అనమాట. మా నా పేరు సలోమి. నేను ఒక సనాతన ధర్మము మానవతా విలువలు కలిగిన గొప్ప మానవతా విలువలు కలిగిన కుటుంబం నుంచి నేను వచ్చిన్నాను. వాస్తవం చెప్పాలి అని అంటే నా యొక్క బాల్యము 1 to 4 ఇయర్స్ పేరెంట్స్తో ఉండడం జరిగింది. ఆ 1 to 4 ఇయర్స్లో నేను 4 ఇయర్స్ అంటే 4th స్టాండర్డ్ వరకు నేను నా పేరెంట్స్తో ఉండడం జరిగింది. మా యొక్క విలేజ్లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇది ఈస్టర్ ఫెస్టివల్ ఆ టైంలో, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆ టైంలో ఆ యొక్క డ్రామాలు, కల్చరల్ యాక్టివిటీస్, క్రిస్టియన్ స్కిట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఒక పపెట్ షోలో నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు నేను అంటే మనకు సాధారణంగా 4th స్టాండర్డ్ వరకు అని అంటే 9 ఇయర్స్ అలా ఉంటుంది, లెస్ దాన్ 10 ఇయర్స్ లోపల. అప్పుడు ఏం విషయాలు అయితే విని ఉన్నామో అవి చాలా మన మనసులో బాగా నాటుకొని పోతాయి. అయితే ఆ పపెట్ షోలో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది. పిల్లల యొక్క పపెట్ షోలో జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీ పేరెంట్స్ చూడకపోయినా, మీ ఫ్రెండ్స్ చూడకపోయినా, టీచర్స్ ఎవరు చూడకపోయినా, వన్ గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ సీయింగ్ యూ అని చెప్పేసి అని అంటాడు. అంటే ఆయన ప్రతిదీ నువ్వు చేస్తున్న ప్రతి పాయింట్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, అది నీ దేవుడు చూస్తూ ఉంటాడు, ఆ దేవుడే జీసస్ అని చెప్పేసి వాళ్ళు ఆ పపెట్ షోలో అది జరిగింది. అది మొత్తం ఎంటైర్ యాక్టివిటీ నాకు గుర్తులేదు కానీ, బట్ ఆ మాట నన్ను దర్శనం ఆకట్టుకొని ఉన్నది. ఓకే, ఎవరు చూడకపోయినా దేవుడు అని వాడు చూస్తూ ఉంటాడు అన్నది నా మనసులో ఉండింది. తర్వాత నేను నా స్టడీస్ పరంగా నేను హాస్టల్కు మూవ్ అయ్యాను. 5th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు నేను చాలా చక్కగా చదువుకుంటూ, టీచర్స్ చెప్పినది చాలా చక్కగా నేర్చుకుంటూ, ఆ విధంగా అన్ని క్లాసెస్లో ఫస్ట్ మార్క్స్ తీసుకొని వస్తూ, అది మంచి పేరు కలిగిన అమ్మ, మంచి పేరు నాకు ఉండేది, టీచర్స్ కూడా బాగా రికగ్నైజ్ చేసేవాళ్ళు, మంచిగా ఉండేది. అయితే సటన్ మూమెంట్లో నైన్త్ స్టాండర్డ్ ఐ రిమెంబర్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు దేవుని జీసస్ను ఆరాధించే బిడ్డలు, చాలా చక్కగా ఆరాధించే బిడ్డలు ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు చెప్పి ఉన్నారు, డీజస్ దినకరణ్ గారు, ఫస్ట్ నేను దైవ సేవకుల విషయం తెలిసిపోయినాను అని అంటే డీజస్ దినకరణ్ గారు. డీజస్ దినకరణ్ గారు ఏమని చెప్పారు, అక్కడ వాళ్ళు ఏదైనా మనకు ప్రేయర్ పాయింట్స్, మనకు బాధలు ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ మనము ఒక లెటర్ రాసి ప్రేయర్ చేయమని అన్నప్పుడు, వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక ప్రామిస్ ఇస్తారు. ఆ ప్రామిస్ మనము పదే పదే చదువుతూ ఉంటే కినా మనకు దేవుడు మన సమస్యల నుంచి విడుదల కలుగ చేస్తాడు అనేసి మా స్నేహితులు చెప్పడం వలన, సరే లెట్ మీ ట్రై, దిస్ ఇస్ అ న్యూ, నాకు ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ థింగ్స్, న్యూ యాక్టివిటీస్, తర్వాత ఇంకొకటి నన్ను అందరూ అనేది ఒక వెరైటీగా చేసి దాని యొక్క మన్ననలను పొందుకోవడము, రికగ్నిషన్ పొందుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలాంటి స్పిరిట్తో నేను మూవ్ అయిన వ్యక్తిని. అయితే నేను సరే చూద్దాము హౌ గాడ్ విల్ స్పీక్ టు మీ, వాట్ దే విల్ ప్రే అని చెప్పేసి అలా ఆలోచన చేసుకుని, సరే లెట్ మీ రైట్ అ ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్పేసి అలా ప్రేయర్ రిక్వెస్ట్ రాసి ఉన్నాను. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏం రాసినానో నాకైతే గుర్తులేదు, కానీ బట్ ఆ ప్రామిస్ అయితే నాకు బాగా గుర్తుంది. యెషయా ప్రవచన గ్రంథంలో యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ వస్తాడు, నువ్వు పర్వతంలో నూర్చుదువు, కొండలను పొట్టువలే చేయదువు, నువ్వు నూరుపుడి మ్రానుగా నేను చేస్తూ ఉన్నాను, పురుగు వంటి యాకోబు అనే అధ్యాయం ఉంటుంది కదండి, ఆ మాట నాకు పంపించినప్పుడు నాకు బైబిల్ చాలా అర్థమయ్యేది కాదు, చక్కగా తెలుసుకునేది. పర్వతంలో నూర్చడము అని అంటే ఎట్లా నూడుస్తాము, చీపురు పట్టుకొని నేను ఊడుస్తానా, కొండలను పొట్టువలే చేస్తాను అని అంటే గొడ్డలు తీసుకొని నరుకుతానా, ఏంటి వాట్ ఈస్ దిస్ మీనింగ్ అని చెప్పేసి అలా అని అనుకున్నాను. ఒక టీచర్ ఉన్నారు మాకు, డ్రిల్ టీచరు, దేవుణ్ణి తెలుసుకున్న సిస్టర్ టీచరు, ఆవిని అడిగితే ఏమే నీకు ఇంత మంచి వాగ్దానం వచ్చింది అనేసి మా సిస్టర్ మా మేడం అన్నారు. అప్పుడు ఏంటో వాగ్దానం అంటే ఏమో తెలియదు, కానీ బట్ ఐ వాస్ రీడింగ్ దట్ ఎవ్రీడే దట్ ప్రామిస్, కానీ ట్రిమెండస్ ఆ వాగ్దానము. పర్వతంలో నూర్చుదువు అంటే కొండలాంటి సమస్యలను, కొండలను పొట్టువలే చేయదు అనే సమస్యలు, ఆ యొక్క విషయాలు జరిగిన తర్వాత చాలా కాలానికి నేను రికగ్నైజ్ అయ్యాను, ఓ పర్వతం అంటే ఈ సమస్యను పర్వతంలాగా ట్రీట్ చేసిన, నేను వాటిని నూడుస్తాను, కొండలను పొట్టువలే చేస్తాను. అది నా ఫస్ట్ ఎన్కౌంటర్ బై వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవునితో నేను నడుస్తూ ఉన్నాను, దేవుని ప్రణాళికలో ఉన్నాను అనేది అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది ఫస్ట్ ఎన్కౌంటర్ అని నేను చెప్పగలుగుతాను. అయితే మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నప్పుడు ఇట్లా ప్రేయర్స్ వాళ్ళు ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు, మనం ప్రేయర్స్ చేయించుకోవచ్చు అని చెప్పేసి అని అన్నప్పుడు, మనము అంటే మనం వారితో ప్రార్థన చేపించుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా వారికి మనం ఆఫరింగ్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అలా నేను మనీ ఆర్డర్, అప్పట్లో మనీ ఆర్డర్ నేను హాస్టల్లో ఉండటం వలన మనీ ఆర్డర్ చేసిన తర్వాత నాకు వచ్చిన వాగ్దానము, అసలు నిన్ను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని అన్నాను అనేసి ఆ వాగ్దానం వచ్చినది. ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడము నేను చూసి ఉన్నాను. అసలు నా యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్లో నేను నా తల్లిగారిని నేను కోల్పోవడం జరిగింది. ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను, ఇట్లా మా మదర్ చనిపోయినారు, ప్రభును చనిపోయిన తర్వాత నేను మా మదర్ను చూసేసి వచ్చి ఎగ్జామ్స్ రాసి ఉన్నాను. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ నాది. అలాంటప్పుడు టాప్ 10 ర్యాంక్స్లో నేను ఉండడం అనేది ఆయన కృపనే, నిజంగా ఆయన కృపనే. నా యొక్క మార్క్స్ లిస్ట్ వచ్చిన తర్వాత మా టీచర్స్ అందరు చూసి, ఎంఐ సోన్సో సబ్జెక్ట్స్లో షీ విల్ బీ ఫస్ట్ ర్యాంక్ అండ్ వాట్ అబౌట్ అదర్స్ సబ్జెక్ట్స్ అనేసి టీచర్స్ వచ్చేసి వెంటనే నా మార్క్స్ లిస్ట్ అవంతా చూసిన తర్వాత చాలా సంతోషించినారు. నాకు అవన్నీ పెద్దగా అంటే ఇది ఏదో సంథింగ్ ఐఎమ్ ఇన్ ది సమ్ అదర్ ట్రాక్ అనేదిగా నాకు తెలియలేదు. అయితే తర్వాత నేను హాస్టల్ నా యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ నుంచి మరి డిగ్రీ అండ్ నాకు కెరియర్ మామూలుగా పీజీ వరకు నేను చదువుతున్న చదువుల్లో నాకు మా మదర్కు అంటే అటాచ్మెంట్స్ పెద్దగా లేవు. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండటం వల్ల అంత పెద్ద నాకు సిబ్లింగ్స్తో కూడా నేను పెద్దగా అటాచ్మెంట్స్ లేదు. ఎవరైనా నాకు అటాచ్మెంట్ ఉన్నారు అంటే నా ఫ్రెండ్స్, నా బుక్స్, నేను నా కల్చరల్ యాక్టివిటీస్ అలా ఉండేదాన్ని. అన్నిట్లో ఏ దాంట్లో నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేది దాని కొరకు ప్రయాసపడేదాన్ని, ప్రయత్నించేదాన్ని అలా ఉండేదాన్ని. అయితే సడన్గా నా యొక్క డిగ్రీ నేను కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయినప్పుడు నా స్నేహితులు, అప్పుడు నేను అప్పటి వరకు హాస్టల్లో ఉన్న నేను తర్వాత డే స్కాలర్గా మారడం జరిగింది. నా ఫ్రెండ్స్ మిగతా ఫోర్ మెంబర్స్ వచ్చేసి వాళ్ళు హాస్టల్లో ఉండడం వల్ల హాస్టల్లో ఉండటం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడము, చదువుకోవడము, అలా గ్రూప్ డిస్కషన్స్ అలా చేస్తూ ఉండేదాన్ని. అయితే 5 మెంబర్స్ ఉండేవాళ్ళము. 5 మెంబర్స్ ఒక సిస్టమ్ను మేము ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. ఎవ్రీ థర్స్డే పలానా పలానా చోటుకి వెళ్ళాలి, పలానా పలానా చూడాలి, చేయాలి, ఇది చేసిన తర్వాత వీ కెన్ డూ అదర్ థింగ్స్, దెన్ వీల్ గెట్ గుడ్ ర్యాంక్ అన్నట్లుగా మేము అలా ఉండేవాళ్ళము. అయితే సడన్గా నా యొక్క స్నేహితురాలు ఒక అమ్మాయి, అమ్మాయి షీఈస్ ఫ్రమ్ గుత్తి, గుత్తిశాల మీకు అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది. తను అక్కడ చాలా బాగా జరుగుతాయంట, చాలా ప్రేయర్స్ అందరు మా ఊరంతా కదులుతుంది ఆ యొక్క ప్రేయర్స్లో, చాలా బాగుంటుంది, ఇక్కడ ఏదైనా ఉంటే వెళ్దామని ఆశపడుతున్నాను అనేసి మా ఫ్రెండ్ అలా చెప్పడం వలన, అవునా వెళ్దామా సరే నాకు పర్మిషన్ వస్తుందో రాదో తెలియదు నాకు అన్నట్లుగా నేను అనుకున్నాను. అయితే తన దగ్గరికి వెళ్ళి నాకు తర్వాత ఎందుకో నాకు చాలా లైకింగ్ అనిపించింది అమ్మాయితో మాట్లాడడము. సరే నేను తనతో క్లోజ్నెస్ వచ్చింది. మేము 5 మెంబర్స్ము. హోసన్న మందిరం అయితే చాలా బాగుంటుంది, అక్కడ సాంగ్స్ చాలా బాగుంటాయి, షెల్వి గో అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అలా చెప్పి ఉన్నారు. సరే అనేసి నేను గ్రూప్ స్టడీ గ్రూప్ డిస్కషన్స్కి నేను వెళ్తున్నాను అనేసి ఇంట్లో పర్మిషన్ తీసుకొని నేను రావడం జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా అట్రాక్షన్ ఏంటి అని అంటే మ్యూజిక్. అక్కడ పాస్టర్ గారు వచ్చేసి కీబోర్డ్ ప్లే చేస్తూ ఉన్నారు, పియానో ప్లే చేస్తూ ఉన్నారు, అన్ని ఆ మ్యూజిక్ సిస్టమ్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఆ సమయంలో నేను మందిరంలో కూర్చొని ఉన్నాను, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు వెళ్ళిపోయి ఉన్నారు, ముందు పోయి కూర్చున్నారు, వాళ్ళ కోసం నేను లేట్గా వెళ్ళాను, లేట్గా వెళ్ళేసి లాస్ట్లో కూర్చున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే చదువు బైబిల్ ఎలా తీసి ఎక్కడ ఏ చాప్టర్ ఉంటుందో కూడా తెలియని వాళ్ళు నా పక్కన కూర్చొని ఉన్నారు, నేను వారి మధ్యలో కూర్చొని ఉన్నాను. ఇది సమ్మర్, ఇంకా సమ్మర్ టైం అనమాట, ఏప్రిల్ ఆ టైంలో ఇంకా బాగా ఫ్యాన్ గాలి కోసం అనేసి నేను ఎదురు చూస్తూ అట్లా ఇట్లా చూస్తున్నాను. వర్షిప్ జరుగుతుంది, వర్షిప్ జరుగుతూ ఉంటే పాస్టర్ ఎక్కడో ఉన్నారు అక్కడ, నేను కార్నర్లో ఉన్నాను. అయితే కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అన్నోన్ టంగ్స్ మాట్లాడుతూ ప్రైజ్ జీసస్. అసలు వాళ్ళకి బైబిల్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, ఎటు సైడ్ ఇండెక్స్ ఉంటుందో తెలియదు. అలాంటి వాళ్ళు గ్లోరీ టు జీసస్ అనేసి ఇంగ్లీష్ వర్డ్స్ పాడడం పలకడము, ఇంకా తమిళ్ కన్నడ వర్డ్స్ కూడా వాళ్ళు పలకడం వలన నేను వాళ్ళకెళ్ళి చూస్తూ ఉన్నాను. అందరిని ఇలా చూస్తూ వస్తూ ఉన్నప్పుడు సేవకుడు నన్నే చూస్తూ ఉన్నట్టుగాను కళ్ళుమూయి సనగకు అనేసి అలా మాట్లాడడము, అది నాకు ఫస్ట్ దేవుడు నన్ను హెచ్చరించడము. తర్వాత నన్ను కాదులే, ఇంతమందిలో నన్నే అంటున్నాడా దేవుడు, నన్నే చూస్తున్నాడా పాస్టర్ ఊరికే క్యాజువల్గా అంటూ ఉన్నారులే అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత జరిగిన విషయం ఏంటి అని అంటే, ఇంకా తర్వాత ఎందుకో నాకు తెలియలేదు బట్ నేను వెళ్తూ ఉన్నానా చర్చికి అనేసి అనుకున్నాను, వెళ్ళను అని అనుకున్నాను. కానీ బట్ సమ్వేర్ సంగీతం అంటే ఇష్టం కాబట్టి ఒక నెలకు ఒకసారైనా కానీ గ్రూప్ డిస్కషన్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళొచ్చు అన్నట్లుగా అలా ఆలోచన చేసుకుంటూ నేను వచ్చి ఉన్నాను. అయితే జరిగిన విషయం ఏంటంటే 2 వీక్స్ మా ఫ్రెండ్స్ వచ్చారు, 4 మెంబర్స్ వచ్చారు, నేను 2 వీక్స్ వెళ్ళలేదు. 3rd వీక్ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడు నాతోనే మాట్లాడినట్లుగాను, నేను అసలు నాలో ఉన్న ఒంటరితనము, అంతవరకు ప్రతి విషయంలో ఒక అగ్రెసివ్నెస్, ఏదైనా ఒక మనిషి నా దగ్గరకు వచ్చి అయ్యో ఇట్లా అయిపోయింది ఇలా ఉంది సలోమి అనేసానంటే వై కాంట్ యూ థింక్ లైక్ దిస్ అనేసి అట్లా పాజిటివ్ వేస్గా నేను చెప్పే అలాంటి నాకు నేనే ఒక పిటినెస్ అనేది నాకు అనిపించింది. ఆ సమయంలో నాకు ఎవ్వరూ లేరు అన్నట్లుగా ఆ 3rd సండే నేను వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడడం అనేది నాకు దేవుడు ఆటోమేటిక్గా ఆయన నేర్పించిన, ఆయన మీద ఆనుకోవడం అనేది నేను ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయినాను. ఇంకా తర్వాత నుంచి ఏది ఏమైనప్పటికీ ఎలా అయినా కానీ ఎన్ని అబద్ధాలైనా చెప్పైనా కానీ నేను ఈ మందిరానికి రావాలి అని చెప్పేసి అని అనుకున్నాను. తర్వాత సరే ఇంకా మనకు పరిజ్ఞానం లేదు, దైవిక జ్ఞానం తెలియదు ఎలా ఉండాలో, ఒకవేళ తప్పులు చేస్తే పడిపోతారేమో, అప్పటికి బాప్తిస్మాల కార్యక్రమాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. సరే చర్చికి వెళ్ళడం మాత్రం సరిపోతుంది అని చెప్పేసి అట్లా అనుకున్నాను. నా స్టడీస్ అప్పుడు నేను ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి ప్రోడక్ట్స్ నేను డెవలప్ చేయాలి, ఏదైనా ఒక సైంటిస్ట్ లాంటి వర్క్ నేను చేయాలి అనేది నాకు చాలా ఆసక్తి. అలానే నా కెరీర్ కూడా అలానే స్టార్ట్ అయ్యింది, అలానే ఉండినాను. అయితే దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది, ఆయన నన్ను చూస్ చేసుకున్నాడు అనేది నేను చాలా లేట్గా తెలుసుకొని ఉన్నాను. ఆయనను ఎప్పుడైతే తెలుసుకొని ఉన్నానో అప్పటి నుంచి ఆయన నన్ను మరలా లోకంలోనికి తీసుకొని వెళ్ళలేదు. హల్లెలూయా. అయితే జరిగిన విషయం ఏంటి అని అంటే మా ఫ్రెండ్స్ చాలా ఇన్స్పైర్ అయిపోయేసి లెట్ మీ టేక్ ద బాప్టిజం అని చెప్పేసి వాళ్ళు బాప్తిస్మాలు తీసుకొని ఉన్నారు. తర్వాత వాళ్ళకు మా కాలేజ్ స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము మా ఇండ్లకి వెళ్తే మేము చర్చికి వెళ్తామో లేదో తెలియదు అని అన్నారు. అలా అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇంకా నేను కూడా అలా వెళ్ళాను కదా, నా పరిస్థితి ఎలా ఉంటుందో, బాప్తిజం తీసుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పేసి నేను కొంచెం రిజెక్ట్ చేసుకుని, దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు కానీ బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్. ఇఫ్ గాడ్ టెల్స్ దెన్ డెఫినెట్లీ ఐ షుడ్ ఒబే ఆర్ నాట్. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు ఒబే, వాట్ ఈస్ ద నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ అన్నట్లుగా ప్రతి విషయంలో ఒకటి ఒకలాంటి క్వశ్చన్ మార్క్ వేసుకుంటూనే వచ్చానని. దేవుడు ఒక మాట చెప్తే కదా దానికి లోబడేదాన్ని కాదు, కాకపోతే మా పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రార్థన చేసుకుంటూ అలా వచ్చేదాన్ని. ఓకే, నా సమస్య ఇదింది ప్రభా, నాకు కృపదయచేయి అనేసి అట్లా అని అంటున్నాను. చాలా మంది ఈ భాషలు మాట్లాడుతూ ఉన్న వారిని చూసి నేను చాలా వింతగా ఫీల్ అయి ఉన్నాను. అయితే దేవుడు నన్ను దర్శించి ఉన్నాడు. మొదటిగా నేను రక్షణ బాప్తిజం తీసుకోకముందుకే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించడం అనేది చాలా ట్రిమెండస్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పగలుగుతాను. అది ఎలా అంటే, ఒకరోజు మేము ఆల్ నైట్ ప్రేయర్కు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడం కూడా చాలా రెస్ట్రిక్షన్స్తో నేను వెళ్ళి ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ వెళ్ళాల్సిందే అన్నట్లుగా నేను, సరే తర్వాత ఏం జరిగినా కూడా ఐ విల్ టేక్ ద చార్జ్ అని చెప్పేసి అలా వెళ్ళి ఉన్నాను. వెళ్ళి ఉన్నప్పుడు ఆ ముందు రోజు వరకు నాకు జరిగిన విషయం ఏంటంటే, నా పండు చాలా పెయిన్గా ఉంటుంది. అసలు ఇలా బ్రష్ ఇక్కడ ఇట్ సైడ్ బ్రష్ చేసేదాన్నే కాదు, ఇట్ సైడ్ మాత్రమే బ్రష్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అలా ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు, దైవ సేవకుడు వర్షిప్ లీడ్ చేస్తూ వస్తూ ఉన్నారు. లీడ్ చేస్తూ ఉన్నప్పుడు నేను వచ్చేసి నేను కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా నీకు స్తోత్రములు, వీళ్ళందరూ ఇంతగా ప్రార్థన కన్నీరు గాడ్చి ఆనందిస్తున్న ఆత్మలో ఆనందిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంతోషిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అప్పటికి నాకు పాటలు ఏమి రావు, ఒక సాంగ్ మాత్రం ఆ సమయంలో ఒక ఆ పల్లవి మాత్రమే నాకు తెలుసు, అది ఏ

కననీయము. ఆ పాట అది ఒక్క పల్లవి ఎంటైర్ వర్షిప్ లో అది నేర్చుకుని ఉన్నాను. ఆ పాట మాత్రము అది ఆ పల్లవి నేర్చుకుని పాడుతూ ఉన్నాను, నేను కూడా పరవశిస్తూ ఉన్నాను. అంతే, ఆల్ ఆఫ్ సడన్ సమ్ వన్ కేమ్ అండ్ టచ్డ్ మీ. అప్పుడు నా యొక్క బాడీలో ఉండేది, నాకు మామూలుగా అంటే అది నా బాడీ హీట్ బాడీ అలాంటిది, నాకు సడన్ గా ఒక లాంటి టెంపరేచర్ నాలోనికి రావడం జరిగింది. చల్లంటి ఒక చల్లని స్పర్శ అనేది నేను అనుభవించి ఉన్నాను. అది ఫస్ట్ ఎన్కౌంటర్. తర్వాత ఇంకా నేను డిసైడ్ అయిపోయినాను, దేవా బ్రతుకుతే నీ కొరకే బ్రతకాలి. నేను ఎంతగైనా బయట కనపడకపోయినా నేను మాత్రం నీతోనే ఓ ఉడంబడిక చేసుకుంటూ ఉన్నాను, నువ్వే నడిపించు అని చెప్పేసి అని అనుకున్నాను. అయినా అప్పటికీ నేను బాప్తిసం తీసుకోవడానికి చాలా సిద్ధపడి ఉన్నాను, కానీ చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాను కాబట్టి చాలా వరకు నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉన్నాను. 2006 జూన్ 10th బాప్తిసం తీసుకోవడానికి దేవుడు మార్గం సరళం చేసి ఉన్నాడు. ఆ దినమున దేవుడు నాతో మాట్లాడాను. ఆ ఉదయకాల సమయం అంతా నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను, ప్రభువా ఒక వివాహం అయితే అయినా మన యొక్క లైఫ్ హస్బెండ్తో వారి కుటుంబంతో ఎలా జీవిస్తామో, నేను దేవునితో నేను నీ ఇంటిలోనికి వస్తున్నాను, నీ బిడ్డగా నేను పిలువబడుతూ ఉన్నాను, ఇక నో మోర్ నాకు ఇంకా లోకంతో నాకు సంబంధం లేదు, నువ్వు ఏమి చేసినా ఇంకా నీతోనే ఫలించినా ఎండిపోయినా మహావృక్షంగా మార్చబడినా ఏ విధంగా ఉన్నా కూడా అది నీతోనే, నీతోనే నా జీవితం, నువ్వు నిజమైన ద్రాక్షావల్లి కదా, తీగను నేను కదా అని చెప్పేసి నేను దేవునితో అలా బాగా ప్రార్థన చేసుకున్నాను. ఉదయకాలం నుంచి తెల్లవారు వరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రార్థనలోనే ఉన్నాము. అయితే దేవుడు నాతో మాట్లాడాను, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ యూత్ యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు డైమెన్షన్సే వేరుగా ఉంటాయి, అట్రాక్షన్సే వేరుగా ఉంటాయి, ఇతరుల మాటలు కూడా మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ప్రతి ఒక్కరికి చాలా వరకు ఈ ప్లాట్ఫామ్ మీద వాచ్ చేస్తూ ఉన్న వారికి, వింటూ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి సమ్వేర్ సంథింగ్ సమ్ వర్డ్ సమ్ థింగ్స్ సమ్ థింగ్స్ కానీ పర్సన్స్ కానీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఉంటుంది. బట్ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, అయ్యా నేను నీతో వస్తున్నాను, నీ ఇంటిలోనికి నేను వస్తున్నాను, హౌ యూ విల్ బి లీడింగ్ మీ. ఐ ఆస్క్డ్ గాడ్. I did not cry it when I was getting married, but I cried when I was taking baptism. Pravanu nannu ela nadipistavu an cheppesi nenu devunni adiginappudu devudu natho maatladina maata, sevakudu maatladutu unnadu, adi ade maata, sevakuni swaramu naa chevulo nenu mundugane vintunnanu. Worship lo kristu prema nundi edababu vaadevaru, kristu mee pakshamana undaga meeku virodhi evadu, erparchabadina vaari meeda neram moopu vaadevadu. ఈ విధంగా దేవుడు రోమపత్రిక 8వ అధ్యాయము ఆ అధ్యాయం అంతా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నా పేరు సలోమిగా మార్చబడింది. యాక్చువల్గా నాకు మా నేను స్కూల్లో చదివేటప్పుడు కూడా నాకు ఎందుకో అది అంటే సలోమియా కూడా ఒక వన్ ఆఫ్ ది ఎవాంజలిస్ట్ అనేసి నాకు తెలుసు. తర్వాత ఇప్పుడైతే ఇప్పుడున్న జ్ఞానంతో నేను చెప్పగలుగుతూ ఉన్నాను. అలా నేను ప్రార్థన చేసుకొని మొత్తానికి బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. నువ్వు ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను వెళ్తూ ఉన్నాను, ఇంటికి వెళ్తున్నాను. దగ్గరగా 3 కిలోమీటర్స్ మా ఇంటికి చర్చ్కి. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. 4:30 నేను బాప్తిసం తీసుకున్నాను. 4:35 నాది డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. 2 ఏంజల్స్ నా వెనకాల రావడం అనేది నేను చూసి ఉన్నాను. ఎగ్జాక్ట్గా నేను ఇంటికి ఆ రూట్లో మామూలుగా ఒకరు సింగిల్గా పోరు, ఇంకా జనాలు కూడా ఇంకా అప్పటికి మా కాలనీలో ఇంకా రోడ్డు సరిగ్గా లేదు, కొంచెం చెట్లు అంతా కొంచెం రిమోట్ ఏరియా లాగా ఉంటుంది. అలాంటిది నేను ఒక్కదాన్ని నేను నడుచుకుంటూ వెళ్ళాను. నేను నాతో పాటు ఇద్దరు దేవదూతలు నాతో పాటు రావడం జరిగింది. సరిగ్గా నేను మా ఇంట్లో గేటు తీసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వెలుగు అనేది నేను చూడలేదు. అంతవరకు నాతో సమ్వేర్ సమ్వన్ కమింగ్ విత్ మీ అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత నేను ఇట్లా నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయినాను అనేసి మా సేవకులకు చెప్పి ఉన్నప్పుడు ఏంజల్స్ వచ్చిన్నారు నీతో అని చెప్పి అలా చెప్పి ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే జరిగిన సందర్భం ఏంటి అని అంటే అవంతా దేవుడితో నడిచిన సందర్భాలు, దేవుడు నాతో ఉన్న సందర్భాలు ఇవంతా చాలా బాగా అనిపించింది. చదువుకుంటున్నప్పుడు కూడా దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించి రాయబోయే ఎగ్జామ్స్లో కూడా ప్రభువా రేపు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుడిని అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఇదంతా స్టడీస్ అయిపోయిన తర్వాత
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను సిద్ధపడుతూ ఉన్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని అడగలేదు, ఎందుకంటే మా నాన్నగారు ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి సంథింగ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేసి ఉన్నారు. అలా చెప్తూ ఉండడం వల్ల నేను కూడా గవర్నమెంట్ జాబ్స్కు చాలా ప్రిపేర్ అయినాను. అంతవరకు దేవుడు నాతో నడిచినాడు, నేను దేవునితో నడిచిన్నాను. ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నానో, ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చిందండి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాను ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. ఇంకా నాకు చాలా దేవుడు ఇంతగా నాతో నడుస్తూ ఉన్నప్పుడు, నేను దేవుడిని ఇంతగా అడుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యోగ విషయంలో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ రావడం ఏంటి అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఇంకా దేవునికి దూరం డిపార్ట్ అవుతూ ఉన్నాను. దేవుడు నేను దేవుడు ఎలా నడిచి ఉన్నామో నేను దేవునితో మాట్లాడేదాన్ని, ప్రభా ఐఎమ్ గోయింగ్ టు బై దిస్, షుడ్ ఐ బై ఆర్ నాట్, ఇస్ దిస్ యూస్ఫుల్ ఫర్ మీ. ఒకవేళ కొన్ని ఫోర్స్ఫుల్గా కొన్న వస్తువులు కూడా నేను వాడని దినాలు కూడా ఉన్నాయి. అలా దేవునితో నడిచిన నేను ఇక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగం తెచ్చుకునే విషయంకి వచ్చేసరికి నేను దేవునికి దూరం అయ్యాను. నాకు ఎటు మ్యాథమెటిక్స్ నేను మంచిగా చేస్తాను, మంచి ఇప్పటికీ నాకు మంచి రికార్డ్స్ ఉన్నాయి, అందుకోసం అనేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్. అలా కాన్ఫిడెన్స్తో టాప్ అన్ని ఎగ్జామ్స్ బాగా ఫస్ట్ నేను కష్టపడితేనే కదా దేవుడు కూడా అనుగ్రహిస్తాడు అన్నట్లుగా నేను అనుకునేదాన్ని. అలా అనుకుని నేను చాలా ఒక రకంగా చెప్పాలి అని అంటే 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్ నేను దేవుణ్ణి అడిగినాను, ప్రభా నాకు తెలియచేయి, నువ్వు నాకు నేర్పించు, ఎలా చదువుకోవాలో ఎలా నడుచు ఏమేమి చదువుకోవాలో కూడా నాకు తెలియచేయి అని చెప్పేసి అలా మెటీరియల్ తీసుకొని చదువుకుని ఉన్నాను. చదువుకోవడం వలన టాప్ మార్క్స్ వచ్చినాయి, కానీ అయితే 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్స్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా ప్రతిదీ నేను రాస్తున్న ప్రతి ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్లో వస్తూ ఉన్నాను, బట్ ఐ వాజ్ ఫెయిలింగ్ 1 or 2 మార్క్స్, అంటే అక్కడ క్లియర్ అవ్వకపోవడం జరుగుతుంది. దానివల్ల నేను దేవునికి దూరం అయ్యాను. దేవునికి ఎలా దూరం అయ్యానంటే పైకి మాత్రం భక్తి జీవితం చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే దేవుడు ఇంకా నేను ఏం ప్రార్థన చేసినా నాకు నచ్చినది, నేను అడిగినది దేవుడు నాకు అయ్యానప్పుడు ఇంకా నేను ఏమి ఏ విషయం అడగమంటావు అనే క్వశ్చన్ నాలో వచ్చింది. అలా వచ్చినప్పుడు నేను ఇంకా నేను ప్రభువా నేను ఇంత కష్టపడి ఉన్నాను, దానికి తగిన ప్రతిఫలం ఇవ్వు అన్నట్లుగా నా ప్రార్థన అలా స్టార్ట్ అయినది. చాలా వరకు నేను ఎగ్జామ్స్ రాసి ఉన్నాను, చాలా ఇంకా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. అలా చదువుతూ 0.25 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టేసేసి నేను దాంట్లో క్వాలిఫై కాలేదు, నా మార్క్స్ రాలేదు అని చెప్పేసి ఇంకా అక్కడికి ఆగిపోయింది. ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయినాను, ఇంత దూరం అయిపోయినాను. ఇంకా దేవుడు నన్ను చూస్తే దేవునికి నేను ఇష్టం లేనేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అలా అనేసి ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి నేను పక్కన పెట్టేసి ఇంకా ప్రైవేట్ జాబ్స్లో నేను ప్రిపేర్ అవ్వాలి. జాబ్ అంటే నాకు చాలా ఇష్టము, టెక్నాలజీ నేను అప్లికేషన్స్ పర్సనల్గా అప్లికేషన్స్ నేను డెవలప్ చేసుకొని ఉన్నాను. దానిని బట్టి ఇంకా సరే ఐటీలోనే ఇంకా మనం లీడ్ అవ్వాలి, ఇంకా తప్పదు మనం సర్వైవ్ అవ్వాలి కదా, దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ బట్ నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి నేను ఐటీ ఫీల్డ్లో ఇంకా కంప్లీట్గా నేను దాని మీదనే ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఐటీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కూడా నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. మా ఫ్రెండ్స్ అప్పటికే నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది, మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునే వాళ్ళు అనమాట. మా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకంటే వాళ్ళు నాలాగా కెరీర్ బ్రేక్ తీసుకోలేదు, ఎందుకంటే నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పడుతూ ఉన్నాయి అంటే నోటిఫికేషన్ పడుతుంది అని అంటే జాబ్ మానేసేసి వచ్చేసి లేదంటే లీవ్ పెట్టుకొని ఇలా ప్రిపేర్ అయ్యేతో వచ్చేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ అదే కంపెనీలలో కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళ సాలరీస్ ఇంక్రిమెంట్ అవ్వడము, కంపెనీ స్విచ్ అవ్వడం వల్ల మంచి సాలరీస్ వచ్చినాయి. అయినా ఇంకా నేను కంపల్సరిగా నేను ఇక్కడే నిలదొక్కుకోవాలి, ఇంకా వేరే ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ ఏం దేవుడు ఇవ్వట్లేదు, ఇంకా నేనేం చేయను అని చెప్పేసి అలా అనుకుంటూ ఉన్నాను. ఇక నేనైతే నేను వెళ్తున్న ఫెలోషిప్లో దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, కానీ ఏదైనా జాబ్స్ వస్తూ ఉన్నాయి వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నా హృదయంలో
చాలా వేదన కలుగుతూ వస్తూ ఉండేది. అంటే ఇదంతా మీకు ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కంఫర్ట్ చేసి ఉన్నాడు అనే దానికి నేను ఇంత వివరణ ఇస్తూ ఉన్నాను. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ని వదిలేసి ప్రైవేట్ జాబ్స్లో ఎప్పుడైతే వచ్చి ఉన్నానో, నా శాలరీని చూసేసి మా ఫ్రెండ్స్ ఈ పిల్ల ఇలా వెళ్ళింది అలా వెళ్ళింది అందుకే దీని శాలరీ ఇలా ఉంది అని చెప్పేసి, ఇంకా వీఆర్ గెటింగ్ మ్యారీడ్, వెన్ షీ విల్ గెట్ మ్యారీడ్, వెన్ షీ విల్ బి స్టేబుల్ ఇన్ హర్ లైఫ్, ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవుతుంది, అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ ఆన్ సైట్కు వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చాయి, నేను జస్ట్ అరగెట్రం అంటే ఐటీ సెక్టర్లోనికి ఎంటర్ అయి ఉన్నాను, ఇంకా నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, ఇంకా నా పర్ఫార్మెన్స్, నా ఎక్స్పీరియన్స్, స్టెబిలిటీ అన్నీ క్రాస్ చెక్ చేస్తారు. అయితే సగం మధ్యలో ఉన్నప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి ఆన్ సైట్కి వెళ్ళడానికి. తర్వాత ఇంట్లో పరిస్థితులను బట్టి నేను ఆగిపోవడము, అంటే నా డిజైర్ అనమాట సంథింగ్ గ్రేట్ అని అని అనిపించుకోవడం అనేది నాకు ఆశ ఉండేది. ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. దానివల్ల నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను, దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నాను, సేవకులకు సహకారంగాను దేవుని దైవ సేవకులను వెంబడించడం అనేది నా లైఫ్ స్టైల్ అలా ఉండేది. అయితే లోపల మాత్రము ఇతరుల గురించి నేను భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని, కానీ బట్ ఐ వాజ్ నాట్ ప్రేయింగ్ ఫర్ మై సెల్ఫ్. నా అసలు నా లైఫ్ ఏంటి, దేవుడు నాకు అడిగినది నాకేం ఇవ్వలేదు. ఒకనొక సందర్భంలో తీర దగ్గరకు వచ్చింది, అది ఇంకా ఆర్డర్స్ ఆఫ్, అది ఏమంటారు, గవర్నమెంట్ ఆర్డర్స్ రావాల్సింది, రాలేదు, అది హోల్డ్లో ఉంది, అది ఇప్పటికీ హోల్డ్లో ఉంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గర దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. అయితే దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాను, ఆత్మ నార్పకుడి, ఇలా మాట్లాడుతున్నావు, అలా చేస్తున్నావు, నేను ఎలా బ్రతకాలి ప్రభు, నాకు అడిగినది ఇప్పుడు చూడి, ఆశ నీ ఆశ భంగం కానేరదు అంటావు, మరి తర్వాత నీ కోరికని సిద్ధింపచేసి సిద్ధింపచేస్తాను అంటావు, నీ మనోభిష్టమును సిద్ధింపచేస్తాను, కలగచేస్తాను అని అంటున్నావు, బట్ వై యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ మై డిజైర్ అనేది నాకు ఒకలాంటి వాగ్విధానం దేవునితో ఉండేది. మిగతా విషయాలలో దేవా ఈ విషయంలో నేను వెళ్తున్నాను, వెళ్ళొచ్చా పోవచ్చా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో సమాధానం ఇస్తూ ఉన్నాడు, కానీ ఈ జాబ్ విషయంలో నాకు దేవుడు ఇవ్వలేదని చెప్పేసి ఒకలాంటి ఒక కార్నర్, ఒక బిట్రేయల్ కార్నర్ అనేది నాలో ఉండేది. అలా ఉన్నప్పుడు నేను దేవునితో అంటే 70% దేవునిలో ఉంటే 30% నాకు సాడ్నెస్ అనేది ఉండేది. నా ముఖం చూస్తానే చాలా వరకు ఏదో ఈ అమ్మాయి కోల్పోయింది, యవనస్త్రాలు ఎండుకొని ఇలా ఉండడం ఏంది, ఏదో సంథింగ్, నా సేవకులు కూడా అలానే అనుకునే వాళ్ళు నన్ను చూసి ఉన్నప్పుడు, ఏదో సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్, సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్ అని చెప్పేసి అలా అనుకునే వాళ్ళు. ఎవరేమనుకున్నా నా బాధ నాకు తెలుసు, కానీ అందరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను అలా అనుకుని అలా నా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చిన్నాను. అయితే సరిగ్గా 2016 అప్పటికి నేను బాప్తిజం తీసుకున్న తర్వాత, సారీ ఈ విషయం చెప్పలేదు, పరిశుద్ధాత్మ అభిషేకం నేను ఎలా పొందుకొని ఉన్నాను. ఒకరోజు అందరం కూర్చొని పిల్లలం అందరం క్యారమ్ బోర్డు ఆడుతూ ఉన్నాము, ఎందుకు నాకు బైబిల్ చదవాలా అనేసి నాకు ఆత్మ ప్రేరేపణ వస్తుంటే చదువుతూ వస్తున్నాను. అప్పటికి ఇంకా గాస్పల్స్ చదివేసినాను, అపోస్తల కార్యములు స్టార్ట్, ఇంకా అక్కడికి వచ్చేసినాను. అలా చదువుతున్నప్పుడు క్యారమ్ బోర్డు ఆడకుండా నేను టెరెస్ పైకి పోయి కూర్చొని ప్రార్థన, ఇంకా అపోస్తల కార్యములు చదువుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా సౌలు పౌలుగా ఎలా మార్చబడి ఉన్నారో ఆ టయానికి నేను దేవుని సన్నిధిలోనికి సరెండర్ అయిపోయినా. నన్ను నేను సరెండర్ అయిపోయినప్పుడు, ప్రభా నేను పాపిని, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అంటున్నాను, ఆత్మాభిషేకం నాకు కావాలి ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి నాకు తెలియకుండానే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం అది 3:30 ఆ టైంలో నేను అలా పైన టెర్రస్ పైన కూర్చొని, ఏమి ఓపెన్ ప్లేస్ అనమాట, కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నాకు తెలియలేదు ఆత్మాభిషేకంతో నేను నింపబడి ఉన్నాను, నా మోకాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియలేదు నా మోకాళ్ళు ఆ స్కిన్ అంతా టేర్ అవ్వడము, రక్తం కారుతూ ఉండడం అని, అవన్నీ నేను చూడలేదు, అవన్నీ నాకు పెయిన్గా కూడా లేదు. అది ఫస్ట్ నేను పరిశుద్ధాత్మ బాప్తిసం మొదటగా బాప్తిసం తీసుకున్నాను, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసము అతి త్వరితంలోనే పొందుకున్నాను. అగ్నిలో అభిషేకము, పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిసం తీసుకోవడము నాకు 2016 అక్టోబర్ 2 ఒక దైవ సేవకుడు ఇక్కడ అంటే మా చర్చిలోనే, అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా, ఈరోజు మనము అపోస్తులుల కూటముగా మనం ఈరోజు కండక్ట్ చేసుకుందాము అని చెప్పేసి చెప్పినప్పుడు, హౌ ఇట్ విల్ బి, అపోస్తులు ఇంటింట రొట్టె విడిచిన్నారు, పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ ఖండిస్తూ ఈ విధంగా నడిపించి ఉన్నారు కదా, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు చర్చికి వెళ్ళినప్పుడు దగ్గర దగ్గరగా 30-40 people ఉన్నాము.
అందరం ప్రార్థన చేస్తున్నాము. ఆయన భాషలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ అభిషేకంతో వర్షిప్ చేస్తూ ఉన్నారు. నాకు తెలియలేదు, దగ్గర దగ్గరగా 40 మినిట్స్ టంగ్స్ లో ఎప్పుడు ప్రేయర్ చేయని కొత్త భాషలు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఇక అప్పటి నుంచి ప్రభువా, నువ్వు నన్ను ప్రేమించలేదు, నేనే నిన్ను ప్రేమించున్నాను, నేను ఇష్టపడి ఉన్నాను, అందుకే నేను చర్చికి వస్తున్నాను. నువ్వు నాకు కష్టం పెట్టినా నష్టం పెట్టినా మంచి చేసినా కీడు చేసినా ఏది చేసినా నేను నీ సన్నిధిని వదిలిపెట్టను. అలానే నేను 2016 నుంచి 2017 వరకు అలా నడుస్తూ వచ్చినాను. సరిగ్గా 1 ఇయర్ లోపలనే దగ్గర దగ్గర అంటే ఇదే దృక్పథంతో నేను 6 మంత్స్ నేను అలా నడిచి ఉన్నాను. అయితే 7th మంత్ దగ్గర నుంచి దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆ 7th మంత్ మాకు ప్రతి నెల వాగ్దాన సందేశము, వాగ్దానం క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఆ మాటను చూసుకున్నప్పుడు నా ఫెయిల్యూర్స్ అన్ని నేను ప్రతిదీ రికార్డ్ చేసుకునేదాన్ని అనమాట. దేవుడు నాకు అంటే డైరీ రాసుకునేదాన్ని, దేవుడు నాకు ఏ విషయంలో మాట్లాడినాడు, నేను దేవునితో ఏం మాట్లాడి ఉన్నాను, దేవుడు నాకు ఏ దానికి రెస్పాన్స్ ఇచ్చిన్నాడు, దేవుడు ఇంకా ఏ దానికి రెస్పాన్స్ అవ్వలేదు, ఇంకా ఏ విషయాలు నేను ఎలా అడగాలి, ఎలా మాట్లాడాలి ఆయనతో. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడు కదా అనేసి నేను అలా నడుచుకుంటూ వచ్చిన్నాను. అలా 2017కి వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఉన్నప్పుడు ఏం ప్రేమను చూశాను, ఇంతవరకు నా చేయదే, నేను అన్ని చేయదు అనుభవాలే. దేవుని ప్రేమించి ఉన్నాను, దేవునితో నడుస్తూ ఉన్నాను, ఎన్నో ఎదుర్కొని ఉన్నాను, ఎన్నో దొంగ పనులు చేసి ఉన్నాను. అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు, జనాల మధ్యలో ఎలా ఉండాలో బాగా తెలుసు. అలా ఒక మనిషి నన్ను వచ్చి, ఏ నువ్వు ఇది చేసావంట కదా, నువ్వు ఇట్లా అంటావు కదా, పలానా అంటావు కదా అని ఎక్కడ అంటారో అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. దానికి తగినట్టుగా నేను నడుచుకొని ఉన్నాను. తర్వాత ప్రభువా ఇది ఇలా చేయడం తప్పేమో అని నేను దేవుని అడిగినప్పుడు, దావీదు కూడా కొన్ని చోట్ల ఒక చోట నుంచి తప్పించుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన కనబడకుండా ఉండడానికి పిచ్చివాడిలాగా గీతలు గీస్తూ వస్తున్నాను. ఒకవేళ దేవుడు నన్ను కూడా అలా చేసి ఉన్నాడేమో అని చెప్పేసి నేను, ప్రభువా నేను కూడా అలా చేసి ఉన్నానా అని అని అన్నప్పుడు దేవుని యొక్క కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ధైర్యంగా నేను మీ మధ్యలో సాక్ష్యం చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నన్ను క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు అని అన్నప్పుడు, నువ్వు ఎన్ని విధాలుగా చేసి ఉన్నావు, నాకేది మేలు జరగలేదు, మరి నీ ప్రేమ ఎక్కడుందని నేను చూడాలి అని చెప్పేసి నేను ఏడ్చుకుంటూ అవన్నీ ఇమెయిల్స్ నా డైరీస్ అవన్నీ ఏమేమైతే రాసుకొని ఉన్నాను చింపేసి ఉన్నాను. నిజంగా ఒకవేళ నేను పొరపాటు చేసి, నేను ఇంతవరకు అనుకున్నాను నువ్వు నన్ను ప్రేమించలేదు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో వస్తున్నాను, ఒకవేళ నువ్వు ప్రేమించుంటే నా స్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి నేను బాగా ఆ రోజు ఆ వాక్యం ఆ దైవసేవకులు డెలివరీ చేస్తూ మెసేజ్ చెప్తూ ఉన్నారు, నాకు దుఃఖం ఆగలేదు. నేను రాసుకునేటివి, దేవునితో మాట్లాడుకునేటి, నువ్వు ఇది ఇస్తావు కదా ప్రభా, నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చే దేవుడవు, అలా అనుకునేటివన్నీ ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. అంతరంగంలో ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉన్నాను. నేనైతే ఎవరితో కంపారిజన్ చేసుకునేదాన్ని కాదు, కానీ నా దేవుడు నాకు ఇస్తాడు, ఒకవేళ నాకు సామర్థ్యం లేకపోయినా నాకు సామర్థ్యం అనుగ్రహించే దేవుడు, అలా నేను అడుగుతూ వచ్చేది.

నేను ఎలా నడిచిన్నాను నాకు తెలియలేదు, నేను ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు ప్రభా. ఒకవేళ నేనేమైనా నీకు దూరం అయినానేమో, దట్ వాజ్ మై గ్రేటెస్ట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. 28 డేస్ దేవునితో నేను ఎలా నడిచిన్నానంటే, నువ్వు ఇలా చేసావు, ఫలాంది అడిగినప్పుడు నాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చావు, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నా మీద ఇంత భక్తి చేస్తుంది, దీనికి ఇది రాలేదు, ఉద్యోగం రాలేదు, అది రాలేదు, ఇది ఇంత చదువుతుంది కానీ ఏమో రావట్లేదు, ఇలాంటి మాటలు అనిపించుకుంటున్నప్పుడు నేను ఎంత కృంగిపోయినానో, నా దేవుడు నాకు ఏం చేయలేదే అని నేను ఏడ్చుకున్నాను కదా, మరి నీ కోపం వచ్చిందా ప్రభువా అనేసి ఆ 28 డేస్ నేను అలానే దేవుణ్ణి అడిగిన్నాను, దేవునితో మాట్లాడుతున్నాను. సరిగ్గా మార్చి నెల వచ్చింది, మార్చిలో వాగ్దానం ఏమొచ్చింది తెలుసా, నా మంచితనం అంతయ్యో నీకు చూపిస్తాను, మోషకు తోడైనట్టుగా నీకును తోడయ్యాను అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాట, ఒక మనిషి మాట్లాడితే కొంతకాలం వరకు వాళ్ళు మంచి చేస్తారు, తర్వాత మరలా మర్చిపోతారేమో కానీ పరిస్థితులను బట్టి వారు ఒకవేళ చేయాలనన్నా ఆ సహకరించలేకపోవచ్చేమో, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇక అంతే అండి, 2017 నుంచి గాడ్స్ ఫేవర్ నేను చూడడం జరిగింది. అయ్యా నాకు ఇది కావాలయ్యా అని అంటే అన్ని శ్రేష్టమైనటువంటి దేవుడు నాకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఇక సరిగ్గా ప్రేయర్స్ ఇలా దేవునితో నేను ఒక మంచి రిలేషన్షిప్ కలిగి నా ఇన్నర్ వూన్స్ హృదయంలో గాయపడినటువంటి దేవుణ్ణి నేను మిస్అండర్స్టాండ్ చేసుకొని దేవునికి దూరమైన సందర్భాలు అవన్నిటినీ రిపెంట్ చేసి ఉన్నాడు. నువ్వు పాతవి మర్చిపోమని దేవుడు చెప్పి ఉన్నాడు. ఇంకా అలా మరి నేను ఒక న్యూ ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉన్నాను. అయిన తర్వాత నుంచి దేవుని ఫేవర్ ప్రతి చోట నన్ను తీసుకొని వస్తూ ఉంది. వెళ్ళిన చోటల్లా ఒకలాంటి గౌరవము, ఈవెన్ దైవ సేవకులకు పెద్ద పెద్ద దైవ సేవకులను పరిచయం చేసుకోవడానికి కూడా ఎందుకో దేవుని యొక్క ముఖ వర్చస్సు నా మీద ఉండడం వల్లనో తెలియదు, కానీ అసలు ఒక కొంతమంది దగ్గర అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళలేము, అలాంటిది దేవుడు నాకు అవకాశం అనుగ్రహిస్తూ వచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నాతో నడుస్తూ ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను అనేది నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. సరిగ్గా ఇంకా మ్యారేజెస్ సందర్భానికి వస్తే ఇంకా నేను అనుకున్నాను మా నాన్నగారు అంటే ఇంకప్పటికీ మా నాన్నగారు ఏంటి అంటే, మా మదర్ చనిపోయిన తర్వాత మా నాన్నగారు మమ్మల్ని ఎలా రైట్ చేసి ఉన్నారో మాకు బాగా తెలుసు, ఆయన ఎంత సాక్రిఫైస్ చేసుకున్నారో మాకు బాగా తెలుసు. నేను మా నాన్నగారితో మా అమ్మగారితో కానీ మా తోబుట్టులతో కానీ నేను ఎక్కువగా గడపలేదు, కానీ ఆ బాండింగ్స్ అనేది మా నాన్నగారు ఎలా ఉన్నారు ఇతరుల నుంచి సాక్ష్యం వింటూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషించేదాన్ని. ఇలాంటి వ్యక్తికి నేను బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత, నా భాగ్యము. నేను ఆయన బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత అనుకొని నేను చాలా సంతోషంగా గౌరవంగా ఉన్నాను. అయితే ప్రభువా ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా అడుగుతున్నాను, మా నాన్నగారు కొన్ని విషయాలలో కొన్ని కట్టుబాట్లలో బయటికి రాలేరు, అలా అనేసి బిడ్డకు పెళ్లి చేయకుండా ఉండలేరు, ఆయన ఆత్మక్షాంతి ఉండదు ఒకవేళ ఆయన మరణిస్తే, ఆయన మరుక్షణం ఆయన చనిపోయిన మరుక్షణమే నన్ను కూడా తీసుకోప్రభా అని చెప్పేసి నేను 2018 నుంచి నేను అలా అడుగుతూ ఉన్నాను దేవునితో. కొన్ని సందర్భాలలో దేవుడు నాకు సమాధానం ఇవ్వకపోయేసరికి మా నాన్ననే నాకు కరెక్ట్ సమాధానం ఇచ్చినాడు, మొదటగా తల్లిదండ్రులను ప్రేమించమన్నాడు కదా దేవుడు, సో నేను మా నాన్న మాటనే వింటాను, మా నాన్న చెప్పినట్టుగానే నేను వెళ్తాను అని చెప్పేసి అలా అనుకున్నాను. వివాహ విషయంలో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే, కాకపోతే నేను ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్. హౌ గాడ్ లెడ్ మీ టిల్ నౌ అనేది నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో కాదు, బంధువులు, రక్త సంబంధికులు, తల్లిదండ్రులు ఎవరున్నా కూడా నీతో నడిచ దేవుడు, ఎందుకంటే నిన్ను భూమి మీదకి తీసుకుని వచ్చిన దేవుడు, నిన్ను ఫలింపచేసే దేవుడు, నిన్ను ఆయన కొరకు వాడుకునే దేవుడు కాబట్టి ఆయన ప్రణాళిక గొప్పదైనది, ఆయన ప్రణాళిక ఆయన చిత్తము నెరవేర్చువారుగా మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అనేది నా యొక్క సాక్ష్యం ద్వారా మీకు తెలుస్తుందని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో నేను మా తండ్రి గారిని ఇట్లా అడుగుతూ ఉన్నాను, ప్రభా మా నాన్న మరణించిన మరుక్షణమే నా యొక్క సమాధి కూడా ఉండాలి, పక్కన ఉండాలి, నాది కూడా ఉండాలి, నా సేవం కూడా ఉండాలి అనేసి అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. 2019లో దేవుడు మరలా నాకు ఎన్కౌంటర్ చేసి ఉన్నాడు. ఎలా అడిగిన్నాడు అని అంటే, మా తండ్రి గారి కంటే కూడా ఫస్ట్ మా తండ్రినే, తర్వాతనే దేవుడు, తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నట్టుగా ఉన్నారు కదా, సో నేను లెట్ మీ లవ్ మై గాడ్ మై ఫాదర్ అన్నట్లుగా నేను అలా అనుకునేదాన్ని. మా నాన్నగారు ఏ చెప్తే అలా చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. వివాహ విషయంలో ఆయన ఏం చెప్తే సరేలే, నేను
నా నేనైతే ఒకటే అనుకున్నాను.

సీక్రెట్ బిలీవర్గా ఉండి అసలు బయట ప్రపంచం లేకుండా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే చాలు, మూడు పుట్ల అన్నం పెడితే బట్టలు ఉంటే చాలు అన్నట్లుగా అలా అనుకున్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక గొప్పదై ఉన్నది. సరిగ్గా 2019లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరలా వచ్చినాడు. దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేసి ఉన్నాడు వివాహ విషయంలో. ఇంకా ఉన్న ఈ పరిస్థితుల్లో చాలా విషయాలు నేను ఎదుర్కొని ఉన్నాను. ఇంకా నా ఫ్రెండ్స్కి, నాతో పాటు ఉన్న వారికి, నాకన్నా చిన్నవారికి కూడా మ్యారేజెస్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది పెద్దలు అంటున్న మాటలు అదే పట్టిపాకులు ఆడుకుంటేనే అక్కడనే దొరకాల, వాళ్ళే ఉంటారు అంటే కొంతమంది మాట్లాడిన మాటలు మా తండ్రి గారు మాట్లాడినంటే, మాకు ఇప్పుడు మా బిడ్డని ఎన్నుకున్నాడు దేవుడు, దేవుడు కూడా సిద్ధపరిచి ఉంటాడు అన్నట్టుగా అలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా నాన్నగారు ఏదైతేనేమి లే, అందరూ ఒకటే అన్నట్లుగా అలా మాట్లాడలేదు మా నాన్నగారు. సో మా నాన్నగారి యొక్క ఆలోచన అనేది నాకు క్లారిటీ వచ్చింది. సో నన్ను దేవుడు ఏర్పడు, నేను మా నాన్న సైడ్తో మాట్లాడుతున్నా, ఇప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నాకు ఖచ్చితంగా నా యొక్క వాళ్ళలోనే దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అయితే దేవుడు నాతో మాట్లాడుతూ, ఇంకా ఇవన్నీ నేను అయితే పోరాడలేను ప్రభువా, నాకైతే ఇలాంటివి నేను వెతకలేను, చేయలేను, ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి నేను దేవునితో మాట్లాడుతున్నాను. మరి మా నాన్నగారు ఇట్లా ఆశపడుతున్నారు, నేను మా నాన్నగారి ఆశను నెరవేర్చాలా, నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలా, ఎలా ఉండాలి అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉండింది. ఏది ఏమైనప్పటికీ నువ్వే నడిపించు ప్రభువా, నాకు ఈ లైఫ్ చాలు నాయన, నేను కొంతవరకు నేను నీ నువ్వు 33 and a half years నువ్వు భూమి మీద ఉన్నావు కదా, అంతవరకు నా లైఫ్ ఉంటే చాలులే అన్నట్లుగా నేను కొంతమంది ఆత్మలనైనా సంపాదించి నేను పరలోక రాజ్యానికి వస్తాను ప్రభా, నాకు ఇవి వద్దు నాయన అని చెప్పేసి నేను అలా చాలా డిప్రెషన్గా ఈ మ్యారేజ్ విషయంకి వచ్చేసరికి నేను చాలా ఎంత దేవుడు పుష్ చేస్తున్నా నేను అంత వెనక్కి వెళ్ళేవదాన్ని. చాలా మంది ప్రాఫిట్స్ నీకు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది అట్లా అనుకునేదాన్ని, భలే చెప్పినా లే. ఇంకా పెద్ద పెద్ద దైవ సేవకులు, అభిషక్తులు చాలా వాళ్ళు చెప్పిన ప్రాఫెసెస్ 100% జరిగిపోతున్నాయి. ప్రవక్తలు నాకు చెప్పినా కూడా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళింది దాన్ని కాదు, వాళ్ళు చెప్తున్నా కూడా నేను నీకు మ్యారేజ్ అవుతుందమ్మా, నువ్వు పరిచర్య చేస్తావు, మంచి వ్యక్తి వస్తారు లైఫ్లో, ఇట్లా నీ నువ్వు అనుకున్న దానికంటే కూడా దేవుడు నీకు ఉన్నతంగానే ఇస్తాడంటే మీరు బాగానే చెప్తారు, బాగా షుగర్ కోటెడ్ మాట్లాడుతారు అంటే నేను చాలా హార్డ్ కోర్ పర్సన్ అనమాట ఈ విషయాలలో. అలా ఉన్న నన్ను దేవుడు నన్ను ఎలా మెల్ట్ చేసినాడో ఆయనకే మహిమ కలుగును గాక. అయితే సరిగ్గా కొంతమంది మ్యారేజెస్ ఇంకా 30 years వస్తూ ఉన్నాయి, ఇంకా నీకు ఇంకా కులము అది ఇది డబ్బులు ఉద్యోగము హోదా ఇవన్నీ అనుకుంటే ఎట్లా అవుతుంది, అవి ఎవరో ఒకరిని చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అనేసి ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. సరిగ్గా కరోనా టైంలో ఇంకా నేను ఒక సిస్టర్ నాకు చాలా మంది పెద్ద దైవ సేవకులు ఎవరైతే ఒక మాట చెప్తే నేను అన్ని విషయాలలో ఇప్పుడు రా సలోమి అని అంటే ఆ సేవకుల దగ్గరికి పరిగెత్తుకుంటూ, ఆ సిస్టర్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళే నేను, ఆ సిస్టర్స్ చెప్పినా కూడా నేను వినలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా మోటివేట్ చేసి ఉన్నాడనే అనేది అది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆయనకే మహిమ కలుగును గాక. ఒక సిస్టర్ నాకు, నన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న సిస్టరు ప్రార్థన చేసి ఉన్నారు, నీలో ఒంటరైన వాడు 1000 మంది అగును, నీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది, దేవుని చిత్తంలో మీ యొక్క వివాహం ఘనంగా జరగబోతుంది అనేసి చెప్పి ఉన్నప్పుడు, ఆ సిస్టర్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ఆత్మలో లీడింగ్లో నేను ఓకే అమ్మే ప్రైజ్ గాడ్ అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇంకా ఆ యొక్క ప్రార్థన నెరవేర్పులోనికి వస్తున్న సమయం ఆ టైంలో వచ్చేసి నేను అనుకుంటూ ఉన్నాను, ప్రభువా నిజంగా వివాహం చాలా క్రూషియల్ ప్రభువా, ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వు, ఏదైనా కొన్ని ప్రార్థన విన్నపాలు ఇవ్వు, రాత్రి మొగలు ప్రార్థన చేస్తాను, దానికి జీతం ఇవ్వు ప్రభువా. మ్యారేజ్ విషయంలోనంటే నేను ఇవన్నీ వాళ్ళని సాటిస్ఫై చేయాలా, వీళ్ళని హ్యాడ్ సాటిస్ఫై చేయాలి, వాళ్ళు ఎలా ఉంటారో, మనం ఎంత సంపాదించినా ఎంత ఇచ్చినా వీళ్ళని ఎవరిని సాటిస్ఫై చేయలేదు, నేను నిన్ను మాత్రం సాటిస్ఫై చేయగలుగుతాను, నీ సన్నిధిలో ఆరాధిస్తాను, మహిమపరుస్తాను, అనేకులకు నీ మాటను చెప్పి ఆదరిస్తాను, అది చాలే ప్రభువా, ఎందుకు ప్రభువా నాకు వివాహం చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నాను. అయినా మళ్ళీ మా నాన్నగారి ఆశ నీకు తెలుసు కదా, మరి మా నాన్నగారి ఆశను తీరుస్తావా, ఈ సమయంలో నేను నీ మాటినాలా మా నాన్నగారి మాటినాలా అని చెప్పేసి అని అనుకున్నాను. అయితే మా నాన్నగారు ఇలాంటి పోరాటంలో నేను ఉంటూ ఉన్నప్పుడు, ఇంకా ఇలాంటి మనస్తత్వంతో ఉన్నప్పుడు నాకు వివాహ విషయంలో దేవుడు కొన్ని విషయాలు మంచి మంచి ప్రపోజల్స్ వస్తూ ఉన్నా కూడా నేను ఇది సరే ఇంకా నేను సిద్ధపడుతున్నాను, అమ్మో మ్యారేజ్ కాకపోతే ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితి, అందరు ఇలా ఉంటుంది, ఎలాంటి నిందలు వస్తాయో తెలియదు, దానికి భయపడడం స్టార్ట్ అయ్యింది నాకు.
అలా స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అడుగుతున్నాను, ఇంకా సరే ఏదైనా కానీ దేవుని చిత్తంలో ఉంది అని అంటే నేను ఎలా ఉన్నాను అనేది కాదు, వాళ్ళు ఎవరిని ఇచ్చినా కూడా, ఏ పర్సన్ ఇచ్చినా కూడా లెట్ మీ గెట్ మ్యారీడ్ అని చెప్పేసి అనే మూమెంట్లోకి నేను వచ్చినాను. అలా వచ్చినప్పుడు సరే ఏదైనా ప్రపోజల్ వచ్చిందా సరే, కాకపోతే ఇంకా అంతకుముందు ప్రార్థనలు ఎలా ఉండేది అని అంటే నీ చిత్తంలో ఉన్న వ్యక్తి మాత్రమే రాంగ్ ప్రపోజల్స్ రాకూడదు, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, నాకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోయేసి నేను ముడుచుకొని భయపడుకుంటా నేను నా కుటుంబం అంతా ఉండడానికి వీళ్ళే. ఎందుకంటే నా సిస్టర్ని నేను చూసి ఉన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ చాలు. ఒకవేళ నాకు తక్కువగా ఉన్న వ్యక్తులను వచ్చినంటే నేను స్ట్రగుల్ అయ్యేసి దేవుడు ఎందుకు పెళ్లి చేసినాడు అని నేను అనుకోకూడదు. ఈ విషయాలు అయితే దేవుని సన్నిధిలో అడిగినాను. అయితే దానికి ముందుగా నా విషయంలో ఇంకా పెళ్లి, నేనైతే చాలా వరకు నేను మా నాన్న చనిపోయిన తర్వాత మరుక్షణం నేను నా ఆత్మను తీసుకో అలా ఆయన ప్రాణం విడుస్తూ ఉండగానే ఆయన తృప్తి అంటే నా బిడ్డకు పెళ్లి చేయలేదనే బాధ లేకుండా మేము మాట్లాడుతూ మాట్లాడుతూనే మేము చనిపోవాలి అని చెప్పేసి నేను కొన్ని గంటలు ప్రార్థన చేసుకుంటాం దినాల్లో. చాలా వరకు వివాహాల విషయంలో వస్తున్న ఇబ్బందులు, మ్యారేజెస్ సరిగ్గా దేవుని చిత్తంలో లేకుండా పెద్దల నిర్ణయాలతో ఈ విన్న స్ట్రగుల్స్ అన్ని నేను చూసినాను. ఆ విషయంలో నాకు తెలిసినంత వరకు కొన్ని వందల ప్రేయర్ రిక్వెస్ట్లు నేను ప్రేయర్ చేసినాననేసి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఆయన కృప సింహాసనం మీదట. నిజంగా ఆ ప్రార్థనలు ఆ విధంగా నేను ప్రార్థన చేసి ఉన్నందుకేనేమో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నా పట్ల నెరవేర్చబడి ఉన్నది. నా మటుకైతే నా విషయంలో నేను ప్రార్థన చేయలేదు, అయ్యా ఈ విడ వివాహ విషయంలో మీరు జోక్యం చేసుకోనండి, మీరే తండ్రిగా ఉండండి, ఎలియాజర్ లాంటి వ్యక్తులను మీరు లేవనెత్తండి, ఇలాంటి ప్రేయర్ పాయింట్స్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వందల ప్రేయర్ పాయింట్స్, అసలు చైన్ ప్రేయర్స్ అంట, 3 డేస్ ప్రేయర్స్, 7 డేస్ ప్రేయర్స్, 10 డేస్ ప్రేయర్స్, 21 డేస్ ప్రేయర్స్ ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మళ్ళీ 3:30 ప్రేయర్స్, 4:00 ప్రేయర్స్ ఇలా ప్రార్థన, ఇట్లాంటి చైన్ ప్రేయర్స్ చాలా చాలా వరకు నేను చేసి ఉన్నాను. కొంతమందికి వివాహ విషయంలో నేను ఇనిషియేట్ చేయడము, వాళ్ళ యొక్క వివాహాలు ఘనంగా జరగడము, ఆశ్చర్య రీతిగా జరగడం అనేది కూడా ఆ పీరియడ్లో జరిగిపోయింది. నా విషయానికి వచ్చి ఉన్నప్పుడు నేను, నువ్వు నన్ను అవమానానికి అప్పచెప్పవు, నిందలకు అప్పచెప్పవు, ఎందుకంటే నువ్వు పెళ్లి చేస్తున్నావు, నీ నామానికి మహిమకరంగా చేస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి బాగలేడు, బాగున్నాడు, నేను బాగలేను, అతను బాగుండి, నా అతను బాగలేకుండా నేను బాగుండి, ఇలాంటి కాంప్లికేషన్స్ ఫినాన్షియల్ విషయమైనా వ్యక్తిత్వం విషయంలో అయినా నేను ప్రేమించే విషయంలోనైనా మేముండే హోదా విషయంలోనైనా ఇవే అడిగినాను. నేను ఎలా ఉంటే ఓకే అనగలుగుతానో అలాంటి ప్రపోజలే తీసుకోరా ప్రభువా. నేను దేవుని ఇలానే స్పెసిఫిక్గా అడిగినాను, ఒకవేళ నాకు ఎక్కువ ఇస్తే నేను ఎలా ఉంటాను, దావీదు ప్రార్థన చేసినట్టుగా నేను వివాహ విషయంలో ఇలానే అడిగినాను. నిజంగా మీకు ఆశ్చర్యం ఏంటో అంటే ఈ యొక్క వివాహ విషయంలో ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ మామూలుగా అందరి చాలా వరకు అప్పటికి మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు, ఆన్లైన్లో వచ్చిన ప్రపోజల్స్ అందులో మా పేరెంట్స్ అడిగే విషయము ఫస్ట్ ఏదైనా ప్రొఫైల్ ముందు చూపించినా వాళ్ళు అడిగేది ఆ మాటతోనే ఇంకా అది డిస్క్వాలిఫై అవుతుంది. అందుకోసం అనేసి నేను ప్రపోజల్స్ నేనే స్టార్ట్ చేసుకున్నాను. ఒక చోట ప్రొఫైల్ క్రియేట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇలాంటి మోసాలు ఇలా ఉంటూ ఉంటాయి బయట నేను వింటూ ఉన్నాను, ఏంటి ప్రభువ పేరెంట్స్ ఉండి ఇట్లా చేస్తారు, ఇప్పుడు మా నాన్నగారు ఆయన వెతికి చూసి ఆయన తీసుకొచ్చిన సంబంధాలు అవి సెట్ కావు అని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళే రిజెక్ట్ చేసి ఉన్నారు, ఆ అమ్మాయికి సెట్ కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసి ఉన్నారు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేమి నాకెంత జ్ఞానం ఉంది, నేనేం చేయగలుగుతాను అని చెప్పేసి నేను దేవుణ్ణి అడిగినాను. అలా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, భయపడకు, మోషకు తోడైన దేవుడను నీకును తోడయ్యున్నాను, మోషకు తోడైన దేవుడను నీకును తోడయ్యున్నాను, నువ్వు ముందుకు నడువు, ముందుకు సాగు అనేసి దేవుడు నాతో వివాహ విషయంలో మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడుతున్న ప్రతి విషయంలో ప్రభువా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు సేవకులు అంట, విశ్వ వాళ్ళకు సంఘం ఉందంట, ఇలా ఉందంట, నేను పోవాలా వద్దా, నాకు వద్దు ప్రభువా, ఒకవేళ వాళ్ళు ఇలా క్వశ్చన్స్ అడుగుతారేమో, నాకు వచ్చిన ప్రాబ్లం అంతా అందరితో మింగిల్ అవ్వలేకపోవడము, ఇంకొకటి వచ్చేసి ఒకటి తక్కువ లేక తక్కువగా ఉన్నా కూడా కొన్ని ప్రోటోకాల్స్లో నేను అంటే కొన్ని విషయాలలో నేను అలా పెరగడం నా నేచర్ ఏమో, దానివల్ల నేను అడ్జస్ట్ అవుతానో లేదో అనే భయం అన్నీ నేను చెప్తూ వస్తూ ఉన్నాను దేవుని. భయపడకు, నేను నిన్ను కంఫర్ట్ చేస్తాను. ప్రతి సండే నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని స్వరమును నేను వింటూ ఉన్నాను ప్రతి సండే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో ఆశ్చర్య రీతిగా నేను
దేవా ఇదేనా మీ చిత్తంలో ఉంటే కదా నాకు నాకు కనబడ నువ్వు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు, ఏం మాట్లాడతాము అనేసి దేవుడు నాకు తెలియచేసి ఉన్నాడు. దానికి మించి నేను ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎలా అడిగినానో అదే విధంగా నాకు దేవుడిచ్చిన నా యొక్క మ్యాన్ ఆఫ్ లైఫ్ ఆ వ్యక్తిని కూడా దేవుడు నీకు ఇలాంటి వ్యక్తి వస్తారు అనేసి ఆల్రెడీ నా యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేయడం, పెద్ద పెద్ద ప్రాఫిట్స్ డిఫైన్ చెప్పడము, వాళ్ళు ప్రోప్ చేయడము జరిగింది. ఆ కన్ఫర్మేషన్ అనేది, ఆ జర్నీ అనేది చాలా చాలా ట్రిమెండస్. ఒక విషయం అనేది కాదు, వేరే వాళ్ళు చెప్పేదానికనంటే, దైవ సేవకులు చెప్పేదానికనంటే నాకు నాకుగా దేవుడు నాకు చెప్పడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్ని కన్ఫర్మేషన్స్ అని అంటే, ఇంతకు ముందు మీరు సునీత యొక్క సాక్ష్యం కూడా మీరు వినిన్నారు, తను ఎలా పోరాడినదో. నేను నా వంట సునీత నా దగ్గర లేకుండా ఉండింది ఆ టైంలో. నేను ఒక్కదాన్నే దేవుని సన్నిధిలో పోరాడుతున్నాను, పోవాలా వద్దా, మాట్లాడాలా వద్దా, ఏం మాట్లాడాలి, ఏంది మాట్లాడాలి, ఎలా కనుక్కోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఫేకా రియలా, ఇవన్నీ జనరిక్గా మనము ఎలా అడుగుతామో, వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకటి కాదు 100 క్వశ్చన్స్ అడుగుతూ వచ్చినాను దేవుని. ప్రతి ఒక్క విషయంలో ఈ యొక్క 6 దినాలలో వచ్చిన 600 క్వశ్చన్స్కు ఆయన ఇచ్చిన సమాధానం 7వ దినమున అలాంటి గొప్ప సమాధానం నాకు ఇచ్చి ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వివాహ విషయంలో లాస్ట్ మూమెంట్ వరకు కూడా నేను ఒక తోమ లాంటి దేవుణ్ణి గాయంలో ఉన్న చేతిలో ఉన్న గాయంలో ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నట్టుగాను, ఇది నిజంగా అంత దేవుడు చెప్తూ ఉన్నా కూడా ఇది నిజంగా నీ చిత్తంలో జరుగుతుంది, నువ్వు చేస్తూ ఉన్నావు అని అంటే నువ్వే ముందుకు తీసుకొని వెళ్ళు అని చెప్పేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. అక్కడికి నేను కొంచెం డబ్బులు ఎత్తి పెట్టుకొని ఉన్నాను. అప్పటికి నాకు ఆన్సైట్ ఆఫర్ వచ్చింది. ఇంకా ఈ అబ్బాయి గురించి మా ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు. నేను ఆన్సైట్కి వెళ్ళిపోయేసి వివాహం పోస్ట్ పోన్ చేసుకొని మరలా వచ్చి వివాహం చేసుకుందాము అని చెప్పేసి అలా చెప్దాము, ఇప్పటికి అక్కడితో అయిపోతుంది, ఏమైతే ఏమైంది, ఇంకంతే. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించడం జరిగింది. ఇది నా చిత్తంలో జరిగిస్తున్నాను, నీకు ఏ కొదవ ఉండదు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నాను. ఇది నత్తివాడైన మోషతో ఎలా నడిపించి మాట్లాడి ఉన్నాను, నీతో నేను నడుస్తాను. నీ యొక్క వివాహ విషయంలో నీకున్న ప్రాబ్లమ్స్, నీకున్న డౌట్స్ అన్నిటినీ నేను నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, సరిగ్గా నాది 10th నవంబర్ మ్యారేజ్ అయితే 8వ తేదీన నేను ఇంకా చెప్పకుండా ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక జస్ట్ నేను ఒక డాక్యుమెంట్ పంపిస్తే అయినా నేను ఆన్ సైట్లో ఉండిండాల్సి. తర్వాత వచ్చే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తానో నాకు తెలియలేదు. అది దేవుడు నాకు కళ్ళకు కట్టినట్టుగా నా జీవితంలో నేను ఎక్కువ సినిమాలు కానీ సినిమా థియేటర్లో కానీ నేను సినిమాలు కానీ చూసిండేది దాన్ని కాదు. కానీ 70mm థియేటర్ ఎలా ఉంటుందో, ఆ స్క్రీన్ ఎలా ఉంటుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అది చూపించిన్నాడు. అప్పుడు నేను దేవునికి సరెండర్ అయ్యాను, ప్రభువా నన్ను క్షమించు అనేసి. ఇంకెప్పుడు నేను ఇలా చేయను, దేవుడు నన్ను ఎంతగా మాట్లాడుతున్నాను, నేను నా చిత్తంలో నేను చేస్తున్నాను, నువ్వు భయపడకు, నీ తల్లిదండ్రుల కంటే నేను మికటంగా నేను ప్రతిదీ నేను సపర్యలు నేను చేస్తాను అనేసి దేవుడు నాతో మాట్లాడు. ఆయన నన్ను పోషించి సహాయం చేసినాడు. ఇంకా వివాహ విషయంలో రావాల్సిన ఆర్థిక విషయంలో కూడా అసలు రావాల్సిన డబ్బు నా దగ్గరికి రాలేదు, చాలా భయపడుతూ ఉన్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన, ఎందుకంటే ఆయన వివాహం కదా, నువ్వు చేస్తున్నావు సో యూ ఓన్లీ ప్రొవైడ్, ఇలానే ప్రార్థన చేసుకున్నాను, నువ్వు చేస్తున్నావు నాకు నచ్చినది కాదు, నీ ఇష్టంలో ఉండేది, నీకు ఏది బాగుంటుందో అదే ఇవ్వు అంతే, ఇట్లా అడుగుతూ వచ్చిన్నాను. అయితే దేవుడు ఆ మనీ విషయంలో కూడా నాకు దేవుడు సహాయం చేసినాడు. ఇంకా ఫైనల్ విషయం ఏంటి అని అంటే, వివాహ విషయంలో మీకు మీ బంధువులు వస్తారో లేదో, బంధువుల కొట్లాటలు, వివాహంలో ఎలాంటి కొట్లాటలు మీరు చూసి ఉన్నారో, గొడవలు చూసి ఉన్నారో, ఎలాంటి అబ్జెక్షన్స్, ఒకరి మాట పడక ఏదో ఒకటి చేయాలి అనేసి ఎలా ఆలోచన చేస్తారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే నువ్వు అమ్మ యొక్క మా ఇంటి వాళ్ళలో గొడవలను నేను చూసినాను, ప్రభా ఇలాంటిది అయితే వద్దు, ఇలా చేస్తూ ఉన్నావు అంటే మనుషుల నిర్ణయము, దిస్ ఇస్ నాట్ యువర్ థాట్ అనేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. ఎంత పీస్ఫుల్గా అంటే పెద్ద పెద్ద దైవ సేవకులు రావడము, అది ఆ వివాహము ఘనంగా జరగడము, ఇంకా దైవ సేవకులు పరిశుద్ధులు ఆత్మీయ బిడ్డలతోనే నా యొక్క వివాహము దేవుడు జరిగించినాడు. ఇంకా దానికి ఇంకా అదే విషయం నా యొక్క జీవితంలో నా చేదు అనుభవాలు, నా నెగిటివ్స్ అక్కడితో నాకుతో సమాప్తమైనాయి. నాకు వచ్చిన దేవుడు నాకు ఇచ్చిన నా యజమానుని విశ్వాసంలో నేను లోకానుసారమైన ఎంత నెగిటివ్ జీవితం నేను చేసి ఉన్నాను, దేవునిలో అంత ఉదకస్తున్నాను, దేవుని మాటల్లోను విశ్వాసంలోను ఫెయిత్లోను అంతగా మంచితనము దేవుని యొక్క దేవునితో నడిచి దేవుని మాటకు లోబడి జీవించిన వ్యక్తిని దేవుడు నాకు అనుగ్రహించిన, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఒకవేళ ఏ పరిస్థితుల గుండా మీరు వెళుతూ ఉన్నారు, చాలా సమయం నేను తీసుకొని ఉన్నాను,
దయచేసి క్షమించండి. ఈ సమయంలో మీరు మీ పరిస్థితులు ఎలా ఉన్నాను పరిశుద్ధాత్మ దేవునికి మీరు సబ్మిట్ చేసుకునగలుగుతూ ఉన్నట్లయితే ఆయన నడిపించువాడు,

క్రీస్తునందు సహృదయ శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. యేసే నా గానం అనే ఈ క్యాసెట్ ద్వారా మీ ఆత్మీయ జీవితాలకు బలం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ గీతాలను ఆలపించిన వారు బ్రదర్ యెహోషువా, లలితాసాగరి, ఉషాప్రియన్, యేసుదాసు. రచన బ్రదర్ కె రాజా, జి యేసుదాసు. సంగీతం కె కమలాకర్.

సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం.

దేవుని కరుణ లేకుండా ఆనందించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన ఆశీర్వదిస్తే అడ్డుకోవడం కూడా ఎవరితరం కాదు. అందుకే ఆ మహోన్నతుని దీవెనలు అపేక్షించి ఆయన సన్నిధిలో ఆయనతో పోరాడి వాటిని సొంతం చేసుకోవాలి.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన పాఠంలో మనము న్యాయాధిపతులు గ్రంథము 7-8 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. యెరుబ్బయలు అనే పేరు కలిగిన గిద్యోను ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చిన గొప్ప విజయాన్ని ఇందులో మనం చూడబోతున్నాం. ఇందులో కేవలం 300 మందిని నియమించడం ద్వారా మిద్యానీయుల మీద కలిగిన విజయ ఘనత పూర్తిగా దేవునికే దక్కింది. తన ప్రజలు తనను విస్మరిస్తారని, అవిశ్వాసం ద్వారా, ప్రమాదకరమైన విధానాల ద్వారా లేదా గర్వం ద్వారా వారు తనకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రభు చూసినప్పుడు ఇతర సాధనాల ద్వారా తన పనిని చేస్తాడు. గిద్యోను పేరు మిద్యానీయులను భయాందోళనకు గురి చేసింది. గిద్యోను దీనిని విజయానికి నిశ్చయమైన ప్రతిజ్ఞగా తీసుకున్నాడు. అతడు ఆలస్యం చేయకుండా దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు, తన 300 మంది వ్యక్తులలో నమ్మకాన్ని నింపాడు. మనం ఎక్కడ ఉన్నా మనము దేవునితో మాట్లాడవచ్చు, ఆయనను ఆరాధించవచ్చు. మన విశ్వాసాన్ని ప్రోత్సహించే స్తుతులను దేవునికి తప్పకుండా చెల్లించాలి. దేవుని ప్రతి చిన్న ఏర్పాటును తప్పనిసరిగా గుర్తించాలి. నిత్య సువార్తను ప్రకటించాలి. దేవుడు లోకంలోని వెర్రివారిని ఎన్నుకున్నాడు. మిద్యానీయులను పడద్రోయడానికి గిద్యోనును ఎన్నుకున్నాడు. ఇక ఇందులోని విశేషాలను తెలుసుకోవడానికి సందేశాన్ని విందామా?
1: సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం న్యాయాధిపతుల గ్రంథం 7 అధ్యాయం. గిద్యోనుకు యెరుబ్బయలు అని పేరుంది. ఆ రోజు గిద్యోను, అతనితో ఉన్న జనులందరూ వేకువనే లేచారు. హరోదు బావి దగ్గరికి వచ్చి అక్కడే విడిది చేశారు. మిద్యానీయుల దండు ఉత్తరాదిన మోరే కొండ దగ్గర విడిది చేశారు. దేవుడు గిద్యోనుతో అన్నాడు, యుద్ధానికి సన్నద్ధులు కావాలని ప్రకటించు. ఎవడైతే భయపడి వణుకుతున్నాడో వాడు త్వరగా గిలాదు కొండ విడిచి వెళ్ళిపోవాలి. గిద్యోను ప్రకటన విని 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 10,000 మంది మిగిలారు. వీరు ఎక్కువ మందే. వీరిని నీళ్ల వద్దకు దిగేటట్లు చెయ్యి, అక్కడ నీ కొరకు వారిని పరీక్షిస్తాను అన్నాడు దేవుడు. గిద్యోను అలాగే వారిని నీళ్ల వద్దకు దిగమన్నాడు. దేవుడన్నాడు, కుక్క గతికినట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, తాగటానికి మోకాళ్ళుని కుంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచాలి. గిద్యోను అలాగే చేశాడు. చేతితో నోటిని అందించుకుని గతికిన వారి లెక్క 300 మంది మాత్రమే. మిగిలిన వారందరూ నీళ్లు తాగడానికి మోకాళ్ళుని కుంగిపోయారు. యెహోవా అన్నాడు, గతికిన 300 మనుష్యుల ద్వారా మిమ్మలను రక్షిస్తాను. మిద్యానీయులను మీ చేతికి అప్పగిస్తాను. ప్రజలు ఆహారమును, బూరలను పట్టుకొనగా గిద్యోను ప్రజలందరినీ తమ తమ గుడారాలకు పంపించాడు. 300 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. దేవుడు గిద్యోనుతో అన్నాడు, పద, ముందుకు సాగు. కావాలంటే నీ పనివాడైన పూరా అనే వ్యక్తిని తోడు తీసుకువెళ్ళు. వారు ఏమి చెబుతున్నది విను. అప్పుడు శత్రువును ముట్టడించడానికి నీకు ప్రోత్సాహము, ధైర్యము కలుగుతాయి. శ్రోతలు వింటున్నారా, 32,000 మంది నీకు అక్కర్లేదు. సైనికుల సంఖ్యను తగ్గించు అన్నాడు దేవుడు. 32,000 మందిలో 22,000 మంది పిరికి వారిని ఇంటికి పంపించి వేశాడు గిద్యోను. 10,000 మంది మిగిలారు. ఇంకా సైన్యాన్ని తగ్గించాలి అన్నాడు దేవుడు. గిద్యోను తన సైనికులకు పరీక్ష పెట్టాడు. సోదరీ సోదరులారా వింటున్నారా, పిలుపు, ఏర్పాటు అని 2 అంశాలు మీకు పరిచితమే కదా. దేవుడు ఏర్పరుచుకుంటాడు, గాని మానవుడు స్వచ్ఛందంగా పిలుపు విని రావాలి. గిద్యోను సైనికులను నీళ్ల వద్దకు తెస్తాడు. కుక్కల్లాగా నీళ్లు గతికిన వ్యక్తులు దేవుడు ఏర్పరచుకున్న సైనికులవుతారు. అయితే మోకరిల్లి నీళ్లు తాగుతూ కాలయాపన చేసే సైనికులు దేవునికి అక్కర్లేదు. ఉసూరుమంటూ ఎందుకొచ్చిన శ్రమ అంటూ నిర్లక్ష్యంగా నత్తనడకలు నడిచేవారు దేవునికి అక్కర్లేదు. వారు అర్ధమనస్కులు. వారి మనస్సు తమ ఇండ్ల మీద, భార్య పిల్లల మీద ఉన్నది. సైనికులు స్వచ్ఛందంగా సంపూర్ణ సమర్పణతో రావాలి. బలవంతం మీద వచ్చిన వారు మనస్ఫూర్తిగా పనిచేయలేరు. 300 మంది త్వర త్వరగా నీళ్లు చేత్తో తీసుకుని నాలుకతో గతుకుతూ ఒక నిమిషంలో నది దాటి అవతలికి వెళ్లిపోయారు. వారు గిద్యోను సైనికులు. 300 మంది, 100కి 100 పాళ్ళు గిద్యోను మనుషులే. వారి మనస్సు పూర్తిగా యుద్ధం మీదనే ఉంది. నిర్విరామంగా పోరాడాలి. హాయిగా కూర్చొని నీళ్లు తాగడానికి కూడా వ్యవధి లేదు. ఆత్యయిక పరిస్థితి. వారు ప్రాణాలకు తెగించి పోరాడతారు. 32,000 మంది ఎక్కడ, 300 మంది ఎక్కడ. వీరిది సంఖ్యాబలం కాదు, అది దేవుని బలం, సైనికుల విశ్వాస బలం. యోహాను సువార్త 6:37 ప్రభు అన్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారే నా వద్దకు వస్తారు, నా వద్దకు వచ్చేవారిని నేనెంతమాత్రమూ తోసివెయ్యను. పిలుపు విని వచ్చిన వారే దేవుడు ఏర్పరచుకున్నవారు. ఇప్పుడు గిద్యోను సైన్యం 300 మంది మాత్రమే. గాని వీరు దీక్ష పట్టుదల గలవారు, అంకిత భావము గలవారు. కొదమసింహాలలాగా వీరు మిద్యానీయులపై దండెత్తబోతున్నారు. వీరు ఒకే మనస్సు, ఒకే భారము భావము, ఒకే ఆత్మ గలవారు. వారి ధ్యేయం, వారి గమ్యం ఒకటే. శత్రువులు మైదానంలో మిడతల వలె పడి ఉన్నారు. గిద్యోను వింటూ ఉండగా ఒకడు తాను కన్న కలను తన చెలికానికి వినిపిస్తున్నాడు. యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోకి దొర్లుకుంటూ వచ్చింది. గుడారంలో దూరి దాన్ని తలకిందులు చేసి పడగొట్టింది. చెలికాడు అన్నాడు, అది గిద్యోను ఖడ్గమే, కాని మరొకటి కాదు. ఇది విన్నప్పుడు గిద్యోనుకు ఎంతో బలం వచ్చింది. యెహోవాకు నమస్కరించాడు. గిద్యోను 300 మంది సైనికులను 3 గుంపులుగా చేశాడు. బూర, ఒట్టి కొండ, ఆ కొండలో దివిటి, ప్రతి సైనికుని చేతికి వీటినిచ్చాడు. అన్నాడు, నన్ను చూచి నేను చేస్తున్నట్లు మీరంతా చెయ్యాలి. నేను మిద్యానీయ దండు కొట్ట కొనకు వెళుతున్నాను. మీరు దండు శిబిరమంతటి చుట్టూ బూరలను ఊదుతూ కేకలు వెయ్యాలి. యెహోవాకు గిద్యోనుకు జయం అనాలి. నడి జాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోను అతనితో ఉన్న 100 మంది దండు శిబిరం కొట్టకొనకు పోయి బూర ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగలగొట్టారు. ఆ విధంగా 3 గుంపుల వారు బూరలు ఊదారు, కుండలు పగలగొట్టారు. ఎడమ చేతుల్లో దివిటీలను, కుడి చేతుల్లో ఊదటానికి బూరలను పట్టుకుని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అంటూ కేకలు వేశారు. వారిలో ప్రతివాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుతూ కేకలు వేస్తూ పారిపోయారు. ఆ 300 మంది బూరలు ఊదినప్పుడు దండు అంతటిలో ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి తిప్పాడు. ఈ విధంగా వీరు మిద్యానీయులను తరిమికొట్టారు. గిద్యోను ఆజ్ఞ మేరకు ఎఫ్రాయిమీయులందరూ మిద్యాను స్థావరాలను పట్టుకున్నారు. ఓరేబు, జయేబు అనే మిద్యాను అధిపతులను తెగటార్చారు. 2 సైనికులు తమ కలభావాన్ని చర్చించుకుంటూ ఉంటే గిద్యోను విన్నాడు. అది గిద్యోనుకు ఎంతో ప్రోత్సాహకంగా పనిచేసింది. 300 మంది సైనికులు 3 విభాగాలయ్యారు. ప్రతి సైనికునికి 3 వస్తువులు ఇవ్వబడ్డాయి, కుండ, దివిటి, బూర. దివిటీలు కుండల్లో ఉన్నాయి, వెలుగు బయటికి కనపడదు. కుండను ఒక చేత్తో, బూరను మరో చేత్తో పట్టుకున్నారు. వారు యుద్ధరంగంలో ప్రవేశిస్తున్నారు. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని నినాదాలు చేశారు. అయితే ఖడ్గము ఎవరి చేతిలోనూ లేదు. మిద్యానీయులకైతే ఖడ్గాలున్నాయి. గిద్యోను వాడిన సాధనాలు ఖడ్గాలు కాదు, కొండలు, దివిటీలు, బోరలు. శ్రోతలు వింటున్నారా? మిద్యానీయులు, అమాలేకీయులు ఎడారిలో తిరుగాడే దోపిడి మూకలు. వారు ఇస్రాయేలు ప్రాంతాలను దోచుకుంటున్నారు. రాత్రిపూట గిద్యోను వచ్చి ముట్టడిస్తాడని వారు ఊహించలేదు. అకస్మాత్తుగా బూరలు మోగాయి. వెంటనే కుండలు బద్దలు కొట్టారు. వెలుగు బయటికి వచ్చింది. నిద్రలో ఉన్న మిద్యానీయులు అకస్మాత్తుగా మేల్కొన్నారు. వారిలోనే ఒకరినొకరు తరమటం మొదలుపెట్టారు. కొండలలోకి పారిపోయారు. ఈ విధంగా గిద్యోనుకు అఖండ విజయం ప్రాప్తించింది. శ్రోతలు, గిద్యోను కథలో మనకెన్నో పాఠాలున్నాయి. గొర్రె బొచ్చు మంచు సూచన ఏమిటి? దేవుని యొక్క మంచు ఎండిపోయిన మన హృదయాలపై కురవాలి. హోషయా 14:5 చెట్టునకు మంచు ఉన్నట్లు దేవుడు మనకున్నాడు. మంచు వలన నేను నీ భూమిని దీవిస్తాను అని యోసేపును గురించి ప్రవచనం. ద్వితీయోపదేశకాండం 33:11, సామెతలు 19:12. రాజు కటాక్షము గడ్డిమీద కురిసే మంచు వంటిది. సామెతలు 3:20. మేఘముల నుండి మంచు బిందువులు కురుస్తాయి. 133 సత్యమిదే. సహోదరుల ఐక్యత సీయోను కొండల మీదికి దిగివచ్చే హెర్మోను మంచు వలే ఉంటుంది. దేవుని స్పర్శ పరలోకం నుంచి కురిసే తుషార బిందువుల్లాంటిది. ఎంతో సున్నితమైన స్పర్శ. మిమ్మలను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. శ్రోతలు, ఇప్పుడు మనం న్యాయాధిపతులు 8 వచ్చాము. అపొస్తలుడైన పౌలు 2 కొరింథీ 4:7 అన్నాడు, మంటి ఘటములలో మహిమైశ్వర్యము మాకు కలదు. గిద్యోను వాడిన కొండ విశ్వాసి శరీరానికి సూచనగా ఉంది. రోమాపత్రిక 12:1 మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవలసిందని పౌలు హెచ్చరించాడు. శరీరమనే ఈ కొండలో ఉన్న జీవమును, ఆత్మను కూడా ఆయనకే సమర్పించాలి. నిజమే, ఈ శరీరం ఒక మట్టి కొండ. గిద్యోను కొండ పగిలితేనే కాని లోపలి నుండి వెలుగు రాదు. మనము ఈ లోకములో జ్యోతుల వలె ప్రకాశించాలి.

0: మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు, ప్రకాశిస్తున్నారు. ఫిలిప్పీ పత్రిక 2:15. బూర విశ్వాసి యొక్క సాక్ష్యాన్ని సూచిస్తుంది. 1 కొరింథీ 14:8. బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చేటప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడతాడు? సాక్ష్యం తేటగా, స్పష్టంగా, సూటిగా, అర్థవంతంగా ఉండాలి. మనమంతా దేవుని బూరలం, అంతేకాని స్వంత బూరలు ఊదుకోకూడదు. 8:00. గిద్యోను వృత్తాంతమే ఈ అధ్యాయంలో కొనసాగుతోంది. తరువాత ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు సుఖశాంతులు అనుభవించారు. ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో కఠినంగా కలహించారు. మిద్యాను యుద్ధానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అడిగారు. ఎఫ్రాయిమీయుల అభిమానం దెబ్బతిన్నది. ఈ వివాదంలో గిద్యోను చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. సమస్య సులభంగా పరిష్కారమైపోయింది. వారి కోపము తగ్గింది. గిద్యోను సైనికులు 300 మంది అలసిపోయి ఉన్నారు. అయినా వారు శత్రువులను తరుముతూ యొర్దాను దాటారు. 5:00 గిద్యోను అన్నాడు, మేము అలసిపోయాము, మాకు ఆహారం కావాలి. సుక్కోతు నాయకులు గిద్యోనుకు సహాయం చేయడానికి నిరాకరించారు. సుక్కోతు వారు దేవుని ప్రజలతో సహకరించి పోరాడితే బాగుండేది, గాని వారు అవివేకంగా ప్రవర్తించారు. యేసు ప్రభుతో ఒక పిల్లవాడు సహకరించి తన 5 రొట్టెలు 2 చేపలు ప్రభువుకు ఇచ్చినందుచేత 5,000 మంది భోంచేయగలిగారు. సోదరీ సోదరులారా, మీరు దేవుని ప్రజలతో సహకరిస్తే దేవుడు సంతోషిస్తాడు. మీ సమయము, ధనము, తలాంతులు ఆయన పనికోసం ధారాళంగా ఇవ్వండి, ప్రార్థించండి, ఆధ్యాత్మికంగా మేలు పొందండి. గిద్యోను అన్నాడు, జబుహు, సల్మున్నా అనే శత్రువులను యెహోవా నాకు అప్పగిస్తాడు. ఆ తరువాత నూర్చే కొయ్యలతో మీ దేహాలను నూర్చివేస్తాను. ఆ తరువాత పెనూయేలు వారు కూడా గిద్యోనుతో సహకరించలేదు. నన్ను తిరిగి రానియండి, మీ గోపురాన్ని పడగొడతాను సూతురుగాని అన్నాడు గిద్యోను. ఆ తరువాత గిద్యోను శత్రుసేనను హతం చేశాడు. 15:00 గిద్యోను సుక్కోతు వారి వద్దకు వచ్చి అన్నాడు, ఇదిగో ఈ యుద్ధ ఖైదీలను చూడండి, వీరే జబహు, సల్మున్నా. వారి 77 పేర్లు గిద్యోనుకు తెలుసు. గిద్యోను నూర్చే కొయ్యలను, బొమ్మజమ్ముడును తీసుకుని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాడు, గుణపాఠం నేర్పాడు. పెనూయేలు గోపురాన్ని పడగొట్టి ఆ ఊరివారిని చంపాడు. గిద్యోను తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం వారికి ప్రతీకారం చేశాడు. గిద్యోను దేవునికి ప్రతినిధి అయిన న్యాయాధిపతి. సుక్కోతు, పెనూయేలు వారు మిద్యానీయులకు భయపడి గిద్యోనుతో సహకరించలేదు. వారు దేవుణ్ణి మహిమపరచలేదు. దేవుడు ఏర్పరచిన న్యాయాధిపతిని వారు అవమానించారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని బిడ్డలతో సత్కార్యాచరణలో సహకరించండి, వారికి చేయూతనివ్వండి. అది నైతికంగా, ఆధ్యాత్మికంగా ఎంతైనా శ్రేయస్కరం. గిద్యోను, జబహును, సల్మున్నాను ఒక ప్రశ్న అడిగాడు, మీరు తాబోరులో చంపిన మనుషులు ఎలాంటివారు? వారన్నారు, వారు నీవంటివారే, వారందరూ రాజకుమారులను పోలి ఉన్నారు. గిద్యోను అన్నాడు, వారు నా తల్లి కుమారులు, మీరు వారిని బతకనిచ్చి ఉంటే యెహోవా జీవముతోడు మిమ్మును చంపేవాణ్ణి కాను. గిద్యోను తన పెద్ద కుమారుణ్ణి చూచి అన్నాడు, నీవు లేచి వారిని చంపు. గిద్యోను కొడుకు పేరు యెతెరు. అతడు భయపడి కత్తిదూయలేదు. అప్పుడు గిద్యోను వారిని ఆ పళాన సంహరించాడు. గిద్యోను చేతిలో చావడం తమకు ఘనత అని వారు ఎంచారు. 22:00 అంతటా ఇశ్రాయేలీయులు గిద్యోనుతో అన్నారు, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్ములను రక్షించావు గనుక నీవు, నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు మమ్ములను ఏలాలి. వారు అడిగారు కాని గిద్యోను అందుకు ఒప్పుకోలేదు. అసలు ఇశ్రాయేలీయులకు మానవరాజు ఎందుకు? వారికి యెహోవాయే రాజు. కాని అన్యజాతులను చూచి మాకు అలాగే రాజు ఒకడు కావాలి అని సమూయేలు కాలంలో గొడవ చేశారు. సమూయేలే చిట్ట చివరి న్యాయాధిపతి, సమూయేలే మొదటి ప్రవక్త. ఈయనే మొదటి రాజును అభిషేకించాడు, మొదటి రాజు సౌలు. సరే, ఇక్కడ గిద్యోను ఏమంటున్నాడు? నేను మిమ్ములను ఏలను, నా కుమారుడు ఏలడు, యెహోవాయే మిమ్ములను ఏలేవాడు. అవును, గిద్యోనును పిలిచినవాడు దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. దేవుడే అతణ్ణి బలపరిచాడు. గిద్యోను గొప్ప విశ్వాసవీరుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇతని పేరున్నది. దావీదు కంటే ముందుగా ఇతని పేరు చెప్పబడింది. గిద్యోను, బారాకు, సంసోను, యఫ్తా, దావీదు, సమూయేలు, ఈ జాపితా చూడండి. అన్యుల సేనలను పారదోలిన యోధుడు గిద్యోను. పిరికివాడైన గిద్యోనును మహావీరునిగా రూపొందించాడు దేవుడు. మనము దేవుణ్ణి నమ్ముకున్నామంటే మన విజయానికి ఆయనే బాధ్యుడు. గిద్యోను అన్నాడు, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో నుంచి పోగులను నాకివ్వండి. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులున్నాయి. సరే, వారొక బట్ట పరిచారు. ప్రతి ఒక్కడూ తన వద్ద ఉన్న పోగులను ఆ బట్ట మీద వేశాడు. ఈ విధంగా 1,700 తులముల బంగారం పోగయింది. గిద్యోను దానితో ఒక ఎఫోదు చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచాడు. ఇస్రాయేలీయులందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులయ్యారు. అదే గిద్యోనుకు, అతని ఇంటి వారికి ఉరి అయింది. మిద్యానీయులు అణగారిపోయారు. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరాలు నిమ్మళంగా ఉంది. తరువాత గిద్యోను తన స్వగృహానికి తరలిపోయాడు. గిద్యోనుకు అనేక మంది భార్యలున్నారు. 70 మంది కుమారులను కన్నాడు. షెకెములో ఉన్న ఉపపత్ని అతనికి ఒక కొడుకును కన్నది. అతనికి అభిమెలకు అని పేరు పెట్టబడింది. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి ఒఫ్రా అనే స్థలంలో పాతిపెట్టబడ్డాడు. అతని తండ్రి అయిన యోవాషు సమాధి కూడా అక్కడే ఉంది. గిద్యోను తదనంతరం ఇస్రాయేలీయులు యెహోవాను మరిచిపోయారు. బయలుదేవతలను ఆరాధించసాగారు. బయల్ పెరీతును తమకు దేవతగా పెట్టుకున్నారు, వ్యభిచరించారు. గిద్యోను కుటుంబానికి కూడా వీరేమీ సహాయం చేసిన వారు కారు. గిద్యోను వ్యక్తిత్వం ఒక విడ్డూరమే అనిపిస్తోంది. గిద్యోను బహుభార్యాలోలుడు. ఉపపత్నులు కూడా ఎందరో ఉన్నారు. 71 మంది పిల్లలు. అతని వ్యక్తిత్వం మీద ఇదొక మచ్చ. సొలొమోను కూడా ఇంతే. ఇలాంటి వ్యక్తులను దేవుడు ఎలా వాడుకున్నాడు? అవును, బలహీనులైనా దేవుడు వీరిని వాడుకున్నాడు. అయితే ఈ బలహీనతలను దేవుడు సమర్థించాడు అనుకోకండి. గిద్యోను అవినీతి వల్ల జాతి యావత్తు దెబ్బతిన్నది. విదేశీయులతో, విజాతీయులతో వివాహ సంబంధాలు పెట్టుకోకూడదు. ఒక పురుషునికి ఒకే భార్య, అదే దైవ నిర్ణయం. ఆదాము, హవ్వలు భార్యాభర్తలు. అనేక మంది ఆదాములు లేరు. దేవుడు ఆదాము ప్రకటిముకలన్నీ తీయలేదు, ఒకే ప్రకటిముకను తీశాడు. అలాగే అబ్రహాము భార్య శారా. అయితే అతడు అదనంగా ఒక ఉపపత్నిని పెట్టుకున్నాడు. ఆమె ఈజిప్టు దేశీయురాలు. ఆమె ఒక దాసి. దీనివల్ల ఎన్ని సమస్యలొచ్చాయో ఆదికాండంలో విన్నాము. దేవుడు ఇలాంటి అన్య సంపర్కాన్ని ఆమోదించడు. ఇస్సాకు ద్వారా ఇస్రాయేలు జాతి వచ్చింది. ఇష్మాయేలు ద్వారా అరబ్బీ జాతులు వచ్చాయి. అందుకే పౌలు, నీ తండ్రి ఎవరు అని అడగకుండా నీ తల్లి ఎవరు అని గలతీ పత్రికలో ప్రశ్న వేశాడు. నీ తల్లి శారానా లేక హాగరా? సొలొమోను చేసింది, గిద్యోను చేసింది దేవుడు ఆమోదించలేదు. గిద్యోను తరువాత ఇస్రాయేలీయులు మళ్లీ భ్రష్టజీవితానికి దిగజారిపోయారు. దేవుడు వారిని క్రమశిక్షణ చర్యగా అన్యజాతులకు అప్పగిస్తున్నాడు. ఇలాగా వీరి భక్తి క్షీణం, వృద్ధి, అమావాస్య పౌర్ణమి తరహా భక్తిని దేవుడు మెచ్చడు. దేవునితో సహవాసం ఎడతెగకుండా కొనసాగాలి. అది క్రీస్తునందే సుసాధ్యం. ప్రియశ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
1: గిద్యోనుకు ఉన్నటువంటి మరొక పేరేమిటి? గిద్యోనుకు ఉన్నటువంటి మరొక పేరేమిటి? 1. యెరుబ్బయలు, 2. యెరుబ్బాబెలు, 3. యెషూరూను. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి.
2: ప్రియులారా, ఈనాటి సందేశం ద్వారా గిద్యోను ద్వారా దేవుడు తన ప్రజలకిచ్చిన గొప్ప విజయాన్ని మనము గమనించాం. కేవలం 300 మందిని నియమించడం ద్వారా మిద్యానీయుల మీద కలిగిన విజయ ఘనత పూర్తిగా దేవునికే దక్కిందని గ్రహించాం. మిద్యానీయులను పడద్రోయడానికి దేవుడు గిద్యోనును ఎన్నుకున్నాడు. దేవుడు లోకంలోని వెర్రివారిని ఎన్నుకుంటాడు. పిలుపు, ఏర్పాటు అనే రెండు అంశాలు మనకు తెలుసు. దేవుడు ఏర్పరచుకుంటాడు, కానీ మానవుడు స్వచ్ఛందంగా దేవుని పిలుపు విని రావాలి. దేవుడు అప్పగించిన పనిని నిర్లక్ష్యంగా చేయువారు దేవునికి అక్కర్లేదు. దేవుని కొరకు పనిచేయు వ్యక్తులు స్వచ్ఛందంగా సమర్పణతో రావాలి. బలవంతంగా వచ్చిన వారు మనస్ఫూర్తిగా పనిచేయలేరు. దేవునికి కావాల్సింది ఎంతమంది అనే సంఖ్యాబలం కానే కాదు, సమర్పణయే ఆయనకు ముఖ్యం. గిద్యోను సైన్యంలోని 300 మంది ఒకే భావం, ఒకే మనస్సు, ఒకే ఆత్మ గలవారు. వారి ధ్యేయం, గమ్యం ఒకటే. ఇక ప్రజలు తమను ఏలుమని కోరినప్పటికీ గిద్యోను దాన్ని తిరస్కరించాడు. దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి ప్రక్కకు తప్పుకున్న నిస్వార్థపరుడు గిద్యోను. మిద్యాను రాజుల బంగారాన్ని తీసుకుని వాటితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో ఉంచుకున్నాడు. అక్కడికి వెళ్ళిన ప్రజలు దానిని అనుసరించి వ్యభిచారులయ్యారు. ఒక సత్పురుషుని ఒక తప్పటడుగు అనేకులు పాపములు పడడానికి కారణమైంది. ప్రియులారా, నాయకులుగా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ఈ సత్యాలు మన జీవితాలకు అన్వయించుకొని జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేయునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి

ప్రియ శ్రోతలు, రండి ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడవైన మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నీ ప్రియకుమారుడైన క్రీస్తుయేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వచనము నీవు మాకు అనుగ్రహించావు. నీ ప్రేమ కొరకు, నీ వాత్సల్యము కొరకు కృతజ్ఞులము. ప్రియతండ్రి, మా శ్రోతలను, వారి కుటుంబములను నీ కృపాసనము చెంతకు తెస్తున్నాము. ఆశీర్వదించండి వారికి, వారి పిల్లలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. వారి అక్కరలు తీర్చగల దేవుడవు. వారి ఆధ్యాత్మికమైన అవసరాలన్నీ క్రీస్తునందు మహిమలో తీర్చవలసిందని నిన్ను వేడుకుంటున్నాము. వాక్యాశీర్వాదములు, సంఘ సహవాసాశీర్వాదములు వారికి అనుగ్రహించండి. వారు తమ సాక్ష్యము ద్వారా ఇరుగు పొరుగు వారిని నీ వద్దకు నడిపించగలుగునట్లు వారిని ఆశీర్వదించండి. క్రైస్తవ కుటుంబములను దర్శించండి. వారిని పరస్పర ప్రేమ సంబంధాలలో ఉజ్జీవపరచండి. వాక్య ప్రమాణము మేరకు వారిని బలపరచండి. వారి వ్యక్తిగత జీవితాలలో ఆధ్యాత్మిక విలువలు అమలులో ఉండాలని, వారి దాతృత్వము అంతకంతకు వృద్ధి అవ్వాలని ప్రార్థిస్తున్నాము. విశ్వాసుల ప్రార్థన జీవితములో కుటుంబములుగా గొప్ప అనుభవాలు వారికి కలగాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. విద్యార్థులను ఆశీర్వదించండి. క్రమశిక్షణ గలవారై రాబోయే తరం నాయకత్వానికి వారు సిద్ధపడినట్లు వారిని దీవించండి. రోగులను ముట్టి వారిని స్వస్థపరచండి. వైద్యులను, రోగుల మధ్య సేవ చేసే నర్సులను ఆశీర్వదించండి. మా దేశమును, దేశ ప్రజలను, ప్రభుత్వమును ఆశీర్వదించండి. ప్రజలలో దేవుని పట్ల భయభక్తులు కలిగి, పరోపకార బుద్ధి కలిగి జీవించున్నట్లు వారిని ఆశీర్వదించండి. నేటి వాక్య అధ్యయనమందు మాకు మరిన్ని ఆశీర్వాదములు అనుగ్రహించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, దేవుని వాక్యం అనబడే బైబులు మనకు ఎంత అవసరమో, ఆశీర్వాదకరమో మనం ధ్యానిస్తున్నాము. బైబిల్ గ్రంథాన్ని మనము ధ్యానపూర్వకంగా అధ్యయనం చెయ్యాలి. దానికెంతో పరిశ్రమ అవసరం. కష్టపడంది సత్ఫలితాలు రావు. గబగబా రెండు పేజీలు చదివి ఏదో మొక్కు తీర్చుకున్నాములే అంటే చాలదు. వాక్యాన్ని వ్యక్తిగతంగా అధ్యయనం చేయడం సరైన పద్ధతి. రాత్రిపూట బాగా అలసిపోయి ఉన్నప్పుడు బైబిల్ అధ్యయనం ఫలవంతం కాదు. వ్యక్తిగత బైబిల్ అధ్యయనం నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతో బలపరుస్తుంది. బైబిల్లోని అర్థాన్ని, పరమార్థాన్ని సేకరించాలి. బైబిల్ సత్యాలను ధ్యానించండి. ధ్యానము అంటే ఆధ్యాత్మికంగా నెమరు వేయటము అని అర్థం. ద్వితీయోపదేశకాండం 6:6-9 వరకు బైబిల్ ధ్యాన విధానాన్ని తన ప్రజలకు మోషే ఉపదేశించాడు. నేడు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలను నీ హృదయములో ఉంచుకోవాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచునప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ బాసికములాగా ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గవునుల మీద వాటిని రాయాలి. ఇంట, బయట ఎక్కడ ఉన్నా దేవుని వాక్యమే మనకు కనపడాలి. దేవుని వాక్యమునే కబుర్లాడుకోవాలి. వాక్యమును జీవితంలోని ప్రతి విభాగానికి సంబంధపరుచుకోవాలి. కొన్ని వస్తువులను నీ చేత కొనిపించడానికి వ్యాపారవేత్తలు వాటిని గురించి ఎలా ప్రచారం చేస్తారో మనకు తెలియనిది కాదు. ఇది మంచి వస్తువు, దీన్ని కొనండి, ఇది లేకపోతే మీకు సుఖముండదు అని గోడల మీద రాస్తారు, పత్రికలలో వేస్తారు, రేడియో టీవీలలో తెగ ప్రచారం చేస్తారు. వెంటనే నీవది కొనేస్తావు. ఏదేను తోటలో సర్పం పండును తినడానికి హవ్వను ఎలా ప్రేరేపించిందో చూడండి. పండు తింటే మీరు దేవుళ్ళైపోతారని తాను తింటూ ఆమె చేత తినిపించాడు. ఆమె తన భర్త చేత అలాగే తినిపించింది.
అయితే దేవుని వాక్యం ఎల్లప్పుడూ ధ్యానించటం వల్ల మన ఆత్మలకు ఎంతో ఆరోగ్యం, ఆనందం కలుగుతాయి. కీర్తనలు 1:1-2 వచనాల్లో దావీదు గానం చేస్తూ అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించటము అంటే ఆధ్యాత్మికంగా నెమరు వేయడం. ఆవును చూడండి, హాయిగా చెట్టు నీడను పడుకొని తాను మేసిందంతా మళ్లీ నెమరు వేస్తుంది. మనం చదివిన దేవుని వాక్యాన్ని తిరిగి మనసుకు తెచ్చుకొని దాన్ని ప్రశాంతంగా ధ్యానించాలి, ఆలోచించాలి, తలంచాలి, స్మరించుకోవాలి. వాక్యధ్యానంలో ఎన్నెన్నో నూతన సత్యాలు బయలుపడతాయి. గవిని తవ్వే కొద్దీ ఎన్నెన్నో వెలగల రాళ్లు, వజ్రాలు దొరుకుతాయి. ధ్యానం విశ్వాసి జీవితాన్ని క్రమబద్ధం చేస్తుంది, ఆత్మానందం కలిగిస్తుంది. నీవు చదివిన వాక్యభాగం నీ మనసులో నానాలి, అందులో కరిగిపోవాలి. వాక్యభోజనం నీకు వంటబట్టాలి, అది నీ ఎముకల్లోకి ఎక్కాలి. వాక్యధ్యానం ఆధ్యాత్మిక వ్యాయామం కాదు, ఆధ్యాత్మిక ప్రగతికి, పరిపక్వతకు సాధనం. అపొస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఒక నపుంసకుడు కందాకే అనే రాణికి ప్రధానమంత్రి, అతడు ఇథియోపియాకు చెందినవాడు, అతడు రథంలో ప్రయాణం చేస్తూ యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఆ వాక్యభాగం అతనికి అర్థం కావటం లేదు. ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహించగలను అని ఫిలిప్పుతో అన్నాడు. ఈ రోజున మనకు దారి చూపేవాడు పరిశుద్ధాత్మే. ఆ సమయంలో ఫిలిప్పు ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడాడు. ఇథియోపియునికి కనువిప్పు కలిగింది. అతడు క్రీస్తును వ్యక్తిగతంగా ఎరిగినవాడై ఆయనకు శిష్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం. అతని ఆనందానికి మేరలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అతడు చదువుతున్నాడు, గొర్రెపిల్ల వధకు తేబడింది, ఈ గొర్రెపిల్ల ఎవరు? గొర్రెల వలె దారి తప్పి తిరిగే మనతో తనను తాను సంయుక్తపరుచుకున్న క్రీస్తే. మనందరి అతిక్రమములు ఆయన మీద మోపబడినవి. ఇథియోపియా వాడైన నపుంసకుడు ఆ తరువాత తన స్వదేశానికి వెళ్లి అక్కడ ఒక సంఘం స్థాపించాడు. అతడు లేఖనాలను ధ్యానిస్తాడు, అందుకే అతనికి అంత ఆనందం. శ్రోతలు, మరొక ముఖ్య సూత్రమున్నది, లేఖనములను గురించి ఎవరేమి చెప్పారో తెలుసుకుని ఉండాలి. అయితే తప్పుడు బోధలు ప్రచారంలో ఉన్న ఈ రోజుల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. వాటినన్నిటినీ బాగా వడపోయాలి. ఒక మంచి బైబిల్ నిఘంటువు దగ్గర ఉంచుకోవడం మంచిది. కొందరు భక్తులు రచించిన వ్యాఖ్యానాలను చదవడం మంచి అలవాటు. దేవుని ఆత్మ వారిని నడిపించిన ప్రకారం వారు వాక్యాన్ని వివరించారు. వారి వ్యాఖ్యానాల వల్ల మనమెంతో మేలు పొందగలం. బైబిలును గురించి రాయబడిన మంచి గ్రంథాలెన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. బైబిల్ విషయ సూచిక ఒకటి సంపాదించుకుని మీ దగ్గర ఉంచుకోండి. ఇతరులు చెప్పిన మాటలు నీవు ఉన్నవి ఉన్నట్లు ఉటంకిస్తే ఆ వ్యక్తి పేరు చెప్పటం సభ్యత అనిపించుకుంటుంది. ఏ పొలంలో గడ్డిమేసినా అదంత ముఖ్యం కాదు, గేదె పాలివ్వాలి గదా. ఎవరు చెప్పిందైనా దాన్ని నీవు అర్థం చేసుకున్న విధానంలో దాన్ని ప్రకటించు. అది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. దేవుని వాక్యాన్ని పరిశోధన చేసిన వారి పరిశ్రమల ఫలితంలోకి మనం ప్రవేశిస్తున్నాము. శ్రోతలు, మరో మాట, విధేయత గలవారికే దేవుని వాక్యం ప్రయోజనకరమవుతుంది. అబ్రహామునే దృష్టాంతంగా తీసుకోండి. దేవుడు ఊరు అనే ఊరి నుండి అబ్రహామును పిలిచాడు. ఆ తరువాత వాగ్దత్త భూమిలో ఉండగా మరోసారి పిలిచాడు. కరువు వచ్చినప్పుడు అబ్రాము ఈజిప్టుకు పారిపోయాడు. ఆ ప్రవాసకాలంలో దేవుడతనితో మాట్లాడలేదు. మళ్లీ అతడు వాగ్దత్త భూమికి తిరిగి వచ్చినప్పుడే దేవుని మాట వినపడింది. ఎందుకని? అబ్రాహాము అవిధేయతను బట్టి దేవుడతణ్ణి పలకరించకుండా వదిలిపెట్టాడు. దేవుడు చూపిన ప్రత్యక్షానికి మనం విధేయులమవ్వాలి. మనం విధేయులమైతే
దేవుడు మనకు మరో నూతన ప్రత్యక్షం అనుగ్రహిస్తాడు. దేవుడు తన సువార్తను ప్రకటించినప్పుడు దానికి విధేయులైన వారికే రక్షణ. రోమాపత్రిక అంతా సువార్త పత్రిక అని చెప్పవచ్చు. విధేయులైన వారి మనస్సులను ఆత్మలను సువార్త ఎంతగానో ప్రభావితం చేస్తుంది. రోమాపత్రిక 5:5 ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందాము. రోమాపత్రిక ముగింపులో పౌలు ఇదే మాట మళ్లీ అంటున్నాడు. రోమాపత్రిక 16:26 సమస్తమైన అన్యజనులు సువార్తకు విధేయులగుటకు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. విశ్వాసమునకు మనము విధేయులము కావాలని పౌలు ఉపదేశం. సువార్త అంటే ఏమిటో పౌలు విశదీకరిస్తున్నాడు. సువార్త అనేది ఒక సత్య సిద్ధాంతం మాత్రమే కాదు, అది మన విధేయత కూడా. విశ్వాసమునకు మనము విధేయులమవ్వాలి. ఆదాము హవ్వలు ఈ విషయంలోనే పడిపోయారు. ఆమె సైతాను మాట విన్నది. సైతాను దేవునికి ప్రబల శత్రువని తనకు తెలియదా? తెలుసు. ఆమె దేవునికి అవిధేయురాలైంది. దేవునికి మనం అన్నిటిలో విధేయులమై ఉండాలి. అదే దేవుని కోరిక. మనము అవిధేయులమైతే తన సత్యాన్ని దేవుడు బయలుపరచడు. వాక్య అధ్యయనమందు మనకు పూర్తి ఫలితాలు రావాలంటే మనము ఆయనకు పూర్తి విధేయత చూపాలి. క్రైస్తవము యొక్క నాణ్యతను మన వ్యక్తిగత సౌశీల్యాన్ని బట్టి ప్రజలు అంచనా వేస్తారు. సువార్తకు అనుకూలమైన అనుగుణమైన ప్రవర్తన మన సువార్తను ఎంతో బలపరుస్తుంది, సమర్థిస్తుంది. 4 సంఘనాయకులు ఒకచోట చేరి ఏవేవో సంగతులు మాట్లాడుకుంటున్నారు. బైబిలును మన జీవితాలకు ఎలా అనువదించుకోవాలి అనేది ప్రశ్న. అనువాదాలన్నిటిలోకి ఇదే శ్రేష్టమైన అనువాదం. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు కొరింతీయులకు రాసిన 2:3 అన్నాడు, మీ హృదయముల మీద రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకుంటూ చదువుకుంటున్న మా పత్రికలు మీరే కారా? రాతి పలక మీదగాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అనే పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. సోదరుడా, సోదరి, నీవు నీ స్వంత సువార్త రాస్తున్నావు. రోజుకొక 1 చొప్పున రాస్తున్నావు. నీ క్రియలు, నీ మాటలు అందులో రాయబడుతున్నాయి. నీవు చెప్పేది ఎలాంటి మాటైనా వారు వింటారు. నీ సువార్త ఎలాంటి గ్రంథమవుతుందో చెప్పు. బైబిలుకు మనము విధేయులమవ్వాలి. క్రైస్తవ సంఘస్థుల మూలంగానే ఈరోజున క్రైస్తవ ఉద్యమం మీదికి ఎన్నో అపనిందలు వస్తున్నాయి. దేవునికి, ఆయన వాక్యానికి అవిధేయులై తిరుగుబాటు చేసేవారు సంఘాలలో ఉండడం సిగ్గుచేటు కాదా? క్రైస్తవులనబడిన వారు కొందరున్నారు. వారి బలహీన ప్రవర్తనను బట్టే అనేక మంది అన్యులు రావటం లేదు. ఈ విషయమై అందరము కలిసి ఆత్మ పరీక్ష చేసుకోవాలి. దేవుని వాక్యానికి విధేయులమైనప్పుడే వారి సాక్ష్యం ఇతరులపై ప్రభావం చూపగలుగుతుంది. ప్రియశ్రోతలు, మరొక సూత్రమున్నది. ఇతరులకు దేవుని వాక్యమును మనం అందించాలి. బైబిలును చదవాలి, అధ్యయనం చెయ్యాలి, ధ్యానించాలి. బైబిలును గురించి రచయితలు పలికింది ఏదో వారి అభిప్రాయాలను కూడా సేకరించుకోవాలి. అంతేకాదు, బైబిలును ఇతరులకు అందించాలి. ఈ పని ప్రతి ఒక్క విశ్వాసి చేయవలసిందే. బైబిలు అందరిది. అది అందరికోసం ఉద్దేశించబడింది. నీకు మాత్రమే బైబిలు ఉంటే, నీ చుట్టూరా ప్రజలలో అజ్ఞానం ఉంటే అది నీ మీదికి వచ్చే తీర్పు అవుతుంది. హెబ్రీపత్రిక 10:25 హితవు విన్నారా? కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడడము మానక
ఒకనినొకడు హెచ్చరిస్తూ ఆ దినము సమీపించడము మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేస్తూ ప్రేమ చూపటానికి సత్కార్యములు చేయడానికి ఒకనినొకరు పురికొల్పవలెనని ఆలోచింతాము. మనము సాక్షులమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అపొస్తలుల కార్యములు 8:8 ప్రభు మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాడు. మనము గొప్ప పండితులమై ఉండాలని ఆయన కోరటం లేదు, మనము గొప్ప బోధకులము అవ్వాలని కాదు, మీరు నమ్మకమైన సాక్షులై ఉండండి అని ప్రభు ఆజ్ఞాపించాడు. బైబిల్ సత్యాలను నోటుబుక్కులో రాసుకుంటే సరిపోదు, అది హృదయములో నుండి బదిలీ కావాలి. బైబిల్ సత్యాలు అభ్యసిస్తేనే నిలిచి ఉంటాయి. మనము యేసు సాక్షులమైతే బైబిల్ గ్రంథ సత్యాలను నలుగురికి పంచిపెడతాము. 7 సూత్రాలను మా శ్రోతలు మరిచిపోకుండా అభ్యసించాలని, సాధన చెయ్యాలని కోరుతున్నాము. 1 ప్రార్థనతో ఆరంభించు. 2 బైబిల్ చదువు. 3 బైబిలును అధ్యయనం చెయ్యి. 4 ధ్యానించు. 5 బైబిలును గురించి ఇతరులేం చెప్పారో, వారి అభిప్రాయాలేమిటో తెలుసుకో. 6 బైబిలుకు విధేయత చూపు. 7 బైబిలును ఇతరులకు అందించు. ఈ 7 సూత్రాలు పాటించిన వారికి వాక్య ప్రయోజనాలు సంపూర్ణంగా సిద్ధిస్తాయి అనటంలో ఎట్టి సందేహమూ లేదు. చాలామంది క్రైస్తవ విశ్వాసులకు బైబిలులోని సంగతులు తెలుసు కాని బైబిలును గురించి అంతగా తెలియదు. ఈ బైబిలు గ్రంథం వెనుక 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. 1500 సంవత్సరాల కాలంలో ఆయా వ్యక్తులను దేవుడు వాడుకొని రాయించిన గొప్ప గ్రంథం బైబిలు గ్రంథరాజ్యం. ఆయా భాషలలో వారికి బైబిలును అందించటానికి పూర్వకాలం నుంచి ఎందరో ఎన్నెన్నో త్యాగాలు చేశారు. పూర్వం బైబిలును తోలు కాగితాల మీద రాశారు, రాతి పలకల మీద చెక్కారు. ఈ రోజున మనం కాగితాల మీద చక్కగా ముద్రించబడిన బైబిల్ను చూస్తున్నామంటే ఇది దేవుని కృపే. భూగర్భంలోని అవశేషాలు, తవ్వకాలు దేవుని వాక్యమును గుర్చి సాక్ష్యమిస్తున్నాయి. ఈజిప్టు, మెసపొటేమియా ప్రాంతాలలో పండితులు భూగర్భశాస్త్ర పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గ్రీకు చక్రవర్తులు, రోమక సామ్రాజ్యాధినేతలు బైబిలును రూపుమాపాలని చూచారు. పాత నిబంధన గ్రంథంలోని రాజులు కొందరు దేవుని వాక్యాన్ని నాశనం చెయ్యాలని చూచారు. ఒక రాజైతే ఉక్రోషంతో దేవుని గ్రంథాన్ని చించిపారేశాడు. మధ్యయుగంలో సంఘం కూడా బైబిలు అనువాదాలను ఒప్పుకోక అనువదించిన వారిని నానా హింసలు పెట్టారు. ఇన్ని ఒడిదుడుకులగుండా ఈ గ్రంథం ఇంకా నిలిచి ఉంది. ఇప్పుడు మన చేతిలో ఈ గ్రంథం ఈ రూపంలో మనదాకా వచ్చింది అంటే దేవుడే దీన్ని కాపాడాడు. ఈ గ్రంథం ఎంతైనా నమ్మదగినది. బైబిల్ గ్రంథాన్ని గురించిన చరిత్ర ఎంతో ఆసక్తిజనకమైనది. బైబిలులోని 66 గ్రంథాలను రాసినవారు దైవ సేవకులు. లేఖనములు దైవ ప్రేరితమైనవి. మృత సముద్ర ప్రాంతంలో దొరికిన గ్రంథపు చుట్టలలో బైబిలు గ్రంథము యొక్క విశ్వసనీయత రుజువవుతున్నది. బైబిలు చరిత్రాత్మకమైన గ్రంథం, ఇది పురాణగాథ కాదని మనం గ్రహించాలి. బైబిలు విద్యార్థులు జ్ఞాపకముంచుకోవలసిన వివరాలు 5 గ్రంథాలు ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, సువార్తలు 4, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు, చరిత్ర గ్రంథాలు యహోషువా, న్యాయాధిపతులు, రూతు, 1-2 సమూయేలు, 1-2 రాజులు, 1-2 దినవృత్తాంతములు, యజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, అపొస్తలుల కార్యములు, కావ్యగ్రంథాలు 5, యోబు, కీర్తనలు, సామితలు, ప్రసంగి, పరమగీతము, పత్రికలు 1-2 కొరింతి, గలతి, ఎఫెసి, ఫిలిప్పి, కొలసి, 1-2 థెస్సలోని పత్రికలు, 1-2 తిమోతి, తీతు, ఫిలిమోను, హెబ్రి, యాకోబు, 1-2 పేతురు,
1, 2, 3 యోహాను పత్రికలు, యూదా పత్రిక, పెద్ద ప్రవక్తల గ్రంథములు 5, యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు ప్రకటన గ్రంథం, చిన్న ప్రవక్తలు 12, హోషియా, యోవేలు, ఆమోసు, ఒబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి మొత్తం 66 గ్రంథాలు. మళ్లీ ఒకసారి బైబిలు విశిష్టతను జ్ఞాపకం చేసుకుందాము. బైబిలు మనకెంతో ప్రాముఖ్యమైన గ్రంథం. ఎట్టి పరిస్థితిలో ఉన్న వ్యక్తినైనా పరామర్శించే గ్రంథం బైబిలు. బైబిలు పఠనలో అనుసరించాల్సిన పద్ధతి ఒకటి ఉంది. ఈ వాక్య భాగం అంశమేమిటి? ఈ అధ్యాయంలోని అతి ముఖ్యమైన వచనమేది? ముఖ్యమైన మాట ఏది? క్రీస్తును గురించి ఈ వచనం ఏం చెబుతోంది? విధేయతను కోరే ఆజ్ఞ ఏది? స్వతంత్రించుకోవలసిన వాగ్దానమేది? నేర్చుకోదగిన కొత్త సత్యమేది? ఈ విషయాలను పరిశీలిస్తూ బైబిలును చదువుకునే వారికి దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. 119 కీర్తన 18 వచనంతో ఈ సందేశాన్ని ముగించగోరుతాము. దేవా, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకు. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.

0: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399952580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio88.com.
1: తండ్రికున్నదా నీ ప్రేమ జాలి సయ్యా,
2: నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోషువ 1:6.
1: అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ,
3: విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించు వాడవైన యేసు, నీ వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుచున్నాము.

యేసయ్య మనలను ప్రేమించి కుమారులను కుమార్తెలను అనుగ్రహించినప్పుడు మన ఆనందం వర్ణనాతీతం. అలాంటి చిన్నలకు సంబంధించిన శుభకార్యాలు జరిగేటప్పుడు ఈ పాట పాడుకుంటూ వారిని అనేకులకు మేలుకరంగా ఉండేలా ఆశీర్వదించాలి.

మన భారతదేశాన్ని చాలామంది రాజులు పరిపాలన చేసిన కాలంలో పంజాబ్ మహారాజా ఒకసారి తన కుమార్తె వివాహం కోసం స్వయంవరాన్ని ప్రకటించాడు. రాజకుమారులు ఎవరైనా రావచ్చు, స్వయంవరంలో పాల్గొచ్చు, నా కుమార్తెను గెలుచుకోవచ్చు అని ఒక ఆహ్వానాన్ని పలికితే చుట్టుపక్కల దేశాల నుండి రాజులు, యువరాజులు చాలామంది ఆ కార్యక్రమానికి వచ్చారు. పంజాబ్ మహారాజా కూతురు చాలా అందంగా ఉండేది. ఎవరైతే రాజుగారు పెట్టే స్వయంవరంలో గెలుస్తారో వారికి తన కుమార్తెతో పాటు అర్ధరాజ్యాన్ని బహుమానంగా ఇస్తాడని ప్రకటించబడిన ఆ ప్రకటనకు చాలామంది స్పందించారు. అందరూ ఆసక్తిగా కనిపెడుతున్నారు రాజుగారు ఏ స్వయంవరం పెడతారని, లేదంటే ఏ టాస్క్ ఇస్తాడని చెప్పి అందరూ కనిపెడతా ఉంటే రాజుగారు మెల్లగా అక్కడికి వచ్చి యువరాజులతో మాట్లాడుతున్నాడు. మీలో ఎవరైనా మీ ముందు ఉంచబడిన ఈ 50 మీటర్ల ఈత కొలను ఈ చివరి నుండి ఆ చివరకు జాగ్రత్తగా ఈదగలరో వారికి నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తానన్నాడు. 50 మీటర్లున్న ఈ ఈత కొలని ఈదడం పెద్ద కష్టమా? ఏ యువరాజైనా నదులు కూడా ఈదుతాం కదా. మరి రాజుగారు ఏంటి ఇంత సింపుల్ టాస్క్ ఇచ్చాడు, దానికి తన కుమార్తెను అర్ధరాజ్యాన్ని కూడా ఇచ్చేస్తానన్నాడని అందరూ కూడా ఆ స్విమ్మింగ్ పూల్లో దూకి ఈదడానికి సిద్ధపడుతుంటే రాజుగారు ఇలా అన్నారు. దూకే ముందు ఒక్కసారి ఆలోచించండి, దానిలో వారం రోజులుండి ఏమీ తినని 12 మొసళ్ళు ఉన్నాయన్నాడు. ఆ 50 మీటర్ల ఈత కొలంలో 12 క్రొకడైల్స్ అలిగేటర్స్ ఉన్నాయట. అందును బట్టి దూకే ముందు ఒకసారి ఆలోచించండి ఆయన అంటే, ఇంకెవరు దూకుతాడు, ఇంకా ఆలోచించడం ఏముంది, ఇంకెవరు దూకుతారు, ప్రాణాలకు తెగించి ఆమెను పెండ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందా, ఆమె కాకపోతే మరొకరు దొరుకుతారు అని చెప్పి అందరూ కూడా మరల వెనక్కి వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఇంత కఠినమైన స్వయంవరం పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఎవ్వరూ ఈదలేరండి. 12 మొసళ్ళు దాటుకుని అవతల ఒడ్డుకు వెళ్ళాలి అంటే అది చిన్న విషయం కాదు. రాజుగారు పెట్టిన ఈ స్వయంవరం బహుశా ఇప్పటిదాకా ఎవరు పెట్టుండరు, చాలా కఠినమైందని చెప్పి అందరూ కూడా నిరాశతో వెరుగుతిరుగుతున్నారు. కొంతమంది ఒకవేళ ఏమైనా జరుగుద్దేమో, ఎవడైనా దూకుతాడేమో, ఈత్తాడేమో చూద్దామని కొంతమంది అలా నిలబడిపోయి ఉంటే సడన్గా ఒకడు దూకాడు. దూకగానే అందరూ కూడా చాలా ఆసక్తిగా అతను కనిపెడతా ఉంటే అతను అటు ఇటు చాలా జాగ్రత్తగా ఈదుతూ 12 మొసళ్ళు చేసేస్తుంటే వెనకాల వాటన్నిటినీ కూడా తప్పించుకుని వాటితో కొంచెంసేపు దెబ్బలాడి ఆఖరికి ఒడ్డుకు చేరిపోయాడు. చేరిపోగానే రాజుగారి కుమార్తె చెంగు చెంగున ఎగురుకుంటూ తన చేతిలో ఉన్న పూల మాల అతని మెడలో వేయాలని పరిగెడతా ఉంది. రాజుగారు అనుకుంటున్నాడు, నా లాంటి నాకు తగిన అల్లుడు దొరికాడని చెప్పి ఆయన చాలా ఆనందంగా మురిసిపోతున్న ఆ టైంలో ఆ ఈది బయటకు వచ్చినాడు. అంటాడు, నన్ను ఎవడు తోసాడరా లోపలికి అన్నాడు. నన్ను ఎవడు తోసాడో తెలియాలన్నాడు ఈరోజు. అప్పుడు అర్థమైంది వాడు కావాలని ఈదలేదని. వాడు వీరోచితంగా పోరాడలేదట, ఎవరో తోసారట, ఇక పడ్డాం కదా అని చెప్పి ఆ ప్రాణభయంతో ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. చాలాసార్లు మన జీవితాల్లో చాలా పనులు చేస్తూ ఉంటాం, అయితే అందులో కొన్ని ఎవరో త్రోస్తే చేస్తాం, ఎవరో బలవంతం మీద చేస్తూ ఉంటాం. నాకు తెలిసి మీలో కొంతమంది మీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలనో, లేకపోతే మీ భార్యను సంతోషపెట్టాలనో, మీ భర్తను సంతోషపెట్టాలనో బహుశా వచ్చి ఉండొచ్చు దేవుని మందిరానికి. అలాంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. కొంతమంది యవనస్తులకి దేవుని మందిరానికి రావాలంటే తల్లి తండ్రి వాళ్ళకి ఏదో లంచం ఇవ్వాలి. అరే ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వస్తే నీకు ఒక మంచి షర్ట్ కొనిస్తాను, లేకపోతే ఒక 500 రూపాయలు గిఫ్ట్గా ఇస్తానంటే అప్పుడు వాడు వస్తూ ఉంటాడు. వాటి కోసం తప్ప దేవుని వాక్యాన్ని వినాలనో లేదా దేవుని ఆరాధించాలనో రారు. అయితే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో, హృదయపూర్వకంగా నేను దేవుని మందిరానికి వెళ్తుంది దేవుణ్ణి చూడడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, దైవజనుల నోటి నుండి వచ్చే ప్రతి మాట దైవ ప్రేరేపితం కనుక ఆ మాటను నాకు నిజంగా దేవుని కలిగించాలి, ఆశీర్వాదాన్ని కలిగించాలని ఎంతమంది అయితే ఆశతో దేవుని సందికి వస్తారో అలాంటి వారందరినీ కూడా దేవుడు బలపరిచి తన వాక్కు ద్వారా వారిని బాగు చేయాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అనే మాట బైబిల్లో రాయబడింది. దేవుని వాక్యానికి 2 మాటలు స్పష్టమైన ఆ మాటలు బైబిల్లో ఉన్నాయి ప్రియులరా. వాటిలో ఒకటి లోగోస్ అనే మాట వాడారు. లోగోస్ అనగా ద రిటన్ వర్డ్, మనకు అనుగ్రహించబడిన లిఖిత వాక్యము, లేఖనము. దీన్ని స్క్రిప్చర్ అని కూడా అనొచ్చు, లేఖనము. చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథాన్ని లేఖనము అని సంబోధించబడింది పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తున్నప్పుడు. దేవుని వాక్యము, లేఖనము అని చాలా మాటలు బైబిల్ గురించి రాయబడ్డాయి. ఈ బైబిల్ గ్రంథము సుమారుగా 40 మంది దైవ భక్తుల ద్వారా
1600 సంవత్సరాల చరిత్రలో ఈ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మనందరికీ యోగ్యమైన విధానంలో మనందరూ కూడా ఆత్మలో బలపడడానికి వీలుగా పరిశుద్ధాత్మ దేవుడి గ్రంథాన్ని మనకిచ్చాడు. మరి ఈ గ్రంథం సరిపోద్దు కదండి, మళ్ళీ దైవ సేవకులు ఎందుకు, మళ్ళీ వాక్యం చెప్పడం ఎందుకు అని మీరు అంటారేమో. అయితే దేవుడు తన సేవకులను, సువార్తికులను, అపోస్తులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఈ లోగోస్లో నుండి అంటే రాయబడిన దేవుని మాటలో నుండి, ఈ వాక్యములో నుండి దేవుడు తన వాక్ను రిలీజ్ చేస్తూ ఉంటాడు. వాక్యము లిఖితపూర్వకమైందే, కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడింది. అయితే దేవుని సేవకుడు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్కులు వెలువడుతూ ఉంటాయి. వాక్యములో నుండి వాక్కు వెలువడుతుంది అనే వాస్తవాన్ని గుర్తించాలి. దాన్ని ఏమన్నారంటే రేమా అన్నారు. రేమా అనగా ద వర్డ్ ఆఫ్ గాడ్, పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ఇన్స్టెంట్గా మనకు వచ్చి ఆ వాక్కు ఏదైతే ఉందో దాన్ని రేమా అనే మాటతో వాడారు. అంటే లోగోస్లో నుండి రేమా వస్తుంది అనే వాస్తవాన్ని మీరు గుర్తించాలి. లిఖితపూర్వక దేవుని వాక్యములో నుండి దేవుని సేవకుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్కులు ప్రకటించబడతాయి. ఆ ప్రకటించబడిన మాటల ద్వారా మీకు దీవెన ఆశీర్వాదం ఉంటుంది అనే విషయాన్ని మనందరూ కూడా గుర్తించాలి. గ్రంథాలు తెరుద్దాం. ఈ రోజున పరమగీతముల గ్రంథము నుండి కొన్ని మాటలు మీతో ప్రకటించాలని పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రేరేపించబడుతున్నాను. సాంగ్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 6 అండ్ ఐ వుడ్ లైక్ టు రీడ్ వర్డ్స్ 2. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం. ఉద్యానవనమునందు మేపుటకును, పద్మములను ఏరుకునుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్ప స్థానమునకు పోయెను. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను అనే మాట పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం. ఉద్యానవనము, ఇంగ్లీష్లో గార్డెన్ అన్నారు, తోట. పరిశుద్ధ లేఖనాల్లో చాలా సందర్భాల్లో ఉద్యానవనము అనే మాట మనం గమనించవచ్చు. ఉద్యానవనాన్ని కొత్త నిబంధనలో సంఘానికి పోల్చారు. తోట అనే మాట మీరు ఎక్కడైనా పాత నిబంధన గ్రంథంలో చూస్తే అది ఇస్రాయేలు జనాంగానికి ఉపయోగించబడిన పదము. ఇస్రాయేలు జనాంగాన్ని పోల్చడానికి లేదంటే ఇస్రాయేలు జనాంగాన్ని ఉదహరించడానికి రాయబడిన మాట పాత నిబంధనలో మనం చూస్తాం. అదే నూతన నిబంధనలో తోట, ఉద్యానవనము అని గనక సంబోధించబడితే దాని అర్థం మనం ఎలా తీసుకుంటామంటే దేవుని రక్తం ద్వారా కడగబడిన సంఘము, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కొనబడిన సంఘము ఏదైతే ఉందో అది ఉద్యానవనమునకు, తోటకు పోల్చబడింది. చాలాసార్లు మనం వింటున్నాం ఉద్యానవనానికి ఆ తర్వాత అరణ్యానికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడాలు ఉన్నాయి. అరణ్యము లోకానికి పోల్చబడింది, ఉద్యానవనము సంఘానికి పోల్చబడింది. లోకము అనగా దేవుడు లేని స్థలము, లోకము అనగా దేవుని కృపకు పాత్రులు కానివారు ఉండే స్థలము కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం. అయితే ఉద్యానవనము అనేది దేవుని సంఘానికి యేసు ప్రభు పేరు పెట్టబడిన వారు, ఆయన రక్తం ద్వారా కడగబడిన సమూహం ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యానవనం పోల్చబడింది అని మనం గమనించాలి. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగానికి పోల్చబడిన ఉద్యానవనం నూతన నిబంధనలో సంఘానికి పోల్చబడింది. ఎందుకోసం అంటే దేవుని దృష్టి పాత నిబంధనలు అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల మీద ఉంది. గాడ్స్ ఫోకస్ వాజ్ ఆన్ ఇజ్రాయెలైట్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. అయితే నూతన నిబంధనలకు వచ్చేసరికి ఆయన దృష్టి ఇశ్రాయేలు జనాంగం నుండి మరల్చబడి ఇప్పుడు సంఘం మీద ఉంది. సంఘం అనగా దేవుని రక్తం ద్వారా కడగబడిన సమూహము, ఆయన ద్వారా పిలవబడిన వారు. ఎక్లేషియా అనే మాటను సంఘానికి వాడారు. ఎక్లేషియానుగా కాల్డ్ అవుట్, పిలవబడిన వారు, చీకట్లో నుండి పిలవబడిన వారు, విగ్రహారాధన నుండి పిలవబడిన వారు, లోక సంప్రదాయాల నుండి పిలవబడిన వారు, ఆచారాల్లోంచి పిలవబడిన వారు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి శక్తిమంతులుగా ఉండడానికి మనందరం కూడా పిలవబడ్డాం. ఈ భూమి మీద పరలోక పౌరులుగా, దేవుని ప్రతినిధులుగా పిలవబడ్డానికి, బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచాడు అనే వాస్తవాన్ని విశ్వాసులుగా మనందరూ కూడా గుర్తించాలి. ఉద్యానవనము, తోట. నేను కూడా ప్రపంచంలో చాలా మంచి మంచి ఉద్యానవనాలకు వెళ్ళాను. అయితే కొన్ని చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటాయి. మరి వాటిలో ఉన్న పుష్పాలు, వాటిలో ఉన్న రంగురంగుల పువ్వులు, ఆ తర్వాత చెట్లు, ఇవన్నీ కూడా సుందరమైన రీతిలో కనబడుతుంటే ఉద్యానవనంలో కాసేపు ఉండాలనిపిస్తుంది. ఎందుకోసం అంటే అక్కడున్న ఆహ్లాదభరితమైన వాతావరణం. ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప ఉద్యానవనాలు ఉన్నాయి. మన భారతదేశంలో కూడా మన ఊటీ కానీ, కొడైకెనాల్ కానీ, మునాలి కానీ, లేదా బెంగళూరు కానీ, సిమ్లా కానీ, కొన్ని ప్రాంతాలు మనం వెళ్తే చాలా మంచి గార్డెన్స్ అక్కడ ఉన్నాయి. ప్రియులరా, ఉద్యానవనము సంఘానికి పోల్చబడినప్పుడు ఈరోజున నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్లో రాయబడిన 3 రకాలైన తోటల గురించి మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను.
ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఇన్సైట్స్ ఫ్రమ్ త్రీ గార్డెన్స్ రిటన్ ఇన్ ద బైబుల్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మూడు ఉద్యానవనాల గురించి, మూడు తోటల గురించి, వాటిలో జరిగిన సంభవాల గురించి మీతో మాట్లాడిన సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. జాగ్రత్త, మనం గమనిస్తే మీరందరూ అనుకున్నట్టుగానే మొదటి గార్డెన్ ఈడెన్ గార్డెన్, ఏదెను తోట. పురిలరా, దాదాపుగా తోట అనే పదం వచ్చిందంటే ఏదేని గురించి మాట్లాడుకోకుండా మనం ఉండలేం. ఎందుకోసం అంటే దట్ గార్డెన్ వాజ్ ప్లాంటెడ్ బై ఆల్మైటీ గాడ్. దేవుని చేత ఏదేను తోట, ఏదేను వనము ఏర్పాటు చేయబడింది. అయితే ఏదేను తోటలో జరిగిన విషయం ఏంటంటే దట్ గార్డెన్ వాజ్ స్పాయిల్డ్ బై సిన్. పాపం చేయడం ద్వారా ఏదేను తోట పాడు చేయబడింది, లేదా ఏదేను తోటను దేవుడు మరుగు చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఎందుకోసం అంటే ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి. ఆది కాండము 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుతున్నాం.

a delightful place or a pleasant place anardham ramyamainadi manoharamainadi anardham చూడండి, మానవుడు వేసే తోటలే, మానవుడు మెయింటైన్ చేసే ఉద్యానవనాలే మనకు అంత ఆహ్లాదాన్ని అంత సంతోషాన్ని పంచుతూ ఉంటే, యూ కెన్ ఇమాజిన్ ఈడెన్ గార్డెన్ ఎంత శోభాతిశయంగా ఉంటుందో, ఎంత ప్రాముఖ్యమైన విధానంలో దేవుడు దాన్ని అలంకరించాడో మనం అర్థం చేసుకోవచ్చు. దానిలో ప్రతి విధములైన చెట్లను దేవుడు నాటాడు, చక్కని నీళ్లు దానిలో ప్రవహిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు ఒక నదిని సృష్టించి దాన్ని నాలుగు శాఖలుగా చేస్తే ఏదైనా తోట నుండే బయలుదేరి ఆ నాలుగు నదులు నాలుగు ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉన్నాయి. అందులో తినడానికి కావలసిన ఫలవృక్ష ఫలములను దేవుడిచ్చాడు. చక్కని వాతావరణం అంతా దేవుడు ఏర్పాటు చేసి ఆ తర్వాత దేవుడు ప్రియులారా మనిషిని తీసుకొచ్చి ఆదాము అవ్వలు తీసుకొచ్చి ఆ తోటలో దేవుడు ఉంచాడు. ఆయన ప్రణాళికలు ఎప్పుడు కూడా గొప్పవే. అందును బట్టే దేవుని సృష్టి క్రమాన్ని మనం చూస్తూ ఉంటే ఆయన సృష్టి చేసిన ప్రతిసారి కూడా, ఆయన సృష్టి చేసిన ప్రతి సందర్భంలో కూడా ఇది మంచిది అని దేవుడు చూశాడు అని బైబిల్లో రాయబడింది. ఇది మంచిది అని చూసిన తర్వాత ఆఖరికు మానవుణ్ణి నిర్మించిన తర్వాత తన రూపంలో తన పోలికలో మనిషిని చేసుకున్న తర్వాత బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుడు ఇది చాలా మంచిది అని చూశాడట. ఎందుకోసం అంటే మానవుడు లేనిదే సృష్టికి పరిపూర్ణత లేదు, నీవు నేను లేనిదే ఈ సృష్టికి సంపూర్ణత రాలేదు. దేవదేవుడు ఆకాశంలో కనిపించే నక్షత్రాదులు సూర్యచంద్రులు గ్రహాలు ఉపగ్రహాలతో పాటు ఈ భూమి మీద సంచరించే సకల చరాచర జీవులన్నీ కూడా మానవుని కోసమే సృష్టించబడ్డాయి అనే వాస్తవాన్ని కూడా మనందరూ కూడా గమనించాలి. దేవుడు ఏది చేసినా ఆయన స్థాయిలో ఆయన విధానంలో అద్భుతంగా చేస్తాడు అని బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. God does things so beautifully in his time. దేవుడు తన సమయంలో ప్రతి కార్యాన్ని చాలా అందంగా మనోహరంగా చేస్తాడనడానికి ఏదేను తోట ఒక నిదర్శనంగా కనబడుతూ ఉంది. దేవుడు ఏదేను తోట నిర్మించి ప్రియులారా ఆదాము అవ్వల్ని దానిలో ఉంచారు. ఈరోజున చాలామంది క్రైస్తవేతరులు ప్రశ్నిస్తూ ఉంటారు, అయితే ఆ ఏదేను తోట ఇప్పుడు భూమి మీద ఉందా? Can we find the garden of Eden in the world today? అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రియులారా వాస్తవానికి ఏదేను తోటను దేవుడు మరుగు చేశాడు. ఏదేను తోట ఇప్పుడు భూమి మీద లేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, జాగ్రత్త వినండి. ఏదేను తోట సంభవం అంతా కూడా, సంఘటన అంతా కూడా ఫ్లడ్ రావడానికి ముందుగా, అంటే నోవహు కాలంలో జల ప్రళయం అనేది వచ్చింది. ఏ యూనివర్సల్ ఫ్లడ్ వాజ్ దేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఒక సార్వత్రికమైన వరద లేదంటే జల ప్రళయం అనేది దాదాపుగా నోవహు కాలంలో ప్రపంచంలోకి వచ్చింది. నోవహు కాలానికి ముందు ఉన్న భూమి వేరు, అంటే ఇది కాదనుకోకండి, ఇదే. అయితే పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. నేను విచిత్రాల పుట్ట విశ్వాసాల మాలిక అనే పుస్తకం రాస్తూ దానిలో ఈ విషయాలను కూడా ప్రస్తావించాను. ఇప్పుడు మనం చూస్తున్న ఎత్తైన కొండలు నోవహుకు ముందు లేవు. మనం చూస్తున్న లోతైన లోయలు నోవహు కాలానికి ముందు లేవు. అవన్నీ కూడా జల ప్రళయం వచ్చిన తర్వాత లేదంటే ఈ భయంకరమైన ఈ జలము వరద వచ్చిన తర్వాత కాంటినెంటల్ షిఫ్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే స్థలాలన్నీ కూడా మారాయి, ప్రతి స్థలం కూడా దాని స్థలాలు మార్చేసుకుంది. అందును బట్టే ఇప్పుడున్న సప్త సముద్రాలు ఏ స్థలంలో అయితే ఉన్నాయో ఆ టైంలో ఆ స్థలంలో లేవు. దేవదేవుని ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. అయితే భూమి మీద జలప్రళయం వచ్చిన తర్వాత సముద్రాల లోతు పెరిగింది, పర్వతాల ఎత్తు పెరిగింది, పరిస్థితులన్నీ మారిపోయినాయి, దేశాలన్నీ కూడా షిఫ్ట్ అయిపోయినాయి, ఎక్కడికక్కడ ప్రాంతాలన్నీ కూడా మారిపోయినప్పుడు అందును బట్టి ఏదైనా తోట ఇక్కడే ఉంటుంది అని ఎగ్జాక్ట్గా మనం లొకేట్ చేయలేం. ఎందుకోసం అంటే ఏదైనా తోట జలప్రళయానికి ముందు ఉన్న ప్రాంతం కనుక దాన్ని లొకేట్ చేయడం మన వల్ల కాదు అని శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. అంతమాత్రం కాకుండా ఒకవేళ ఏదేను తోట బైబిల్లో రాయబడిన ఇన్ఫర్మేషన్ బట్టి పలానా చోట ఉండేది అని చెప్పాలనుకుంటే అది ఈ రోజున మనం పిలుచుకుంటున్న ఇరాక్ అనే దేశంలో, బ్యాబిలోన్ అనే దేశంలో ఉండొచ్చు అనే విషయాన్ని మనం గుర్తించాలి. లేదు, అక్కడైతే లేదు, కానీ అక్కడ ఉండొచ్చు. ఎందుకోసం అంటే దేవదేవుడు సృష్టించిన నాలుగు నదులు, అంటే ఒక నదిని దేవుడు నాలుగు శాఖలుగా చేశాడు. ఆ నాలుగిట్లో రెండు నదులు ఈ రోజున మనం చూడొచ్చు. అందులో ఒకటి టైగ్రీస్, ఆ తర్వాత రెండోది యూఫ్రటైస్. యూఫ్రటీసు అనే నది, ఆ తర్వాత టైగ్రీస్ అనే ఆ రెండు నదులు కూడా ఇప్పటికీ కూడా బబులోన్లో ఉన్నాయి. వాటి పుట్టుక స్థానంలో బహుశా ఏదేను తోట ఉండి ఉండొచ్చు అని ఒక అభిప్రాయానికి మనం రావచ్చు. ఏదేను తోట అయితే ఈ రోజున భూమి మీద లేదు, దేవుడు కొన్ని ప్రత్యేక కారణాల బట్టి దాన్ని మరుగు చేశాడు. అయితే ఆదాము అవ్వల్ని తీసుకొచ్చి ఏదేను తోటలో ఉంచి ప్రతి చల్లపూటను వారితో మాట్లాడుతుండేవాడు. ఏదేను తోటలో

0: ఆదాము అవ్వలకు ఇవ్వబడిన గొప్ప ఆధిక్యతలు ఏంటంటే, నెంబర్ వన్, దేవుడు వారికి ప్రతిరోజు దర్శనమిస్తుండేవాడు. ప్రతి చల్లపూటను వారితో వచ్చి సంభాషించేవాడట. దేవుని ముఖాముఖిగా వారు చూడగలిగారు. దేవుని యొక్క సన్నిధి వారు అనుభవించగలిగారు. ఆయన శక్తి ప్రభావంలో వారు కూడా పాలు పంపులుగా ఉన్నారు. నా పోలికలో నా రూపంలో మనిషిని చేస్తాను అని దేవుడు అనుకున్న ఆ మాటను దేవుడు నిలబెట్టాడు. ప్రతి చల్లపూటను వారితో వచ్చి దేవుడు సహవాసం చేస్తుండేవాడు. అంతమాత్రం కాకుండా తినడానికి చక్కని ఫలములు దేవుడు ఇచ్చాడు, త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు, సంచరించడానికి సుందరమైన తోట ఇచ్చాడు. అంతమాత్రం కాకుండా ఇన్ని ఆశీర్వాదాలతో పాటు దేవుడు ఒక బాధ్యతను కూడా పెట్టాడు. ఆ బాధ్యత ఏంటో తెలుసా? దేవుని గ్రంథాన్ని మనం చదివితే చూడండి, ఆదికాండము 1:27 మనం చదువుతున్నాం.
1: దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను.
0: దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను.
1: దేవుని స్వరూపమందు వానిని సృజించెను.
0: దేవుని స్వరూపమందు వానిని
1: సృజించెను.
0: స్త్రీనిగాను
1: పురుషునిగాను
0: వారిని సృజించెను.
1: దేవుడు
0: వారిని ఆశీర్వదించెను.
1: ఎట్లనగా
0: మీరు
1: ఫలించి
0: అభివృద్ధి పొంది విస్తరించి
1: భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి.
0: మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నిండించి దానిని ఏం చేయండి, మీరు లోపరుచుకోండి. బీ ఫ్రూట్ఫుల్ అండ్ బీ ఇంక్రీజ్డ్ అండ్ బీ మల్టిప్లాయ్డ్ అండ్ సబ్డ్యూ ద ఎర్త్. మీరు సర్వ ప్రపంచాన్ని లోపరుచుకోండి అన్నాడు. ఆ తర్వాత 2:15 మనం చదివితే, దేవుడు అన్ని రకాలైన ఆశీర్వాదాలు వారికి ఇచ్చిన తర్వాత, ఆఫ్టర్ గివింగ్ ఆల్ ద బ్లెసింగ్స్ ఆఫ్ గాడ్, we can see something very spectacular here. మరియు దేవుడే యెహోవా
1: నరుని తీసుకొని
0: ఏదెను తోటను సేద్యపరుచుటకును
1: దానిని కాచుటకును
0: దానిలో ఉంచెను. ఈ రెండు మాటలు మనం ఆలోచన చేస్తే, ఏదేను తోటను నువ్వు సేద్యం చేయాలి, నీకివ్వబడిన ఈ ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో, నీకివ్వబడిన ఆధిక్యతలు ఏవైతే ఉన్నాయో, వాటిని నువ్వు కీపప్ చేసుకోవాలి, వాటిని భద్రపరుచుకోవాలంటే ఈ తోటను నువ్వు కాయాలి, ఈ తోటను నువ్వు సేద్యపరచాలి. అంటే వర్క్ సో హార్డ్. ఒక ప్రక్కన నా కృప నీకుంది, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, అలా అని చెప్పి నువ్వు రోజు కూడా ఏదైనా తోటలో గుర్రు పెట్టి నిద్రపోతానంటే ఒప్పుకోను ఆదాము. నీవు తోటను సేద్యం చేయాలి, దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందును బట్టి చాలాసార్లు చెబుతున్నాను, ప్రతి దేవుని బిడ్డలందరూ వినండి, ఎవ్రీ బ్లెస్సింగ్ విల్ కమ్ విత్ ఎ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఆశీర్వాదం కూడా ఒక బాధ్యతతో వస్తుంది. బాధ్యతను విస్మరించావంటే ఆశీర్వాదాలు ఎక్కువ కాలం ఉండవు, కొంతకాలమే నీ దగ్గర ఉంటాయి. అయితే ఆశీర్వాదాన్ని ఎక్కువ కాలం అనుభవించాలంటే, ఆశీర్వాదాలు ఎక్కువ కాలం ముందుకు సాగిపోవాలంటే, దానికి ఇవ్వబడిన బాధ్యతను కూడా నువ్వేం చేయాలి చెప్పండి, తెలుసుకోవాలి. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు, దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి, భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకోసమంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గొప్పవాడు, నమ్మదగిన వాడు, కనుక మీ జీవితాలు అద్భుతాలు చేయని సామర్థ్యం కలిగిన వాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవన్నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు, ఉన్నతమైన నీ ప్రణాళికలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. అపవాదిక ప్రతి తంత్రాన్ని, దురాత్మిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభు. నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి, నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద కృమరించమని వేడుకుంటున్నాను. శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామంలో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాం ప్రభు. ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో, ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో, యేసు నామంలో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి, అన్ని విషయాల్లో మీరు తోడుకుండండి. నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారిచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి నూరంతల ప్రతిఫలం వరకు దయచేసి నామను మహిమపరచుకునండి. మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యవనస్తులను మీరే మార్చి నూతనమైన విధానాల్లో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాను. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునుచున్నాం తండ్రి, ఆమేన్.
2: మీ ప్రార్థన అవసరాలకు మరియు కానుకల పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్ రాజమండ్రి 533105. మా ఫోన్ నంబర్లు 900-333-555 మరియు 961-1188. మా వెబ్సైట్ www.johnwesley.com.
3: స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారా? టెన్షన్ ఉన్నారా? ఇరిటేషన్ ఉందా మైండ్? ఎవరేదన్నా తర్త పుస్తకం లేచిపోతున్నారా? పడుకుంటున్నారంటున్నారు కానీ నిద్ర రావట్లేదా? ఒకసారి పరీక్షించుకోదాం. బికాస్ దీనికి అన్నిటికీ కారణాలు ఏంట్రా అంటే, దేవుడు ముందే చెప్పాడు, రే మిమ్మల్ని చేసినప్పుడు ఇలా చేసా, ఇలాగ ఉంటావా బ్రతుకుతావు, లేకపోతే నేను చంపక్కర్లే, నువ్వే చేస్తావు, నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. ఈ మనుషుడు అంటున్నాడు, దేవా నువ్వు 6 రోజులు పనిచేసి ఒకరోజు రెస్ట్ తీసుకున్నావు, నీకన్నా నేను సూపర్ మ్యాన్ని, నీకన్నా నేను బెటరు, నేను 7 రోజులు పనిచేస్తాను, నేనేమనుకుంటున్నావు? పిచ్చోడు కదా మనుషుడు. ఈరోజు చాలామంది ఈ సబాత్తులు అక్కర్లేదు, అదొద్దు ఇదొద్దంటే దేవుడు పరిశీలనతో చెప్తూ ఉంటాడండి. పరిసెలతో చూసినప్పుడు వారు మరలా దేవునితో వాదించేటప్పుడు వారిని చూసినప్పుడు మీరు తెల్ల సున్నము కొట్టిన సమాధుల వలె ఉంటారు, లో బయట తెలిపే కానీ లోపట ఎండిన ఎముకలు ఉల్లుగబ్బు. బయట తెల్ల సున్నము అంటే దేవుడు ఏమంటున్నాడు, బయట తెలుపు ఉంటాం వేస్ట్ అంటున్నాడా? బయట తెలుపు ఉన్నట్టు లోపట కూడా తెల్లగా పరిశుద్ధంగా ఉండాలంటున్నాడా? ఈరోజు చాలామంది ఎలా తీసుకుంటారు తెలుసా, పరిసెల్లో వాళ్ళు వేస్ట్, పరిసెల్లో వారు తెల్ల సున్నం కొట్టిన అంటారు. పరిసెల్ లాంటి జీవితం మనకొద్దు, వారు కేవలం ఆచారమే. దేవుడు ఎక్కడన్నా ఆచరించద్దు అని చెప్పాడా? ఈరోజు చాలామంది దేవుని వాక్య నియమానికి ఇది అవసరమా అని వాదిస్తూ ఉంటారండి. దేవుని వాక్యం చూస్తే మత్తయి వారు 23లో చూస్తే ఎక్కడ చదవండి,
4: 27,
3: అయ్యో వేషధారులారా
4: శాస్త్రులారా ఫరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి వెలుపల శృంగారముగా అగుపడుచున్నవి కానీ.
3: వెలుపల శృంగారముగా అగుపడుచున్నది, బయట శృంగారం ఉందంట, చక్కగా ఉందంట, అందంగా ఉందంట, ఉండద్దు అని చెప్తలేదు, ఉండు, కానీ
4: లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి.
3: ఇంకో సువార్తలు చూస్తే కుళ్ళు గబ్బు, ఎండిన ఎముకలు కుళ్ళు గబ్బు. చూసి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి, బయట తెలుపు మాత్రం కాదు లోపల కూడా బాగుపడ్డాలి, బయట క్రియలు మాత్రం కాదు లోపల. ఎందుకంటే పరిచయలు శాస్త్రులు అన్నప్పుడు వారు ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా చదివేవారు, వారు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవారు, వారు దశంభాగముల్ని దేవుడికి చెల్లించేవారు, వారు విశ్రాంతి దినాలని ఆచరించేవారు, వారు క్రియల రూపంగా ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించేవారు. అదే దేవుడు అంటున్నాడు, మీరు బయట క్రియలు చేసి అలంకరణ బాగుంది, మీరు క్రియల రూపంగా మీ జీవితం బాగుంది, ఆచారాల రూపంగా మీ జీవితం బాగుంది, కానీ లోపల అంటే మీ హృదయం చూస్తే దరిద్రంగా ఉంది, హృదయం బాలే, ట్రెడిషన్ వెళ్తున్నారు కానీ ఇది లేదు కానీ అంటున్నాడు. ఎందుకురా ఇది అనలా, ఇది బాగానే ఉంది కానీ లోపట బాగుంటే బాగుంటుందయ్యా. ఈరోజు చాలామంది అంటారు, అసలు యేసు ప్రభు దశంభాగం అని ఎక్కడ చెప్పాడు, దేవుడు జువ్వి అని చెప్పలేదు కానీ ఇష్టం మానద్దు అని చెప్పాడు. చూస్తారా మాట ఎక్కడ, అక్కడే ఉంటుంది, చదవండి
4: 23వ వర్షం.
3: అయ్యో వేషధారులైన శాస్త్రులారా
4: ఫరిసయ్యులారా మీరు పుదీనాలోను సోంపులోను
3: జీలకర్రలోను. అరే తెలుగు ట్రాన్స్లేషన్ సూపర్ ఉందండి. జీలకర్రలోను
4: పదియో వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెడితిరి.
3: ఇవన్నీ దేనికి సంబంధించింది? హృదయానికి సంబంధించింది. న్యాయము కనికరము విశ్వాసము
4: విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను.
3: ఏమంటున్నాడు యేసు ప్రభు? బయట చేసే మానద్దు, బయట చేసేది మానద్దు. దశం భాగం ఇవ్వని చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడు? ఇస్తాం మానద్దు, అది మానక ఇది కూడా చెయ్యి. సీ బోతా కమింగ్ ఇన్ ద సేమ్ చాప్టర్. బయట మాత్రం కాదు, బయట చెయ్యి, చేయొద్దని చెప్తలే, చేయాలి. ఇది చేస్తే ద లా ఆఫ్ ద క్రియేషన్ యూ విల్ బి బ్లెస్డ్. ఇది చేస్తూ ఇది చెయ్యి, నీ ఆత్మ వర్ధిల్లాలి. అందుకని బైబిల్ చూసినప్పుడు యోహాన్ రాస్తాడు, నీ ఆత్మ వర్ధిల్లిన రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖముగా ఉండు ప్రియుడా. యు సీ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. వీరైతే అవుట్ సైడ్ వెల్, ఇన్సైడ్ బ్యాడ్. దేవుడు అంటున్నాడు, ఇది చెయ్యి, ఇది చెయ్యి, దీన్ని బట్టి నీ బ్రతుకు బాగుంటుంది. ఈరోజు ఎలా ఉన్నారంటే, ఇదొద్దు, ఇది మాత్రం చెయ్యి. నువ్వు అడుక్కుని అడుగుగానే ఉండు, దేవుడికి నీ ఆత్మ మాత్రం కావాలి. దరిద్రతలోనే ఉండు, దేవుడికి నీ ఆత్మ మాత్రం కావాలి. నో, దట్ ఈస్ నాట్ వాట్ బైబిల్ సేస్. ఇఫ్ యూ బిలీవ్ జస్ట్ ద థింగ్, అందుకంటే నీ జీవితం ఆ దరిద్రతలో ఉంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రాస్పరిటీ గాస్పుల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ బైబిల్ గాస్పుల్. ఈ వాక్యంలో తెలియజేయబడింది అదే. నీ హృదయం తగినట్టే నీ జీవితం ఉండాలి. నీ హృదయం సరిలేదా, నీ జీవితం సరి ఉండదు. నువ్వు క్రియల రూపంగా ఏదో చేసుకుని దాన్ని బట్టి బాగున్నాను అనుకోద్దు. సో ఏదో మెటీరియలిస్టిక్గా దీవించబడ్డానని బాగున్నాను అనుకోద్దు. నీ హృదయం సరిగా ఉండాలి, నీ జీవిత క్రియలు సరిగా ఉండాలి. బోత్ హ్యావ్ టు బీ బ్యాలెన్స్డ్. ఇక యేసుప్రభు అంటాడు, నువ్వు లోపట కడుగుతే బయట కూడా పరిశుద్ధపరచబడుతుంది. ఆ వాక్యం చదువుతామండి.
4: అయ్యో వేషధారులైన శాస్త్రులారా,
3: వీళ్ళందరిని ఒకే పేరు పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? వేషధారులు. బయట క్రియల రూపంగా చూపించుకుంటున్నావు, లోపట లేదు. దట్ ఇస్ నాట్ వాట్ యు ఆర్. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి,
4: ఫరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ.
3: బయట కడుగుతున్నావు, బయట క్రియలు చూస్తున్నావు, బయట ప్రిన్సిపల్స్ లో ఉన్నావు, బయట కమాండ్స్ లో ఉన్నావు, బయట లాస్ లో ఉన్నావు, కానీ
4: అవి లోపట దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా,
3: అంటే ఫంగస్ తో, పాసితో, ఇన్ఫెక్షన్ తో ఉంది. సో దేవుడు అంటున్నాడు, గుడ్డి పరిసయ్యులారా,
4: గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయము.
3: బయట శుద్ధి అగునట్లు, బయట శుద్ధి చేయొద్దని చెప్పలే, కానీ మొదట ఎక్కడ చేయాలంట? లోపల. నీ ఆత్మ, నీ హృదయం, నీ లోపట పరిశుద్ధపరచు. యు నీడ్ టు డూ ఇట్ అవుట్ ఆఫ్ లవ్. దేవుడు ఇచ్చిన నియమాలు, నీవు నియమాలని ఒక రూల్ బుక్, టర్మ్స్ అండ్ కండిషన్ చంపేస్తాడు దేవుడు అన్నట్టు భయంతో ఉన్నావా? నీ ఇష్టం, దాన్ని బట్టి ప్రతిఫలం లేదు. కానీ దేవుడు నిన్ను ఆయన బిడ్డగా చేసుకుని, నా తండ్రి నాతో ఉండటానికి, నా తండ్రి రాజ్యము నా మధ్య కనబరచబడటానికి, నా తండ్రి ఇలాగ బ్రతకమంటున్నాడని గౌరవపూర్వకంగా బ్రతికావా? అది పేరు. ఈరోజు కేవలం దేవుడు చంపేస్తాడు, దేవుడు తిట్టేస్తాడు, దేవుడు పాడు, యూదులు అట్లే ఉండేవారండి. ఈరోజు కూడా యూదులు అట్లే ఉన్నారు. దేవుడు నామను ఉచ్చరిస్తేనే చంపేస్తాడు రా బాబు, ఎక్సెల్ లెక్క చేస్తాడు, ఈసారి చంపేస్తాడు రా బాబు, భయం మాట. ఈరోజు కూడా యావే అన్న పేరు పలకరు, యెహోవా అన్న పేరు పలకరు. కానీ ఈ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు అంటే హృదయాన్ని మార్చుకో, లోపట కడుక్కో, చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ పర్స్పెక్టివ్. దేవుడు నీవు వర్ధిల్లాలని కోరుతున్నాడు, నాశనం అవ్వాలని కోరతలేదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆయన చెప్పినట్టు వినవో, అపవాదితో నువ్వు అంగీకరిస్తున్నావు, స్నేహం చేస్తున్నావు. ఇట్ ఇస్ అ స్పిరిట్ ఆఫ్ రెబెల్. రెబెల్, దేవుడు ఇలా చెయ్యి, ఇలా ఉండు అన్నాడు, ఇలా ఉంటే నేను నీకు ఇది చేస్తాను అని చెప్పాడు, నువ్వు ఇలా చేయకపోతే నీకు శిక్ష అని చెప్పాడు. నువ్వు అంటున్నావు, దేవా నువ్వు చెప్పింది లోబడతాను అని అన్నావు, కానీ ప్రేమించే దేవుడు ఎలా శిక్షిస్తాడు అంటున్నావు. ఇఫ్ గాడ్ ఈస్ లవింగ్, వై ఈజ్ ఇట్ కిల్లింగ్? Hey, God is not talking about killing. God is talking about you being prospered, flourishing, being as his child. But God is not talking about killing. He's saying, if you don't obey, అపవాది సంబంధిగా మారుతున్నావు, నా శత్రు సంబంధిగా మారుతున్నావు. నువ్వు నా శత్రు పక్షాన పోతా, నువ్వు నా కుమారుడు ఉండమని అవ్వనంటే నేను చేయక్కర్లే. ఏదైతే శత్రువుకి నిర్ణయించబడిందో నీకు వస్తుంది జాగ్రత్త. మన భయ వాక్యం చదువుతామండి. ఎక్కడ ఒక మాట ఉంటుంది, విశ్రాంతి దినాన్న ఒక ఇస్రాయేలీయుడు వెళ్ళాడంట, వెళ్ళి కర్రలు ఏరుకున్నాడంట. కట్లు దేనికి ఏరుకుంటారు మామూలుగా ఆ రోజుల్లో? నిప్పు కాల్చుకుంటానికి, కాల్చుకుంటానికి. ఆ రోజు ఏరుకుంటానికి వెళ్ళాడంట. అక్కడ చూసిన వారు అతను వచ్చి అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేసి సెక్యూరిటీతో పెట్టారంట, గార్డ్స్ని పెట్టారంట. కర్రలు ఏరుకున్నాడండి, బాంబులు చేయలేదండి, ఎవరిని చంపలేదండి, ఆయుధాలు చేతులు లేదండి, కర్రలు ఏరుకున్నారంతే. కర్రలు ఏరుకున్న వారిని గార్డ్స్తో అంటే సెక్యూరిటీ వచ్చి అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేసి మోషే దగ్గర తీసుకెళ్ళి ఏం చేయమంటావంటే దేవుని ఎంక్వైరీ చేశాడంట. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? పోనీలయ్యా, కర్రలే కదా ఏరుకున్నాడు అన్నాడా? ఊరందరిని పిలిపించి అందరు రాళ్ళు తీసుకొట్టి చంపేమని చెప్పాడు. మనసు ఏంటి ప్రభా, కర్రలు ఏరుకున్న దానికి రాళ్ళు కొట్టి చంపేలా? దేవుడు ఏమంటాడు తెలుసా? నీ హృదయం సరిలేదు, నువ్వు కర్రలు ఏరుకున్నాను అంటున్నావు, ఇంట్లో మంట అంటించుకుంటానని అంటున్నావు, అవసరత కంటున్నావు. దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందే చెప్పలేదా? నీకు ఆజ్ఞలు నేను ముందే అవ్వలేదా? నీకు నియమాలు ముందే అవ్వలేదా? ముందే హెచ్చరికను అవ్వలేదా? అన్నీ చెప్పిన తర్వాత కూడా నువ్వు ఏ మాట వినకుండా కేర్లెస్గా నేను అనుకుందే చేస్తాను అన్న రీతిగా నువ్వు నీ పని చేసుకుంటావా? అంటే యువర్ రిబల్.
4: నంబర్స్ 15:32.
3: వండర్ఫుల్, ప్లీజ్ రీడ్.
4: ఇజ్రాయేలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వసమాజం యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమీ చేయవలనని అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందవలను, సర్వసమాజము పాలము వెలుపల రాళ్లతో వానిని కొట్టి చంపవలని మోషేతో చెప్పెను.
3: నేను చూస్తాము దేవుడు అంటున్నాడు రాళ్ళతో కొట్టి చెయ్యి అంటే ఎందుకు అనేది చెప్తున్నాను. ఈ పాయింట్ వినండి, నువ్వు కర్రలే కదా ఏరుకున్నావు, రాళ్ళతో కొట్టి చంపాల్సిన అవసరం ఏంటి? గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ హార్ట్ మోర్ దెన్ ద వర్క్స్. ఏ మేరే దానికన్నా ఏ హృదయం? నా మాటకు మేరుతావా? రిబల్ అంటే ఈరోజు కర్రలేరు, నువ్వు మాట లోపడిన వాడివి, రేపేం చేస్తావు? అన్నీ చేస్తావు, ఏదైనా చేస్తావు. నేను ఈరోజు నిన్ను వదిలేశాను అనుకో, రేపేం చేస్తావు? నేను అది చేసినప్పుడు అంటే ఇచ్చిన టాప్10 ఆజ్ఞల్లో 4వది బ్రేక్ చేశాను, దేవుడు ఏమీ చేయలేదు కాబట్టి వేరే చేసినా కూడా దేవుడు ఏం చేయడులే. ఓ, ఏది ఘనంగా ప్రారంభమవుతుందో అంత చిన్నగా ప్రారంభమవుతుంది. సో దేవుడు ఇశ్రాయేలుకి అందరూ పాట నేర్పిస్తున్నాడు, ఇదిగో చూసుకో, ఒక్కటి మీరినా కూడా ఊరుకునేది చంపే, మీరే చంపండి, మీరే చంపండి, నాకు విరోధంగా లేచినండి. యు సీ, మెనీ టైమ్స్ వి థింక్ గాడ్ ఇస్ హార్డ్, గాడ్ ఇస్ నాట్ హార్డ్, గాడ్ ఇస్ రైచియస్. దేవుడు న్యాయం కలిగిన దేవుడు, నీతి కలిగిన రాజు అంట. ఆయన న్యాయాధిపతి అనేది బైబిల్ మొత్తం చెప్తుంది. ఏ న్యాయవంతుడు అన్యాయపు తీర్పు అవ్వలేడు. అలాగ అన్యాయపు తీర్పు అంటే ధర్మశాస్త్రం అంటే నియమానికి విరోధంగా మాట్లాడితే ఆయన న్యాయవంతుడు అవ్వడం. హి కుడ్ బి ఎ జడ్జ్ బట్ నాట్ ఎ రైచియస్ జడ్జ్. నాట్ పాసిబుల్. ఈరోజు జడ్జ్లు ఎంతమంది ఉండొచ్చు? రైచియస్ జడ్జ్ ఈజ్ ఆల్ హిస్ కమాండ్ షుడ్ బి రైచియస్, నాట్ 1 or 10. అన్ని రైట్ ఉండాలి. దేవుడు ఆయన న్యాయం ధర్మశాస్త్రం ఇచ్చాడు. లాస్ లేకపోతే శిక్ష లేదు. లా లేకపోతే నాకు తెలియదని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ అన్ని చెప్పి విని అన్ని చేసిన తర్వాత హీ రెబెల్డ్. దేవుడు ఊరుకుంటలే. ఈరోజు ఎందుకు జరుగుతలేదండి అంటారా? ఈరోజు మన కృపాకాలంలో ఉన్నాం. ఈరోజు కృపాకాలం అన్నప్పుడు కారణం ఏంటంటే ధర్మశాస్త్రము మనం లోపడనప్పుడు దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు, తరుణాలను ఇస్తున్నాడు. మనము విరోధులుగా వెళ్తామా, రిబెలియస్ మైండ్తో వెళ్తామా, లేకపోతే ఇక్కడ గ్రహించుకుని అయ్యో నేను చేసింది తప్పు, నేను బ్రతికింది తప్పు, నా మెంటాలిటీ నా ఐడియాలజీ తప్పు, ప్రభా నేను చేసింది తప్పు, ప్రభా నీ మార్గంలోకి వస్తున్నాను, నన్ను క్షమించవా అంటే గాడ్ విల్ ఫర్గివ్ అండ్ గివ్ ఎన్ అదర్ ఛాన్స్. కృప అంటావు నువ్వు పాపంలో కొనసాగిస్తాను కాదు, లైసెన్స్. నీ దారిని మలుచుకుని ఆయన మార్గంలోకి వస్తావు. సెట్టింగ్ బ్యాక్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, విశ్రాంతి దినం అన్నప్పుడు ఈరోజు చాలామంది విశ్రాంతి అంటే రెస్ట్. యేసు ప్రభు అన్నాడు ప్రయాసపడి భారం మోయించిన వారులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ మాట కూడా తెస్తాడు. ఆ చెప్పిన రోజు చూస్తే అది పండుగ దినం, ఏ సబాత్ డే, నాట్ సబాత్ రెగ్యులర్ సెవెంత్ డే, ఇట్ ఇస్ సీజన్, ద ఫెస్టివల్ సీజన్. ఆ విశ్రాంతి దినమన యేసుప్రభు వారి ముందులే చెప్తున్నాడు, మీకు రెస్ట్ కావాలని ఆశపడుతున్నారు, నేను ఇస్తాను రెస్ట్. ట్రూ, యేసుప్రభు నీ ఆత్మకి రెస్ట్ ఇస్తున్నాడు, కానీ నీ దేహానికి రెస్ట్ అవ్వాల్సిన బాధ్యత నీది. అర్థమవుతుందా లేదా? నీ దేహానికి కావాల్సిన రెస్ట్ నువ్వు అవ్వాలి, బికాస్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్. దేవుడు నీ దేహానికి ఆయనే రెస్ట్ ఇచ్చగలిగితే నీ దేహానికి అన్ని ఆయన చేస్తాడు. నువ్వు తినాల్సిన అవసరం లేదు, పడుకోవాల్సిన అవసరం లేదు, రోబోట్ లాగా ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఇది మన మంచి కొరకు దేవుడు అంటున్నాడండి. దేవుడు మనుషుడు చేసినప్పుడు 6 రోజులు కష్టపడు, 1 రోజు రెస్ట్, అంతే కదా. వై డి వి వర్షిప్ ఆన్ సండే? ఒక మాట చెప్పేస్తా, ఇట్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. బైబిల్ మొత్తంలో మీరు చూస్తే అపోస్తల కార్యాలు మొత్తం యేసుప్రభు పునరుద్ధానం అనేది ఎప్పుడు? మొదటి దినాన్న. రెఫరెన్స్ కాబట్టి మీ ఇంటికి వెళ్ళి చదవండి. మనం ఆలయంలోకి వెళ్తాం, చూస్తాము పేతురు, యూనో వెన్ వాజ్ ద డే? ఫస్ట్ డే. అండ్ బైబిల్ అనేక చూస్తాము ద డే ఆఫ్ ద లార్డ్, ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ మెన్షన్డ్ యాజ్ ద ఫస్ట్ డే, నాట్ ద సెవెంత్ డే. ఫస్ట్ డే, ద డే ఆఫ్ ద లార్డ్, ప్రభు దినమందు యోహాను దర్శనము, ద డే ఆఫ్ ద లార్డ్, ఫస్ట్ డే. యూసీ, మొదటి స్థానంలో దేవుని పెడతానికి దేవా నిన్ను ఆరాధిస్తాము అని ఆదివారం వచ్చి ఆరాధిస్తున్నాం. కానీ విశ్రాంతి అనేది ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్, ఇట్ ఇస్ అ ప్రిన్సిపల్. ఏంటి ఆ ప్రిన్సిపల్? నీ బాడీకి రెస్ట్ కావాలి. నీ ఆత్మ క్రీస్తు అనుగ్రహించే రక్షణ బట్ ద్వారంగా రెస్ట్లో ఉంది, స్టామ్లో ఉంది. ఇఫ్ యువర్ మైండ్ ఈస్ అట్ పీస్ విత్ క్రైస్ట్ అండ్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ ఇన్ యువర్ మైండ్, దెన్ యువర్ బాడీ షుడ్ బి ఇన్ యువర్ కంట్రోల్, దట్ ఈస్ యువర్ మైండ్స్ కంట్రోల్. చేసే ఊరుకో, రెస్ట్ తీసుకో, రెస్ట్ తీసుకో. ఇక్కడ ఉన్న వారికి అందరికి ఛాలెంజ్ చేస్తున్నాడు, 6 డేస్ నువ్వు చేయాల్సిన పని అంతా ముగించాలి. పని చేయాల్సింది ముగించాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటో తెలుసుకోవాలి. పని లేదు, పని తెలియదు అంటే ఫస్ట్ అది తెలుసుకో. తెలుసుకుని 6 రోజులు కష్టపడు, 6 రోజులు నీ కష్టార్జితమంతా పెట్టు. ఎంత కష్టపడితే కష్టపడు. 7వ రోజు 1 డే టేక్ ఎ బ్రేక్. ఇఫ్ యూ డోంట్ ఫాలో ద ప్రిన్సిపల్, యు ఆర్ ద సఫరర్. దేవా నాకు ఇందుకు ఇట్లా చేసామని అడగద్దు. దేవుడు ఇలా చేయొద్దని చెప్పిన తర్వాత చేసి దేవా నాకు ఎందుకు ఇది అనుమతించావంటావు ఏంటి? నీ దేవానికి రెస్ట్ కావాలయ్యా, తినయ్యా, పడుకోయ్యా, గెట్ ఫ్యూయల్డ్, గెట్ రీఛార్జ్డ్, గెట్ స్ట్రాంగ్. మన వాక్యంలో అనేక ఉపమానాలు చూస్తాయి. యేసుప్రభు తన శిష్యులు, ఆయన వెళ్తూ వారి శిష్యులు కొన్ని గింజలు తీసుకుని తిన్నారంట. పరిచయలు వచ్చి, ఈరోజు విశ్రాంతి దినం తెలీదా, ఏం చేస్తారు వీళ్ళు, గింజలు ఏరుకుంటాం కూడా తప్పే, వారికి ఏరుకుంటాం కూడా పనే, తింటాం తప్పు కాదు, తిను, కానీ గింజలు ముందే తీసి పెట్టుకోలేదు, ఇప్పుడు ఏరుకుని తిన్నారు. విశ్రాంతి దినం అంటే దేవుడు యేసుప్రభు మార్కు సువార్త 2:23 చాలా చక్కని స్టేట్మెంట్ ఇస్తాడండి, ఎక్కడ చదువుతామండి.
4: మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులను త్రుంచుచూండిరి. అందుకు ఫరిసయులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వీరేలా చేయుచున్నారు అని అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానను తనతో కూడా ఉన్నవారును ఆకలి కొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సుముఖపు రొట్టెలను తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను గదా అని చెప్పెను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, కానీ మనుషులు విశ్రాంతి దినమున కొరకు నియమింపబడలేదు.
3: ఏంటంటమాట?
4: విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, కానీ
3: మనుషుడికి విశ్రాంతి కావాలి, అందుకని విశ్రాంతి దినమని ఉంది. కానీ 7వ రోజే విశ్రాంతి, లేకపోతే మండేవే విశ్రాంతి, లేకపోతే ఫలానదే విశ్రాంతి అని కాదు. మనుషుడికి కావాల్సింది రెస్ట్, రెస్ట్. కానీ
4: మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు.
3: మనుషుడు విశ్రాంతి దినం కొరకు రాలే. అర్థమైంది కదా? సెవెంత్ డే కొరకే నువ్వు రాలే. You are there that you need rest. That is why there is Sabbath. You are not created for Sabbath. So, Yesu Pradhe Sabbath antadu.
4: Andu valana, Manushya Kumarudu Vishranti Dinamunaku Prabhu ayyunnadani varito cheppenu.
3: Super kada. Manushya Kumarudu Vishranti. I am the Lord. Nenu Prabhu nayya. Nenu Adonai ni. So basically, let me bring it down to a practicality. Mana Vishranti Krishna nindu, mana manasuki. మన శరీరానికి విశ్రాంతి కావాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనిట్ ప్లాన్. ఎప్పుడన్నా యుద్ధ సమయం ఉందనుకో, యుద్ధ సమయంలో పోరాడాలి. యుద్ధం ఉంది కదా, ఏ శత్రువా ఈ రేపు రా ఈరోజు నాకు రెస్ట్ డే నేను పడుకుంటానంటే అవ్వదు, పోరాడాలి. సో యూ హ్యావ్ ఎగ్జామ్స్. కొంతమంది భలే వాడతారు విశ్రాంతి తినకపోతే చదవకూడదు, పోరాడు ఒక్కరోజు. కాంపెన్సేట్ దాట్, యు నీడ్ రెస్ట్. కాంపెన్సేట్ దాట్, కాంపెన్సేట్ దాట్. యువర్ బాడీ నీడ్స్ రెస్ట్ బట్ యువర్ పీస్ ఇస్ ఇన్ ది క్రైస్ట్. కానీ అనేక సార్లు చెప్తున్నాను, ఇఫ్ యూ కీప్ బర్నింగ్ యూ విల్ ఎగ్జాస్ట్. ఇఫ్ యూ ఎగ్జాస్ట్ యూ కెనాట్ థింక్ రైట్, యూ కెనాట్ సీ రైట్, యూ కెనాట్ యాక్ట్ రైట్. ఈరోజు ఈ మాట ఇంతటితో ముగిస్తున్నాను. ఇప్పటికే చాలా వాక్యాలు విన్నారు మీరు, చాలా విషయాలు విన్నారు. కానీ ఈరోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి. మేక్ వన్ డే నీవు దేవుడు నీకు అనుగ్రహించిన కుటుంబం, నీవు దేవుడు ఫెలోషిప్, నీవు దేవుడు నీకు విశ్రాంతి. నమ్ము, నీ జీవితంలో కార్యం జరిగించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు మన్నానిచ్చిన దేవుడు. నీవు అది ఆహారాన్ని భుజించాలనే, కానీ ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు ఇస్తాడు. కానీ ఆ విషయంలో మీరు గమనిస్తే ఆరో రోజు, ఏడో రోజుకి ఆరో రోజే చేర్చి పెట్టుకోమంటున్నాడు, వండి పెట్టుకోమంటున్నాడు. ఏడో రోజు మాత్రము వండక అక్కరు లేకునే ఆరో రోజుది సమృద్ధి దీవెన ఏడో రోజుకి అనుభవిస్తామంటున్నాడు. ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం తగినట్టు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖంగా ఉండాలని దేవుని వాక్యం కోరుతుంది. You have to have a successful life. You need to have a peaceful life, peaceful family. ee samvatsaram nirnayinchukondi, prabha neeku modati sthanam, prabha nee sthanamlo evarini pettanayya, neevenaya ganuduvi, neevenaya na devudivi, neeke lobadtanu prabha, nin neeve na devudi, neeve tappa naaku evvaru leru prabha. rendodi devudu antadu naa sthanamlo vere edi aaradhisthaniki veelledu, vere edi aaradhisthaniki ledu, నా బదులుగా వేరే ఎవరిని గణపరుస్తానికి లేదు. ఇక మాటలు చెప్పాలంటే నిన్ను బట్టే నేను గొప్ప అయ్యాను, నిన్ను బట్టే నేను పొందుకున్నాను, నిన్ను బట్టే అని చెప్తానికి మనుషుడు కాదు. అనుగ్రహించిన దేవుని జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబాన్ని కానీ వేరే ఎవరికి కానీ దేవుని స్థానాన్ని ఇస్తానికి లేదు. దేవుడు రోషం కలిగిన దేవుడు అన్నమాట అనేక సార్లు ఈ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుడు తెలియజేస్తున్నాడంటే మన జీవితంలో మనం స్థిరపడాలని, మన గనులుగా బ్రతకాలని. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో మూడో అటు నేను చూసాం మనం ఆయన నామాన్ని వ్యర్థంగా వాడకూడదు. డోంట్ మిస్ యూస్. అండ్ హియర్ ఇస్ ద ఫోర్త్ వన్, టేక్ రెస్ట్, కీప్ ఇట్ కాన్సన్ట్రేటెడ్, కీప్ ఇట్ హోలీ. ఈరోజు మీ జీవితంలో ఇప్పటికే ఈ నియమము పాటించకుండా దేవుడిచ్చిన నియమాలని వ్యర్థపరిచారేమో, విరోధంగా పోయారేమో, మేబీ యూ హ్యావ్ యాక్టెడ్ రెబెల్. ఈరోజు మీకు కృపానుగ్రహించబడుతుంది, మనకి కృపానుగ్రహించబడుతుంది, మన తప్పులను ఒప్పుకుని సరిదిద్దుకుని మన జీవితాన్ని సరిచేసుకుని ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతానికి. ఎవరన్నా తోడు నీ ఉండయ్యా, నన్ను బ్రతికించి ప్రభా, నాకు కావాల్సిన జయము దయచేయి, నాకు కావాల్సిన సహాయం దయచేయి, నాకు కావాల్సిన దృష్టి దయచేయి. ఎక్కడ ఒక్కసారి దేవునితో సరిదిద్దుకోదామండి, మన జీవితాన్ని సమాధాన పరచుకోదామా. నేను ముంచబోతున్నాను, నో కూడా టేక్ మచ్ టైం, బట్ ఐ వాంట్ యూ టు ప్రే. మీరు ప్రార్థన చేయకపోతే మాత్రం వ్యర్థమండి. ప్రార్థన చేయండి. ప్రభా, నా బలహీనతలు, నా తప్పులు, నా ఎన్ని ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను సరిచేయి ప్రభా, నన్ను బాగు చేయ్యా. దేవ, నీ నామం ధరించిన వ్యక్తిగా, నీ ద్వారా ఆశీర్వదించబడే వ్యక్తిగా, నీ ద్వారా ఫలించబడే వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను. నన్ను నాటువాడు నీవే, నన్ను కట్టువాడు నీవే, నన్ను పోషించే దేవుడు నీవే. నీవే నీ కార్యాలు జరిగించు ప్రభా నా జీవితంలో. నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా, నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా. నీ ద్వారా నేనే పొందుకుంటున్నాను, నీ ద్వారా నేను కలిగి ఉంటాను, నిన్ను బట్టే ప్రభువా. ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రభుతో చెప్తామా. ఈరోజు ఎంతో మంది భయపడుతున్నారండి, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది ఉండదేమో, నాకు ఇది కోల్పోతానేమో, ఈ ఉద్యోగం పోతుందేమో, ఈ జీవితం పాడైపోతుందేమో. లేదు లేదు లేదు, దేవుడు ఇచ్చింది దేవుడు తెస్తానే కానీ ఎవరు తెస్తానని వీల్లేదు. What are you scared about? Are you sure God gave you? దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నారా? నీ వివాహం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? నీ వ్యాపారం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? దేవుని చిత్తము కాకపోతే ఫస్ట్ స్టార్ట్ చేయదు, స్టార్ట్ చేసావా తప్పు నీది. దేవుని చిత్తము తెలుసుకుని స్టార్ట్ చేసి ఇది దేవుని చిత్తము అని తెలుసుకుంటే దేవుడు చేస్తే రెండంతలు ఇచ్చే దేవుడు, ఊరక తీయుడు. యోబుని పరీక్షించినప్పుడు యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. హీ హాస్ టేకెన్. ఆయన ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుంటే మనం చేసింది ఏమి లేదండి, మనం కేవలం ఆయన ఇచ్చిన దాన్ని పొందుకున్న వారమే. ఈరోజు బీ థ్యాంక్ఫుల్. ఇఫ్ యు ఆర్ థ్యాంక్ఫుల్, గ్రాటిట్యూడ్. కృతజ్ఞత ఉంటే నీ సంపాదన, నీ తెలివితేటలు, నీ శక్తి బలము, నీ ఆస్తి పాస్తులు నా నా నా నా నేను అంత పక్కన పెట్టి ప్రభా నీదయ్యా, నీవిచ్చింది, ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత. అతి ఆశ ఉందేమో, ఈ పొరుగు అందు చూసి ఆశిస్తున్నామేమో, అది కావాలి ఇది కావాలని అక్కర్లేని స్తోమత మించి, అంటే నీకు కలిగిన కెపాసిటీకి మించి నువ్వు ఆశపడితే వ్యర్థమే, అవి ఎప్పటికీ నెరవేరవు. దేవుడు నీ మేలు కొరకు అవ్వడు. వాట్ యు కెనాట్ హ్యాండిల్ గాడ్ విల్ నాట్ డిజైర్ టు గివ్ యూ. ద రీజన్ ఇట్ బికమ్ ఎ హార్మ్ టు యూ, ఇట్ ఇస్ డేంజరస్ టు యూ. నీ కీడుగా మారిపోతుంది అది. కానీ నీవు నీవు ఆయన వాక్య నియమము చొప్పున నిన్ను నువ్వు క్రమశిక్ష పరుచుకుని, నిన్ను నువ్వు క్రమశిక్ష పరుచుకుని, దేవుడు నువ్వు ఎలా బ్రతకాలంటున్నాడో అలా ఎదుగుతూ కోరుతూ ఆయన వాక్య నియమము ప్రకారం నీవు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లో సుఖంగా ఉంటారండి. ఎక్కడ ప్రభా, నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా చెప్పండి. ధైర్యం ఉంది ఆ మాట చెప్తానికి. దేవా నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా, ఎందుకంటే నువ్వు తీసుకుంటే నువ్వు ఇంకా ఘనంగా ఇచ్చే దేవుడు. ఒకటి పోయిన తర్వాత కూడా నువ్వు పరీక్షిస్తావేమో, కానీ నేను నిలబడితే నిజంగా నన్ను హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవునమ్మా, మా జీవితం అంతా నీదేనే, మా బ్రతుకంతా నీదేనే, మాకు కలిగిందంతా నీదే ప్రభావ. ఈరోజు మా జీవితంలో ఏదైనా ఉందంటే అది నిన్ను బట్టే ప్రభావ. ఇంతవరకు ఇచ్చిన యావత్తు బట్టి నీకు కోట్లాది వందనములు. ఇంతవరకు నడిపించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు దీవించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు ఆశీర్వదించిన దేవానికి స్తోత్రములు ప్రభా. అంతము వరకు నువ్వు కార్యము జరిగించే దేవుడు అని నిన్ను నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. యెహోవా షమ్మా, మా తోడు ఈరోజు ఉండే దేవుడు. ఈరోజు నువ్వు మా తోడు లేకపోతే రేపు నిన్ను చేరలేమయ్యా, రేపు నీ చిత్తంలోకి మేము వెళ్ళలేమయ్యా. దేవా ఈరోజు మా తోడు, రేపు మా జీవితంలో ఏం జరుగుతుందో ముందుగానే ఎరిగిన దేవుడు, సమస్తము ముందుగానే చూచుకుని సిద్ధపరిచే దేవుడు అయ్యా. యెహోవా ఈరే, నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి ఆందోళన తీసే, కంగారు తీసే. నీ బిడ్డలు అయ్యా నీలో నాటబడిన వారు, వారి జీవితంలో అక్కర్లేని సమస్యలు, అక్కర్లేని టెన్షన్స్ ఉండనవద్దు ప్రభు. ఇల్లు ఇచ్చేవేమో, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఈ భయం ఉండనవద్దు ప్రభా. ఇచ్చింది నీవైతే ఉంచేది నీవే. మేము నీకు లోబడి బ్రతుకి నీకు మొదటి స్థానాన్ని ఇస్తే మా జీవితంలో అన్ని మేలు చేస్తావయ్యా. మా జీవితంలో ఏదైనా సరే ఇచ్చింది నీవైతే, అది నువ్వు మాకు ఇచ్చింది ఎప్పుడు నీవు అన్యాయంగా తీసివేసే దేవుడు కాదు ప్రభా. కానీ ఇచ్చిన దాంట్లో నమ్మకత్వాన్ని కోరుతున్నాం, నేర్చుకుంటామయ్యా. ఇచ్చిన దాన్ని వర్ధిలింపజేయాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటాం ప్రభా. ఇచ్చిన దాంట్లో నీ నామాన్ని మహిమపరచాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటున్నామయ్యా. దేవా ఎవరెవరైతే నీ హృదయాన్ని నేర్చుకుంటూ నీవు మాకు అనుగ్రహించిన నియమాలని నేర్చుకుంటూ ఈ సంవత్సరంలో జయకరంగా బ్రతకాలని ఆశపడుతున్నాను. అటువంటి జీవితాలని నాటి వర్ధిలింపజేసి శక్తి కలిగిన వారిగా, దృష్టి కలిగిన వారిగా, గొప్ప నీ సాక్షులుగా, నిన్ను మహిమపరిచి నీ ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాలను అనుగ్రహించి పని పెడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరడ యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

అడిగితే ఇస్తానని, తడితే తీస్తానని, వెతికితే దొరుకుతానన్న ఆ ప్రభు నిన్ను సర్వవేళలా కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. జరిగిపోయిన కాలాన్ని నెమరు వేసుకో, జరగనున్న కాలాన్ని క్రీస్తులో చూసుకో. చూసుకుంటూ ఆయనకు స్తోత్రాలు అర్పించు.

షూలమ్మితి కాపరి మెచ్చిన సుందరి పావురము వలె నిష్కళంకురాలు సూర్యకళలు చంద్రబింబ సౌందర్యము గలదై ప్రియ కాపరి ప్రేమను చూరగొన్న ధన్యురాలు పావన చరిత గుణవతి. ఆమె యేసు ప్రేమ కావ్య రసవాహిని, పరమగీత కథానాయిక, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి, ప్రేమమయీ సంఘానికి ఆమె అందమైన సాదృశ్యం.

పాపానికి వెళ్లే మార్గం బహు విశాలమైంది, సుందరమైంది. అయితే క్రీస్తు సన్నిధికి వెళ్లే మార్గం చాలా ఇరుకైనది. ఇరుకుదారిని వెళ్లటం కష్టమే. అయినా నీ హృదయపు వాకిటనే ఉంటానని ధైర్యమిస్తున్నాడు నీ తండ్రి. అడుగు

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

కృపాజ్యోతి ఆడియోస్ వారి ప్రప్రథమ కానుక అభిషిక్తుడు సర్వమానవాళి పాపపరిహారం కోసం అభిషిక్తుడై వచ్చిన దైవమానవుడు యేసుప్రభువు. ఈ గీతాలను గానం చేసినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, దినేష్ మరియు సి రమణ. ఈ గీతాలను రచించినవారు శ్రీ బొనిగల బాబూరావు. స్వరకల్పన, సంగీతం, సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా. నిర్మాత ఎం శ్యామలరావు. కృపాజ్యోతి ఆడియోస్ వారి ప్రప్రథమ కానుక అభిషిక్తుడు.

పక్షి జాతుల్లో పిచ్చులేనిది పావురం. నిష్కలంకమునకు అది చూచెన. 10,000 మంది పురుషులలో అతి శ్రేష్ఠుడు నా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు.

మన ఆప్తులైన వారిని, ఆత్మీయులైన వారిని పోగొట్టుకున్నప్పుడు మనకెంతో వేదన. అలాంటి సమయాలలో బాధాతప్త హృదయాలను ఓదార్చి ఆదరణ కలిగించేది యేసుక్రీస్తే. ఒకనాడు మనం కూడా ఆయన సన్నిధికి చేరతామన్న నిరీక్షణతో ముందుకు సాగాలి.

మాటలు నీవు వింటే, ఆయనకై నీవు గళమెత్తి కీర్తించి ఘనపరిస్తే, స్తుతి స్తోత్రాలే నీ నినాదంగా మారితే, యేసయ్య పాదాలకే నీవు పరిమితమైతే, నీవు తండ్రి అయిన దేవుణ్ణి చేరగలవు. ఈ లోకం, లోకాశలు, జీవపు ఢంబం మొత్తం విడిచి జీవాధిపతి అయిన యేసయ్య నీ రక్షకుడని, నీ దేవుడని విశ్వసిస్తే ఇవ్వాలే నీ మనసు మార్చుకో. యేసయ్యకు కులం లేదు, మతం లేదు. యేసయ్య సందేశం ఒక్కటే, అది మారిన మనసు. మనసు మార్చుకొని ఆయన మార్గంలో నడవటం ఆయనకు నువ్విచ్చే సంతస క్రిస్మస్ కానుక. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను అభిషేకిస్తాడు. ఆయనకు ప్రార్థన చేయటానికి, ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని చాటిచెప్పేందుకు సైనికుల వలె సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక మందికి ఈ మహాదేవుడైన యేసయ్యను ఆయన మార్గాన్ని బోధించగలరు.

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా,

ನಾನು ತೋರ್ಪು ಶಿಖರಾನ ತಾರದೀ ಬಿಂದೇ.

యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.

0: ప్రభువా మాట్లాడుతున్నాడు అనుకుందాం అంటున్నారు, మరి నాకు అబద్ధం చెప్పట్లేదు, వినబడకుండా చెప్పట్లేదు, మరి ఎవరో లేరు ఇక్కడ, నాకు వినబడుతుంటే చెప్పేస్తున్నాను, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా మాట్లాడట్లేదా, నువ్వు నాకు ఏదైంది చెప్తే నేను నమ్ముతాను అన్నానండి.
1: ఈ మాటలు ఒకరోజు మాట్లాడిన మాటలు కాదండి, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడిన ప్రతి మాట, ఏ సంవత్సరం ఏం మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో, ఏమని చెప్పాడో అన్ని కూడా ఆవిడ రాసింది.
0: నైట్ చెప్పి పడుకుంటే మా ఆయన గారు ఇలాగా ఇల్లు కట్టాలంటున్నారు, వాస్తు చూడకుండా కట్టేస్తారో ఏంటో, ఎవరికైనా చూపించారో చూపించరు అని నేను అనుకుంటున్నానండి. మనసులో అనుకుంటే ప్రార్థన చేయి అన్నారండి, అదే మొట్టమొదటి.

అత్తయ్యేమో ఈ బైబిల్ ఇచ్చారు, ఇది చదవటం మొదలు పెడతాను. ఇది ఎన్నాళ్ళకి పూర్తవుతుందో నాకైతే తెలియదు. పూర్తయ్యేసరికి మాత్రం నా వివాహం జరగాలి ప్రభువా, అప్పుడే నేను నమ్ముతాను. అదే నా నమ్మకం అనుకున్నానండి.

అనగానే ప్రభువ ఇదిగో ఈ సన్నిధిలో ఇప్పుడు అనుకుంటున్నాను, ఇంకా నిన్ను ఇప్పుడు గాని విడిచిపెడితే కనుక నేను చనిపోయిన దానితో సమానం ప్రభువ, ఇంకా ఇంకెప్పుడు విడిచిపెట్టను ప్రభువ, ఇంకెన్ని రకాలుగా వచ్చినా ఇంకా నీ కొరకు పోరాడాలనిపిస్తుంది ఇంకా మరి ఏంటి అనేసి అనుకుని వచ్చేసారండి.

0: ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు మా పట్ల చూపినటువంటి ఆయన కృపను బట్టి దేవాది దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి సాక్ష్యాన్ని, మిమ్మల్ని దేవుల్లో బలపరచగలిగేటువంటి సాక్ష్యాన్ని మీ ముందు తీసుకురావటం జరిగింది. యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడు, ఆయన తన భక్తులతో మాట్లాడతాడు అంటే చాలామంది ఎగతాళి చేశారు, అది నిజం కాదన్నారు, దేవుడు నిజంగా మాట్లాడతాడా అని చాలామంది వెక్కిరించినటువంటి అనుభవాలు, సందర్భాలు మన జీవితంలో చూసాం. కానీ ఈరోజు భీమవరం ప్రాంతంలో ఒక సహోదరి, ఆవిడ పేరు సుబ్బలక్ష్మి గారు, ఒకప్పుడు హిందువురాలుగా ఉన్నటువంటి వ్యక్తి, సంవత్సరాలు తరబడి దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించి ప్రభువే నాతో మాట్లాడుతున్నాడన్న సంగతి తెలుసుకొని ప్రభు వైపు తిరిగి ఆయన సన్నిధి నడవటం ప్రారంభించిన తర్వాత క్రమంగా దేవుల్లో బలపడుతున్న ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం తన జీవితంలో వెలువడింది. ఈరోజు ఆ సహోదరిని మీ అందరికి పరిచయం చేసే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. నాతో పాటు మీరు చూస్తున్నారు ఈ సహోదరి దేవుని యొక్క స్వరం వినటమే కాదు, అక్షరజ్ఞానం లేకపోయినప్పటికీ ఎప్పుడో 2-3 తరగతులు చదువుకున్నటువంటి ఆ చదువుతోనే ఇంచుమించు 89 పాటలు దేవుడు తనకి అందించినటువంటి పాటలు. వాస్తవంగా అక్షరజ్ఞానం లేకుండా, సాహిత్యం తెలియకుండా పాటలు రాయటం అనేటువంటిది సాధ్యమైనటువంటి విషయం కాదు. కానీ దేవుడు తనతో మాట్లాడి తనకు పాటలు ఇచ్చినప్పుడు, ఆ పాటలు తనకు స్వరంగా వినపడినప్పుడు, ఆ పాటల్ని తను స్వరాలాపన చేసి 89 పాటలు రాసింది. అంతేకాదు, ఆశ్చర్యం ఏమిటంటే నా చేతిలో పుస్తకం మీరు చూస్తున్నారు, దేవుడు తనతో ఏమేం మాట్లాడాడో, ఎన్ని సందర్భాల్లో మాట్లాడాడో, మాట్లాడిన ప్రతి మాట తను ఈ పుస్తకంలో రాసుకున్నారు. అంతేకాదు, ప్రతి మాటకి ఒక మంచి సందర్భం ఉంది, ప్రతి మాట వెనకాల ఒక అద్భుతమైనటువంటి స్టోరీ ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనతో ఉన్నటువంటి ఈ సహోదరితో మాట్లాడి తెలుసుకుందాం. తన జీవిత అనుభవాన్ని, దేవుని స్వరం విన్నటువంటి అనుభవాన్ని, దేవుడు తనకు పాటలు ఎలా ఇచ్చాడో అనుభవాన్ని, హైందవురాలుగా ఉన్నటువంటి తను ప్రభువులోకి ఇప్పుడు ఎలా వచ్చి దేవుళ్ళలో కొనసాగుతుందో తన అనుభవాన్ని తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజలడమ్మా, మా చాలా సంతోషం సిస్టర్ గారు, మీరు దేవుడు మీతో మాట్లాడాడని, మీతో మాట్లాడినటువంటి ప్రతి సందర్భాన్ని నాతో పంచుకున్నారు. అసలు దేవుని యొక్క స్వరం వినపడుతుంది అంటే చాలామంది నమ్మరు, అంటే చాలామంది నమ్మకపోవడం అంటే నా ఉద్దేశం క్రైస్తవేతరులు లేక క్రీస్తుని వ్యతిరేకించేవారు ఆయన మాట్లాడితే మాకు ఇప్పుడు వినిపించకుండా చూద్దాం ఎలా మాట్లాడతాడు అని వెక్కిరింతల పాలు చేసిన సందర్భాలు, ఎగతాళి చేసిన సందర్భాలు చాలా సమాజంలో సేవకులుగా మేము చూస్తున్నాం. ఇటువంటి అనుభవం కలిగిన వాళ్ళు కూడా ఉంటే వారి ద్వారా దేవుడు ఎలా మాట్లాడతాడో అనేక మంది తెలియపరిచే అవకాశాన్ని ఈరోజు మీ ద్వారా దేవుడు ఇవ్వటం అనేది చాలా గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు, మీ సాక్ష్యం పంచుకోవడానికి మీరు ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను.
1: అందరికీ నా వందనాలండి. మా పుట్టిన ఊరు అయితే కోటికేశ్వరం అండి. కోటికేశ్వరం అక్క తమ్ముడు.
0: మీరు పుట్టినప్పుడు
1: పూజలేనండి, పూజలు
0: చేసినప్పుడు నుంచి పూజలు
1: చేసేనండి.
0: అంతేగాని యేసు ప్రభు అంటే
1: లేదండి, తెలియదండి. అయితే పూజలు పెళ్లి వరకు కూడా పూజలే. అప్పుడు పెద్ద మేనత్తగారు అనమాట ప్రార్థనలు అయ్యి పెట్టా ప్రార్థన చేయించుకుంటున్నారండి. అలాగా ప్రార్థనలో వచ్చారనమాట. ఆవిడ కూడా మొత్తం ఇంటి నిండా ఫోటోలు ఉండేయండి ఆమెకు కూడా. అయినా కానీ దేవుడు ఆమెను ఎన్నుకుని మరి ప్రార్థనలో ప్రార్థన చేయించేవారు, పాస్టర్లను తీసుకొచ్చి ప్రార్థనలు పెట్టేవారు. అప్పుడు మా అత్తయ్య గారు ఇల్లే కదని మేము కూడా వెళ్ళేవాళ్ళం అనమాట. అలాగా 15-16 సంవత్సరాలతో అలా వెళ్ళారు. కానీ ఆయన గురించి నాకు తెలియదు, అంటే ప్రార్థన చేసినప్పుడు కూర్చోవాలి, పాట పాడితే వచ్చేయాలి అన్నట్టే, కానీ ప్రభు గురించి అంత లోతుగా తెలియదు.
0: మీ మేనత్త గారు ప్రార్థన పెడితే వెళ్ళేవాళ్ళు తప్ప యేసుప్రభు నిజమైన దేవుడు అని కానీ ప్రార్థనకు వెళ్ళి అలవాటు గాని అప్పుడు మీకు లేదు. తర్వాత
1: పంపించే వాళ్ళు మా తల్లిదండ్రులు కూడా అక్కడికి పంపించరు కూడా అండి. అయితే అలా జరుగుతూ ఉంటుంటే ఒక రోజుని మా చిన్న మేనత్త గారు అబ్బాయితో వివాహం కుదిరిందండి. మా పెద్ద మేనత్త గారు అబ్బాయితో మా అక్కకి వివాహం జరిగిందండి. మా చిన్న మేనత్త గారు అబ్బాయితో నాకు వివాహం కుదిరిందండి. కుదిరిన తర్వాత ముహూర్తం కూడా పెట్టారు. ముహూర్తం పెట్టిన తర్వాత అండి వాళ్ళ ఇంట్లోను మా ఇంట్లోను కూడా ఆరోగ్యం బాగాలేదు. అసలు పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది, పెళ్లి ముహూర్తం సమయము మాకు ఆరోగ్యాలు పాడైపోతున్నాయండి. ఏంటి ఇలాగ అయిపోయింది, ముహూర్త బలం బాగాలేదేమో, పెళ్లి ఆపేద్దాము తర్వాత మళ్ళీ పెడదామని నిర్ణయించుకున్నారండి. అలా అనుకోగానే అందరం బాగున్నామండి. బాగున్న తర్వాత అప్పుడు ఆ పెళ్లి పెళ్లి ముహూర్తం రోజునే మా పెద్ద మేనత్తయ్య గారింటికి మళ్ళీ వెళ్ళానండి. నేను వెళ్ళగానే ఇదేంటమ్మా మనం అందరం బంధువులే కదా, గొడవలో లేవు ఏమి లేవు, మరి పెళ్లి ఎందుకు ఆగిపోయినట్టు, అసలు ఒకవేళ నేను ఎలా ప్రార్థన చేసుకుంటున్నానో ప్రార్థన పెట్టుకుంటున్నాను, నువ్వు కూడా అనుకో ప్రభువా నాకు వివాహం జరగాలని అనుకో, అనుకుంటే దేవుడు చేయని వాడు కాదు అనుకో అన్నారండి. అనుకోని చిన్న బైబిల్ కొత్త నిబంధన ఇచ్చారండి మా పెద్ద మేనత్త గారు. ఇస్తే ఆ బైబిల్ గురించి కూడా అందులో ఏముంటాయో కూడా నాకు తెలియదండి. తెలియక ఇంటికి తీసుకొచ్చానండి. ఇంటికి తీసుకొచ్చి మా అమ్మగారి తాతలు కూడా ఏమి చెప్పలేదండి. నేను అంటే నేను ఇలాగ అనుకుంటాం చెప్పకుండా అత్త బైబిల్ ఇచ్చారు కదా చదువుకోవాలనేసి ప్రభు అక్కడ ఒక గోడ దగ్గరికి వెళ్ళి ప్రభువా ఇదిగో నువ్వు ఏదడిగినా కానీ చేస్తావంట ప్రభువా, నాకు తెలియదు అత్తయ్య ఏమో ఈ బైబిల్ ఇచ్చారు ఇది చదవటం మొదలు పెడతాను, ఇది ఎన్నాళ్ళకి పూర్తి అవుతుందో నాకైతే తెలియదు, పూర్తి అయ్యేసరికి మాత్రం నా వివాహం జరగాలి ప్రభువా, అప్పుడే నేను నమ్ముతాను, అదే నా నమ్మకం అనుకున్నానండి.
0: అని మీరు మనసులో అనుకున్నారు?
1: మనసులో అనుకుని ఆ బైబిల్ పట్టుకుని అనుకుని స్టార్ట్ చేశాను.
0: అంటే వివాహ సమయానికి మీ ఇంట్లో అందరికి అనారోగ్యాలు వచ్చి వివాహం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు మీరు దేవునితో ఈ ఒప్పందం చేసుకున్నారు, నేను నిజంగా దేవుడు అయితే ఈ బైబిల్ చదవటం అయిపోయేసరికి వివాహం జరగాలని మీరు నిర్ణయించి దేవునితో ఒప్పందం చేసుకున్నారు. ఓకే,
1: ఇంకా అలాగా బైబిల్ స్టార్ట్ చేశానండి. చదువుతా అలా వస్తా ఉంటే అందులో చాలా అన్ని అర్థమవుతున్నాయి. అంటే దానికి పూర్తిగా అర్థం అవ్వకపోయినా గిన్నె గురించి చెప్తే గిన్నె గురించేనేమో అనుకునేదాన్ని. పైన తోముతారు కానీ లోపల మీరు కడగలేరు కదా అంటే నిజమే కదా, గిన్నెను పైన తోముతాం కానీ లోపల కడగలేం కానీ హృదయం అని నాకు ఆ రోజు తెలియదండి. అలా చెట్టు అంటే ఒక మనిషి అని తెలియదు, ఒక చెట్టు గురించే చెప్తున్నారు అనుకున్నాను. అలాగ ఎవరన్నా తిట్టకూడదు తిడితే అని చాలా ఇంకా కొత్త నిబంధనలు అన్ని ప్రభు మాట్లాడిన మాటలే కదండి. అయితే అప్పుడు యెహోవా అని కూడా తెలియదు నాకు, యేసు ప్రభు అని తెలియదు, మామూలు ప్రభువు యేసు ప్రభు అంతే. అలాగ నేను చదువుకుంటూ వస్తా ఉంటుంటే నాకు మారు మనసు అనేది, అంటే ఎవరిని ఏమనకూడదు, ఎవరి గురించి చెప్పుకోకూడదు, చెడుగా మాట్లాడుకోకూడదు, చేస్తే మంచి చెయ్యాలి తప్పు చేయకూడదు, ఈ రకంగా అలాగా తెలుసుకుంటా వచ్చానండి. నేను ఈ ఒప్పందం చేసుకున్నట్టు కూడా మా అమ్మగారు వాళ్ళకి ఎవరికే తెలియదండి, అసలు ఎవరికే తెలియదు, దేవుడికి నాకే తెలుసండి. అయితే మా పెద్ద మేనత్తయ్య గారు అబ్బాయిని మా అక్క గారు చేసుకున్నారు కదా, అయితే నేను కూడా చిన్న మేనత్తయ్య గారు అబ్బాయిని చేసుకుంటే బాగుంటది, ఇంకా బయట కుటుంబంలోకి వెళ్ళవసరం లేదు అని ఒక నిర్ణయం ఉండేదండి నాకు, ఆయన చేసుకోవాలన్న ఆలోచన అనమాట. ఇంకా ఇది కూడా ఎవరికి చెప్పింది కాదండి. అయితే ఈలోపు పెద్దలే కుదిరిసి వివాహం జరిగించారండి. నేను అనుకున్నది కూడా జరిగింది అనమాట. అప్పుడు కూడా నా అంతరంగంలో ఉన్నాయి ప్రభు తీర్చినట్టున్నారు.
0: బైబుల్ చదవటం పూర్తి అయ్యేసరికి వివాహం అయిపోయింది,
1: పూర్తి ఇంకా చదువుతున్నానండి, చదువుకుంటా వస్తేసరికి ఈలో మళ్ళీ ముహూర్తం స్టార్ట్ అయిపోయి మళ్ళీ ముహూర్తం పెట్టేశారండి. అయినా కానీ దీన్ని ఇలా చదువుకుంటున్నాను, సరిగ్గా మే నెల 20 ముహూర్తం పెట్టారండి, మీ పొద్దున్న 10 వెళ్ళండి. ఆ రోజు చదువుకుని పేపర్ పూర్తి చేసి పీటల మీద కూర్చున్నానండి. ఇంకా
0: బైబిల్లో ఉన్న ఆఖరి పేజీ
1: ముందండి,
0: పెళ్లి పీటల మీద కూర్చునే ముందు బైబిల్ ఆఖరి పేజీ పూర్తి చేసి
1: కూర్చున్నానండి.
0: అంటే మీరు దేవుడితో ఏ ఒప్పందం చేసుకున్నారో
1: అదే జరిగింది,
0: నెరవేర్చిన సమయానికి వివాహం కరెక్ట్ గా జరిగింది.
1: అప్పుడే ఇంకా ఒకసారి బైబిల్ చదువుకుంటానని పెళ్లి కూతుర్ని పెళ్లి బట్టలతో ఉన్నానండి, తలుపులు వేసుకుని కూర్చుని మోకాళ్ళు వేసుకుని అప్పటికి ఇంకా ప్రార్థన కూడా నాకు ఇంకా తెలిసిపోతుందండి. అంటే ఏడుపు వచ్చేస్తుంది, ఎలా చెయ్యాలో తెలుస్తుంది అనమాట. ఆయన ఎలాగా మరి ఇంత చేశారు కదండి దేవుడు, ఎంత నమ్మకంగా అడిగింది అడిగినట్టు చేస్తారు, నాకు తెలియదు అడిగేశాను కానీ అడిగి అప్పుడు మోకాళ్ళు వేసి ఇంకెలా చేయగానే ప్రభువా ఇంత ఇలాగా ఇంత కరెక్ట్ గా ఉంటదా నీ మాట, ఇంత ఇలా చేస్తావా ప్రభువా, ఇంక నేను ఎప్పుడు వదలన ప్రభువా, ఇంక నువ్వే నా సర్వం అని, ఇంకా నేను ఎప్పుడు ఏ పూజలు చెయ్యినని కూడా అనేసుకున్నానండి. అప్పుడే అనుకుని నాకు నచ్చిన భర్తనే చేసావు ప్రభువా, నేను అనుకున్న భర్తనే నాకు ఇచ్చి చేసావు ప్రభువా, ఇంకా నేను ఏ పై కుటుంబానికే నేను వెళ్ళవసరం లేదు, ఇంకా మా అందరిలోనే ఉన్నట్టే, పుట్టిల్లేని అత్తలేని అందరం మేము ఒకటే కాబట్టి ఇంకా నాకు ఈ జీవితానికి సరిపోద్దు ప్రభువా అని పీటల మీద కూర్చున్నానండి. ఆ కూర్చున్నాక నుంచి గౌరీ వ్రతం అవన్నీ పూజలు చేయవలసి వచ్చిందండి. తర్వాత అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రావణ మాసం మే నెలలో పెళ్ళయిందండి. శ్రావణ మాసం వచ్చాక వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఇంకా మామూలుగా వినాయక చవితులు అన్ని చేయడం జరిగిందండి. అలా చేస్తూ చేస్తూ ఉంటుంటే నేను అనుకునేదాన్ని భర్త చెప్పింది చెయ్యాలి, అత్తయ్య గారు చెప్పింది చెయ్యాలి, మళ్ళీ నేను ఇలాగ ఒప్పందం చేసుకున్నాను కదా ప్రభువే సర్వం అని, ఆయనకి తగ్గట్టుగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు చెప్పినవి నిష్ఠగా చేసేదానండి. నా నేను ఒప్పందం చేసుకున్నాను కాబట్టి ఆ ఇది కూడా ప్రార్థన బైబుల్ చదువుకోవడం కూడా క్రమంగా చేసేదాన్ని అండి. అలా పూజలు చేస్తూ ఉండగా తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసామండి. ఆ తర్వాత పెళ్ళైన 6 నెలలకి హైదరాబాద్ వచ్చేసామండి. మార్చి నుంచి హైదరాబాద్ వచ్చి వచ్చిన తర్వాత అప్పటికి కూడా అలా మా ఆయన గారు చెప్పిన శుక్రవారాలు చేయడము, మళ్ళీ శుక్రవారం ప్రభు కొరకు 3 గంటల వరకు ప్రార్థన చేసుకోవడం, బైబుల్ చదువుకోవడం, ఇంకెలాగే అన్ని కూడా అది ఇది కూడా ఒకలాగా నిష్ఠగా చేసుకునేదండి. అలా చేసుకుంటే ఎవరన్నా ఇవ్వరు, 2 పడవల మీద కాళ్ళు పెట్టకూడదు అని ఎవరొకరు చెప్పివ్వరండి. మళ్ళీ బైబిల్లో కూడా నాకు నచ్చినట్టు ఉండకపోతే నేనేం చేస్తానో తెలియదని బైబిల్ మాట్లాడేదండి. అలా బైబిల్ ఇంకా అతమాన్ అలా చదువుకుంటా ఉండేదాన్ని అండి. పూర్తయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేదానండి. ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటుందండి. ఇప్పటికే కూడానండి, ఇది కూడా 5 సార్లు అయిపోయిందండి చదవడం. ఇప్పటికే కూడా మళ్ళీ
0: 5 సార్లు
1: ఆ బైబిల్ చాలా సార్లు చదివి, నీ బైబిల్ కూడా 5 సార్లు చదివాను. అయితే ఎప్పుడు కొత్తగానే ఉంటదండి చదువుతుంటే, ఎప్పుడు కొత్తగానే ఉంటది. ఇప్పుడు ఇంకా లాస్ట్ పేజీ ఉందండి ఈ రోజు, ఇది కూడా లాస్ట్ పేజీ ఉంది. అయితే అలాగే చదువుతా ఉంటుంటే ఇంకెలాగే భయపెట్టేస్తున్నారు, బైబిల్ భయపెడుతుంది, ఎవరన్నా భయపెడుతున్నారో, ఇంకా మా ఆయన గారు అది ఇది చేస్తుంది కదా అనేసి ఆయన గారు కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోలేదండి అనడం. అయితే అప్పుడు మా పెద్దమ్మ గారు ఇంకొక అక్క

0: తర్వాత ఆ ఇంటికి ఈశాన్యం వాళ్ళ బాత్రూమ్ వచ్చిందండి.
1: ఓ
0: బాత్రూమ్ వస్తే ఇదేంటి ఇంటి బాత్రూమ్ ఆ మోల్ వచ్చింది కదండి. ఈ లోపు క్యాలెండర్ చూస్తే అందులో ఏమన్నదంటే అసలు ఆ ఈశాన్యం వాళ్ళ బాత్రూమ్ ఉంటే వెళ్ళకూడదు, యాక్సిడెంట్ అయిపోతాయే, భార్య భర్తలు విడిపోతారో ఏయో అన్నీ ఉన్నాయండి. ఇదేంటి ఇలా వెళ్ళడం, ఇలా వెళ్ళకూడదు కదా, మార్పించిన తర్వాత వెళ్దామని ఏం చేసామంటే అండి, అమ్మ వారితోటి ఇలా వెళ్ళకూడదంట, కొంచెం మార్చుకున్నాక వెళ్దాము. ఈ లోపు చిన్న పాపకి 9వ క్లాసు కదా, 9, 10 కూడా ఒక స్కూల్లోనే చదవాలంట. అయితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లకుండా మనం ఏ స్కూల్ అయితే జాయిన్ చేద్దాం అనుకున్నావో ఆ స్కూలే మధ్యలో ఉంది కదా, ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఉంది కదా, ఇంకా అక్కడికే కిరాయికి వెళ్ళిపోదాము. వెళ్ళిపోతే ఆ సంవత్సరం ఈలోపు ఎప్పుడు మారిస్తే అప్పుడే మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాము అనేసి అన్నానండి. అనగానే సరే ఆయన ఏం చేశారు, మా అమ్మగారు వాళ్ళు ఉంటారండి అక్కడ ఆ ఊర్లో మధ్య ఊర్లో, మా అమ్మగారు మా పుట్టింటి వాళ్ళు అందరూ ఉంటారు అనమాట, వాళ్ళు వెళ్ళి చూశారు. అక్కడికి మారిపోయామండి. మారిపోయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు అనమాట, ఒక బాబు నాకు. ఇంకా మారకుండానే ఏం చేశాను, సాయిబాబా సీరియల్ చూసేదండి. ఇటు చేసుకుంటా అటు చేసుకుంటా సాయిబాబా సీరియల్ చూసేదాన్ని అండి. సాయంత్రం మాటలు 6 గంటలకు ఎప్పుడో వచ్చేదండి. అలా చూస్తుండగా చూస్తుండగా ఈ లోపు 2 పడవల మీద అడుగు వేయొద్దన్నారు కదండి, ఇలా అడుగు వేయొద్దన్నారు కదా, ఇదేంటి అందరిని నమ్ముకోవచ్చు కానీ ప్రభువు నమ్ముకుంటే మాత్రం ఎవరిని నమ్ముకోకూడదు అంటున్నారు, వాడిని నేను తెలియక అలాగ అనేసుకున్నానేమో, వీళ్ళందరిని నమ్ముకుంటే అసలు ఏ వ్యాధమో ఉండదు, ఇప్పుడు సాయిబాబా కూడా ఉన్నారు, యేసు ప్రభు మాటలాగే ఉన్నాయి సాయిబాబా మాటలు కూడా, అయితే ఇలా కాదు ప్రభువా నువ్వు అంటే ఇష్టమే గానీ నిన్ను నమ్ముకుంటే నువ్వు నిన్ను ఒక్కరినే నమ్ముకోవాలంట, మరి సాయిబాబాలోకి ఉన్నాను అనుకో నిన్ను కూడా నమ్ముకోవచ్చు, ఎవరినైనా అనుకోవచ్చు, ఇంకా మరి నా వల్ల కావట్లేదు ప్రభా, ఇటు అటు నువ్వు కూడా ఉండొద్దు అంటున్నావు, ఇంకా నేను సాయిబాబాలో ఉండి నిన్ను కూడా తలుచుకుంటాను ప్రభువా అనుకున్నానండి. అనుకుని ఉంగరం తాకట్టు పెట్టి మరి మా ఆయన గారిని షిరిడీకి పంపించానండి. మా ఆయన గారు పూజలే కాబట్టి నేను ఎందుకు అలా పంపించాలి, ఏదో బాగుంటది అన్నట్టుగా అని పంపిస్తే ఆయన ఏం చేశారండి, శనీశ్వరుడు బొమ్మలు నువ్వులు ఇవన్నీ శనివారం నాడు బాగా పట్టుకొచ్చారండి. పట్టుకొస్తే మరి ఆ సమయం అలా వస్తదే, ఏ వారం వస్తామో తెలియదు కదా, మరి అది తీసుకున్నప్పుడు బాగానే ఉంటది, మరి ఇంటికి వచ్చేసరికి ఏ వారం వస్తా తెలియదు కదా అన్నారు ఆయన గారు. అన్నారు అన్న తర్వాత ఇంక ఇల్లు ఖాళీ, ఇంకా ప్రసాదాలు ఆ బొమ్మలు అన్ని ఉన్నాయండి, ఇంక ఇల్లు మధ్యలో అద్దీంటిలోకి మధ్య ఊర్లోకి వెళ్ళి వెళ్ళామండి. ఆ ఇంటి దిగిన తర్వాత దిగిన 20 రోజులకి మావయ్య గారు చనిపోయారండి. మా మావయ్య గారు కూడా హైదరాబాద్ ఇచ్చారనమాట. 20 రోజులకి మావయ్య గారు చనిపోయారండి. 20 రోజులు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం 10 రోజులు 11 రోజులు అయిన తర్వాత మర్నాడే వేడి నీళ్లు మా అబ్బాయి మీద పడిపోయి ముఖం మీద పడిపోయింది, ముఖం అంతా గులాబీ కలర్ వచ్చిందండి, తోలు ఊడిపోయిందండి, మొత్తం శరీరం అంతా ఊడిపోయిందండి. అది మళ్ళీ ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళమండి. హాస్పిటల్కి 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాయండి, చాలా నరకం అనిపించాం. తర్వాత ఇంకా ఇల్లు అసలు మళ్ళీ వాస్తు బాగాలేదేమో అని అక్కడి నుంచి మళ్ళీ ఆ నెలలోని మళ్ళీ ఇంకొక ఇల్లు మారిపోయిందండి. అప్పుడు దైవజనరాలు దేవుణ్ణి నమ్ముకున్న ఆవిడ ఉన్నారండి అక్కడ.
1: అంటే ఇప్పుడు ఇళ్ళు అయితే మారుతున్నారు కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అనేటువంటి విషయం మాత్రం మీరు
0: గ్రహించుకోలేదండి. ఇంకా విడిచిపెట్టాను కదండి. అప్పుడు మా మేనత్త గారు ఇచ్చిన బైబిల్ కూడా ఏం చేశానంటే మళ్ళీ ఉండకూడదేమో అనేసి, మేము పైన ఉండేవాళ్ళు మీ కిందే చర్చి, ఆ వచ్చేటప్పుడు ప్రభువా ఇదిగో మరి తలుపులు వేసేసి ఉంటాయి కదా, ఇదిగో ప్రభువా అని అక్కడే పెట్టేశానండి.
1: బైబిల్ పెట్టేసి
0: అక్కడ గుమ్మం ముందే వదిలేసి వచ్చేసానండి. ఇంకా తెచ్చుకోలేదు బైబిల్ కూడా
1: తెచ్చుకోలేదు,
0: తలుచుకుంటానే గాని ఇంక అలాగే ఇంకా పట్టుకుందండి ఇంకా నన్ను. ఇంకా తర్వాత వచ్చేసాం కదండి, ఇంకా అలాగా వచ్చేసిన తర్వాత 7 నీళ్లు పడిపోయి ఇంకా ఇంకెలా పడితే అలాగా పింక్ కలర్ వచ్చేసిందండి ఇదంతా ఫేస్ అంతా. ఇంకా అది మాని అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బంధువులతో గొడవలండి, ఇంకేదో ఒక సమస్య ఏదో ఒక సమస్య. తర్వాత నాకు అనారోగ్యాలండి, నాకు తగ్గితే నేను హాస్పిటల్ తీసుకెళ్ళి 2 టాబ్లెట్లు వేసుకునేసరికి మళ్ళీ మా పెద్ద పాపకి, మళ్ళీ అమ్మాయి తర్వాత మళ్ళీ చిన్న పాపకి, మళ్ళీ తర్వాత మా ఆయన గారికి, తర్వాత మా బాబుకి, ఇంక మొత్తానికి తిరగడమేనండి, ఇంకా తగ్గట్లేదు, ఎవరికి కూడా తగ్గట్లేదండి, తగ్గినా మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతుందండి. ఇంకా అలా హాస్పిటల్ తీసుకు మా అక్క మా అమ్మాయి అయితే తీసుకెళ్ళకపోయేవారు, ఏంటి ఇన్నిసార్లు వస్తున్నారని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయేవారండి. అలాగ తిరుగుతూ తిరుగుతూ వస్తుంటే ఇంకా కూడా నేను లక్షవారాలు గురువారాలే చేస్తున్నానండి, ఇంకా మళ్ళీ గురువారాలు కూడా మొదలు పెట్టేవండి ఇద్దరు మా ఆయన గారు నేను కూడా. ఏదన్నా మిషన్ కుడదామా షాప్కి వెళ్దాం అనుకుంటే వారం రోజులు మిషన్ కుట్టాను అంటే మళ్ళీ ఇంకో 15 రోజులు ఇంటి దగ్గర ఉండిపోవాలండి. అలాగ 2-3 సార్లు వెళ్ళి అమ్మ మీకు టైఫాయిడ్ వచ్చేస్తుంది కదా ఎందుకమ్మా ఇంకా మానేయండి అని వాళ్ళు కూడా మనిపించేశారండి. ఇంక ఈ రకంగా ఎలాగ జరుగుతూ వచ్చిందండి, బంధువులు విడిపోయామండి. ఈలోపు అమ్మ అవసరం లేకపోయినా ఇల్లు అమ్మేసుకున్నామండి, ఆస్తి ఎందుకు అమ్మేసుకున్నామా, హైటెక్ సిటీలో ఇల్లు అండి, ఫోర్త్ బేస్ హైటెక్ సిటీలో ఇల్లు, అది అమ్మడం జరిగింది.

0: ఆ డబ్బులు అలా చల్లాచెదరకంత ఇంకా అలాగా ఆ
1: ఇంకా యేసు
0: రకంగా
1: ప్రభు నేను వదిలేస్తున్నాను, నేను యేసు ప్రభుతో మీరు చెప్పిన దగ్గర నుంచి
0: స్టార్ట్ అయిపోయిందండి.
1: ఇక స్టార్ట్ అయిపోయి అప్పటి నుంచి మనశ్శాంతి లేదు,
0: లేదండి,
1: సమాధానం
0: అసలు
1: లేదు,
0: సమాధానం లేదండి,
1: ఇక నెమ్మది లేకోకుండా అయిపోయింది,
0: అయిపోయిందండి,
1: అనారోగ్యం వచ్చేసింది,
0: వచ్చేసిందండి.
1: కుటుంబంలో మామగారు చనిపోయారు, బాబు బాగలేదు, ఇవన్నీ వస్తున్నారు. మీకు ఏమనిపించింది?
0: ఏమనిపిస్తుందంటే మళ్ళీ ప్రభువులోకి వెళ్ళినా కానీ రెండు చేయొద్దు అంటారు. ఇటు నా భర్త ఊరుకోరు, అటు ఆయన చెప్పింది చెయ్యాలి, ఇటు ఈయన చెప్పింది చెయ్యాలి, ఇంక రెండు రకాలుగా అప్పుడు పడిన బాధే మళ్ళీ పడాలి. ఇష్టం లేకైతే కాదండి ప్రభు, నేను అలా చెయ్యకూడదన్న ఉద్దేశం మీద నేను కఠినపరిచేసుకుంటున్నాను
1: అదే
0: నా హృదయాన్ని అండి. అలాగా నేను ఇంక నా వల్ల కావట్లేదు, ఇంకా ఇలాగే అయిపోతున్నా అండి. లాస్ట్ కి ఇంకా ఆఖరికి సంవత్సరం కూడా దగ్గరకు వచ్చేస్తున్నాడు మా మావయ్య గారు, కానీ బతుకులు బాగుపడతలేదండి. ఆ తర్వాత ఆ ఇల్లు అమ్మేసిన తర్వాత కూడా చిన్న స్థలం ఒక చోట కొనుక్కున్నామండి, మాకు ఇల్లు వచ్చిన చోట కొనుక్కున్నామండి, కొనుక్కున్నాం. ఆ తర్వాత అలాగే అలాగే జరుగుతుందండి. జరుగుతూ వస్తుంటే ఇంకా నెమ్మది అయితే లేదండి, సమాధానం లేదండి, చాలా గొడవలు, ఇంట్లో గొడవలు, ఇల్లు గొడవలు, ఇంక ఇలాగేలాగ మనశ్శాంతి లేకపోతే అలాగే జరుగుతూ జరుగుతూ వస్తుంటే అప్పుడు ఇంకా లాస్ట్ కి మా పక్క ఆవిడ కూడా ఆ తల్లి గారు వచ్చి ఎవరో చేతబడి చేశారంట, అమ్మ ఒకసారి అంత అలా ఉండవు కదా సన్నిధికి వెళ్ళమ్మా, నాకు కూడా ఎవరో చేతబడి చేస్తే ఎన్ని చోట్లకి వెళ్ళినా తగ్గలేదు, మందిరానికి వెళ్తే తగ్గింది అన్నారండి. సరేలే అని పట్టించుకోలేదండి. ఒక మళ్ళీ ఏమనుకుంటే దాన్ని ఇది కూడా నా పాపం చెప్పకపోతే, మళ్ళీ ప్రభువు నమ్ముకున్న తర్వాత దశభాగాలు ప్రభువుని విడిచిపెట్టిన తర్వాత విగ్రహారాధనలోకి వచ్చాను కదా, అప్పుడు 100 రూపాయలు పుడితే 10 రూపాయలు దేవుడికి తీసేదానండి. అప్పుడు కూడా నేను తీర్మానించుకున్నదేనండి, జాకెట్లు కుట్టేదాన్ని, ఏదైనా ప్రాబ్లం వచ్చేది ఇలా కాదు ప్రభువు నమ్ముకున్నాను కానీ. అంటే దశభాగం అంటే 100 రూపాయలకి 10 రూపాయలు అని నాకు తెలియదు, దశభాగం అంటారు కదా దానికి వివరం తెలియదు కానండి, 10 రూపాయలకు రూపాయి తీస్తాను అనుకున్నానండి. దశ అంటే తెలియదు నాకు దానికి, అని తెలియదండి, 10 అని తెలియదండి, 10 అని తెలియకుండా 10 రూపాయలు కొడితే రూపాయి తీస్తాను ప్రభువా, కానీ ఏదైనా సరే రిస్క్ రాకుండా ఉండాలి నాకు, కుట్టిన వస్తువు కుట్టిన చాలితే రిస్క్ రాకూడదు ప్రభువా, అది అలాగైతేనే నా దగ్గరకు రావాలా లేకపోతే వద్దు, నేను రూపాయి తీస్తాను అనుకున్నానండి. అలాగే జరుగుతూ వచ్చింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి రిస్క్ రాలేదండి, అలా బట్టలు కుడతానే ఉన్నాను. ఆయన ఎలాగైతే అనుకున్నానో తీయడం మొదలు పెట్టాను డబ్బులు, అలా తీయడం మొదలు పెట్టిన తర్వాత అలాగే బట్టలు వస్తా ఉన్నాయి, అలా మిషన్ కుట్టుకుంటా బిడ్డలను చూసుకుంటా అలాగే ఇంట్లోనేనండి. అలా జరుగుతా జరుగుతా అప్పుడు చెప్పాను కదండి ఇది అనారోగ్యంతో అన్నాను కదండి, ఇలాగా లాస్ట్ కి ఇంకా చాలా మంచానికి పడిపోయినండి. మంచానికి పడిపోయి 10th క్లాస్ పూర్తి అయిందండి. ఇంకా మా పెద్ద చిన్న అమ్మాయి ఏమో 10th క్లాస్కి వెళ్ళాలి, పెద్ద అమ్మాయి ఏమో 10th క్లాస్ పూర్తి అయిందండి. పూర్తి అయ్యేసరికి ఇంకా మాట కూడా ఇంకా రావట్లేదు, మా ఎప్పుడు శిలలను కూడా ఎక్కలేదండి నాకు, అసలు ఎక్కించు నాకు తెలియదు. అప్పుడు శిలలను కూడా ఎక్కించేవారు, శిలలను ఎక్కించిన కాంచేపటికే మళ్ళీ నీరసం అయిపోయేదండి, ఒక జ్యూస్ తాగింది వెంటనే మళ్ళీ నీరసం అయిపోయేదనండి, ఇంకా పట్టులు వదిలేస్తున్నాయండి, ఇంకేమీ పని చేయట్లేదండి, ఆ ఒంట్లో ఏం పని చేయట్లేదు. రచ్చరేకలు అంటే మళ్ళీ రచ్చరేకలు కట్టించుకునేదండి ఒక క్షణమే, అది కూడా పీడకల్లో వచ్చేసేయండి. అయినా కానీ ఆయనకి ఎక్కువ తెలిసేది కాదు, మా పుట్టింటి వాళ్ళు ఉన్నారు కానీ ఆయన వాళ్ళకి తెలిసేది కాదు, ఏంటో నీరసం తగ్గట్లేదు పిల్లకని వారు. అప్పుడు పక్కింటి ఆవిడ అన్నారండి, ఏమండి ఎవరో ఎక్కడో టైఫాయిడ్ వస్తే ఆవిడ చనిపోయారంటండి, మీకేమో టైఫాయిడ్ తగ్గట్లేదు, ఈ ఆడపిల్లలు ఏమైపోతారో ఏంటో, మీ ఆయన గారు ఖర్చు పెట్టిన డబ్బులు ఇప్పటికే 1000 ఖర్చు పెట్టారో తెలీదు, మీరు తిన్నా తిండి 3 రోజులు నేను తినుంటే గనక ఎంతో ఆరోగ్యంగా ఉందినండి, చాలా బలం వచ్చేసిను, ఎంత తిన్నా సరే గానీ ఏమి తినలేనిలాగా ఉంటున్నారు ఏంటండి అని అన్నారు అన్నారండి ఆవిడ. అయినాక నాకేం తెలియట్లేదు, జ్యూసులు జావలో తిండి తిన్నా అంటే ఎక్కడ నీరసం తగ్గిపోద్దా అని ఇంక పెట్టమనేదండి, మాట మాత్రం లేదండి, ప్రసన్న అని చాలా స్లోగా
1: పెరిగేదండి,
0: లేదండి అసలు
1: శక్తి లేదు,
0: శక్తి లేదండి. అయితే మా పాప 10th క్లాస్ పూర్తయి ఇంక ఇంట్లోనే ఉండదు కదండి, ఒక బాలింతరాలు అయితే ఎలా చేయించుకుంటదో, 10th క్లాస్ చదువుని బిడ్డనండి నేను అలా చేయించుకున్నానండి పని, మా భర్తకు బాక్స్ పెట్టడం, చిన్న బిడ్డలను తయారు చేయడం స్కూల్ కి, చాలా కష్టపడిపోయింది ఆ పిల్ల ఏమైపోద్దాం అనుకున్నారండి, అంత పని చేసిందండి పిల్ల. అలా చేస్తా చేస్తా ఉంటుంటే అప్పుడు నేను ఒక ఇంకేంటి ఇలా చచ్చిపోతా, ఆవిడ అలాగంద కదా ఎవరు ఆవిడ చనిపోయింది అన్నది కదండి ఆవిడ, అనేసరికి ఇది కాదు పని, ఒకవేళ ఆయన్ని నమ్ముకున్న తర్వాత ప్రభువుని నమ్ముకున్న తర్వాత సాయిబాబాలోకి వచ్చేసాను కదా, ప్రభువు నమ్ముకుని నా దగ్గరకు వచ్చింది ఏంటి అని సాయిబాబా విడిచిపెట్టేశారేమో, అయితే సరే సాయిబాబాని నమ్ముకుంది కదా నేను ఎందుకు చూడాలని యేసు ప్రభు విడిచిపెట్టేశారేమో, ఇలా కాదు పని ప్రభువా, ఇలా నేను ఇలా అనుకున్నానో ఎందుకు అనుకున్నానో నీకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ రాత్రికి నాకు ఎవరు కనపడతారో వాళ్ళు ఏపుకి తిరిగిపోతాను. నేను అనుకున్నది కరెక్ట్ కాదేమో కానీ ఇప్పుడు నాకు తెలియాలి ఏదైంది
1: అని పట్టుపట్టారు.
0: పట్టుపట్టి నాకు ఎవరు కనపడితే వాళ్ళు ఏపుకి తిరిగిపోతాను ప్రభువా అని అనుకున్నాను అండి. ఆ నైట్ పడుకున్న తర్వాత ఒక నలుగురు ఆడవాళ్ళు అక్కడ నుంచుంటే ఒక అమ్మాయి, ఇదిగో అక్కడ జ్వరాలు తగ్గించే డాక్టర్ ఉన్నారంటే అదే అండి ఒక పేపర్, దేవుడి పేపర్ ఇచ్చారండి. ఇచ్చి ఏంటమ్మా పేపర్ అంటున్నావు, ఏంటి జ్వరాలు తగ్గుతుందా, జ్వరాలు తగ్గి డాక్టర్ అక్కడ ఉన్నారా, ఎవరమ్మా పేరు అంటే వాళ్ళ పాస్టర్ గారి పేరు చెప్పారండి. ఇప్పుడు నా నోరు తిరగట్లేదు, పేరు పాస్టర్ గారి పేరు. ఇంతకీ మా పక్క ఆవిడ పాస్టర్ గారు పేరేంది అనమాట, అది నాకు తెలియదు ఆ సంగతే. అప్పుడు అప్పుడు గుర్తుంది ఆమెకు చెప్పాను ఆ పేరు. అయ్యో మా పాస్టర్ గారే కదండి ఆయన పేరు అన్నారు. మరి వస్తారా ప్రార్థనకి అన్నారు. అయినా మళ్ళీ ఇదే గుర్తొస్తుంది, మళ్ళీ గురువారం చెయ్యాలి మా మళ్ళీ ఇలాగే మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ నెలలా ఆగిపోయినండి. నెలలా ఆగిపోయిన తర్వాత ముందు మిషన్ కుట్టడానికి వెళ్ళేదని అంటున్నారు కదండి, అమ్మయ్య ఇంక ఈసారి దశభాగం తీయక్కర్లేదు, ఇంక నేను భయపడక్కర్లేదు, వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాలనుకునేదండి. వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోయండి, మరి రోగాలకి వెళ్ళిపోయాయి కదా, ఆ రకంగా దిగజారిపోయినట్టు అయిపోతున్నామండి. సంవత్సరకం కూడా చేసేసామండి. సంవత్సరకం చేయకముందే ఇప్పుడు అప్పుడు ఇలా వచ్చింది కదండి పేపర్ గురించి ఇలా చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఇలా ఆవిడ ఏమి ఇలాగన్నారు. అయినా కానీ నెలలాళ్ళు ఆగానండి. నెలలాళ్ళు కూడా ఆగిన తర్వాత ఇంక ఇలా కాదు, అప్పుడు ఆవిడ అన్నారు, అమ్మ నువ్వు లెగలేకపోతున్నావు మాట్లాడలేకపోతున్నావు కాబట్టి అలా మా పాపతో ఒకసారి ప్రార్థనకి వెళ్ళు, మందిరానికి వెళ్ళు. అయితే ఏం చేస్తామంటే ఆ టయానికి ఒకవేళ స్నానం చేయాలేమో, రెడీ అవ్వాలేమో, ఓపిక లేదు ఎలాగా అనుకోకు, చీర మార్చుకుని అయినా సరే నువ్వు అడుగులు అడిగేసుకున్నా సరే మందిరంలో కూర్చో అన్నారండి ఆవిడ. అంటే అప్పుడు ఆవిడ మగ్గుమ ముందే ఆవిడ అటు ఇటు రెడీ అవుతున్నారు అనమాట. అప్పుడు ఆవిడ పిలిచి అండి మీరు వెళ్తే కనుక నేను వస్తానండి అంటే సరేండి పిలుస్తాను. అప్పుడు ఆవిడ వెళ్ళి 5 నిమిషాలు కదా చీర మార్చుకునండి, ఆ రోడ్డు మీద ఏ ఉంటాయి కదండి అవి పట్టుకునండి, ఒక్కొక్క అడుగు తీసుకుంటా, ఒక ఆపరేషన్ చేయించుకున్న మనిషి ఎలా ఉంటారో ఆ రీతిగా అలా పట్టుకుని చర్చిలోకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కూడా నమ్మి అల్లేదు నేను, అంటే ఇంకా ఆవిడ చెప్పింది కదా నాకు దేవుడు అంటే నమ్మకమే గాని ఇలాగే మళ్ళీ మారిపోతానేమో అన్న ఉద్దేశం, అంటే భయం మళ్ళీ మొదటగా వస్తుంది అన్న ఇదేనండి నాకు ఆలోచన. అలా కూర్చుండిపోయినండి. కూర్చున్న తర్వాత నా అవయవాలన్నీ అప్పటికే ఆ నైట్ నుంచే స్టార్ట్ అయిపోయిందండి, మొత్తం ఎముకలు పోటు, కడుపు పోటు, మెడపోటు, తలపోటు, కాళ్ళు పోటు, అరికాలు పోటు, నడుము పోటు, ఇంకా అన్ని రకాల పోటులు అనమాట. కూర్చున్నానే గానీ కాళ్ళు చాపేసుకుని ఇలాగనడమో ఇంకెళ్ళిపోవాలి, ఎవరైనా ఇప్పుడు లేస్తే నేను వాళ్ళతోటి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో కూర్చున్నానండి. అమ్మా పక్క ఆవిడేమో అయ్యో వీళ్ళ పిల్లలన్నా తీసుకొస్తే వాళ్ళన్నా తీసుకెళ్లిపోయేవారు ఇవి కూర్చోలేకపోతుందని ఆవిడ అనుకుంటున్నారంట. ఆఖరికి పాటలు అన్ని అయినాయి, ప్రభువా మరి నేను కూర్చోలేకపోతున్నాను, ప్రభువా మరి నేను కూర్చునేటట్టు చెయ్యి అని ఒక మాట అనుకున్నానండి. అంతే అనుకున్న తర్వాత ప్రార్థన స్టార్ట్ అయిందండి. ప్రార్థన స్టార్ట్ అవ్వగానే నాకు వణికి వచ్చేస్తుందండి ఒంట్లో, ఈ సెల్ల కూడా పడిపోతుంది, కళ్ళంట నీళ్ళు కారిపోతున్నాయి, వణికి అలాగ దడదడ మొత్తం కాళ్ళు అన్ని మొత్తం ఒళ్ళంతా వణికిపోతున్నాయి. వణికిపోగానే ప్రార్థన అయిపోయిందండి, అమ్మాయి ఇంకా ప్రార్థన అయిపోయింది అన్నట్టుగా లెగాలి అనుకుని, ఇంకా బలంగా లెగాలి కదా, చాలా జాగ్రత్తగా లెగాలి కదా అని చెయ్యి అనుకుని ఇలా అనుకునేసరికండి అసలు ఎలా లేచిపోయినా నాకైతే ఒక సంటు పాప ఇలా కూర్చుని ఎలా లేచిపోతుందనండి, అలా లేచిపోయినండి. ఇదేంటి ఎంత తొందరగా ఎలా లేచిపోయినా ఏంటి అనేసి అప్పుడు ఇవన్నీ నొక్కి చూసుకుంటే అసలు ఎక్కడ ఏ బాధ నాకు ఏం తెలియట్లేదండి. అప్పుడు గబగబా 2 అడుగుల్లో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయండి, పాస్టర్ గారు నాకు ఇలా తగ్గిపోయిందండి, ఇప్పుడు వచ్చేసరికి నడవలేక పరిస్థితిలో వచ్చానండి, అసలు మొత్తం పూర్తిగా నాకు స్వస్థత కలిగిందండి అన్నానండి. ఆ విశ్వాసం ఉంచుకో అమ్మాయి ఎప్పటికీ అని ఆయన అన్నారండి. అనగానే ప్రభువా ఇదిగో ఈ సన్నిధిలో ఇప్పుడు అనుకుంటున్నాను, ఇంకా నిన్ను ఇప్పుడు గాని విడిచిపెడితే కనుక నేను చనిపోయిన దానితో సమానం ప్రభువా, ఇంకెప్పుడు విడిచిపెట్టను ప్రభువా, ఇంకెన్ని రకాలుగా వచ్చినా ఇంకా నీ కొరకు పోరాడాలనిపిస్తుంది ఇంకా మరి అనేసి అనుకుని వచ్చేసానండి. అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఇంకా కొత్త ఇంట్లోకి గృహప్రవేశానికి వచ్చేసామండి. గృహప్రవేశానికి మళ్ళీ మరి ఆయన కూర్చోబెడతారు కదా అక్కడ, కూర్చున్నా గానండి నా మనసంటా ఏసు రక్తం జయం స్తోత్రం అనుకుంటున్నాను, ఆయనకి తెలియదు నేను అనుకుంటున్నట్టు. ఆ ప్రసాదం ఏమో తినకుండా జాగ్రత్త పడ్డాను. జాగ్రత్త పడిన తర్వాత అయితే ఆ కాలనీలోను ఆ పాస్టర్ గారే మళ్ళీ ఈ ఊరు వచ్చి అక్కడ ఇంకో షార్ట్ పెడుతున్నారు. అయితే మా ఆయన గారితో అన్నాను, ఏండి ఇలాగా పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి పెడుతున్నారంట, వాళ్ళ తెలిసిన వాళ్ళు ఇలా తెలిసిన వాళ్ళే కదా, ఒకసారి వెళ్తాను అంటే సరే అన్నారు. 2 వారాలు వెళ్ళేసరికి 3వ వారం గొడవ పెట్టుకుంటేవారు, అదిగో ఇలా చేస్తావా అలా చేస్తావా మానేని. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత ఏమండి మళ్ళీ ఒకసారి వెళ్తానండి అంటే మళ్ళీ అనేవారు. వెళ్ళమంటున్నారు కదా, వెళ్ళేసరికి మళ్ళీ గొడవ. అలాగే నన్ను వెళ్ళనివ్వకుండా చేసేది. అప్పుడు ఇంకెంత బాధ పడలేను ప్రభువా, ఇన్ని మాటలు నేస్తే పడలేను, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకింట్లోనే చేసుకుంటాను. అప్పుడు స్వామి మాలేసుకున్నారండి మా ఆయన గారు. స్వామి మాలేసుకున్నా గానీ చెప్పకుండా వెళ్ళలేం కదండి ప్రార్థన కూడా. నేను ఇంకా నేను వెళ్ళలేను ప్రభు అని పొద్దున్న 5 గంటలకి సాయంత్రం 5 గంటలకి మధ్యాహ్నం ప్రార్థన ఎక్కువైపోయింది. మిషన్ పగల కుట్టుకుంటే ప్రార్థన ఎక్కువైపోయింది, నాకు ప్రశాంతంగా ఉండేది అనమాట ప్రార్థన చేసుకోవడానికి. ప్రార్థన చేసుకుంటా ఉంటే నేను ఇంకెక్కడికి వెళ్ళను ప్రభువా, నాకు ఇంట్లో ఎక్కడైనా కనపడు ప్రభువా, నాకు గోడ మీద కనపడు ప్రభువా, ఇంకక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటాను ప్రభువా అన్నానండి. ఇలా చూస్తున్నానండి, చూసేసరికి నీళ్లతోటి గోడలు తడిసి ఆకారాలు వస్తాయి కదండి, ఆ ఆకారాలు ఏం చేసినాయి అంటే అండి, ఒక సిలువు మీద ప్రభువు రక్తం కార్చుకుంటా ముళ్ళ కిరీటంతో ఎలాగైతే ఉంటారో ఆ రూపం కనపడిపోయింది అండి నాకు వెంటనే. ఇంకా అదే ఆ మరకలే రూపం. అయ్యి బాబో ఇదేంటి ఇలాగా వచ్చేసింది, నేను ప్రభువుని అడగానే ఏ గీత కింద కనపడుతుందేమో అనుకుంటే సిలువు మీద ఉన్నారేంటి ప్రభు అని. పిల్లల్ని ఏం చేశాను, పిల్లలారా పిల్లల రెండల్లా ప్రభు కనపడుతున్నారమ్మా రెండు చూడండి అంటే, డాడీ ఒకటి ఇంట్లో లేరమ్మా, నాకు ఆ గోడ మీద ఈ గోడ మీద కనపడుతుందని మాకు చెప్పకమ్మ మాకు భయం పెట్టకు అనేసి వాళ్ళు అన్నారండి. ఇంకా నాలో నేనే ఆనందం, నాలోనే కుమిలిపోవడం, అన్ని నేనే అనుభవించాలండి. ఇప్పుడు వరకు కూడా చాలా మటుకు నాకు నేనే అనమాట. ఇంకా అలాగనేసరికి ఇంకా అప్పుడు ఇలా కనపడగానే ఫోటో తీస్తే సెల్లో, ఇప్పుడు కూడా మీకు చూపించానండి ఆ ఫోటో కూడా మీకు పంపిస్తాను, ఇప్పటికే ఉందండి
1: ఆకారం గోడ
0: మీద. ఎలాగండి ఎలా ఉంటారండి, రక్తం చుక్కలు కారుతాండి, ముళ్ళ కిరీటం, ముక్కు, నోరు, అసలు అది ఎవరు చూడటానికి వచ్చినా సరే పరిశుద్ధాత్మ వచ్చేసేదండి వాళ్ళ మీదకి. అలా కనపడిపోయేదండి ప్రభువా కనపడమంటే, అంటే నాకేమో చూడగానే కనపడిపోయింది వాళ్ళకి చెప్పాలన్నమాట నేను వాళ్ళ. అప్పుడు వాళ్ళకి కనపడిపోయేది, కనపడిపోగానే పరిశుద్ధాత్మ వచ్చేసిందండి. ఏంటి ఇలా జరుగుతుంది అప్పుడు ఇంకా అలాగ ప్రార్థన చేసుకుంటా మొదలు పెట్టాను కదా చర్చికి వెళ్ళకుండా అలా చేసుకుంటాను చేసుకుంటాను. అప్పుడు అప్పుడు ఒక స్థలం కొనుక్కున్నామండి, అది అక్కడికి వచ్చిన తర్వాత స్థలం కొనుక్కున్నాం కదా, ఆ ఇల్లు కట్టడానికి రేకుల షెడ్ వేసుకుందామా అన్ని పడుకున్నారండి ఆయన. నైట్ చెప్పి పడుకుంటే మా ఆయన గారు ఇలాగా ఇల్లు కట్టాలంటున్నారు, వాస్తు చూడకుండా కట్టేస్తారో ఏంటో, ఎవరికైనా చూపించారో చూపించరు అని నేను అనుకుంటున్నానండి మనసులో. అనుకుంటే ప్రార్థన చెయ్యి అన్నారండి, అదే మొట్టమొదటి స్వరం అండి నాకు వినబడిన స్వరం అనమాట. ప్రార్థన చెయ్యని గద్దించినట్టు మగాయిన గొంతుక అనమాట, గంభీరమైన గొంతుక అనమాట. హాల్ మాత్రం నిశ్శబ్దంగా ఉంది. అనేసరికి ఏంటి ఇలా వినబడింది అనేసరికి ఏంటమ్మా పడుకుని ఉన్నారు, ఏంటి ప్రార్థన చేయమంటున్నారేంటి, ప్రార్థన స్థలం గురించి ప్రార్థన చేయడం ఏంటి, ఇప్పుడేమో కొన్నాము అప్పుడే 3 లక్షలు అయిపోయింది, 180 కొన్నాం 3 లక్షలు అయిపోయింది, ఇంకా లేకపోతే కట్టుకుంటే కట్టుకుంటాం లేకపోతే అమ్మేసుకుంటాం, దాని గురించి ప్రార్థన చేయడం ఏంటి అనుకున్నానండి. తర్వాత ఊర్లో కూడా ఒక స్థలం ఉంది, ఆయన దాని గురించి చెప్పారా, దాని గురించి ప్రార్థన చేయడం ఏంటి అని చెయ్యాలని తెలియట్లేదు నాకు, ఎందుకు చెప్పారో తెలియట్లేదు. ప్రార్థన చేయమంటారు, ఎప్పుడూ ప్రార్థన చేస్తానే ఉంటాను, స్థలం ఎవరు స్థలం గురించి ప్రార్థన చేయాలని నాకు చెప్పినా గానీ
1: ప్రార్థన చేయి అనేటువంటి మాట మీకు వినపడినప్పుడు ఎవరు మాట్లాడారో తెలియదు,
0: అంతే
1: స్వరం వినపడింది,
0: వినపడింది అంతేనండి,
1: స్వరం వినపడింది కానీ ఎవరు మాట్లాడారో తెలియదు,
0: అసలు తెలియదు
1: చేయటమేంటి, అసలు నన్ను ప్రార్థన చేయమని అడిగేది ఎవరు అనే ఆలోచనకి వెళ్ళారు మీరు.
0: అవునండి. తర్వాత నాకేం బైబిల్ లేదండి, అదే కొత్త నిబంధన చదివాను అన్నాను కదండి, చదివిన పైన ఏమి చదివేదాన్ని కాదు, పేర్లు ఇది మత్తయి సువార్త అని లోకా సువార్త అని అవి చదువుకునేదాన్ని కాదు, ఒక పేజీ అయిపోయిన తర్వాత ఒక పేజీ అయి పూర్తి చేసేదాన్ని, బాగుంది కథలు బాగున్నాయి అనేసి చదువుకునేదాన్ని. అందుకుని నాకు ఈయన మాట్లాడుతున్నా కానీ అధ్యాయులతో చెప్పవలసి వచ్చేది దేవుడు నాకు. అప్పుడు అలాగ అయింది కదండి, ఆ తర్వాత ఇంకా స్వామి మాలేసుకునే ఉన్నారు ఆయన, ఇలాగ వినబడింది కదండి ప్రార్థన చెయ్యి అని వినబడింది కదా, ఇలాగ అనుకున్నాను. తర్వాత స్వామి మాలేసుకున్నారు, ప్రార్థన జరుగుతూ ఉండి జరుగుతూ ఉంటే లోకా సువార్త 11వ అధ్యాయం, లోకా సువార్త 11వ అధ్యాయం 3 సార్లు వచ్చిందండి నా నోట్ల నుంచి. నాకు మెలకు వచ్చినంత చేపు కూడా మెలకు వచ్చేసరికి ఆగిపోయిందండి నా నోట్ల నుంచి. లోక అంటున్నారు అదేంటో తెలీదు, అధ్యాయం అంటే బుక్ కి సంబంధించింది, సువార్త అంటే ఏంటి మళ్ళీని అని, ఈ బైబిల్ ఉంది కదా ఒకవేళ బైబిల్ ఇచ్చారు కదా, ఒక ఆవిడ ఇచ్చారనమాట ఇచ్చారు కదా, ఇంకా ఇది తీసుకుని చూద్దాము ఉంటే లోకం ఉంటదేమో అని చూసేసరికి లోక దొరికిందండి. అదేంటి లోకాన్ని ఎలాగైతే వినబడింది అదే లోకాన్ని ఉంది, అయితే మరి 11వ అధ్యాయం అది కూడా ఉంటదా అనుకుని అది కూడా చూస్తే అది కూడా ఉన్నదండి. ఏంటి మరి నాకేమన్నా చెబుతున్నారా, ఇంక బైబుల్లో ఏమండి అంటే ప్రభువే అనుకుంటా, నాకేమన్నా చెబుతున్నారా అందులో చదవమని అనేసి చదువుకుంటే శిష్యులు పరలోక దేవుని ప్రార్థించడం గురించి అడుగుతుంటే ప్రభువు వాళ్ళకి నేర్పుతున్నారు, నా రాజ్యాన్ని తీసుకురా, నా నీ పరలోక మందుని మా తండ్రి నీ నామపరచబడం కాక అని అది ఉంటది కదండి.
1: అంటే బైబుల్లో ఈ విషయం ఉన్న సంగతి మీకు తెలియదు,
0: తెలియదండి.
1: ఆ స్వరం వినపడి మీకు చెప్పినప్పుడు ఉన్నాయో లేవో మీరు చూస్తే బైబుల్లో అవి కరెక్ట్ గా ఉన్నాయి.
0: ఉన్నాయండి, ఉన్నాయండి.
1: ఆ వినపడిని ఉన్నాయో లేవో చూసారు?
0: చూసానండి, అంతేనండి.
1: అంతకుముందు మీకు తెలియదు అవి?
0: అంతకుముందు తెలిసినా అవి నాకు గుర్తులేదు కదండి. బైబిల్ చదవటం చదివాను కానీ బైబిల్ అవన్నీ ఇంకా అలా ఉంటాయని అయింది నాకు తెలియదు, ఇంకా అసలు దాని గురించి తెలియదండి. మళ్ళీ కొత్తగా ఇప్పుడే నేను వింటున్నట్ట అనిపించేస్తుందండి. అప్పుడు వినబడింది చూస్తుంటే ఇంకా ఆశ్చర్యం వేసేస్తుందండి. ఇప్పుడు చెప్పిన ఎవరైనా చెప్తేనేమో మనకు ఆశ్చర్యం వేయదు. ఎవరో లేకుండా స్వరమైన నా నోట్లోంచి వచ్చి లేకపోతే నాకు స్వరం వినబడుతుంటే నాకు ఆశ్చర్యం వేసేస్తుందండి. ఆశ్చర్యం వేసి చూసేసరికి ఉంది. అయితే అప్పుడు గబగబా నాతో ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఒక ఆంటీ గారు ఉన్నారండి కింద మా కింద బిల్డింగ్ లో, వాళ్ళ అమ్మగారితో మాట్లాడతారు అన్నమాట. మాట్లాడితే ఇదిగో లక్ష్మి నువ్వు అత్మాన ప్రభువు అని అంటావు కదా నువ్వు, ఇదిగో మా అమ్మగారు వచ్చారు, మా అమ్మగారితో ప్రార్థన చేయించుకు, మా అమ్మగారితో మాట్లాడతారు. అప్పటితోటి నాతో మాట్లాడతలేదు, మా అమ్మగారితో మాట్లాడతారంటే ప్రభువు మాట్లాడటమేంటి, ప్రభువు మాట్లాడతారా అని ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నానండి. అంతే పైకి వచ్చిన తర్వాత ఈ మాటలు స్టార్ట్ అయినాయండి. అప్పుడు వెంటనే మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్తే నువ్వు అన్నావు కదా ప్రభు మాట్లాడతారా, ప్రభు మాట్లాడతారా అన్నావు కదా, ఇప్పుడు ఎలాగా మాట్లాడుతున్నారో అర్థమైందంటే అవునంటీ మరి ఇది ఎందుకు చెప్పారా అంటే ఇది చూడు చూసి చదివే నువ్వు ఎందుకంటే అలా కాదు మరి ప్రార్థన నువ్వు ఎప్పుడు చేసుకోవా, నిన్ను ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు, ప్రార్థనకు ముందు కానీ ప్రార్థన తర్వాత కానీ పర్లోక ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు అది చేసుకో అన్నారండి ఆవిడ. దాని గురించి నాకు తెలీదు. ఇంకా అలాగే లాస్ట్ ను ప్రార్థన పెట్టడం మొదలు పెట్టింది. తర్వాత జ్యోతిలిగించు అని వినబడింది అండి. క్యాండిల్ వెలిగిస్తా శుక్రవారం చేసుకుంటా క్యాండిల్, అది నాకు తెలియట్లేదు. ప్రభువు దేవుడు చల్లాడు నువ్వు పూర్తి చేయ అంటున్నారండి, అదేంటో తెలీదు. మరి మందిరానికి వెళ్ళాను కదా నేను, అదేంటో తెలీదు. ఇవన్నీ వినబడిపోతున్నాయండి నాకు.
1: అంటే అసలు ఇక ఈ ప్రార్థన చేయి అనేటువంటి మాట మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇక ప్రతిదీ కూడా స్వరం వినపడుతుంది. స్వరం వినపడటం అది మీరు గ్రహించటం గమనిస్తా ఉన్నారు, అవి మీ ముందు కనపడుతున్నాయి బైబుల్లో
0: కనపడుతున్నాయండి.
1: అప్పుడు యేసు ఇది దేవుని స్వరం అని గుర్తించారు.
0: గుర్తించానండి.
1: ఓకే, అట్లా మీరు మాట్లాడినవన్నీ కూడా రాశారా?
0: రాశానండి.
1: ఇప్పుడు ఈ బుక్ లో మీరు దేవుడు మాట్లాడిన రాశారు?
0: రాసేసానండి.
1: ఓకే,
0: సంవత్సరాల ముందు వెనక ఉండొచ్చు కానండి అన్ని రాసేసానండి. ఇంకా చాలా ఉన్నాయే
1: ఇప్పుడు దీంట్లో రాసినవన్నీ మీతో దేవుడు మాట్లాడండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు విన్నటువంటి మాటలు దీంట్లో రాశారు.
0: జో తెలిగించు జో అంటే ఒక స్టోరీ అనేది వెనక కింద ఉంటదండి. నేను ఇప్పుడు ఎంతవరకు చెప్తాను చెప్తానండి. అప్పుడు ఆగితే అప్పుడు మీరు మళ్ళీ అడిగిరు కానండి.
1: కానీ అమ్మ ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన మాట్లాడినప్పుడు విని విన్నటువంటి ప్రతి మాట రాశారు గుర్తుంచుకొని. చూడండి మిత్రులరా, ఇవి చూసారా ఇక్కడ ఈ సహోదరి దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాట ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటను తను ఇక్కడ రాసుకుంది. చూడండి ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడినటువంటి మాటలే. ముందు అసలు దేవుని స్వరం అంటే తెలియనటువంటి వ్యక్తి దేవుడు మాట్లాడతాడా అని ఒక విశ్వాసి ఎగతాళి చేసిన వ్యక్తి, కానీ దేవుడు తనతోనే స్వయంగా మాట్లాడి తనతోనే సంభాషిస్తున్నప్పుడు ఆ మాటలన్నీ ఇవి రాసి ఈరోజు మీ ముందు సాక్ష్యార్థంగా పెట్టారు. చూడండి ఎంత గొప్ప దేవుడో. ఆవిడ చాలా ధన్యురాలని చెప్పాలి. దేవుని స్వరం వినడం అలాగే ఆ మాటలు గుర్తుంచుకొని, ఇప్పుడు ఈ మాటలు ఒకరోజు మాట్లాడిన మాటలు కాదండి, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడే ప్రతి మాట, ఏ సంవత్సరం ఏం మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో, ఏమని చెప్పాడో అన్ని కూడా ఆవిడ రాసింది. ఇవే కాదు ఇక్కడ కొన్ని పాటలు కూడా, ఇంచుమించు 89 పాటలు అండి. ఈ పాటలు మీరు చూడండి, 89 పాటలు ఈవిడ ఇక్కడ రాసింది. 89 పాటలు కూడా ప్రతి మాట దేవుడు పలికినటువంటి మాటని తను పాటగా మలుచుకొని ఆయన ఇచ్చినటువంటి రాగాన్ని స్వరాన్ని ఆలపించడం ప్రారంభించింది. ఈ 89 పాటల్లో ఏ పాట తనను అడిగినా కూడా తను పాడడానికి సిద్ధంగా ఉంది. ఇది దేవుడిచ్చినటువంటి స్వరము, దేవుడిచ్చినటువంటి పాటలు అని ఆవిడ వీటిని చాలా పరిశుద్ధంగా దేవుని యొక్క మాటలని భద్రపరుస్తూ ఉన్నారు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు తనకి ఇచ్చినటువంటి పాటల్లో మంచిగా అన్ని స్వరకల్పన చేసి తనే వాటిని ఆలాపన చేయటం కూడా చేసింది. ఇప్పుడు సహోదరుని అడుగుదాం, మనం ఒక దేవుడు తనకి ఇచ్చినటువంటి పాటల్లో ఒక పాటని పాడమని అడుగుదాం. సిస్టర్ గారు, మీకు ఇక్కడ 89 పాటలు రాశారు కదా, ఈ పాటలన్నీ మీరు దేవుడే నాకు ఇచ్చారు, ఆయన మాట్లాడినటువంటిది నా చెవిలో వినపడిన దాన్ని నేను పాటగా రాసుకున్నానని చెప్పారు కదా, ఒక పాట పాడండి.
0: అది పాట ఎలా ఉంటుంది అంటే, కోపంగా నన్ను చూడగానే కొరడాలతో కొట్టారని ప్రభువు చెప్పారండి నాకు, స్వరం ద్వారా వినబడింది. అప్పుడు ఆ పాట ఎలా వేస్తారని నాకు అరగంటలోనే దేవుడు ఆ పాట పూర్తి చేస్తారండి. ఎప్పుడు పెన్ పేపర్ పెట్టుకుని నేను రాసుకోలేదండి. అయితే ఏంటి ప్రభు ఇలా కొట్టారా ప్రభు, అయితే ఇప్పుడు నాకు పాట నేర్పుతున్నావా ప్రభు, సరే ప్రభు పాట పాడతాను ప్రభు, నాకు చెప్పే ప్రభు అంటానండి, అంతే ఇదే మాట అంటానండి. అరగంటలోనే పాట అక్కడ ఒక 10 సార్లు చదివేసుకున్న పాటలాగా అక్కడ పెడతారండి నాకు. నాకు ఇంకా అలా కనపడతా ఉంటాండి, కళ్ళు మూసుకుంటేనండి చూస్తే నేను పాడలేను, రాసుకుని కూడా పాడలేను. అయితే ఆ పాట ఒకటి నేను పూర్తి చేసేస్తానండి. కోపంగా నిన్ను చూడగానే కొరడాలతో నిన్ను కొట్టి తిరి, చేతులతో నిన్ను గుద్ది తిరి,

అయ్యో పాపం అనలేదే, ఎవరికి నీపై దయరాదే, కోపంగా నిన్ను చూడగానే కొరడాలతో నిన్ను కొట్టితిరి. సిలువను నీవు మోసుకొని కల్వరిగిరికి పోతుంటే దారి మధ్యలో ముళ్ళున్నా వాటి మీదనే నడిపితిరి.

0: పొరడాల్ల తనిని కొట్టి తిరిగి సిలువను నీవు మోసుకుని. ఒక నిమిషం
1: పర్లేదు.
0: దారి మధ్యలో తల తిరిగి సిలువను వెంటనే దించితివి. వేరొక మనిషిని తోడిచ్చి కల్వరిగిరికి నడిపితిరి. అయ్యో పాపం వనలేదే ఎవరికి నీపై దయరాదే. కోపంగా నిన్ను చూడగానే కొరడాలతో నిన్ను కొట్టితిరి. మేకులు నీలో దిగుతున్నా శిరస్సున ముళ్ళు పెడుతున్నా.

0: దీపై దయరాదే.
1: మంచిదమ్మా, చాలా సంతోషం.
0: అలాగండి.
1: అంటే మీకు రాగం మీద పట్టు లేదు,
0: లేదండి,
1: సాహిత్యం మీద పట్టు లేదు, అక్షర జ్ఞానం సరిగ్గా లేదు, పాటలు ఎలా రచించాలో దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం లేదు.
0: పల్లవి శరణం అంటే కూడా తెలియదండి నాకు,
1: ఈ పల్లవి చరణం కూడా
0: రాష్ట్రం
1: తెలియదు,
0: తెలియదండి.
1: అసలు ఇవేమీ తెలియదు. కానీ దేవుని యొక్క మాట మీ చెవిన పడగానే దాన్ని దేవుడు పాట రూపంగా మలుచుకునే అవకాశాన్ని మీకు
0: అవునండి,
1: ఇచ్చాడు.
0: అవునండి.
1: నిజంగా ఆశ్చర్యమిత్రులారా, చూడండి, అంటే వినడానికి ఆ పాట అంత గొప్ప రచయితలు రాసినట్టుగా ఉండకపోయినప్పటికీ, తనకున్న జ్ఞానంలోనే, తనకున్నటువంటి భక్తిలోనే దేవుని స్వరం ఏదైతే వినపడిందో ఆ మాటని తనకు దేవుడు రాగం కట్టే అవకాశాన్ని ఇచ్చి అది జీవితాంతం గుర్తుండిపోయేలాగా తన జ్ఞాపశక్తిలో ఉంచడం కూడా గొప్ప ధన్యత. ఇప్పుడు 89 పాటలు ఉన్నాయి. వీటిల్లో ఏ పాట పాడమని అడిగినా సిస్టర్ గారు చక్కగా పాడుతున్నారు. అంటే ఈ వీడియోలో అన్ని పాటలు పాడించే అవకాశం నాకు సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. 89 పాటలు నా చేతిలో ఉన్నాయి. ఏ పాట పాడమని అడిగినప్పటికి కూడా ఆవిడ రచయిత్రి కాదు, సాహిత్యం తెలియదు, అక్షర జ్ఞానం లేదు, ఇవేమీ లేకపోయినా దేవుని స్వరము వినపడి ఏ పదమైతే తన చెవిని పడిందో ఆ పదంతోనే పాట కట్టింది. నిజంగా ఆశ్చర్యం. ఆ పాట కట్టడమే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పాట తన మదిలో ఉంటుంది. ఈ పాటల్లో ఏ పాట మనం పాడమని అడిగినప్పటికీ పాడడానికి తను సిద్ధంగా ఉంది. నిజంగా గొప్ప ధన్యత దేవుడిచ్చినటువంటి గొప్ప కృపావరం ఇది. మంచి సిస్టర్ గారు, చెప్పండి అమ్మా.
0: అయితే ఆ పాటలు పాడడానికి కూడా మళ్ళీ దేవుడికి సంబంధించి, దేవుడే చెప్పారండి నాకు పాటల విషయంలో కూడా. చిన్న పెళ్లి కుదిరింది అన్నాను కదండి, 10 రోజులు పెళ్లి ఉంది అనగా ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకున్నాడు, ఎత్తుగా ఉన్నారండి, నా తల మీద చేయి పెట్టండి, ఒక పాట పాడుతున్నారండి. పాట పాడుతుంటే చాలా బాగుందండి పాట, అలా మెలకు వచ్చేసరికి పాట పూర్తి అయిపోయింది. మైక్ లో ఎక్కడ నిలబడితే ఎలా ఉంటుందండి, అలాగ పూర్తిగా పాట పూర్తి అయిపోయిందండి. అప్పుడు కళ పోయింది. అప్పుడు మా అమ్మగారి దగ్గరికి వచ్చి, అమ్మా ఒక ఆయన వచ్చారమ్మా పెద్ద ఎత్తుగా ఉన్నారా, తల మీద చేపెట్టి పాట పాడారమ్మా, చాలా బాగుంది పాట, అంటే నీకు పెళ్లి కదమ్మా, దేవుడు దీవించడానికి వచ్చారేమో అన్నారండి. పాట గురించి మాకు తెలియక పాటలు వరం ఇచ్చారనుకుంటండి అప్పుడు నాకు,
1: రైట్,
0: అది
1: అది మీకు
0: తర్వాత
1: గ్రహించలేదు,
0: తెలిసింది నాకు.
1: అది గ్రహించలేదు.
0: నా తర్వాత ఇంకా అలాగ అయిపోయింది కదండి, ఇంకా ఇప్పుడు పెళ్లి జరగడం, బిడ్డలు పట్టడం, ఇంకా అన్ని జరిగింది కదా, ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా, ఈ మాటలు మాట్లాడిన తర్వాత జ్యోతి వెలిగించి అంటే క్యాండిల్ వెలిగించేదాన్ని, జ్యోతి వెలిగించడం అంటే ఆత్మజ్యోతి వెలిగించమని అర్థమైందండి. తర్వాత అర్థమైందండి నాకు, దేవుడు చల్లాడు పూర్తి చేయి అంటేనేమో ఇగో ఈ బైబిల్లో అన్ని కూడా అందరికీ తెలియజేయాలని అర్థమైందండి, తెలియపరచడం అని అర్థమైందండి. ఇంకా చాలా చాలా ఇప్పుడు అర్థమైపోయినాయిలేండి, చాలా మటుకు అర్థమైపోయినాయి. అప్పుడు ఆ ఆంటీ తోటి అన్ని ఏదన్నా చెప్తే గనక, మణి గారు అనమాట ఆవిడ పేరు, నాకు వివరించేవారు అనమాట మాటలు. వివరించడం అంటే ఒక రోజుని నన్ను అన్నారు దేవుడు, నువ్వు మాటలు ఇలాగా పరలోక రాజ్యం నుంచి జీవాత్మను పంపిస్తున్నాను అన్నారండి దేవుడు. జీవాత్మ పంపిస్తున్నానంటే అసలు జీవం అంటే ఏంటో తెలియదు, ఆత్మ అంటే తెలియదు, అసలు అది ఏంటో తెలియదు. ఇది వరకు దెయ్యాలను అనేవారు కదా, ఆత్మ పట్టుకుంది అలాగే ఇలా
1: అవును
0: అంటారు కదా,
1: అవును,
0: అలాగే ఏంటో అనుకుని భయమేసేసి నాకు ఇలా వినపడింది, అసలు జీవాత్మ అంటే ఏంటది
1: జీవాత్మ అనేసరికి ఒక
0: నాకు.
1: దేవాత్మ లాగా
0: అవునండి,
1: ఉంటుందేమో అనే
0: నాకు
1: భయం వేసింది
0: భయమేసేసి
1: మీకు. ఓకే.
0: అసలు అప్పుడు ప్రభువా వినబడ అన్నిటిలాగానే ఇది కూడా వినబడింది, అది ఏంటో నాకు తెలియదు, మంచిదైతే ఉంచి ప్రభువా, చెడైతే అదేంటో తీసే ప్రభువా అనేసి అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఏదేంటో తెలీదు. తర్వాత అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే జీవాత్మ అంటే ఆవిడ కూడా ఎక్కువ ఏమీ చెప్పలేదు. ఇంకొక ఆవిడ దగ్గరికి చెప్తే ఇంకెవరికి చెప్పకమ్మ నవ్వుతారు అన్నదండి ఆవిడ. ఇదేంటి ఇలాగా, అది ఏంటి అసలు అని అనేసి ఊరుకున్నానండి. ఊరుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంతమంది ఏమో ఆవిడతోటి దేవుడు మాట్లాడుతున్నారంట, మాట్లాడుతున్నారు అనుకుందాము అన్నారండి. అప్పుడు ఎందుకో డౌట్ వచ్చింది నాకు, డౌట్ వచ్చి ఇంటికి వచ్చి ప్రభువా మాట్లాడుతున్నాడో అనుకుందాం అంటున్నారో, మరి నాకు అబద్ధం చెప్పట్లేదు, వినబడకుండా చెప్పట్లేదు, మరి ఎవరో లేరు ఇక్కడ, నాకు వినబడుతుంటే చెప్పేస్తున్నాను, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావో మాట్లాడలేదా, నువ్వు నాకు ఏదైంది చెబితే నేను నమ్ముతాను అన్నానండి. అంతే, నీ ఆత్మ ఏది చెబితే అది ఆలకించు, చెవుగలవాడు వినునుగాక అన్నారండి. ఆ చెవి ఏంటో తెలీదు నాకు, ఆ వినడం ఏంటో తెలియదు. అప్పుడు ఇది ఆత్మ చెప్పు మాట అన్నారు కదా, ఒకవేళ ఆత్మేమో ఇలా చెప్తుందేమో, అయితే ఇంకెవరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు కానీ ప్రభువా నేను నమ్మేస్తున్నాను ప్రభువా అని మళ్ళీ తీర్మానం చేసుకున్నానండి
1: అంటే
0: అప్పటి నుంచి.
1: ఆత్మేమో నా మనసులో, నా ఆత్మ నాకు చెప్తుందేమో అనుకున్నారు తప్ప
0: ఆయన
1: దేవుని
0: అవును
1: ఆత్మ
0: అవునండి,
1: నన్ను
0: దేవుడు
1: మాట్లాడుతుంది, మాతో మాట్లాడుతుంది అనే
0: నమ్మకపోయేదేమో,
1: ఆలోచన లేదు.
0: సరే ప్రభు నమ్ముతాను ప్రభు, ఇంకా ఎలాగ అనుకుంటాను, ఇంకా నువ్వేం చెప్పినా ఇలాగ అనుకుంటాను, ఇంకా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇలాగ అని అనుకున్నానండి. తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేని పరిస్థితి నాకు. అలాగ జరుగుతా జరుగుతూ ఉంటే అప్పుడు మళ్ళీ చిన్న పాపకే సంబంధం కుదిరండి, ఊరు రావాలండి, ఊర్లో సంబంధం వచ్చిందండి. ఊర్లో సంబంధం వస్తే అప్పుడు అన్నాను, ప్రభు భాయ్ గోడ మీద వచ్చావు, నేను ఇప్పటి వరకు నువ్వు ఇక్కడ రా, నేనే ఇక్కడ ప్రార్థన చేసుకుంటానన్నా నువ్వు వచ్చావు ప్రభువా, ఇప్పుడేమో సంబంధం వస్తే ఊరు వెళ్ళవలసి వస్తుంది, మరి ఇంక ఇప్పుడు ఇలా కూడా కాదు ప్రభువా, నిన్ను ఆ గోడ మీద, అప్పుడేమో బైబిల్ విషయంలో పెళ్లి విషయంలో నేను ఎలాగ అనుకున్నాను అనుకుంటేనేమో మళ్ళీ విడిచిపెట్టాను, ఇప్పుడేమో గోడ మీద వచ్చావు మళ్ళీ విడిచిపెట్టి ఊరు వెళ్ళిపోవాలా, ఇంకెక్కడా రమ్మని అడగను ప్రభువా, నా హృదయంలో నువ్వు ఉండాలి ప్రభువా, ఇంకా అటువంటి బాధలు నేను పడలేను ప్రభా, నా హృదయంలో ఉంటే సరిపోద్దు ప్రభువా అని అనుకున్నానండి. అప్పుడు మళ్ళీ అన్నాను, ప్రభా ఊరు వచ్చి వస్తాం కదా, ఊరు వస్తున్నాం కదా పెళ్లి చేయడానికి, ఎప్పటికి కూడా ఊరు వచ్చేయాలని మా ఆయన గారికి నాకు ఉంటది, అప్పుడు మరి మళ్ళీ హైదరాబాద్ వస్తామా లేకపోతే ఊర్లోనే ఉండిపోతామా ప్రభువా అన్నానండి. అంటే అప్పుడు అన్నారు ప్రభు అన్నారు, నీ మంచికే అనుకో అన్నారండి. నీ మంచికే అనుకుని స్టవ్ మీద స్టాండ్లు ఉంటాయి కదండి, రెండు స్టాండ్లు చూపించారు, వెనకాల సెల్ఫ్ లో కూడా రెండు స్టాండ్లు ఉన్నాయి. ఏంటి స్టాండ్లు, నీ మంచికే అనుకుంటా దర్శనం చూపించున్నారు, రెండు స్టాండ్లు ఏంటి అనుకున్నానండి. మళ్ళీ ఇంకో స్టాండ్ అంటే స్టాండు అనే అర్థం తర్వాత ఎప్పుడు వచ్చిందండి నాకు, స్టాండ్ అది మనం ఉండడం అనమాట, ఉన్న ప్రదేశం స్టాండ్ అని అర్థమైందండి. తర్వాత స్టాండ్లు ఏంటంటే ఎక్కడో పోయి అక్కడో పోయి ఎప్పుడన్నా వెళ్తాం వస్తాం ఉంటామేమో అనుకున్నాం కానీ ఒక స్టాండ్ అనేది అని నాకు తెలియదండి అని కదా. మళ్ళీ అక్కడ ఉండగానే నేను వచ్చిన స్థలాన్ని నివాస స్థలంగా మార్చండి అన్నారండి, నీతిగా ఉండు ఇంకా నీతిగా తీసుకెళ్తాను అన్నారు. మళ్ళీ ఒక మెట్టు దిగే ఉండు అన్నారండి. మళ్ళీ నేను ఎరకపోతుంటే సమాధలకు చెప్తున్నట్టు ఉంది అన్నారండి. మళ్ళీ ఎంత చెప్పినా నేను ఇంట్లోనే కదా ఇంకా నేను చేసేది, ఆయన చెబుతా ఉన్నా నేను ఇంట్లోనే, మళ్ళీ నేనే సంతోషపడాలి, నేనే ఆనందపడాలి, నేనే ఏడవాలి. మళ్ళీ ఒకసారి బాధపడిపోదండి, ప్రభువా దేనికి ప్రభువా ఇవన్నీ చెబుతున్నావు, నా వల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా ప్రభువా అని బాధపడేదానండి. ఇదిగోండి ఈ ప్రయోజనం కోసమైనా కాళ్ళు ఆ రోజు కట్టేసి ఉన్నాయేమో అని ఇప్పుడు అనుకుంటున్నానండి.
1: ఇప్పుడు
0: అలాగే అనుకుంటా బాధపడిపోయేదండి నేను, బాధపడిపోయి అప్పుడు ఇంకా పాటలు నేర్పలేదండి, ఊరు వచ్చాక పాటలు నేర్పారండి. అప్పుడేమో పాటలకు సంబంధించి మాటలండి ఆ మాటలు. అలా జరుగుతా ఇంకా చాలా మాటలు అండి, చాలా మాటలు. అప్పుడు ఊరు వచ్చేసాం కదండి, పాప 40 రోజులకే వివాహం జరిగిపోయిందండి. అక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడే వినాయక చవితి వస్తుందండి, చవితి వస్తే దేవుడేమో గోడ మీద వచ్చి ఉన్నారు, 3 రోజులు ఉందండి ఇంకా వినాయక చవితి. అప్పుడు నేను, ప్రభువా మళ్ళీ వినాయక చవితికి కథది చదవమంటారు ప్రభా, ప్రసాదం తినమంటారు ప్రభా, నేనేమో తీర్మానించుకున్నాను కదా ప్రభా, నాకు భయం వేసేస్తాను ప్రభా అని 3 రోజుల నుంచి బెంగ పెట్టుకున్నట్టు అయిపోతున్నానండి. అయిపోతే అన్నారండి, నైట్ 1 గంటకే, నీ మనసు నా దగ్గరే ఉంది కదా, అక్కడ ఏం చెయ్యాలో అక్కడ చేసే అన్నారండి. అమ్మయ్య ఇంకా ధైర్యం వచ్చండి, ఇంకా పని అంతా చక్క పెట్టి 3 రోజులు చక్క పెట్టుకున్నాను, దేవుడు ధైర్యం వినబడిన తర్వాత చక్కగా పీటల మీద కూడా కూర్చున్నానండి. ఆ పసుపు కొంక వేయమని కూడా అనలేదండి మా ఆయన గారు అయితే, అసలు పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏమండి మరి గోడ మీద వచ్చారు కదా ఆయనకంటూ ఒక మర్యాద ఇవ్వాలి కదా, ఇంకా నేను అలా చూసుకుంటా ఉంటాను, మీరు చేయవలసింది చేసేయండి కూర్చున్నాను కదా అన్నానండి. ఈ మనకు దేవుడు చెప్పేశారు కదా అన్నమాట, ఆయన ఏమీ అల్లదండి అని ఇంకా అనకపోతే ఇంకా అలాగైంది కదండి. అప్పుడు ఊరు వచ్చేసిన తర్వాత మళ్ళీ మా బంధువులు ఇక్కడ చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉంటే పల్లకీలు వెళ్తుంటే హారతులు ఇవ్వాలి, ఇంకా చాలా చాలా పూజలు చేయాలి. అప్పుడు నేనేం చేశాను, మా ఆయన గారు ఇవ్వకపోతుంటే కాపగించేసుకుంటున్నారండి. కాపగించిన ఉంటే నేను అన్నాను, ప్రభువా అక్కడ నీ మనసు నా దగ్గరే ఉంది కదా, అక్కడ చేయవలసింది చేసేయమన్నా కదా ప్రభువా, మరి ఊరు వచ్చాను ఇక్కడ మొత్తానికి అన్ని అవే చేయవలసి వస్తాను ప్రభువా, మరి నీ మనసు నా దగ్గర ఉంచుకుని చేసేయమంటావా ప్రభువా అని మళ్ళీ మాట్లా అడిగానండి. అనేసరికి ఓహో పాములు ఉంటాయంటే నన్ను కాటేయడానికే కదా, ఆల్రెడీ ఒకసారి కాటేయించుకున్నాను కదా, ఇంకా దేవుడు అలా చెప్పారు ఇలాగ కాదనేసి మా ఆయనతోటి, మరి చేయకపోతే ఊరుకోరు కదండి, ఏమిటి నేను చేయనండి అనేసరికి, అదొక అలాగ చేయవా ఇలాగ చేయవా, ఇంక ఇలాగ గొడవలు ఇంకా చాలా గొడవలు అయిపోతున్నాయండి. అయినా అలాగే భరించండి, ఇంక గొడవలంటే గొడవలేదు. ఈ లోపేమో మా మనవరాలకేమో మా మనవరాలేమో అలా పుట్టిందండి. ఆ పుట్టినప్పుడు కనీసం మందిరానికన్నా వెళ్తే కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ తగ్గుతాయేమో అనుకుని బాధ ఉండేదండి. అలా ఉంటే ఒక రోజు నేను మందిరానికి వెళ్ళి మా మనవరాల గురించి ప్రార్థన చేయించానండి, ప్రార్థన చేయించి మళ్ళీ ఇంటికి వచ్చానండి. మళ్ళీ కొంచెం తగ్గింది అని చెప్పిందండి పాపకి. సరే సాక్ష్యం చెప్పుకోవడానికి వెళ్ళాలి కదండి, మళ్ళీ వెళ్ళానండి. వెళ్ళి చెప్పేసరికి ఒకసారి చెప్తే వినలేదు కదా నువ్వు, రెండోసారి వెళ్ళావని మా ఆయన గారు కొట్టడం జరిగిందండి. కొట్టడం జరిగితే నీ గురించే కదా ప్రభువా ఏం పర్లేదులే అని చెప్పి కొట్టుతున్నా కానీ అలాగే కూర్చుని ఉన్నాను. మా యాడ్వర్స్ గారు కూడా అన్నారు అదేంటి అలాగే కూర్చుని ఉండిపోయి ఏంటి కొడతా ఉన్నా గానీ అంటే ఏం కాదు పిన్ని మన కోసం ఆయన భరించారు కదా ఏం పర్లేదు ఆయన కోసం ఇప్పుడు నేను భరించాను ఏం పర్లేదు పిన్ని అన్నానండి అనేసానంటే అలాగే చచ్చిపోతే ఏం చేస్తావు అనేసి అన్నారు ఏం పర్లేదు పిన్ని అన్నానండి అన్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏమనుకున్నాను ప్రభువా ఆ నైట్ ఇంకా నా వల్ల కాదు ప్రభువా షార్ట్ను అయితే నేను ప్రార్థనకి వెళ్ళకపోతున్నాను వెళ్ళిన మనస్ఫూర్తిగా నేను ప్రార్థించుకోలేకపోతున్నాను ప్రభువా ఇంకా చెప్పే వెళ్ళాలి వెళ్తే లేకపోతే ఉండాలి ఇంక 20 సంవత్సరాల నుంచి ఇలా ఎలాగైతే నమ్ముకున్నాను పెళ్లి దగ్గర నుంచి నేను ఇంక ఇలాగే ప్రార్థన చేసుకుంటాను ప్రభువా అన్నానండి అంటే లోపలి నుంచి బయటికి రా లోపలి నుంచి బయటికి రా లోపలి నుంచి బయటికి రా అని 3 సార్లు వినిపించింది అండి మళ్ళీ ఇదేంటి ప్రభు ఇలా రమ్మంటున్నారు నాకేమో ఇలా ఉన్నది ఏం చెయ్యాలి నా పరిస్థితి ఏంటి అనేసి మళ్ళీ బాధపడిపోతున్నాను బాధపడిపోతే అన్నారండి అప్పుడు హైదరాబాద్ లో ఉండగానే నువ్వు సజీవుల లెక్కలో లేవు అన్నారండి అదేంటో తెలియదు ఎక్కడో పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే మనం అందరం సజీవ లెక్కల్లో ఉన్నాము దేవుడి స్తోత్రాలు అంటున్నారు ఇదేంటి అని అందరూ సజీవ లెక్కల్లో ఉన్నారంట నన్నేమో దేవుడు సజీవ లెక్కల్లో లేవంటున్నారేంటి ఇదేంటిది మరి నేను బతికే ఉన్నాను కదా అనుకున్నాను తర్వాత మళ్ళీ సంవత్సరానికి అంటే ఒక్కొక్క సంవత్సరం పట్టిదండి నాకు తెలుసుకోవడానికి దేవుడు
1: మాట వినపడిన తర్వాత అది మీ జీవితంలో గ్రహించుకోవడానికి చాలా సమయం పట్టింది
0: ఇవన్నీ వినపడి అని చెప్పాను కానీ అవన్నీ అప్పుడు తెలియదండి నాకు ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలని తెలుసు కానీ దాని వివరణ తెలియదండి నాకు తెలియపోతే అప్పుడు మళ్ళీ సంవత్సరానికి మరణం నుంచి జీవంలోకి రాలేదు అన్నారండి అది నాకు తెలీదు ఎందుకు అన్నిటితో పాటు ఈ మాటలు చెబుతున్నారు అనుకున్నాను అంతేనండి మళ్ళీ అప్పుడు ఊరు వచ్చేసిన తర్వాత ప్రకటన కంద మూడు అని 3 సార్లు అన్నారండి ఏంటి అనేసరికి ఏముంది అందులో అనేసి చూసుకునేసరికి అండి అప్పుడు 2016 అనుకుంటండి తెల్లారితే జనరల్ పరీక్ష 2 రోజులు ఉందండి చూసి చదువుకుంటే నువ్వు బ్రతికి ఉన్నావు కానీ చనిపోయినంతే
1: మృతుడువే
0: నువ్వు ఇప్పుడు వరకు నేను ఏమి వివరించాను అవన్నీ పోయినా ఇక మీదన్నా బలపరుచు అవన్నీ ఇదిగో ఆ ఊళ్ళోనే సార్దారు అని ఏదో ఎవరు ఉన్నారు వాళ్ళ తెల్ల వస్త్రాలు వేసుకుని ఉన్నారు అలాగే నువ్వు కూడా తెల్ల వస్త్రాలు వేసుకుని ఉంటే జీవగ్రంథంలో ఉంటావు నువ్వు మరి ఇలాగే అనేసి అన్నారండి అంటే చదువుతానే కానీ నాకు దానికి అర్థం తెలియదు కదండి ఇంకా మళ్ళీ చనిపోయి అంటున్నారు ప్రభు అని నిన్ను నమ్ముకున్నా కానించి కూడా చనిపోయి అన్న మాట వింటున్నాను ప్రభువా అసలు నేను ఎందుకు చనిపోయిన ప్రభు అందరూ బతుకున్నారు నేను బతుకున్నాను నన్ను ఎందుకు నువ్వు చనిపోయి అంటున్నావో మరి ఎవరైనా చనిపోతే ఇంకా వాళ్ళు బతకరు మరి ఇప్పుడు నన్ను చనిపోయి అంటున్నావు కాబట్టి నేను బతుకుతానా మరి చనిపోయాను మరి బతుకుతానా మరి ఎలా బతుకుతాను నేను మరి ఏంటో చనిపోయావనే మాట చెప్తున్నావు కాబట్టి ఎలా బతుకుతాను నేను అని 3 రోజులు కన్నీటితో ప్రార్థన చేస్తానే ఉన్నానండి నువ్వు నాకు జవాబు చెప్పాలి ప్రభువా జవాబు చెప్పాలి ప్రభువా అంటే బాప్తీసం తీసుకుని తెల్ల వస్త్రం వేసుకుంటే నిత్య జీవం కనపడతాది అన్నారండి పాటలోనే అన్ని పాటలే నాకు చెప్పండి అన్నారు అప్పుడు బాప్తీసం అని తెలిసింది నిత్య జీవం అని అర్థమైంది కొంచెం ఆయన మార్గం అని అర్థమైంది అప్పుడు వెంటనే ఎదురింటి వాళ్ళు ఒక ఆవిడంటే అమ్మ నేను ఇలా ఆయన హైదరాబాద్ లో ఉన్నారండి అప్పుడు కూడా ఇంకా తీసుకుంటాను అనలేదు అన్నారు కదా ఆయన అవును ప్రభా బాప్తీసం తీసుకోమంటున్నావు ప్రభువా నా భర్త తెలితే చంపేస్తారు అసలు ఇప్పటికే ఇన్ని గొడవలు అయిపోతున్నాయి ఇంకా చంపేస్తారు ప్రభు నన్ను నేను చెప్పే తీసుకుంటాను నువ్వు తీసుకోమన్నా కూడా నేను చెప్పే తీసుకుంటాను ప్రభు అన్నారండి మళ్ళీ అంటున్నారు ప్రభు తొందరలోనే పెళ్ళి అన్నారండి మళ్ళీ పెళ్ళి అంటే ఆయనకి నాకు మరి ఏమైనా దానికి అర్థము పెళ్లి కుమార్తె లాగా ఉండాలంటారు వధువు సంగంటారు అదే కొంచెం అర్థమైందండి నాకు అనుకుని అయిన అప్పుడు మళ్ళీ 10 రోజులు అయిపోయింది మళ్ళీ 10 రోజులు అయిన తర్వాత అయినా ప్రభా నా భర్తతోటే చెప్పు తీసుకుంటాను ప్రభువా చెప్పు తీసుకున్నాను అనుకో ప్రభా నా భర్త చంపేసినా సరే గాని అదే తిట్టినా కొట్టినా కానీ తీసేసుకుంటాను కదా చనిపోయినా పర్లేదు చెప్పే తీసుకుంటాను అంటే అప్పుడు ఇంకా అలా ఏమని చెప్పారంటే ఒక చర్చ్ ఒక గోడ మధ్యలో ఉందండి నా ఇల్లు ఒకటి నా రూము చర్చు ఆ రెండు ఉంటే మధ్యలో నుంచి 2 ఇటుకలు అంత తీసేస్తే ఖాళీ ఎలా వస్తుంది గూడు ఎలా వస్తుందో అందులోంచి ఒక చెయ్య వచ్చి ఒక రొట్టి ఒక ద్రాక్షారసం పట్టుకుని ఇస్తానండి నేను ఈ రూమ్ లో ఉన్నానండి
1: అందిస్తుంటే
0: అప్పుడు నాకు ఏమనిపించింది నేను ఇలా తీసుకుంటాను అన్నాను కదా సీక్రెట్ గా తీసుకోమని చెప్తున్నారేమో ఇంకా చెప్పొద్దు అంటున్నారేమో భర్తకే ఒకవేళ తీసేసుకోవాలేమో నేను బతకాలంటే అనుకున్నాండి అప్పుడు నిర్ణయించుకుని ఇద్దరు ముగ్గురిని అడిగాను ఆ ఊరు కూడా కొత్త కదండి మేము వెళ్ళిన ఊరు అప్పుడు మాకు బంధువులు కూడా పూజలో చాలా ఇష్టంగా ఉంటారు ఎవరికి చెప్పినా సరే అంత వినిపించుకో ఇంకా నా భర్తే వినిపించుకోవట్లేదు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా వినిపించుకోరు. కానీ నేను వినపడి మాటను ఏ పూజలు చేసిన వాళ్ళు అనేది చెప్పేస్తానండి, చెప్పకుండా ఉండను. నేను ఆపనమాట పూజలు, వాళ్ళ నమ్ముకున్న వాళ్ళని విననమాట, నాకు వినబడి అని చెప్తా ఉంటాను. అప్పుడు ఏం చేశానంటే ఇంటి ముందు ఆవిడని తెల్లారితే జనవరి 1st అండి, తెల్లవారితే కాదు ముందు రోజున వెళ్తారు కదండి, తెల్లారితే జనవరి 1st అయితే ఆవిడ ఏం చేశారు, ఇలా నేను వెళ్తాను వాగ్దానాలు తీసుకుంటాను అంటే, అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా ఆయన గారిని, ఏమండి 1 సంవత్సరానికి 1 సారి అన్న నన్ను చర్చికి తీసుకెళ్ళండి, అక్కడ వాగ్దానం ఇస్తారు కదా తెచ్చుకుంటాను అంటే, అలా అలా జరిగేది అనమాట వాగ్దానాలు. ఆ
1: వాగ్దానం
0: తీసుకుండేదాన్ని తీసుకుంటే అందులో అన్నారు, నువ్వు ధైర్యంగాను నేను ఏం చెబుతున్నానో అది నేను చెప్పింది జరిగించు అన్నారండి అందులో, అప్పుడు హైదరాబాద్ లో. అదేంటో తెలియదు, ఏం చెప్పారో తెలియదు, ఇవన్నీ చెప్తున్నారు కానీ సువార్తని తెలియదండి నాకు అనేసి అంటే, అప్పుడు అలాగే సరే హైదరాబాద్ లో ఉన్నారు కదా ఆయన, ఈ వాక్యం చెప్పి తెచ్చుకోవడానికి వెళ్ళాలి కదా నేను, ఎవరితోటి వెళ్తాను అనేసి, బాప్తీసం విషయంలో అనమాట నేను వెళ్ళింది ఆ రోజు, లేకపోతే పగలే వెళ్ళేదాన్ని. అప్పుడు ఆవిడతోటి వెళ్ళిపోతే గబగబగా అందరితోటి వెళ్ళిపోయి, పాస్టర్ గారు పాస్టర్ గారు బాప్తీసాలు ఇప్పుడు ఇస్తారండి అన్నానండి, వెళ్ళిపోయి భయం ఆవిడకి కూడా తెలియకుండా, అంటే రేపు 1 గంటకేనమ్మా అన్నారు అమ్మయ్యా అనుకుంటే,
1: రేపు 1 గంటకు బాప్తీసాలు ఇస్తాను విషయం మీకు తెలియదు?
0: తెలియదండి, అది కూడా నాకు
1: తెలియకుండా
0: జనవరి 1st కి ఇస్తారంటారు కదా చాలా మంది, తెలుసండి అలా అనుకుని నాలో అనుకుని బాప్తీసాలు ఎప్పుడు ఇస్తారండి అంటే, 1 గంటకేనమ్మా రేపు 1 గంటకేనమ్మా వచ్చేయమ్మా అన్నారండి. వచ్చేయమ్మంటే ఏమేమి కావాలంటే కొత్త చీర ఒక దుప్పటే కావాలన్నారండి. మా బంధువులందరూ మా చుట్టుపక్కలే ఉన్నారండి, అంగి ఎవరికి చెప్పినా ఇంకా నాకు ప్రయోజనం లేదండి, చెప్పకుండా చెయ్యాలనే సీక్రెట్ గా చెప్పారు కదండి మరి దేవుడు అనేసి అంటే, తెల్లవారుజామున కొత్త జాకెట్ కుట్టేసుకుని చీర జాకెట్ ఉన్నాయండి తెల్లవారుజామున కుట్టుకుని, అప్పుడు ఇంటి ముందు వాళ్ళకి ఏం చెప్పానంటే మా బంధువుల ఇంటికి వెళ్తున్నానండి అని చెప్పి వెళ్ళిపోయానండి. ఇంకా తీసేసుకున్నానండి. అప్పటికి కూడా మళ్ళీ బంధువులు చెప్పాలనుకున్నాను, ఒక అమ్మాయిని ఇచ్చారు దేవుడు నాకు, ఆంటీ గారు వాళ్ళు అందరూ పూజలు చేసిన వాళ్ళు కాబట్టి నువ్వు ఇంకా చెప్పకలే ఆంటీ తీసేసుకోండి అంటే ఎలా
1: ఒకలాగా,
0: హైదరాబాద్ లో ఉన్నారండి
1: నాకు
0: అవకాశం ఇచ్చారండి, అలాగే దొరికిందండి అవకాశం, దేవుడు ఇచ్చిన అవకాశం అలా దొరికిందండి. అప్పుడు నుంచి ఇంకా ఆ అమ్మాయి కూడా ఎవరికి చెప్పద్దులే ఆంటీ తీసేసుకోండి ఆంటీ అన్నారు, అయితే ఇంక తీసేసుకున్నా చనిపోతే ఇంక పర్లేదు నిత్య జీవం అన్నారు కదా అన్న నిర్ణయంతో తీసేసుకున్నానండి. ఆయన గారు తెలిస్తే కనుక చెప్తానా చెప్తాను ఎలాగ తెలిసినా సరే గాని, అప్పుడు ఇంక చనిపోయినా సరే ఇంక చనిపోవాలి అనుకున్నానండి. ఇంకా అనుకున్న తర్వాత
1: చనిపోయినా కూడా ఒకవేళ ఆయన చనిపోయినా కూడా నిత్య జీవానికి వెళ్తాను కదా,
0: అవునండి ఇంకా బతికిపోయిందన్న ఉద్దేశం వచ్చేసింది
1: కాబట్టి ఇక నాకు సజీవురాలుగా ఉండట్టే దేవుని దృష్టిలో అనుకున్నాను
0: అనుకుని తీసేసుకున్నానండి. అప్పుడు ఇంకా తీసేసుకున్న తర్వాత అమ్మో ఇంకా నమ్ముకునే అందరూ చనిపోయిన వాళ్ళతో మనం, ఇంకా వాళ్ళని రక్షించాలి, ఏళ్ళని రక్షించాలి, ఏళ్ళకి చెప్పాలి ఆ మాట, అయ్య బాబు ఎవరు నశించిపోకూడదు, నా బంధువులు నశించిపోకూడదు, నా చుట్టుపక్కల వాళ్ళు నశించిపోయారు, ఇంకా అదే ఇంకా అదేనండి నా ప్రేరేపణ అంతా కూడా, ఇప్పుడుకి కూడా నా ప్రేరేపణ అదేనండి.
1: సో అలాగే మీకు దేవుని పని కూడా మీరు చేయాలనే తలంపు
0: వచ్చేసిందండి. ఇంకా అలా రావడం ఒక రోజున మాత్రం అడ్మిషన్ కొట్టడానికి వెళ్తున్నాను, వెళ్ళి వస్తున్నాను, వస్తుంటే అందరూ స్టార్లు పెట్టుకున్నారు జనవరి 1st కి, వాళ్ళు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఊరు వచ్చేసిన తర్వాత జనవరి 1st కి స్టార్లు ఉంటాయి కదండి, అయితే అప్పుడు ఇలా చూశాను స్టార్ ని చూసి, అప్పటికే ముందు 1 సంవత్సరం ముందు 25వ తారీఖున ముహూర్తం పెడతాను అన్నారండి. ఆ ముహూర్తం ఏంటో నాకు తెలియదు కానీ ప్రతి 25కి ముహూర్తం అని చూసేదానండి. తర్వాత ఇంకా 1 సంవత్సరం తగ్గిపోయేసరికి మర్చిపోయాను కూడా నేను, మర్చిపోయాను డిసెంబర్ లో పెడతారు కదండి అవి స్టార్ లో, అప్పుడు ఇలా చూసి అనుకున్నాను ఏంటి స్టార్లు పెట్టారు మన కోసమే కదా ఈయన చనిపోయారు, పండగ కింద చేసుకుంటున్నారా స్టార్లు పెట్టుకుని, నిజంగా మన కోసం చనిపోయారు అని తెలుసుకుని చేసుకుంటున్నారని ఎందుకో ప్రేరేపణ కలిగిందండి. ఆటలో ఉండగానే నా కోసం నీవు పుట్టినావు, నా కోసం నీవు భూమికి వచ్చినావు అని నా నోట్లోంచి నేను అలా మామూలుగా వస్తుందండి బయటికి, వస్తుంటే ఏంటి ఇలా పాటలాగా వస్తుంది ఏంటి అని అనుకుని ఇంట్లోకి వచ్చి, నా కోసం నీవు పుట్టినావు, నా కోసం భూమికి వచ్చినావు, చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా హల్లెలూయా నా యేసయ్యా వచ్చిందండి. దానికి ఇంకా శరణాలు అంటే అప్పుడు నాకు పల్లవి శరణం తెలీదు, ఆ 4 ఒకలాగే పాడాలేమో అనుకుని శరణాలు కూడా అలాగే పెట్టానండి. పెడితే అప్పుడు మా ఇంటి ముందు పాప అన్నారండి, పెద్దమ్మ నువ్వు 1st పాడింది పల్లవి, తర్వాత పాడి శరణాలు అంటారు, అవి పల్లవి అని పైన రాయాలి కింద శరణాలు రాయాలి అన్నారండి. ఆ తర్వాత వాళ్ళని కూడా పాడమంటే కూడా వాళ్ళకి రాలేదండి, ముగ్గురం పాడదాం అనుకుంటే కూడా కుదరలేదండి. కుదరకపోతే అప్పుడు మళ్ళీ ఆ పాట పూర్తి అయిపోగానే ఇప్పుడు మళ్ళీ స్వరం వినపడుతుందండి, అది మనకు తెలిసిండి వచ్చింది స్వరం ఏమైనా పెడుతుంది, మేలులు జరిగే వరకు పాడుదాము రండి స్తుతించుదాము రండి అని పడుతుందండి. వినపడేసరికి ఇదేంటి అని మళ్ళీ అమ్మో అమ్మాయి దగ్గర పరిగెట్టుకెళ్తే మళ్ళీ ఆ పాట స్వస్థత జరిగే వరకు పాడుదాము, మళ్ళీ అది పాట పూర్తి అయిపోయింది. మళ్ళీ అభినవ కీర్తన ఆరాధనా కీర్తన ఇవన్నీ ఇంకా 10 నిమిషాలు 10 నిమిషాలు పావు గంటకు పాట పూర్తి అయిపోతుందండి, పావు గంటకు పాట పూర్తి అయిపోతుంది, ఇంకా స్టార్ట్ అయిపోయిందండి. ప్రభువా మరి ఇప్పుడు ఇవన్నీ పాటలు నేర్పుతున్నావు కదా, నాకు వినబడి అన్ని పాటలే కదా ప్రభువా, అయితేనే మరి అవన్నీ కూడా నాకు పాటలు కానీ చెప్తావా ప్రభువా అన్నానండి. అంటే అప్పుడు మా బిడ్డలను తిడుతుంటే నేను నీ పెదవులతో వ్యర్థమైన మాటలు పలకకు అన్నానండి. అయితే ఆ మాట వినబడి కదా, వినబడింది కదా, దాని గురించి పాట చెప్తావా ప్రభు అంటే, నీ పెదవులతో వ్యర్థమైన మాటలు పలుకవద్దు, నా మాటలు పలుకుతూ నా మార్గం తెలుసుకో, నీ మార్గం తెలుపయ్యా, నీ మాటలు తెలుపయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా. మళ్ళీ ఇదొకటి అయితే మళ్ళీ ఇలాగండి, ఇంకెలా పాటలు అయిపోయినాయి ఇంకా
1: ఓకే. అన్ని పాటల కింద దేవుడు మీకు స్వరాలాపం చేశారు. ఓకే,
0: నా భర్త గారేమో ఇంకేళ్ళకి ఎంత చెప్పినా మారరు అనుకుంటా, ఇంకేళ్ళ ఇలాగ విడిచిపెట్టడం మంచిదేమో, ఇలాగా ఎక్కడికి వెళ్ళకపోయినా దాని ఏదో ప్రార్థన చేసుకుంటుంది, ఏదో చేసుకుంటుంది, ఇంకెలా ఇలా ఊరుకుంటామా అని అనుకున్నారు. ఒక రోజున ఎక్కడ అభిషేకం గురించి అందరు అభిషేకాలు చేయించుకుంటున్నారు, ఈశ్వరుడి పూజ శివరాత్రి వచ్చింది, ఇంకా నువ్వు చేయించుకోవు, నీ వల్ల నేను కూడా అభిషేకం చేయించుకోకుండా అయిపోతుంది అని అన్నారు. అని కొంచెం బాధపడ్డారు, బాధపడితే కొంచెం ఏదో మాట్లాడారు. అప్పుడు నేను ప్రభు ఇప్పుడు నీ గురించి కదా మాటలు పడుతున్నాను, అయితే ధన్యురాలంటావు కదా ప్రభు, అంటే ఇప్పుడు నేను ధన్యురాలను ప్రభు అనేసి, ధన్యురాలిని నేను ధన్యురాలిని, ఏసయ్యా ఏర్పరుచుకున్న దానిని, ఏసయ్యా ఎన్నుకున్న ధన్యురాలిని. ఇది మళ్ళీ పాట పూర్తి అయిపోయిందండి. ఇంకెలాగా యేసు నాతో వచ్చాడు అని అందులో
1: అంటే ఒక్కొక్క పాటకి ఒక్కొక్క సందర్భం దేవుడు మీ జీవితంలో కలుగజేశాడు, సందర్భాన్ని బట్టి దేవుడు పాట ఇచ్చాడు
0: ఇచ్చారండి అంతేనండి. అలాగా ఈ పాట 25వ తారీఖు అన్నాను కదండి, తీరా ఎప్పుడు చెప్పారండి ఈ పాట, 25వ తారీఖునే స్టార్ట్ అయిందండి. ఆ రోజు మిషన్ కుట్టుకున్నాను, మరి నేను సన్నిధికి వెళ్ళాను కదా, పంపించారు కదా, నా మిషన్ కుట్టికి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి అదే స్టార్లు చూసాను కదా, ఈ పాట చెప్పారు కదా, తీరా చూసుకుంటే ఒక 40 పాటలు పాడే కానీ 25వ తారీఖు ముహూర్తం పెట్టారని నాకు తెలియదండి. ఆ రకంగా పెళ్లికి ఏమో అష్టమేసి పాటలు చెప్పారు, తర్వాత 25వ తారీఖున స్టార్ట్ అవుతాయి అని చెప్పినట్టున్నారు. ఇంకా అప్పుడు పాటల పలుకులు వచ్చేసింది, ఇంకెలా పాటలు పాడుకుంటా జరుగుతుంది, కరోనా టైం స్టార్ట్ అనమాట. అప్పుడు చర్చిలన్నీ బంద్ చేసేసారు, ఇంకే పాటలు పూర్తి చేస్తా ఉన్నారు. పాటలు పూర్తి చేస్తానంటే మా పాప అన్నారు, ఇల్లు మారితే బాగుంటదమ్మా, నీతో మాట్లాడతారు కదా, ఇల్లు మారమంటావా వద్దా, ఒకసారి దేవుడిని అడుగమ్మా అన్నారు. అంటే లోపము లోటు అన్నారండి ఆయన ప్రభు. అంటే ఇదేంటి లోపము లోటు అంటున్నారు, ఏంటి ఇది అనేది అంటే పాట అనుకుంటే, లోపం ఉందని బాధపడకండి, లోటు ఉందని దిగులు పడకండి, లోపం లోటు తీర్చే దేవుడు మనకి ఉన్నాడు, అలాగనమాట. మళ్ళీ ఈ రకంగా
1: అంటే ప్రతి సందర్భంలో మీకు ఒక పాట దేవుడు ఇచ్చాడు అన్నమాట, ప్రతి పాట సందర్భం ఉంది.
0: చర్చిలన్నీ బంద్ చేసేసారు, చర్చిలన్నీ బంద్ చేశాక అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళని అన్నాను, ఏమ్మా ఇంకా చర్చిలు బంద్ చేశారు కాబట్టి మనకు ప్రార్థన తక్కువైపోయింది, కాబట్టి ఇప్పుడే నాకు పాటలు నేర్పారు కాబట్టి నాకు దేవుడు నేర్పిన పాట మీకు చెప్తా ఉంటాను, బైబిల్ ఎలాగ చదవటం వచ్చి కాబట్టి చిన్నగా చెప్తాను మీకు. అందరం కూర్చుని చేసుకుందాం, ఎవరేమన్నా గానీ మనం తలుపులు వేసేసుకుని కూర్చుని చేసుకుందాం, మెల్లిగా చేసుకుందాం. మళ్ళీ ఎక్కడ నలుగురు కూర్చున్నారని గొడవ పెడతారు కదా అనేసి ధైర్యంగా కూర్చున్నాం అండి. శుక్రవారం నాడు 11 గంటలకు కూర్చున్నామండి, కూర్చుని చేసుకుంటున్నాం. చేసుకుంటుంటే పూర్తి అయిపోయింది, చక్కగా జరిగిపోయింది ప్రార్థన, లాగా చర్చలు ఎలా జరిగితే అలా జరిగిపోయిందండి. జరిగిపోగానే అప్పుడు ఇంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత సత్య సంకల్పమైన కూటం అన్నారండి దేవుడు, స్వరం పడిందండి. అంటే నేను అనుకున్నాను సత్యంగా పెట్టానేమో సంకల్పంగా పెట్టానేమో, నేనేదో జరిగించానని ఒకసారి అనుకున్నాను, అప్పుడు అది కాదు, ఆయన సత్యంతో సంకల్పంతో జరిగిందని నాకు తర్వాత అర్థమైందండి. దాని అర్థం
1: మీరు దేవుని తెలుసుకొని బాప్తిస్మం తీసుకున్న విషయం మీ యజమానికి తర్వాత ఎప్పుడు తెలిసిందండి?
0: ఇప్పుడే తెలియాలండి ఇంకా ఆయనకి.
1: అంతేనా?
0: అవునండి, ఇప్పుడు అని చంపేసినా పర్వాలేదండి, ఇప్పుడే తెలియాలండి. ఇంకా ఇంకా పూజలు చేయట్లేదు కాబట్టి, ఆయన ఊరుకున్నారు కాబట్టి ఇంకా రోజులు జరిగిపోతున్నాయండి, తెలియడం అంటే ఇంక ఇప్పుడే తెలియాలండి. మరి ఎవరైనా చెప్తే తెలుసుకున్నారా నాకు తెలియదండి, ఆయన నాతో ఈ విషయం
1: మాట్లాడలేదు.
0: మరి ఇప్పుడు చర్చలు బంద్ చేస్తారు కదండి, అప్పుడు మరి లోపల నుంచి బయటకు రా అన్నప్పుడు ఆయనతోటి గొడవ పెట్టుకుంటాం జరిగి 4 రోజులు ఉపవాసం ఉందండి, ఏమండి నన్ను ఎలాగ పంపించట్లేదు కాబట్టి నెలకొకసారి పంపించండి అని మళ్ళీ అప్పుడు అడిగానండి, మరి తీసుకోవాలి కదా దాక్షారం, దాని విషయంలో అడిగాను అనమాట. అప్పుడు వాగ్దానం విషయంలో అడిగాను, ఇప్పుడేమో తీసుకోవాలి కదా అని నిత్యజీవం పొందుకోవటానికి అని అడిగితే, అప్పుడు మచ్చిపూరు నుంచి భీమవరం మరి తీసుకొచ్చి అన్నయ్య గారి చర్చలో కూర్చోబెట్టేవారు. తీసుకొచ్చి వాళ్ళేమో బయట ఉండి మళ్ళీ తర్వాత తీసుకొచ్చేవారు. ఇంకా ఫోన్లో ఒప్పుకున్నాను కదా అని, ఇంకా అని ఇష్టంతో కాదు ఒప్పుకున్నానని, అలాగ నాకు ధైర్యం పరిచారు దేవుడు. అదే నిన్ను మనస్ఫూర్తిగానే చేసుకోవాలి కదా ప్రార్థన అనుకున్నాను కదండి, అది నాకు ఇచ్చేవు ప్రభు అని ఇంకెప్పటికీ కూడా నెలకు ఒకసారి పంపించడం మొదలు పెట్టారండి. అలాగే మొదలు పెట్టి ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఈ శుక్రవారం కూర్చున్నాం కదండి, కూర్చున్న తర్వాత ఇలాగన్నారు కదా, మళ్ళీ వారం మా యాంగర్ ఇంట్లోనే ఉండిపోయారండి పనికి వెళ్ళకుండా. అయితే ఈ రోజు శుక్రవారం చెయ్యక్కర్లేదు అనుకుంటా అని మామూలు తెల్లవారుజామున అనుకున్నాను. అపోస్తులు ఇంకోటి మూడు అధ్యాయుల పేర్లు చెప్పారండి, మూడు అధ్యాయుల పేర్లు చెప్తే ఇదేంటి ప్రభా మూడు అధ్యాయుల పేర్లు చెప్పావు, అందులో ఏముంటుందో తెలియదు, ఇప్పుడు మా ఆయన గారేమో పనిలోకి వెళ్ళరు, నేను ఇంక శుక్రవారం నాడు ఏం చెప్పాలి అనేసుకుని అప్పుడు ఏమనుకున్నానంటే, ఇది ఫోన్ వచ్చింది ఆయనకి బాక్స్ పెట్టడం జరిగింది. సరే అయితే ఈ రోజు కూడా ప్రార్థన చెయ్యాలన్నమాట నేను అనేసి, అసలు ఏం చెప్పారు అనేసి, నువ్వు అధ్యాయుల పేర్లు చెప్పావు కానీ నెంబర్లు చెప్పలేదు కదా ప్రభు, ఏ పేపర్ అంతా చూసుకుని అదే నువ్వు చెప్పినట్టు నాకు లెక్క అని చూసుకునేసరికి, నేను పొగను పంపించినప్పుడు అగ్ని పంపి తలుపులు వేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ఆయనలో రక్షింపబడతారని అందులో ఉంది. ఏ సోపులాగా నమ్మకంగా ఉండండి అనేమో ఒక దాంట్లో ఉన్నది, ఎవరైనా గాని దుర్మార్గుడి గురించి చనిపోరు, మంచి ప్రేమించిన వాళ్ళ గురించి ఒకవేళ చనిపోవచ్చేమో గాని మీ అందరి గురించి కూడా నేను చనిపోయాను, చెడ్డ వాళ్ళ గురించి కూడా ప్రాణం పెట్టాను, మూడు కూడా అసలు చాలా అర్థం అయ్యేటట్టుగా నాకు వివరించేటట్టుగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అప్పుడు నాకు ఇలా సన్నిధి ఏర్పరిచారేమో అనుకున్నానండి, అనుకుని శుక్రవారం ఆ రోజు నుంచి 20 రోజుల వరకు ప్రతి శుక్రవారం ఒకవేళ మా ఆయన గారు బండి సౌండ్ వినపడుతుంటే గబగబా ఏం చేయాలో అర్థమయ్యేది కదండి, ఇంకా అసలు నాకు అర్థమయ్యేది కాదు. ఇంకా అలాగే జరుగుతూ ఉంటుంటే అప్పుడు చర్చలు తీసేయడం మొదలు పెట్టారండి. మళ్ళీ ఎవరి చర్చలు కాళ్ళు వెళ్ళిపోతారు కదండి, అప్పుడు వెళ్ళిపోతే అప్పుడు అన్న అనుకున్నాను ఏం చేయాలా ఏంటి అని అంటే, పక్క ఆవిడైతే కొంచెం మనం కూడా టైం మారుద్దామండి అన్నారండి. ఈలోపు దేవుడు ఏమన్నారంటండి, 2 గంటలకే PM ప్రార్థన అన్నారండి. 2 గంటలకు స్టార్ట్ చేశానండి చర్చికి, అందరు 11 గంటలకు వెళ్ళిపోతారు, అవి చుట్టుపక్కల ఉన్న నలుగురును వెళ్ళిపోయి ఆ 2 గంటలకు పూర్తి అయిపోగానే అక్కడ అందరం మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారండి. అప్పుడు ఇంకెలాగా మళ్ళీ స్వస్థలు చూసేదాన్ని, స్వస్థల వరం అన్నాం కదా అన్ని చూసేదాన్ని, మరి నేను కూడా ప్రార్థన చేస్తే బాగుంటది ఎవరికైనా తగ్గితే, నువ్వేం ఒకసారి ఏదో ప్రాబ్లంలు ఇరుక్కున్నానండి. అప్పుడు 140 కీర్తనలు చదువు అంటే 140 కీర్తనలు చదవగానే నాకు తగ్గిపోయింది. అప్పుడు నువ్వు చెప్పకుండా నేను ఎవరికే చేయకూడదు కదా ప్రార్థన అంటే, ఈ జరగలేదు అనుకుంటున్నావు కానీ ఎప్పుడో జరిగిపోయింది, నువ్వు చేసేయి పరకేరు, నేనే ఇస్రాయేలును పంపిస్తున్నాను అన్నారండి. అది అన్నకు అర్థమైపోతుంది ఇప్పుడు మాటలు అర్థమైపోతున్నాయి. అప్పుడు స్వస్థలు జరగటం, ఎప్పుడు కడుపు నొప్పి వచ్చిందంటే స్వస్థలు జరిగిపోతున్నాయండి, ఇంకెవరికి ఏది వచ్చినా స్వస్థలు జరిగిపోతుంది.
1: ఇప్పుడు మీరు దేవుని స్వరం విన్నారు,
0: అవునండి,
1: మాటలు విన్నారు,
0: అవునండి,
1: ఆయన వాక్యాన్ని అర్థం చేసుకొని చెప్పగలిగేటువంటి అవకాశం దేవుడు ఇచ్చారు, స్వస్థత వరాలు కూడా దేవుడు మీ ద్వారా కలుగజేసే అవకాశాన్ని ప్రార్థనలో దేవుడు ఇచ్చాడు. అంటే ఒక పూజలు చేసే పరిస్థితి నుంచి మిమ్మల్ని దేవుడు ఆయన పిలుచుకొని ఆయన స్వరం వినిపించి ఈరోజు కొంతమందిని దేవుల్లో మోకాళ్ళు లేపించే స్థితికి తీసుకొచ్చారు.
0: మా ఇంట్లోనే ఇలా జరుగుతుంది కదండి, శుక్రవారం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఏదో కొంచెం చిన్న సమస్య వచ్చింది అని ఇంట్లోను, నా భర్తగా నాకు వస్తే ఏంటి ఇలాగే గొడవలు జరుగుతున్నాయి, దేవుడు దగ్గరికి ఏమో అందరూ ఆదివారం వెళ్తారు, నేను నెలకు ఒకసారి వెళ్తాను, అందులోనే ఒక పాట పాడతాను, నాకు పాటలు అన్ని ఇలా జరుగుతున్నాయి ఉన్నాయి, ఇన్ని పాటలు ఉన్నాయి. అయితే ఏదో సమస్య వచ్చింది కాబట్టి ఇంక ఎలాగ అవుతుంది, ఇంకా దేవుడి విషయంలో మానకూడదు, నేను నెలకు ఒకసారి రావాలి, ఎలా వారానికి ఒకసారి రావాలి అనుకునండి. అప్పుడు నేనే చేసేదానంటే, ప్రతి సన్నిధికి కూడా నెలకు ఒకసారి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాకు నేర్పుతున్నాడని ఆయన గురించి తెలియజేయదానండి. నా దగ్గరకు వచ్చిన నలుగురు చర్చికి కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోయి ఒక పాట పాడేసేసి, అలా తెలియపరుచుకున్నానండి, అలా తెలియపరుచుకుని ఇంక మళ్ళీ నీ వారం మానకూడదు, ఎందుకో దేవుడు చెప్పింది చేయక భర్తకే చెప్పింది అన్నట్టు మొదలు పెట్టేస్తే ఇంకా ఆయన ఏమి అనలేదండి, ఆయన కోపంలో ఉన్నారు కదండి, ఇంకా నన్ను ఏమి అనలేదు. అప్పటి నుంచి నాకు వినబడిన మాటలన్నీ కూడా దైవజనుల ద్వారా నాకు అర్థమైపోతా ఉన్నాయి, ఇంకా ఎక్కువ అర్థమైపోతా ఉన్నాయి.
1: వినపడిన మాటలన్నీ వాళ్ళు వాక్యాలు చెప్తున్నప్పుడు అవి సింక్ అవుతున్నాయి,
0: అవునండి,
1: ముందే ఈ మాటలు విన్నట్టు ఆడకి వెళ్ళిన తర్వాత వాక్యంలో మీకు తెలుస్తాం. ఓకే, మంచిదమ్మా, చాలా సంతోషం. ఇప్పుడు మరి వారం వారం మీరు మందిరానికి వస్తున్నారు, పిల్లలు మరి దేవుని నమ్ముకున్నారా?
0: లేదండి,
1: మరి యజమాని గారు
0: ఆయన నమ్ముకోలేదండి.
1: కానీ ఆటంకం అయితే ఏమీ లేదు
0: లేదండి,
1: మీరు దేవుని తెలుసుకుని ఆరాధనకి వెళ్ళటం వల్ల ఇంట్లో ఏ సమస్య కానీ ఆటంకం కానీ ఏమి లేదు, మీకే సమస్య లేదు, అందరు క్షేమంగా ఉన్నారు కదా.
0: అదేండి, మా శుక్రవారం నాడు మరి మా ఆయన గారు వస్తారేమో భయపడిపోయేవాడు అన్నాను కదండి, అప్పుడు ఆయన తోటి అన్నాను, అయ్యండి నేను మరి నెలకొకసారి వెళ్తున్నాను కాబట్టి పాటలన్నీ పాడతాం కుదరదు కాబట్టి ఈ నలుగురు నేర్చుకుంటాను అంటున్నారు వాళ్ళే వచ్చి వాళ్ళకి నేను చెప్పాలి పాటలు అని స్టార్ట్ చేస్తామండి ప్రార్థన.
1: అందరూ వచ్చి మీ దగ్గర గ్యాదర్ అవుతా ఉంటారు, మీరు ఆ పాటలు పాడడం వాక్యం చెప్పడం జరుగుతుంది. మంచిది. ఇప్పుడు వారం వారం మరి మందిరానికి వెళతా ఉన్నారా?
0: ఇక్కడ అయితే వారం వారం వస్తున్నానండి, ఇంకా చాలా దేవుడి గురించి తెలుసుకుంటానండి. ఈ పాస్టర్ గారు కూడా నిజంగా వాక్యం తీసారంటే ఆ వాక్యం గురించి చాలా లోతుగా అర్థమయ్యేటట్టుగా చెప్తారండి. నాకు వినబడిన మాటలు కూడా ఎన్నో ఆయనలో తెలుసుకున్నానండి. మరి నేను ఆ సంఘం కూడా చాలా చక్కగా ఆత్మ రక్షింపబడతా ఉంటాయండి. వాక్యం విన్నా అంటే మళ్ళీ నేను రాసుకున్నాండి అవి, మళ్ళీ శుక్రవారం నాడు కూడా అక్కడ వివరిస్తానండి బిడ్డలకి. అంత అంత బాగుంటాయండి మాటలు, మరి చాలా మధురంగా ఉంటాయి. అలాగే పాటలకి నాకు అవకాశం ఇస్తారండి.
1: మంచిదమ్మా, చాలా సంతోషం.
0: సిరిపల్లి రాజు గారండి ఈయన పేరు,
1: సిరిపల్లి రాజు గారు సేవకులు. ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాట మాతో పంచుకున్నందుకు, ఆయన స్వరం విని ఈరోజు అనేక మందికి ఆ స్వరం యొక్క విలువను తెలియపరిచే రీతిగా ముందుకొచ్చినందుకు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులరా, చూశారు కదా ఇంతవరకు ఈ ఈ సాక్ష్యం మీ దాకా తీసుకురావడానికి దేవుడు తన కృప చూపించారు. దేవుడు అంటే ఎరగనటువంటి వ్యక్తి, నిత్యం పూజల్లో బ్రతికే వ్యక్తిని దేవుడు పిలిచి తన స్వరం ద్వారా మాట్లాడి మండుచున్న పొదల నుంచి మోషేతో మాట్లాడినట్టు దేవుని యొక్క సన్నిధికి తను నడిపించడానికి దేవుడు స్వరంతో మాట్లాడి ఈరోజు తను ఇంకొంతమందిని దేవుని వైపు తెప్పగలిగే రీతిగా ఒక అన్యురాలిని హైందవురాలిని ఆయన స్వరంతో పిలిచి మాట్లాడినటువంటి గొప్ప అనుభవాన్ని మీరు చూశారు. ఈ ఈ సాక్ష్యం మిమ్మల్ని బలపరిచిందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. మిమ్మల్ని మమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.

సింఫోనీ గాస్పుల్ టీం సమర్పిస్తున్న ఆంధ్ర క్రైస్తవ కీర్తనల క్యాసెట్ నీ చరణములే. ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌమ పురుషోత్తమ చౌదరి గారు క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చిన వరం. తాను అనుభవించిన క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని తన సేవ ద్వారా, రచనల ద్వారా చవిచూపించి అనేకులను క్రీస్తు చెంతకు నడిపించి సంఘాన్ని ఉత్తేజపరిచిన సువార్తికుడు, కాపరి, నాయకుడు, గాయకుడు, శ్రమబాధితుడు యేసయ్య ప్రియ శిష్యుడు చౌదరి గారు. ఈయన పాటలు వాక్యానుసారమైనవై ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఉంటాయి. సుప్రసిద్ధమైన ఈయన పాటలలో కొన్నింటిని సరియైన రాగాలతో ఏఆర్ స్టీవెన్సన్ మధుర సంగీతంలో మిమ్మల్ని ఆనందింపజేసేలా, మీకు మేలు కలిగేలా రూపొందించి అందిస్తున్నాం. వినండి నీ చరణములే.

ఆస్తి పంపకానికై తండ్రి ప్రేమను నీవు తెంపుకున్నా, నీ దిగజారుడు జీవితం ద్వారా యేసుని మరలా సిలువ వేసిన మరువలేనిది, మార్పులేనిది యేసు దివ్య ప్రేమ.

మనిషి జాతుల్లో పిచ్చులేనిది పావురం. నిష్కలంకమునకు అది సూచన. 10,000 మంది పురుషులలో అతి శ్రేష్ఠుడు నా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు.